0: వెళ్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
1: As you pass by, watchful of the road.
0: నీకు క్షేమమే అవుతుంది, నీ యొక్క గుణములు మంచిగా పెరుగుతాయి.
1: You will be safe if you watch every step.
0: నువ్వు రోడ్లో నడుచుకుంటూ, లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ, ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషి చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
1: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
0: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై వే అదర్ సినారియో, కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
1: కంట్రోల్ యువర్ లుక్స్.
0: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
0: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
1: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
1: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
0: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
1: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
0: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
1: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
0: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
1: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
0: ఆయన చెప్పాడు,
1: హి సెడ్,
0: సత్యం మన యొక్క దృష్టి.
1: Truth is our vision.
0: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
1: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
0: బ్యూటీ మన యొక్క దృష్టి.
1: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
0: ఏది బ్యూటీ?
1: వాట్ ఇస్ బ్యూటీ?
0: టీచర్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: అది మన యొక్క బ్యూటీ.
1: దట్ ఈస్ ది బ్యూటీ.
0: సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: చెప్పేటప్పుడు చెప్పాడు ఆయన గురువు, దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
0: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
1: హి నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ.
0: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
1: బికాస్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
0: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హి హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
0: కింద చూసుకుంటూ పోతున్నాడు.
1: హి వాస్ జస్ట్ ప్రొసీడింగ్
0: వాక్.
1: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
0: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
1: అండ్ హిస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
0: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
1: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
0: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
1: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
0: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
1: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
0: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
1: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్.
0: నేనెవరు అని చింతిస్తున్నాను.
1: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
0: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
1: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
0: అతనే సోక్రటీస్.
1: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
0: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూట్యూబ్ అందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
1: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
0: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
1: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
0: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
1: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఏమిది లౌడ్ స్పీకర్? ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
1: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు హియర్ వాట్ యు ఆర్
0: వినకూడదు.
1: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
0: తల్చాలి, ఏది తల్చాలో దాన్ని తల్చాలి.
1: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి.
1: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
0: అనవసరంగా రాత్రి ఇంతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
0: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
1: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
0: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు.
1: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
0: పాండవులపైన అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
1: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
0: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
1: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
0: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
1: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
0: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
0: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
1: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
0: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
1: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
1: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
0: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
1: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
0: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
0: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
1: ఇఫ్ యూ డోంట్ కల్టివేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డు ఇన్ ఫ్యూచర్.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్.
0: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
1: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్.
0: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
1: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
0: థర్. దానివల్ల నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
1: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
0: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
1: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
0: చూడకూడదు.
1: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
0: ఈ చూపును అదుపులో పెట్టుకో.
1: కంట్రోల్ యువర్ విజన్.
0: అని సమ్యక్ దృష్టి అని
1: బోధిస్తాడు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
1: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
0: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
0: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
1: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
0: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
1: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
0: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
1: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
1: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
0: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
0: అందుకే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
1: ఫర్ దట్ పర్పస్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
0: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
1: వెన్ వన్స్ ది బాడీ ఇస్ లాస్ట్
0: దేని పైన మనం సాధించవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం
1: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్, బట్ నాట్ ది బాడీ.
0: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
1: టు అచీవ్ ది గోల్ అంటిల్ యు రీచ్ ది డెస్టినేషన్ ప్రొసీడ్, గో అహెడ్.
0: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి. అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
1: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్.
0: పట్టిన పట్టు ఏదో పట్టనే పట్టు తిని పట్టు నెగ్గేడుగా అట్లే ఉండు.
1: You have determined somewhere other. Hold on until you are successful.
0: Koru veniyo korane korthi kokki chellu daaka povakundu.
1: Having desired anyway, do not return until the desire is fulfilled.
0: Adigina vediyo adagane adigithiri adigina vidiyaka viduvakundu.
1: Having asked, never give up until it is given.
0: Talakina vediyo talakane talchidi talaku teeru daaka povakundu.
1: Having thought somewhere other until the thought is reality, do not
0: koru padaleka meeraina bhuvaliyo వడలు తెలియక తమైన అడుగవరియు.
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ గాడ్ షుడ్ బ్లెస్ యూ ఆర్ యూ షుడ్ ఫెయింట్ ఇన్ ద
0: వే. పడలేక తానైనప్పుడు వస్తాడు.
1: అంటే
0: వడలు తెలియక మీరైనా అడగాలి.
1: Out of disgust he might confer the own, or he might drop
0: out. Purupovuta vidyarthi dichcha kaadu.
1: But if you return without the fulfillment, it is not the quality of a student.
0: Kaadu vidyarthi dichchane kaadu.
1: It is not the determination of a
0: student. Anni meeru sadhistu povali.
1: You should achieve
0: that. Adiye vidyarthi dichcha.
1: Then that is the determination of a student.
0: Prema swaroopulara.
1: Embodiments of law.
0: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

ప్రత్యేక ప్రపంచంబునందు ప్రత్యేక ప్రపంచంబునందు.

0: both in fields of sports and games, and make themselves extremely happy on this occasion.
1: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను, హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు. కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయక.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఈజ్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ లాంగ్, నాట్ ఫర్ టెంపరీ గెయిన్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి సమయమునందు నేను విద్యా విషయమై, ఆటల పాటల విషయమై అమితంగా మీకు బోధించనక్కర్లేదు.
0: At this moment, Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
1: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయం గురించి.
0: Right from the origin of man, all the thought and the human activity centered around this process of learning and study.
1: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
0: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
0: Everywhere today, all over the world, there are so many educational centers for name's sake, but we do not find the depth and the profundity of education.
1: Education ante emito anetundi kudanu evariki artham kavatam ledhu.
0: No one seemed to know the meaning and the significance of education.
1: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్ లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
0: దే జస్ట్ లిమిట్ దెమ్సెల్వ్స్ టు మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్, అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్, సెక్యూర్ ఏ పాస్ అండ్ క్లెయిమ్ ద డిగ్రీ దేర్ ఆఫ్టర్.
1: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీబడీ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: ఎ ఫూలిష్ మ్యాన్ దో ఎన్ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ది అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వన్ మే బి ఆక్యుపాయింగ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ విత్ ఆల్ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, బట్ హీ విల్ నాట్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆల్ హిస్ నాలెడ్జ్ హెల్ప్స్ హిమ్ టు బి ఆర్గ్యుమెంటేటివ్ అండ్ టు డిఫర్ విత్ ఎవ్రీబడి అండ్ నాట్ టు ఎక్వైర్ ద టోటాలిటీ ఆఫ్ నాలెడ్జ్.
1: ఇది ఆ విద్య.
0: ఇస్ దస్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా జ్ఞానము.
0: విద్య మీన్స్ జ్ఞాన విజ్డమ్.
1: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
0: విజ్డమ్ డస్ నాట్ మీన్ మియర్లీ వరల్డ్లీ, మొమెంటరీ, ఫిజికల్ ఇంటెలిజెన్స్. నో,
1: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ ద ఫైనర్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
1: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఇస్ ద రిజల్ట్?

0: సో ది ఎడ్యుకేషన్ దట్ వి హావ్ బీన్ రిసీవింగ్,
1: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
0: వి జస్ట్ గెట్ సాటిస్ఫైడ్ బై గెటింగ్ ఎ డిగ్రీ సో హ్యాస్ టు విన్ ద అప్రిసియేషన్ ఆఫ్ అథారిటీస్ విదౌట్ నోయింగ్ ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
0: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
1: These sports and games lopala okaru gelchatamu marokaru oripovatamu ivi rendu maatrame telustu undadi.
0: In sports and games we only come across two, one the one who wins, the other one who loses.
1: Idiya games yokka rachyamu
0: is that the aim of games?
1: Life is a game, annam.
0: Life is a game.
1: Play it.
0: Play it.
1: Life is a dream.
0: Life is a dream.
1: Realize it.
0: Realize it.
1: Life is love.
0: Life is love.
1: Enjoy it.
0: Enjoy it.
1: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
0: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
1: Vidya yokka vivekamu, aata paatala yokka aanandamu, sankuchitamaina bhavamulaku santoshapadutundi kaanigi, vishalamaina hrudayamulaku, anantamaina vijnanamulaku, ivi ye maatramu kodanu todpadavu.
0: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
1: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
0: All the education that we acquire today is rather cheap and useless.
1: ఈనాటి టెస్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారవమైనటువంటి దేవు అక్కడ.
0: The textbooks that we make use of do not have any essence.
1: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుని దీన్ని శాంక్షన్ చేస్తుండదో, ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తుండయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
0: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎసెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
1: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
0: Bhagavan opines that things are not reaching the level of the government.
1: Evaro okaru sanction chesthe avanni textbooks ani pampistunnaru.
0: It all appears to be in the hands of one authority and implemented there.
1: Idi government kudunu enta chinna peru testunnayo varu gurtinchadaniki prayatnincham ledu.
0: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
1: ప్రపంచంలో ఈనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ ద రైజ్, ఇంక్రీజింగ్ డే బై డే.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
0: దే డోంట్ సీమ్ టు మేక్ ఎనీ అటెంప్ట్ టు నో ద గ్లోరీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ ది ఏన్షియంట్ education, how sacred it is.
1: ఏదో గ్రంథమును చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథమును చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
0: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
1: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
0: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యు కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
1: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రము వారు గ్రహించడం కాని గుర్తించడం కాని చేయటం లేదు.
0: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
1: ఈ గ్రంథములందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: పేరెంట్స్ ఆల్సో డు నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
1: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
0: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
1: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
0: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
1: ABCD-లు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
0: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ABCD మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదపడయ్యే.
0: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
1: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటి అని ఎట్లా ఒప్పుకోగలరు?
0: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి పూనుకోవాలి.
0: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
1: అసలు సమాజం లోపల సమాజమును పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రం కనిపించడం లేదు.
0: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
1: ee vidyavidhanam lopala chakkari polikalu ekkada kudunu kanipinchatam ledhu.
0: They do not equate themselves with the needs of the society.
1: idi chakkari vemirana kudunu namadi bodha pettinappudu idi anta pichivi, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
0: సచ్ బుక్స్ ఆఫ్ ది ఎన్షియంట్ విచ్ రియలీ టీచ్ ది గ్రేటెస్ట్ వాల్యూస్ ఆర్ బ్రష్డ్ అసైడ్ అండ్ స్టూడెంట్స్ కన్సిడర్ ద మోడర్న్ టెక్స్ట్ బుక్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్.
1: జర్మనీ చిన్నవారు జన్మించినంతనే వెండి బంగారం ముండబోస్తాయి.
0: ది వాల్యూ ఆఫ్ ది సిల్వర్ అండ్ గోల్డ్ హ్యాస్ గాన్.
1: కనుక ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విద్యను నేర్పడానికి పూనుకోవాలి.
0: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
0: We should uphold the reputation of society.
1: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
0: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
1: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే గొప్పవారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
0: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
1: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
0: We have to consider how to work for the progress of the society.
1: ఈనాడు సమాజం ఏవతి ఏగితియ ఉంటున్నది?
0: What is the present position of the society?
1: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
0: We say that we are serving the society without understanding its needs and requirements.
1: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
0: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
1: కనుక ఈనాడు సమాజము ఉన్నత స్థితికి రావాలంటే, మన యొక్క ప్రజలు ఉత్తమ స్థితిని పొందాలంటే, సరైనటువంటి విద్యను ఈనాడు మనం అభివృద్ధి పరచాలి.
0: ఫర్ ద సొసైటీ, ద సొసైటల్ కండిషన్స్ టు ఇంప్రూవ్ అండ్ ద పీపుల్ టు ప్రోగ్రెస్, ద కరెక్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్.
1: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
0: Because of learning of ABCD, all the ancient texts have been neglected totally.
1: A ante awareness.
0: A stands for awareness.
1: Awareness ante me telivitetanto danni gurtinchali.
0: Awareness means the recognition of the things based on intellect.
1: B anaga being, puttu nadathalo nivu jeevinchali.
0: B being which has to be tread along the proper path.
1: See anaga be careful.
0: See meaning
1: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
0: See symbolizes careful, care, be careful, understand what is good and what is bad.
1: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
0: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
1: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
1: Teachers ku ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
0: The teachers and other authorities may not be aware, but the parents should fully understand the need for the
1: పలాని విద్యార్థి పలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
0: In fact, the parents should desire that their children should bring them reputation, a good name for having work for the country.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
0: The parents today are not that intelligent today.
1: ఇంకా అధ్యాపకులుగా ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రమూ పని లేదు.
0: And the teachers, they are not bothered of the sacred texts.
1: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
0: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
1: ఈ రిపోర్ట్ చేసిన కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
1: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటము.
0: They give them the degrees because they got the required percentage.
1: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
0: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
1: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్, వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిక్వైరింగ్, what their thoughts are relating to the needs of the society. They don't to
1: తల్లిదండ్రులకు గీర్తింగ్ అనిపించి సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
0: Therefore, the students should bring a good name to their parents, good name to the society by working for the society.
1: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
0: But students get a good name because they stand first in
1: class. Goppa perunu teppinchukovatam valla prayojanam ledu.
0: There's nothing great about it in standing
1: first.
0: Intiki vachina
1: tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulanta parichinchayaru.
0: The parents must examine what sort of books that their children read, and when once they return home,
1: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
0: They read all novels which are useless.
1: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
0: Parents are not understanding this.
1: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు, తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
0: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
1: ఇది చాలా పొరపాటు.
0: It is a big mistake.
1: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
0: They are spoiling their own children now.
1: వాని ఆటలు, వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
0: Parents today are not observing the behavior and the conduct of their children, how they behave along the street, what kind of books they read, what games they play.
1: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
0: By merely educating your children, well, there's no use, it doesn't bring them any good name.
1: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి, ఎంతటి విజ్ఞానం చేత, ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
0: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
0: దేర్ షుడ్ బి టోటల్ చేంజ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఎలాంటి పద్యములు రాసినా, ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏ పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
0: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact it bear on
1: students.
0: We say that my son is in convent, he is reading English.
1: ఏమిటి ఆ ఇంగ్లీష్?
0: వాట్ ఇంగ్లీష్ ఇస్?
1: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దే డోంట్ అండర్స్టాండ్ the English medium schools, in which a direction it they take them, in a perverted way, in the wrong direction.
1: Ba black sheep.
0: Say, the nursery rhymes, ba black sheep.
1: ఇవి వాళ్ళు నేర్చుకునేది.
0: Are the nursery rhymes they learn?
1: Black sheep. అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
0: So the learning starts with this black sheep, sheep level.
1: దాంట్లో black sheep.
0: That too, black sheep, further, all the more.
1: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
0: They consider this black sheep as a big title.
1: అది పోయమ్స్ వీరికి.
0: That is the nursery rhyme.
1: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
0: Watching the present scenario, Bhagavan started thinking this way. Why educational institutions? What for? What are the
1: రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
0: Bhagavan has undertaken this serious attempt, spending crores and crores of money without collecting naya paisa fees and even providing textbooks to children.
1: Inaadu pillavaadu puttinaadante 5 samvatsaraluku mundugane convent lo book cheskovali.
0: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for స్టడీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ రిజర్వింగ్ సీట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే వుడ్ గెట్.
1: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
0: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
1: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాదులు విసర్జించి ఆ పిల్లలకు ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
0: Parents even take loans. They sacrifice their food and drink. దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
1: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
0: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
1: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
0: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
1: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
0: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
1: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజములు కాని ఏ విధమైనటువంటి ఒక శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
0: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
1: ఈ నాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
0: And what all that we find today, the present noisy scenario seems to be great.
1: అది పిల్లల తప్పు కాదు.
0: Nothing wrong with students.
1: పిల్లలు చాలా మంచి పిల్లలే.
0: The students are very good.
1: గ్రంథములు సరైనటువంటివి కాదు.
0: Books are not proper.
1: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
0: And the teachers are so cheap who teach such cheap books.
1: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం, ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
0: It is the mistake of the government, the utter neglect of this sort of system.
1: కనుక చదువు సంజ్ఞల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
0: Therefore we should forget that this education would help our students to improve in life.
1: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
0: There are very many good students.
1: పిల్లల్లో దోషం లేదు.
0: There is no mistake with students.
1: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
0: the books they read,
1: చదివించే తల్లిదండ్రులు,
0: and the parents are educated,
1: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
0: are mainly responsible for these mistakes.
1: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
0: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ అండ్ సీ దట్ ద చిల్డ్రన్ వుడ్ ఇంప్రూవ్ ఇన్ దేర్ లైఫ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను హీనుడు గుణము మానలేడు అన్నాను.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్నెస్.
1: చదువు చదువు చదివా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: వన్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు డిఫర్ విత్ అదర్ పర్సన్ అండ్ ఆర్గ్యూ బట్ వితౌట్ ఎక్వైరింగ్ ద టోటల్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: ఆఫ్టర్ ఆల్ వన్ షుడ్ డై అట్ ద ఎండ్ ఎక్వైరింగ్ దిస్ కైండ్.
1: చావు లేని చదువు చదువలేము.
0: వన్ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: ఏమిటి ఆ చావు లేని చదువు?
0: వాట్ ఈస్ దట్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్?
1: ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual knowledge.
1: అందులో కూడాను లౌకికమైనది కూడా ఉండాలి.
0: There is however relating to the physical aspect.
1: లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వాడిని పెంపొందింప చేయాలి.
0: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
0: Don't feel proud that you are studying high degrees.
1: మీ చదువులు చదువులు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
0: With this kind of education, we don't receive alms even if we beg along the streets.
1: కనుక మనము ఈ చదువులు కొంతవరకు సన్నగింపజేసి,
0: therefore we should not be after mere degrees.
1: గుణములు పోషించాలి.
0: We should foster our virtues.
1: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
1: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
0: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
1: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
0: See that the students do not carry such cheap books.
1: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
0: We should see that the students will go through the books which will improve their character.
1: వారి ఆట పాటలు ఎందుకు కూడాను ఉత్తమమైనటువంటి ఆట పాటలు వాళ్ళకు బోధించాలి.
0: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
1: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి,
0: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ,
1: కానీ అది వారి కూడాను బోధపట్టడం లేదు.
0: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
1: మగ పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
0: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
1: మేము ఎందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
0: Why not we, the women?
1: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలమును వ్యర్థం చేసుకుంటున్నారు.
0: We are wasting our time entertaining these mad thoughts.
1: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరు చెప్పటం లేదు.
0: Nobody is telling that it is not proper on the part of the girl to ride a motorcycle.
1: సమయ సందర్భానుసారంగా ఈ రథమును మనం ఉపయోగపెట్టుకోవాలి.
0: We should teach certain things basing on the circumstances and situation.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ ఈ యొక్క చదువు విద్యార్థులంతా కూడా మోటార్ సైకిల్ పైనే ప్రాణాలు విడుస్తున్నారు.
0: Today we find many of the students sustaining accidents because of motorcycling.
1: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి తెప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
1: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
0: In fact, they don't teach their children what honesty and what integrity is.
1: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
0: They want only a good name, reputation.
1: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేము ఎందుకు నేర్చుకూడదు?
0: All these studies, education acquired by men, why not be acquired by women also?
1: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
0: Only the skills have been given.
1: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
0: Each one has to learn basing on the temperament and
1: mukhyamga intilo paripoyi samsaramunu poshimpa chesukoni samsaramlo taginatvanti oka keerthini sampadinchi
0: one has to attend to household work
1: pillalaku manchi nadavalikulu penchali
0: and also see that the children are brought up in a nice way
1: dantho paadu chaduvulu kodunu chadivinchali
0: and we should also make them learn
1: chadavakoodani nenu cheppatam ledhu
0: bhagwan is never against education
1: chadavavalasinatvanti chaduvulu chadavali
0: What we are supposed to study, we should.
1: Kanuka, ee naati chaduvulu chaala mandini konni heena sthitiki koni pothunnayi.
0: The modern education has made man so low.
1: Idi tallidandrulu yokka dosham kuda undi.
0: The mistake lies with parents to some extent.
1: Maa pillalanu baaga penchinaamani
0: they are very proud that this, their children are taken care of.
1: Ee penchinatvanti pillaku manchi pillavaadu chikkalani
0: and they want to have a very good boy
1: ma bidda ma chadindi nee koduku em chadivadu ani prashnistuntaru
0: my daughter has post graduate degree what is the qualifications of your son
1: they question post graduate chadinatunte vaniki ameku inga post graduate chekarante ela chikutadu
0: this girl with a post graduate degree how does she expect to have a boy with a post graduate degree
1: ee naati chaduvulu okarinokaru pottaadukuneetundi chaduvulu chadutunnaru
0: The modern education is full of conflict and infighting.
1: Karuka vidyarthulara
0: students
1: naa maatanu meeru veriga bhavinchukandi
0: do not mistake swami's views
1: mee yokka abhirudhulu kori
0: it is only in your interest
1: mee yokka cheemamunu kori
0: only in your own interest
1: mee yokka keerthini kori
0: in the interest of your name
1: mee yokka peru prathishthalanu kori
0: and the esteem
1: mee tallidandrulu yokka keerthini nilabettadaniki taginatuvanti chaduvulu chadavali
0: and also to see the prestige of the family is maintained all our education should be directed in this way
1: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
1: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంతా పెడుతున్నాను?
0: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్. వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
1: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
1: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
0: వై?
1: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
0: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
1: కేర్. ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
0: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
1: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదు అని కాదు నా ఉద్దేశం.
0: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
1: మగ పిల్లలు కూడాను మమ్మల్ని ఎవరు చేయగలరు, ఇదంతా మా ఇష్టము మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గములు పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
0: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
1: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
0: They also should get good name for themselves.
1: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది,
0: సే మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్,
1: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
0: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
1: ఏమి అందము? గుణాందములు కావాలి.
0: వాట్ ఇస్ ది బ్యూటీ? ద బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
1: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
0: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
0: Without virtues, all the jewels, ornaments are useless.
1: Kanuka gunaposhana kavali.
0: Therefore, character is important.
1: Magapillalu kudanu chaala mandi ippudipude paadaipothunnaru kuda.
0: We find boys also are away drifting from the path.
1: Nayana nivu bazaar lo nadche samilo road nu chuchukoni nadchu.
0: As you walk along the street, be watchful as you walk along the road.
1: Nivu ee vidhamaina pramadalaku guri kavaddu.
0: Don't face any accident in any way.
1: Ani nenu entu cheptuntanu.
0: Bhagwan tells repeatedly.
1: Kani aa motorcycle pe speed ga pothuntaru.
0: But they go on motorcycle.
1: Itu vaipuna adu vaipuna poyi vache 20 seedan chustuntaru.
0: They go on watching women that side and this side while going on motorcycle.
1: Ni kannu chuste chuchinayi kani ni dehanni kannulu kaapadutunnaya.
0: But your eyes, the vision, the sight will not safeguard your body.
1: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
0: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
0: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
1: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
0: And what you experience today, you take it as a standard for the future.
1: Itti chaduvulu endu pramanam anetundi manaku ekkada chikkane chikkadu.
0: You don't find true standards in this type of education.
1: Idi chaala pramadame.
0: And it is not pramana standard, but it is pramada dangerous.
1: Mana sadhinno pettukovali.
0: Therefore we should keep the virtue and the character supreme.
1: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
1: మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
1: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
0: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
1: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
0: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
1: తరువాతి మాకు గురువులు ఎవరు?
0: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ద ప్రిసెప్టర్.
1: మనం చదవవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ టు బి స్టడీ
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
0: అండ్ హి ఎంక్వైర్డ్ మెనీ.
1: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు?
0: అండ్ దెన్ బుద్ధా కన్క్లూడెడ్ ది సెన్సెస్.
1: ఆ సెన్సెస్ ను చక్కగా పోషించుకొని.
0: అండ్ ద సెన్సెస్ మస్ట్ బి
1: కీర్తిని సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
0: అండ్ హి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
1: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: Anni chuchetanduluka.
0: Is it to watch hither and
1: kaadu
0: there?
1: Kaadu.
0: No.
1: Ninni evaru chustunnaru anetundi nuve matram yochinchavaddu.
0: Don't be worry about others who
1: ninni
0: are watching.
1: Ninni poshimpagaligeetundi yokka athanni neevu chudali.
0: In fact, the eyes are gifted to see God, his majestic form.
1: Nee chevulunu nichindedi enduku telusa?
0: You know why ears are given?
1: Kaadu kaadu. Itharulu maatalu nammutaka, itharulu maatalu vinutaka.
0: Is it only listen to the gossip and the rumors and become a victim?
1: Nee chevulu alantivi kaadu.
0: The ears shouldn't be.
1: Manchini vini
0: to listen to good.
1: Manchini aacharanalo petti
0: and to do good.
1: Manchi margamlo neevu jeevincharani
0: and to lead a good life.
1: Ilantivanni cheppadam kosamani వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
0: Therefore God has given me these senses to lead such a sacred
1: life.
0: అని
1: ఆ పుస్తకములంతా ఒకటి పారవేశాడు.
0: And Buddha has thrown out all the books.
1: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
0: And he has decided that what he has to work for is for the character.
1: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి
0: I cannot allow my senses to go away.
1: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
0: What is the result by reading books?
1: అని గ్రంథాలంతా పారవేశాడు.
0: And he has just thrown them out.
1: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
0: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
1: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
0: And then ultimately asked, what is it that you are reading?
1: నేను నా గురువు ఎవరు?
0: Who is my preceptor?
1: నా గురువు నా కాన్షియస్.
0: My conscience is my preceptor.
1: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరైనటువంటి గురువు నా బుద్ధి.
0: And therefore from all my intelligence the preceptor is intellect.
1: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
0: First I should have control over my sight.
1: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
0: I should control my tongue.
1: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడా నా స్వాధీనం అయిపోతాయి.
0: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
1: అది కావాలి నాకని.
0: That's what is required now.
1: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని
0: over night he could have that enlightenment.
1: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
0: and he had left his family.
1: అడవికి వెళ్ళాడు.
0: And he went to the forest.
1: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ ది సన్.
1: వారిని చక్కగా చూసుకుంటూ
0: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
0: యూ సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్.
1: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
1: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
0: That was the way how Buddha achieved, accomplished objectives of life.
1: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
0: There's nothing more than that of a character.
1: గుణములే నా యొక్క గురువులు.
0: The very character is my guru.
1: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
0: This I have to grow more and more.
1: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
0: Therefore today all the ruin is because of the cheap qualities.
1: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
0: And he has realized when once he sets all his senses set right, he will certainly come up in life.
1: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
0: when once you control your looks,
1: జగత్తంతా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: You can catch hold, you'll have total control over the world.
1: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
0: when you control over your hearing,
1: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది.
0: You can control the whole sound around.
1: కనుక ఈ రెండింటిని మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
0: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ
1: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
0: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ.
1: పురందర్దాస్ చెప్పాడు.
0: పురందర్దాస్
1: కన్నులు ఇచ్చి నేను ఎందుకు తెలుతా సందులు గొంతులు తిరుగుటగా.
0: యు నో వై ది ఐజ్ సైట్ ఈస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
1: కనుక ఓ గుణముల
0: ఓ కాలేజెస్
1: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
0: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
0: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
1: ఇతరుల పెద్ద మాటలు నీవు పట్టకూడదు.
0: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్.
1: నీ సక్రమమైనటువంటి నీకు గుణములకు నీవు దాన్ని పోలించుకో.
0: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
1: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
1: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: And in fact, what all we should acquire is always with us, around us.
1: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
0: When once you control your looks, the vision, that is your
1: text. మన చెవులను మనం కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
0: If you control your hearing, that itself is a book.
1: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
0: And when once you control your tongue, that itself
1: ఈ భాగవతం చల్ల మనం బాగుపడతాము.
0: When once you control your tongue, which is Bhagavata, you will be Bhagavata, you will be good.
1: కనుక ఈ మూడింటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
0: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ విల్ విన్.
1: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
0: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ సపోజ్డ్ టు బి డన్ టుడే.
1: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
1: అమ్మా, మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
0: జస్ట్ ఫార్ జీవితా ద లైఫ్ యూ వాంట్ జీతా ద సాలరీ.
1: జీతాలు మనకు అక్కర్లేదు.
0: ఇస్ నాట్ ద సాలరీ దట్ ఇంపార్టెంట్.
1: జీవితమే మనకు ప్రధానమైన ప్రతి.
0: జీవితా లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ అనేటువంటి దాన్ని చూసుకోకుండా ఈ యొక్క జీవితం జీతం కోసం పాచుకుంటే
0: we forget the life and we run after salary.
1: మన జీవితమే నాశనం అయిపోతుంది.
0: We are ruining our very life.
1: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: Hence we should control our senses.
1: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
0: Then only we will be virtuous.
1: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
0: Then only we will be strong enough.
1: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు.
0: That's why it is said the Hanuman is virtuous, is strong enough, wise enough, noble and greatest.
1: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
0: Therefore he could have proper qualities, values.
1: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
0: Then only he could become a preceptor.
1: కనుక అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
0: He should get such a good name.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు చాలా బంగారు.
0: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
1: మంచి గుణవంతులే.
0: They're virtuous indeed.
1: మంచి విలువైనటువంటి వారే.
0: They're very valuable.
1: కానీ కొంత కొంతమంది వాటిని కొంత పెడమార్గం పట్టిస్తున్నారు.
0: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్, వాడు
1: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
0: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
1: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
0: ఫాలో యువర్ ఓన్ పాత్.
1: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
0: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్.
1: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
0: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
1: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
0: Therefore you should have the character and sustain it.
1: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా పోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
0: If you lead your life in a wrong way and lose your character, you will be ruining your life.
1: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
0: This is the message relating to the education that Bhagavan decided to share with you.
1: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హావ్ బీన్ రివీల్డ్ టు యూ బై స్పీకర్స్. అలాంటివి
1: నేను విద్య విషయమే బోధించడం లేదు.
0: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
1: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి క్వశ్చన్ అందించారు.
0: ఇన్ఫాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
1: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
0: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: That you develop.
1: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటారు.
0: Naturally you will win the respect.
1: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
0: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
1: Kanuka mana gunamunu penchukondi bangaru.
0: So we should cultivate virtues.
1: Ee gunamunu penchukunnatundi varu gunamunu bodhinchetundi variki nenu emaina istanu.
0: Bhagavan is ready to give anything to those people who develop their character.
1: Nen prapancham yokka bhavame kaadu naa praananne kuda isthanu.
0: Bhagavan is ready to give his very life if you are to develop.
1: Atta vaari kosamane nenu jeevisthunnanu.
0: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
1: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
0: Bhagavan is ready to sacrifice anything.
1: Vaada daggara nunchi nenu emi aashinchanu.
0: Bhagavan doesn't expect anything in return.
1: వాడు మంచి వారే జీవించాలి.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నేను ఆశించేటువంటి.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ గుణవంతులే.
0: యూఆర్ ఆల్ గుడ్, నో డౌట్.
1: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
1: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీనిని మీరు ఏమాత్రము ఆశించకండి.
0: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్సోఎవర్ యు మీట్ యాజ్
1: వారందరూ నా తల్లులే.
0: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
1: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
1: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి యొక్క విద్యను నేర్చుకోండి.
0: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్నే ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
0: నో ఫాదర్ వుడ్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
1: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
1: త్యాగం చాలా గొప్పది.
0: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
1: భోగం కాదు.
0: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
1: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
0: భోగాద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
1: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగాద ప్లెంటీ.
1: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేయముచ్చేటువంటిది త్యాగమే.
0: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
1: Nam karmana, na prajaya, dhanenat, tyageneke, amritatva manasu, anindi vedamu.
0: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
1: Kalukane, meeru alanti, గుణములు పోషించుకోండి బంగారు.
0: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
1: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
1: ivanni meeku hecharimpu chesane gaani
0: these are all cautions.
1: meenanniki meer narchukondi ani cheppalem ledu.
0: And Bhagwan
1: aithe talli nadulu baadhanu meeru nakkaledu.
0: Never disobey your parents.
1: vaadaniku nachchetattuga variki bodhinchandi.
0: Talk to them in a pleasing way and convince them.
1: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
0: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
1: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
0: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: The gurus, the preceptors in life, to begin with, the first,
1: Vedam,
0: the mother,
1: mother,
0: father, father, the
1: teacher,
0: the guest.
1: Matru Devo Bhava, Pitru Devo Bhava, Ali Bodhinchi.
0: The Veda declares in the very beginning itself, the mother is God,
1: father
0: is God.
1: Manak, nijamaina tundi gurulu.
0: So parents are our teachers.
1: Vaala matruku ematramu javabu cheppakandi.
0: Never reply your parents whatever they say.
1: Suppose vaste variki mudumadrumainatundi matlato cheppandi.
0: If necessary, talk to them softly and sweetly.
1: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
0: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
1: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
1: ఎంతమందో వస్తున్నారు.
0: మెనీ కమ్.
1: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
0: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
1: కాబట్టి ఫీజు మనకెందుకు?
0: వై ఫీజ్ దే?
1: ఫీజు మనకు అక్కర్లేదు.
0: నో, వి డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
1: మీరు ఫీజ్ కట్టుకోండి. ఫీజ్,
0: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
1: పీస్,
0: పీస్.
1: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
0: వి ప్రే ఫర్ పీస్.
1: పీస్ ఎక్కడ?
0: పీస్ ఇన్ ద మార్కెట్.
1: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుంటారు, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
0: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
1: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
1: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
0: People really want to be good.
1: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
0: But they follow the wrong path, bad way.
1: చక్కెర కావాలని ఆశిస్తున్నారు.
0: And they want the sugar.
1: చేదును తింటున్నారు.
0: And they eat all that which is bitter.
1: చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
0: They want sweet but they eat bitter.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
0: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
1: అలాంటి బిడ్డలే నాకు బిడ్డలు.
0: Therefore the noble people belong to Bhagavan.
1: వారికి ఏమైనా నేను ఇస్తాను.
0: Bhagavan is ready to give anything.
1: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పను.
0: Bhagavan never says no any time.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
0: many things must have happened
1: ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
0: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ హావ్
1: ఒకవైపున తల్లిదండ్రులను ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
1: అంతే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: త్రిలోకంలో ఇరుసులేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist

0: సస్టైన్.
1: ఈ ప్రేమశక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
0: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ ఆఫ్ లవ్ దట్ కీప్స్ ద స్టార్స్ దేర్ స్టడీ దేర్ ఇన్ ద స్కై విథౌట్ ఫాలింగ్ డౌన్?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Jnanade potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggagareetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవాలన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా నువ్వు సమర్థుడైపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma,
0: and that awareness prajnanam
1: ayamatma brahma. Ilanti maha vakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the vedic dikta.
1: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: ది హ్యూమన్ సొసైటీ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
1: శరీరములకు ఎన్నియో బాధలు ఉన్నవి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ సో మెనీ ఫ్లిక్షన్స్.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రమో.
0: అవుట్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్స్ వాట్ జస్ట్ ద పవర్ దట్ యు హ్యావ్.
1: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయని కూడి ఉన్నవి.
0: Life is full of worries and worries.
1: ఇది చింతలు కాదు.
0: In fact, they are not.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపర్కిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సీయింగ్?
1: అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ee swapnamlo kanipinchetundi ivanni kudunu vyaktitvamulu kavu.
0: Although that you encounter in dream, that's not a reality at all.
1: Ivanni nu kevalam maya shaktile.
0: That's all illusion, false identification.
1: Idi kevalam oka vidhamainatundi bhrantiye.
0: It is delusion, imagination.
1: Ee bhrantini manam enaadu pogottukundamo ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ ఇమాజినేషన్ విల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: What exactly is meditation?
1: ఏకాగ్రత అని.
0: It's concentration.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతియు లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా కానీ మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: So it is the mind that is all pervasive.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయః.
0: Mind is the cause for attachment and liberation.
1: మోక్షం అంటే ఏమిటి?
0: What is moksha? Liberation.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: Experiencing the state of bliss.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
0: ఈస్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడా మా యొక్క సంబంధం అది.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: మాయ ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: Kanuka premane sarvamu.
0: Love is everything.
1: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
0: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 + 1 = 10.
1: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
1: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల ఒకటి తీసివేసి
0: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: అండ్ యు ఆల్సో ఓన్లీ
1: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ 10 నంబర్?
1: అది కూడా మనం తీసిపెట్టినవే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము ఈ రెండు యొక్క సంబంధం. ఈ సంబంధం,
0: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
1: ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
1: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
1: బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధనం,
1: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
0: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
0: ఆల్ దట్ వీ సీ, feel to see, or just the reflections of
1: Brahma jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu,
0: nor Vishnu.
1: Isharu jagatunandu ledu,
0: and there is no Ishwara in
1: Isha vasyam idam jagat.
0: Isha vasyam idam jagat, God is present everywhere.
1: Unnadanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo manam vicharam chesthe edi kanipistundi?
0: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణుస్వరూపము అది విష్ణువు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క బ్రహ్మ యొక్క తృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: Kalaka Vishnu ledu.
0: There's no Vishnu.
1: బ్రహ్మను లేడు,
0: నార్ బ్రహ్మ,
1: ఈశ్వరుడు లేడు,
0: నో ఈశ్వర ఇదర్,
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ప్రెసెంట్,
1: మనిషి అంది సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వం ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు, నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు,
0: యు ఆర్
1: నీవే బ్రహ్మ,
0: యు ఆర్ బ్రహ్మ,
1: నీవే శివుడవు,
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యూ డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్, అహం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు, ఐఎమ్ విష్ణు,
1: అన్నింటికీ
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valvarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni maarchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Devaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: దైవానికి కోపము లేదు, ప్రేమ లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ లవ్ నార్ యాంగర్.
1: కనుక ఈ కల్పనలన్నీ కూడా నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వి అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: ద చైల్డ్ ఇస్ బోర్న్ విత్ లవ్.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: ద చైల్డ్ గ్రోస్ ఇన్ లవ్.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: ద హోల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ డిఫరెంట్ స్టెప్స్ స్టేజెస్ ఇస్ బికాజ్ ఆఫ్ లవ్.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: యూ ఇన్వెస్టిగేట్ దిస్ వే,
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమలన్నీ కూడా బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
0: And Brahma, the reality, cannot be Brahma or
1: Brahma
0: illusion.
1: Brahma lo Brahma ledu, Brahma lo Brahma ledu.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that
1: Kanuka,
0: illusion.
1: Ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamuli.
0: So they are all just your imaginations and your thoughts only.
1: Divyatma sarupulara.
0: Embodiments of divine atma.
1: Divyatma naga yeviti.
0: What is the meaning of divyatma?
1: Divyamainatundi atma.
0: Atma, the self is divine, divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundadi.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenatundi sthanamu ekkada kodanu manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti anatundi yokka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni చక్కగా ప్రదర్శించాలి.
0: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: చైతన్యం ఉన్నది.
0: హియర్ దేర్ ఇస్ చైతన్య.
1: కదులుతూ ఉన్నది.
0: ఇట్ సెట్ ఇన్ మోషన్.
1: కదిలేటువంటి చైతన్యం వరకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్, అనదర్
1: భ్రమ చేతనే ఈ కలిపినటువంటి చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంటారు.
0: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కాని, ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and
1: dimensions. ఒక మానవత్వం తప్ప ఇక ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారు కాని,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కాని,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కానీ కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
1: ఈ భ్రమలకు మనం ఏమాత్రం లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సబ్జెక్ట్ పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
1: ఎక్కడి నుంచి వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదము తీసుకుని మీరు ఆ పదమిని మీద మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: Those that you get by heart do not belong to you.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: It is the reaction of the resound.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: It is the resound.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కానీ అన్యమైనటువంటివి కాదు.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: Ramayanam nandu
0: in Ramayana
1: Rama shaktini koppaga varnistu vacharu.
0: The power of Rama is described totally.
1: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kadu.
0: And it's also not true.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్, టు కిండిల్ ది ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడాను జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమైన భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavisthunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Ee hrudayam nunchi vacheetundi yokka bhavamu ee roopam vastunnado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడాను నీ యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామ స్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తున్నా.
0: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
1: Kani ade neeku reflection ga bayalertundi.
0: And that very thought comes back to you as reflection.
1: Ade reaction ga vastundi.
0: And that comes back to you by way of reaction.
1: Dani parupule resound ga maarutundi.
0: And that is the resound.
1: Prati okkadi kuda nu jagatulo manu kanipinchetuvanta anta kuda reaction, resound and reflection.
0: So every aspect in this world comprises these three: reaction, reflection and resound.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడిగా నీవు భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: And then you become Krishna.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్, రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: దేర్ఫోర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆల్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్
1: ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: యూ సిట్ ఇన్ మెడిటేషన్.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: యూ సిట్ ఫర్ మెడిటేషన్ to go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kudanu oka meditation ga bhavisthunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavisthunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu kaadu kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నువ్వు మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you, the reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: Watch your reaction.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: Watch your resound.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: And also see your reflection.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: These are all your imaginations born within you.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more.
1: ప్రేమనే గిన్న వాడు వదులుతామంటే ఏది లేదు మనకు.
0: When once you give up love, you will not
1: have any. శూన్యమైపోతుంది.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore it is the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతున్నది నీ అందరు.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా గానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే ఈ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: I take all forms.
1: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
0: And forms change.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: Infant grows in age.
1: అది తర్వాత ఒక బాయిగా మారుతాడు.
0: And he becomes a boy.
1: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: The boy grows into an adult with the passage of time.
1: ఆ పిల్లవాడినే భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: And then he becomes an youngster.
1: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: This youngster naturally becomes an young adult.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరి వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
1: స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే అదే డివైన్ ప్రాక్టీస్.
0: ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ ద డివైన్ ప్రాక్టీస్.
1: డివైన్ ప్రాక్టీస్ అనగా, డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: ద డివైన్ లవ్ మీనింగ్ ది డివినిటీ.
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటాయి.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్.
1: కనుక ఆ కదిలేటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కదిలేటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ సాక్షాత్ యూ డోంట్ ఎన్కౌంటర్ ఎనీవేర్.
1: సాక్షాత్
0: సాక్షాత్
1: సత్య అనగా సత్యమైనటువంటి వస్తువును మనం సాక్షాత్గా చూడాలి.
0: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది అక్కడ నిలిచిపోయినటువంటిది.
0: ద సాక్షాత్ ఇస్ ద వన్ దట్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అది నీకు స్వరూపంగా కనిపిస్తుంటుంది.
0: దట్ యుల్ బి ఏబుల్ టు సీ.
1: కన్నులు తెరిచినా కన్నులు మూసినా
0: యూ కెన్ యుల్ సీ ఇట్ విత్ ఓపెన్ ఐస్ ఆర్ క్లోజ్డ్
1: ఐస్. అటువంటి ఒక రూపమే ఈ శాశ్వతమైనటువంటి ఒక రూపము.
0: అండ్ దట్ ఫామ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
1: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు నేర్పుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
0: వీ షుడ్ ప్రాక్టీస్ టు కీప్ దిస్ పర్మనెంట్ ఫామ్ స్టడీ కాన్స్టెంట్లీ విత్ us.
1: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటుంది.
0: విల్ బి ఏబుల్ టు సీ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ విత్ అవర్ ఐస్ ఓపెన్ ఆర్ క్లోజ్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
0: We want to see many manifestations.
1: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
0: You may aspire to see many visualizations, but never forget yourself.
1: నీవే ఈ నిరూపాలతో ఉంటున్నావు.
0: In fact, you yourself exist here.
1: నీవే ఈ నిరూపాలుగా మారిపోతున్నావు.
0: You only manifest into many.
1: కానీ ఆ రూపము ఏమాత్రము మారటం లేదు.
0: Actually, the reality does not change.
1: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
0: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
1: కలలుగా కనిపిస్తుంటాయి.
0: That appears in your dream, no doubt.
1: ఈ కలలు నేను కలనే.
0: And all this kala, the dream, is kala, false.
1: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
0: Therefore, distance yourself from these thoughts or illusions.
1: భ్రమను ఏనాడు దూరం అవుతుందో ఆనాడు నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
0: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
1: ah, Brahma the reality. నీ యొక్క స్వరూపమే.
0: And this Brahma is your truly your own form.
1: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
0: In fact, in every thought, you have your own form.
1: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
0: You say that in a dream you have seen a certain thing. You have seen yourself there in the dream. No one else.
1: ప్రతి ఒక్కదానికి నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
0: Therefore, you see your own form in front of you everywhere.
1: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ విత్ యు.
1: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కానీ మరొకటి కాదు.
0: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్
1: ఇంతకాలం
0: ట్రూ నేచర్.
1: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
0: You have been spending time in these imaginations or
1: delusions.
0: All those things that you should learn in future, they are contained here in this talk.
1: Future ante emti?
0: What is future?
1: Munduku jaragoyetundi.
0: What is going to happen?
1: Munduku em jarugutundi?
0: What is going to happen?
1: Present ide munduku jarugutundi.
0: The present is going to happen in future.
1: Ee present ide eppudu jarugutundi?
0: What is the present?
1: Past ni marchipoyinappudu present nilustundi.
0: When once you forget the past, you live in the present.
1: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
0: When once you forget the present, you live in future.
1: Kabatti anni kudanu neevi past, present, future.
0: So you are the only one in the past, present and future.
1: Ninnu neeve kalpinchukuntunnavu.
0: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
1: దైవ శక్తులు దైవ విభూతులు అన్ని కూడా మానవునియందే ఉంటున్నావు, కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
0: The divine power, the divine capacities are within man, not from outside.
1: నిజంగా అవి మీవే అనేటువంటి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: when would you come to know they are latent?
1: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రాండి.
0: When you go on practicing this spiritual path,
1: నీకు నీవే కనిపిస్తావు.
0: You will be able to see your own reality.
1: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది, కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
0: Your true nature, reality is within you, not from outside.
1: కనుక రియాలిటీని మనం చూడాలంటే రిఫ్లెక్షన్ కావాలి.
0: So if you want to see the reality, you should also consider
1: ee reflection kavalanukunte ee sound undali.
0: And for this reflection, the sound is also necessary.
1: Ee resound undalante reality ni pettukovali.
0: So for this resound and reflection, you should also develop this reality.
1: Ee sound reflection moodu kulanu nee ende unnav gaani bayata nunchi vachi cheripovu.
0: So reality, reflection and resound are within you, not from outside.
1: Meek brother untadu.
0: Here is your brother.
1: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
0: Your brother also grows along with you.
1: అతను సమాజంలో చేరుతాడు.
0: And he is in society.
1: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
0: And he earns all good name there.
1: ఆ పేరు పొందింది ఎవరు?
0: Who earned that reputation?
1: ఆ బ్రదరే.
0: Your own brother.
1: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
0: Who is the brother?
1: ఒక ఆకారమే.
0: Your brother has a form.
1: ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from he got that form?
1: రియాలిటీ నుంచినే వచ్చింది.
0: The form is out of the reality.
1: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
0: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
0: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
1: Meer chestunnatundi meditation chaala porapadu.
0: The kind of meditation that you are following is wrong.
1: ఆకారాన్ని పెట్టుకొని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
0: You keep a particular form in front and go on meditating upon it.
1: ఈ యొక్క ఆకారాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
0: This form is of your choice.
1: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
0: Where is this thought?
1: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
0: The thought is out of the form of your taste and choice.
1: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
0: So the moment you give up this form gradually, you will have the experience of the formless.
1: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
0: Never consider God at a distant place.
1: దైవం మీరే దైవము.
0: You are God.
1: మీ ఆకారమే దైవము.
0: Your reform
1: మీ ఆనందమే దైవము.
0: Your bliss is God.
1: మీ reflection ఏ దైవము.
0: Your reflection
1: మీ reaction ఏ దైవము.
0: Your reaction is God.
1: అన్నిటికీ దైవము నీరే.
0: Everything is God divine.
1: నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
0: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
1: Aham Brahmasmi anna unnatundi ee padamlo unnatundi artham emti?
0: What is the meaning of aham brahmasmi?
1: Nenu brahmaga unnanu.
0: I am brahma.
1: Ante neeve aa aakaranga maaripothunnavu.
0: It only means you have taken the form of brahma. You become that brahma.
1: Tattvam asi.
0: You say tattvam asi.
1: Aa unnatundi nene.
0: You say the one that exists is myself.
1: Adi tattu idi tvammu.
0: That and this are one.
1: రెండు కూడినప్పటికి అసి.
0: That and this are one.
1: అసి అనేటువంటి రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
0: When once that and this అసి being one, you find oneness, unity.
1: కనుక మీరు ఉన్నటువంటి పదం లోపల ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
0: Therefore never give up these important aspects.
1: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
0: All are novel and beautiful standard.
1: శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంతా చూపారు.
0: Shankara demonstrated this fact.
1: Anni chupi kattabadiki taane andulo leenam aipoyadu.
0: And he has got merged in his own doctrine.
1: Kanaka meeru ni kuda chuchi chuchi tiri andulo nenu leepinatam manchidi kaadu.
0: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
1: Meeku evariki ee vidhamainatundi aasha kavalano evariki ee vidhamainatundi roopam kavalano ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిత్తించుకోండి.
0: Therefore picturize the form that is so endearing to you.
1: హృదయంలో మీరు పెంచుకున్నటువంటి పిక్చరే ఈ క్రమక్రమేణ కళ్ళకి వచ్చేస్తుంది.
0: Therefore the form that you picturize in your heart will appear in front of your eyes.
1: ఎప్పుడు హృదయంలోకి వచ్చిందో అదే నీ కళ్ళలో కనిపిస్తుంది.
0: The form of the heart will appear in front of your eyes.
1: ఈ యొక్క కళ్ళలో కనిపించినటువంటిది సత్యమైపోతుంది.
0: ద ఫార్మ్ దట్ యు సీ ఇన్ యువర్ ఐ విత్ యువర్ ఐ ఇస్ ద రియాలిటీ.
1: కళ్ళతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటూ ఉంటే అది నీకు సరైనటువంటిది కాదు.
0: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
1: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: Reality is within you, it's not coming from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
0: దిస్ థింగ్ యూ కెన్ అచీవ్ త్రూ లవ్.
1: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
0: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్
1: వరల్డ్. ప్రేమే సర్వమునకు ఆధారము.
0: లవ్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్
1: ఎవ్రీథింగ్. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
0: We should develop this principle of love that exists between the human and the divine.
1: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
0: The love is not the product.
1: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
0: And this love has not gone into Brahman.
1: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
0: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
1: కాబట్టి దైవం ఎవరు?
0: Who is God?
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nene Daivamu.
0: I am God.
1: Nene Daivamu.
0: I am God.
1: Nene Daivamu.
0: I am God.
1: Ane tundi bhavamu meer penchukuntu pondi.
0: Entertain this thought that I am God. I am God.
1: Kattagaramani neeve brahmaga maaripothavu.
0: Ultimately you become God.
1: Kontha kaalam brahma peru neeve veriga untavu.
0: But sometime you are separate from God.
1: క్రమక్రమేణ ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒక్కటే అయిపోతుంది.
0: Gradually with the passage of time you become God.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ దైవ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
1: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
0: గాడ్ హ్యాస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: దైవము మీరు ఒక్కటే.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: ప్రత్యేకం కాదు,
0: నాట్ సపరేట్.
1: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యు ఆర్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
0: దిస్ యూనిటీ, వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకమే సత్యం, ఏకమే దైవం.
0: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
1: అదే నీవు.
0: అండ్ దట్ ట్రూత్,
1: నీవు అదే.
0: యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ గాడ్.
1: అది నీవే.
0: అండ్ గాడ్ ఈజ్
1: నేనే. అది అదే నేను. నేనే అది అదే నేను.
0: దట్ థౌ ఆర్ట్, యు ఆర్ గాడ్. God is you only, nothing more.
1: Nikanti God tattvam ichindi vere
0: ekkade. God is not separate from you.
1: Nee ende God aavirbhavistunnadu.
0: God is within you.
1: Ninne marchipothunnavu.
0: You are forgetting your
1: true nature. Nee marchipothe ninchede emtundi, daivam okkade.
0: And if you forget yourself that there is God within you.
1: Ninnu nee marchitiva annitini marchirevaadu avutavu.
0: If you forget yourself, you will be forgetting the whole.
1: Ninnu nee maatram marchakoddu.
0: Never forget your true identity.
1: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
0: Never forget your true identity.
1: ఎక్కడ పోయినా గానీ నేను పోతున్నాను.
0: You say, I am going.
1: దైవం ఎక్కడున్నా అంటే నేనే దైవము.
0: If anyone asks you where is God, say that I am God.
1: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
0: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
1: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అదే నీకు శాశ్వతమైనటువంటి సత్యం.
0: And if this remains constant throughout, that will give you true experience.
1: Kanuka mee yokka bhavanni meeru mee swarupanga maarchukovali.
0: Therefore let the feelings take a definite form.
1: Tattvam asi.
0: Tattvam asi.
1: Adi vedantamlo cheppinatundi tattvam asi.
0: That is the essence of Vedanta, that thou art tattvam asi.
1: Tattvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Unity yokka ekatvame.
0: That thou art, both are one.
1: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
0: దేర్ఫోర్ స్ట్రెంగ్థెన్ ద కన్విక్షన్ దట్ యు ఆర్ ద రియాలిటీ, దట్ యు ఆర్ గాడ్.
1: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు కెమకమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
0: వెన్ యు గో ఆన్ సేయింగ్ దట్ రామ అపియర్డ్ ఇన్ యువర్ డ్రీమ్, కృష్ణ అపియర్డ్ ఇన్ యువర్ డ్రీమ్, భగవాన్ అపియర్డ్ ఇన్ యువర్ డ్రీమ్, దిస్ ఇస్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. That's all a dream.
1: ఈ డ్రీములు, ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
0: How can the dream be?
1: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
0: That is there so long you are fast asleep.
1: ఆ నిద్రపోతేనే కనిపించవు.
0: When you are awake, the dream vanishes.
1: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
0: It is asleep that is the cause for the dream.
1: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
0: And it is the dream, it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
0: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
1: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ ఆబ్స్టకల్ బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్, అదర్ దాన్ లవ్.
1: ప్రేమనే మీ నిజమైన దైవము.
0: లవ్ ఈజ్ గాడ్ ఇన్ ట్రూత్.
1: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
0: And love is the proper path to God.
1: ఆ ప్రేమనే మీ యొక్క గమ్యము.
0: And love is the goal.
1: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
0: సాధన, ప్రాక్టీస్ ఇస్ లవ్. గమ్య, ద గోల్ ఈజ్ లవ్.
1: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లియర్ చేస్తాను.
0: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
1: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
1: క్రమక్రమేణ మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
1: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
0: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
1: మీ భావం అంతా భ్రమగా మారిపోతున్నాయి.
0: అండ్ ఆల్ అవర్ ఫీలింగ్ సమ్ టైమ్స్ అమౌంట్ ఇమాజినేషన్.
1: బ్రహ్మనే బ్రహ్మగా మారుతుందా.
0: అండ్ దిస్ భ్రమ షుడ్ బి టు టేక్ అస్ టు బ్రహ్మ, ద రియాలిటీ.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
0: అండ్ దిస్ బ్రహ్మ ఇస్ ద రియాలిటీ దట్ ఈస్ విత్ అస్ ఆల్ త్రూ.
1: అది నిజమైనటువంటి ప్రభ.
0: అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రభ ఆర్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్.
1: సత్ అన్నట్టు ఏమిటి? అదే.
0: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, డివినిటీ.
1: తత్ అనగా ఏమిటి? అదే.
0: తత్ ఈజ్ డివైన్.
1: త్వం అనేటువంటిది ఏమిటి? అదే.
0: త్వం ఈజ్ ఈక్వలీ డివైన్.
1: తత్ త్వం అసి.
0: తత్ త్వం అసి.
1: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
0: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego. This asi is the union of tat and tvam, that and this.
1: ఈ రెండత్వం ఈ రెండింటిని మీరు బద్ధంగా పెట్టుకోండి, తప్పక ఆశ ఎక్కడికి పోదు.
0: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం దట్ అండ్ దిస్ దే ఆసి దే బికమ్ వన్.
1: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తన బద్ధంగా పెట్టుకుంటాడు.
0: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్ వీ కెన్ నో అవర్ ట్రూ నేచర్.
1: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ with this body you have seen brahma.
1: ee body yandi ayaku brahma kuda untundadi.
0: brahma god is within this body.
1: kabatti brahma aham rendu kalisi okate.
0: therefore aham yourself brahma god are one.
1: kanuka renniti yokka ekatvaniki sadhan cheyandi.
0: make every spiritual path taking you to the fulfillment
1: of daivatvaniki tappaka margam avutundi.
0: then we'll certainly find out a true spiritual path to know the unity of the two.
1: kanuka మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని దేనిలో మీరు తలుచుకోకండి.
0: వెన్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ డోంట్ హ్యావ్ సెపరేట్ స్పెసిఫిక్
1: వస్తు వాహనాలను ఏమాత్రమే మీరు తలుచుకోకండి.
0: నెవర్ థింక్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: మీ ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
0: యూ నో యువర్ ఓన్ రియాలిటీ వై యూ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
0: కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ద ట్రూ సెల్ఫ్.
1: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: ద సెల్ఫ్ కంటైన్స్ ఎవ్రీథింగ్.
1: అప్పుడే మీకు ఏకత్వం గుర్తెత్తుకుంటారు వీలవుతుంది.
0: దెన్ యూ ఫైండ్ ద హార్మనీ ది యూనిటీ వన్నెస్.
1: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
0: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
0: అండ్ దిస్ ప్యూరిటీ వి టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఆకారం.
1: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
0: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
1: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
0: therefore your own purity will take the form of the divinity.
1: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దిస్ ట్రూ యూనిటీ?
1: నీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
0: when once there is unity within you you'll be able to achieve unity.
1: అది నేను రెండు ఒకటే.
0: that and this that I are one.
1: కనుక మీరు ఒకదానికి తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
0: Go by this oneness only, not by
1: multiplicity.
0: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only
1: zero. And
0: when once you just add one after one,
1: you get number.
0: And the change in the number is only our imagination.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
0: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
1: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
0: తత్వం అసి ఇస్ వేదిక్ డిక్తం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
0: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
0: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
1: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
0: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
1: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం అవుతుంది.
0: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
1: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు?
0: టు లెర్న్ స్పెల్లింగ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్.
1: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ ఎంఐఎల్కే యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే అమ్మాయిలకే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. బట్ ఇట్స్
1: ఎంఐఎల్కే అనుకుంటూ వచ్చేస్తే అమ్మకార తీసుకుని వస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ గో and saying amma elke the rat mother will come there
1: with a stick. Elka ekkada elka?
0: Then she will ask you, where is elka the rat?
1: Kanuka manu cheppukovatam kodanu pavitranga unnatundi danni pavitramainatundi vidiga cheppovali.
0: Therefore our pronunciation diction should be correct and exact, accurate.
1: Ee vidhamainatundi vakyalu kontha varaku manam chakkaga telusukunnappude సత్యమైనటువంటి దీని నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ నో ది వేదిక్ డిక్టా క్లియర్లీ, యు విల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ లేటెంట్ ట్రూత్.
1: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ.
0: గో ఆన్ సేయింగ్ అమ్మాయిలకే ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్.
1: ఎక్కడ ఎలుక?
0: దెన్ షీల్ ఆస్క్ యూ వేర్ ఇస్ ఎలుక ద ర్యాట్.
1: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి

ముదిత మనసే కహు కామ రామ కామ రామ కామ రామ కా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివి తినేమి శాస్త్రములు, చదివినవి కలవి పెక్కులు, చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించదు.
1: వి హావ్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ అండ్ మెనీ డిసిప్లిన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిజికల్, మండేన్ అండ్ సెక్యులర్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆర్ ద రైచువస్ కాండక్ట్ ఆఫ్ లైఫ్.
0: ప్రాపంచికములో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటు పడుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఎడ్యుకేషన్.
0: గ్రంథమును చదివినంత మాత్రమున, పుస్తకమును పఠించినంత మాత్రమున, మాట్లాడినంత మాత్రమున వీళ్ళు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: Kaadu kaadu, idi akshara sikaramane tappa anyam kaadu.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: Motta motta chaduvalaga aksharam yokka artham telusukovali.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరముతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ దీస్.
0: ఈ వర్డ్స్ తో చేరినటువంటి యొక్క పదములు కూడాను సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద సెంటెన్స్ కంప్రైజింగ్ వర్డ్స్.
0: కానీ అక్షరము తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడని చెప్పడానికి వీలు.
1: బై లెర్నింగ్ ఆల్ఫబెట్స్ one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరవులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, meerandaru goppa kavulu, goppa sirsampadalu kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవరాజు మరణ, అంగడి సువర్ణ, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద 8 ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన, ఒక్క పదము,
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్,
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో 5 అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ 5 లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరము ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే 5 అక్షరములు కూడాను 5 భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame 5 padamulo endukodanu 5 bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunaku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. కృష్ణదేవరాయలు ఈ విధమైనటువంటి ఆజ్ఞ చేసేటప్పటికీ అందరూ కూడా భయపడిపోయారు.
1: When that was the command of Krishnadevaraya, all were fear-stricken.
0: ఒక్క భాషలో ఒక అక్షరం ఉంటుంటే ఐదు భాషల్లో కూడా అదే అక్షరమే ఉండాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishnadevaraya daggara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu, ayya, naaku oka permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki nee tellavari chaala త్వరగా అవుతుంది, నా చేత కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారు 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకే నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్కదాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుంది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: A-A-U-R-A-B-A-V-A. Five letters.
1: Here there are 5 letters. A-A-U-R-A-B-A-V-A.
0: దీనికి ఒకే పదము.
1: This is just one word.
0: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరమునకే అలాంటి అర్థమే ఉండాలి.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారేసరికి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా.
1: The king said, at least తెల్లవారు రామకృష్ణ, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ.
1: ఏ.
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: ఆవ్ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరబు.
1: Here we have all the languages, Marathi, Hindi, Telugu, Kannada, and Tamil.
0: Hello.
1: Tamil.
0: Five akshara cherite oka padam ayipindi.
1: All these five letters constituted one word.
0: Oka akshara manaku ye artham undo annitiki ra ra ra ra.
1: Each letter gives you the same meaning, come, come.
0: Adhe vidhugade nee aksharalu chaltunnavu.
1: Likewise,
0: ఒక అక్షరమునకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: Likewise, you are reading, you should know the meaning of every letter.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదము యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: But none care to know the meaning of one word at least.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరము యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: But in olden days, it is necessary to know the meaning of every letter.
0: ఇక్కడ తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదములలోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేశారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: and also gold pieces
0: oka pottam katti
1: and they were kept in a pack
0: oka bundle maadi ichi tan chethiki ichadu
1: made into a bundle and presented to him
0: ee naadu neeku goppa bahumati istunnanu annadu
1: today I'm giving you a big gift
0: ee bahumatini nenu sambandhinchukunnanu kaani nenu dakkinchukogalana ani sandehisthadu.
1: He was doubting, I got the gift but would I be able to maintain it, deserve it, keep it.
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బంటు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: హీ వాజ్ ప్రిపేర్డ్ టు క్యారీ దిస్ బండిల్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెషస్ మెటల్స్ అండ్ రిక్వెస్టెడ్ టూ ఆఫ్ ది పీపుల్ టు ఫాలో హిమ్.
0: బాడీ గార్డ్స్ ఇచ్చాడు.
1: టూ బాడీ గార్డ్స్ వర్ ఆస్క్డ్ టు ఎస్కార్ట్ హిమ్.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీ గార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: Goppa goppa viruvainaatvanti navaratnamulu,
1: highly valuable precious nine gems,
0: bangara mukkalu
1: and pieces of gold.
0: Venni nen ekkada pettedi?
1: Where am I to keep them?
0: Aake godrejji ledu.
1: I don't have any godrej iron safe.
0: Neku ee pettelu levu.
1: I don't have any boxes.
0: Ilanti paristhitilo nen ekkada chesedi ani chaala vicharam chestunnaa.
1: He was just inquiring where to keep them.
0: Ippudu bhaarya cheppindi.
1: And then wife said,
0: endukandi meer inta vicharistharu,
1: why do you worry like this,
0: maa doddi roona pedda baavi undi
1: and there's a big well in our backyard,
0: oka moota gatti aa baavi lo padavestaamu
1: and put this whole bundle into the well,
0: baavi lo padastaamani cheppinatvanti prakara dongaru undi vinnaru
1: and there were thieves at that moment, they could also overhear what she was telling.
0: వాళ్ళు పినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: అండ్ దట్ నైట్ దే వర్ జస్ట్ ప్రిటెండింగ్ టు హావ్ గాన్ టు స్లీప్.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: అండ్ త్రూ అవుట్ నైట్ ది థీవ్స్ వర్ అటెంప్టింగ్ టు గెట్ ఇన్ అవుట్ ఆఫ్ దిస్ వెల్.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
1: అండ్ దెన్ ఆల్ దిస్ వాటర్ వాస్ జస్ట్ డ్రిల్డ్ అవుట్ ఆఫ్ దిస్ వెల్.
0: తాను వేసిన పంటకు కూడా పండించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఆల్సో యూజ్డ్
0: కానీ ఆ నీరు కరిగిపోలేదు.
1: బట్ స్టిల్ దేర్ వాస్
0: వాటర్ కరిగిపోలేదు.
1: అండ్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ వాటర్
0: కానీ నిలిచిపోయింది.
1: అండ్ ఇట్స్ కేమ్ టు హిస్
0: తెల్లవారు లేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
0: చూచారా భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: Kanuka ee vidhanga akshartanni adarthanni వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore he is a true poet. If he knows the meaning of every letter, of every word,
0: కవి ప్రాణం అనుసారి తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanates.
0: కవి ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించటం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకొని వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: and the worldly words that we speak, sentences,
0: కాని నైతికము ధార్మికము ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవ్వరూ బోధించటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచియస్నెస్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్ ఓపెన్లీ, the teachers are simply developing the worldly knowledge.
0: Naitika, dharmika, aadhyatmikamulu champivesaru.
1: They have killed altogether all that knowledge that relates to spirituality, morality and righteousness.
0: Naitikamu, dharmikamu, aadhyatmikamu ee mooditini meer poshinchali ani shasincharu.
1: And then he commanded, that is your responsibility to uphold morality, spirituality and righteousness.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాము. వి ఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: వి బై ఎడ్యుకేషన్ టుడే. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it up.
0: ఆ చదువులు కూడా చంపవలసి వస్తుంది.
1: And we have to leave that, all that you acquire.
0: అది చావని చదువులు.
1: That education which makes you immortal.
0: చదువని చదువును చదివించినంతది మాత్రమే ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావు లేని చదువు చదువువలయు.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: ఆ చదువు ఐదే ఉండేది. ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: First, truth.
0: సత్యమునకు మరణం లేదు.
1: Truth is deathless.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: Dharmam vakate vakate.
1: Dharma is one.
0: Shanti. Anasakshatthi. Adhe nijamainatvichi anandam.
1: Peace. The mental peace is very important.
0: Chagaraju kuda cheppadu. Shantamu leka saukhyam ledu.
1: It was Chagaraju who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda modalukoni చచ్చే తాత వరకు కూడా ఆ ప్రేమ పెంచుకుంటూనే ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ద చైల్డ్ టు ద లెవెల్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ దే గో ఆన్ టు ద క్లబ్. ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎడ్యుకేషన్ లాక్స్ దిస్ లవ్.
0: అహింస.
1: దెన్ వీ కమ్ అక్రాస్ అహింస, నాన్ వైలెన్స్.
0: అహింస మార్గం ఎక్కడుంది?
1: నాన్ వైలెన్స్ ఇస్ ఆల్సో డెత్.
0: అహింస కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: Buddha prayed for this non-violence.
0: Ahimsa paramo dharma.
1: Ahimsa is the cardinal principle of dharma.
0: Kaluka ee aidu chaduvulu chaduvali meeru.
1: You acquire the knowledge to acquire these five values.
0: Satyanni chaduvu.
1: In fact, learn to be truthful.
0: Neevu satyamane paduku.
1: Speak truth.
0: Dharmamuni acharinchu.
1: And tread the path of righteousness.
0: Shantini anubhavinchu.
1: Experience peace.
0: Premanu aanandanga panchuko.
1: And share love blissfully.
0: Ahimsagato jeevinchu.
1: And lead your life in non-violence.
0: Ivi nijamainatvanti yokka chaduvu yokka arthamu.
1: This is the true meaning of education.
0: Kanuka.
1: Therefore.
0: Ayana prapanchamulo meeru vachinatvanti ee ashtadiggajamulu ee aidu panchacharamulu kuda pradhanamainatvanti reetiga ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్
0: ఏనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి చూస్తున్నాము కాని చంపేస్తూ ఉన్నాము కాని దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: We are today, we are acquiring all that is perishable, but we are not after that which is imperishable.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చాడు.
1: The President of India mentioned most important things.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said, he cannot be manava human by just learning.
0: మానవుడి అంది ఈ పంచగుణములు ఉంటున్నవి.
1: The human has got these five human values.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: When once we foster these human values, you'll be divine.
0: తత్వం అసి అని అన్నాను.
1: Your తత్వం అసి, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా నిమిడి ఉంటుంది.
1: Therefore, తత్వం అసి, in these three at the present the quintessence of knowledge.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain
0: anything. దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికీ ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: I may face difficulties or problems, pain or pleasure.
0: ఇవన్నీ నా ప్రతిబింబములే.
1: They are all my reflections.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: Therefore, whatever you see is mere reflection.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవము గుణము లేవు, కర్మలు లేవు.
1: God is beyond action. He is attributeless.
0: Na karmana na praya tyage neki amrutatva manasu tyagame pradharamainatundi.
1: Therefore, you are the son of eternity, immortality, for which sacrifice is essential.
0: Yenichina nimu tyagam chey.
1: Anything you should be prepared to sacrifice.
0: Anni naavi.
1: They all belong to me.
0: Nene bhagavantundi.
1: I am God.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థం ఇక్కడ కనిపించవు.
1: Wherever I see God, only nothing else.
0: ఈ పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి యందు ఒకే ఆత్మ.
1: The name and form may be at variance, but the single principle of consciousness is
0: ఏకాత్మా సర్వభూతాంతరాత్మా.
1: It is only the same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
1: Time is transcendental.
0: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
1: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును గుర్తించకూడదు.
1: And he doesn't want to feel vexed or tired.
0: ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
1: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
0: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: You may learn many, at least practice one or two.
0: అప్పుడు మీరు ధనిలైపోతారు.
1: Then only your lives would be redeemed.
0: ఎంతో మీరు పుణ్యులైపోతారు.
1: And you'll be virtuous, meritorious.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
1: And you will be following the correct path in life.
0: ఇప్పుడు నా మాటలు గాని మన కలాం మాటలు గాని ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two.
0: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
1: It's rather extremely rare to listen to such sacred words.
0: మీరు చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
1: Having heard them, you should hold on to them.
0: ఇదే మానవుని యొక్క జీవిత లక్ష్యము.
1: This is the aim of life.
0: మానవ వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశములే.
1: You are all the sparks of the divine.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: You are not separate as humans.
0: నా అంశండి, నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
1: As you are the spark of the divine, you should have all the divinity and the power.
0: అంతేకాని కొట్టి మాటలతో కాలంను వ్యర్థం చేయకూడదు.
1: Don't waste time by merely speaking.
0: కనుక ఈ ప్రేమ విషయంలో అనేటువంటివి, సత్య విషయంలో అనేటువంటివి, ధర్మ విషయంలో అనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కానీ అన్యమంగా పుట్టినవి కాదు.
1: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
0: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
1: Wherever you go, you feel oneness.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
1: Many ask Bhagavan, who are you Bhagavan, what's your name?
0: Ayya, I and you are one.
1: Bhagavan's answer is this, I and you are one.
0: అంతేగాని నేను వేరే, నీవు వేరే, వారు వేరు వేరే కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప పేరు కాదు.
1: మైన్ అండ్ థైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: With all the feelings of harmony and unity, let us mingle together as brothers and sisters.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: We should all stand united.
0: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రం ఉండకూడదు.
1: There should never be scope for any anger or temper.
0: ఇవన్నీ మనం దూరం చేసేటువంటి ఒక దుగ్గుడములే.
1: They are all the bad qualities that will take away your human nature.
0: కనుక మనం దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to bring them, to bring those five human values closer and closer.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధలు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: As it is time up, Bhagavan doesn't want to detain you, keep you here for long.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకుని
1: Having heard these things, at least preserve them at one or two that you heard.
0: దేనైన భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: Hand over everything. God will take care.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: the all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little, it is small persons. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone. Panchakriyalate, panchabhutamulato, koodinadi ee prapancham. The world consists of five types of activity and five elements.
1: పంచజ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు పంచాక్షరములు ప్రాణం వంటివి.
0: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్. ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: యజుర్వేదమునందు నమకములు నమశివాయచ శివతరాయచ నమశివాయచ శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
0: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయచ శివతరాయచ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
1: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడున్నదే మంత్రము అని.
0: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
1: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
1: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మము.
0: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
1: ఇదే శబ్ద బ్రహ్మము.
0: This itself will be described as Sapta Brahma.
1: Kanukane mantra unaki inkati mahattaramainatunte shakti unnadi.
0: Therefore mantra acquires such extraordinary potency and power.
1: Mantramulu moodu vidhamu.
0: There are three types of mantras.
1: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatunte.
0: Of the three, the mantra which will be called Vaidika mantra and the second Tantrika mantra are very important ones.
1: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
0: Between these two also, Vaidika mantra is very sacred.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
0: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములున్నవి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
0: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రం.
0: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
1: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
1: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
1: నమా, ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
0: What is it that is so sacred and auspicious?
1: Ade om namah shivaya, subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
0: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
1: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of ఓం.
1: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
0: In this form of ఓం there are three syllables, akara, ukara and makara, a, u and ma.
1: Akaram vallane mocham manaku praptinchadu, leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu, makaram vallane manaku mukti labhinchadu.
0: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
1: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
0: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయిన్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
1: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మధ్య these two are essential parts of its form of a.
1: Namashivayaku aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
0: Quite a number of people have been giving different meanings to this mantra Namashivaya.
1: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
0: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
1: Aithe annitti endukudanu shastratmula kante aatmatmam anetundi chaala shreshthamainatundi.
0: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
1: Ikkada aksharatmulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
1: నా అనగా నంది వాహనుడని,
0: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
1: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
0: the one who has worn the mandara mala, garland of mandara.
1: Shi anaga shivudu aneetvanti suryudu udayinchagane
0: see
1: parvati aneetvanti kamalamu vikasistundi ani
0: see has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
1: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetvanti deeni antarartham.
0: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
1: Aithe ee vidhamainatundi arthamulanu manamu krodikarinchukunnanta matramuna manaku yadarthamu chikkutaledu.
0: By merely putting together the meaning of these words, we would not be able to get the real meaning.
1: Namashivaya anaga శుభప్రదమైనటువంటి ఓంకారమునికి నమస్కారము అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆర్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఓయసా టు దిస్ ఓంకార.
1: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
0: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
1: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
0: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
1: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించారు.
0: దీస్ 5 ఫింగర్స్ హావ్ బీన్ గివన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది 5 లెటర్స్ ఇన్ ద
1: నామ శివాయ. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
0: హీ హాస్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ 5 లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ 5 ఫింగర్స్.
1: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
0: ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ దట్ ద వన్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ద 5 ఫింగర్స్ ఇన్ వర్షిపింగ్ శివ ఈజ్ వర్షిపింగ్ దిస్ మంత్ర పంచాక్షరి మంత్ర.
1: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
0: ఇన్ ఈశ్వరత్వ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈస్ ద సేక్రెడ్ డివినిటీ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
0: ఈశ్వర రెఫర్స్ టు ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ట్రెజర్.
1: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
0: సర్టన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వ.
1: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండే.
0: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఆల్సో ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
1: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంటే అధికారిగా చేశారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
1: ఇతను విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
0: వినాయక హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినానమ్ టు క్లవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
0: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్డ్
1: గజమునకు తెలివితేటలు అమితం.
0: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్.
1: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి. కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
0: యాజ్ వినాయక ఐ హావ్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్ హీ హాస్ బీన్ గివన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ద ట్రంక్.
1: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
0: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
1: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: ఇఫ్ యూ వాంట్ యూ గో టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆ ప్లస్ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో. దట్ ఇస్ ది మీనింగ్.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రావిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర్ ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
0: సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విఘ్నేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: అండ్ ఫర్ ద ఫ్యూచర్
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికీ అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర్ ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు

0: ఇక్కడ విఘ్నేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
0: జంతువుల యొక్క నివాసము అరణ్యము.
1: Forest is the dwelling place of animals.
0: ఈ అరణ్యములో అన్ని జంతువులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి.
1: In forest, animals will be conducting themselves very freely.
0: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
0: ఎంత శౌర్యక పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదం పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
1: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
0: ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాధైనటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
1: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
0: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
1: నాట్ మెయిర్లీ దిస్, when a elephant is moving in the forest, it tears the whatever bush or anything that comes its way and goes.
0: మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: No other animal would be able to make way for itself in the same way as an elephant does.
0: ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
0: కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
0: అదే విధముగానే విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు, సర్వ గణములకు, సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
0: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
1: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
0: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
0: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
0: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
0: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
0: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిన్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హెస్ ఆల్సో టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
0: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
0: అయితే ఇది క్రమక్రమీణ కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక

0: ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: This star, unlike the other stars, has not a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
0: Bhadrapada Shuddha Chaturthi Dinam.
1: On the fourth day, Chauthi, of Bhadrapada, on the great fortnight, you get this.
0: Anadu Matrame Ee Nakshatramu Oka ఏనుగు ఆకారము ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
1: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
0: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
0: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక, బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: It is an account of this students worship Vigneshwara as Siddhi Vinayaka and Buddhi Vinayaka.
0: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
0: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటి.
1: హిస్ విజ్డమ్ ఇస్ హైలీ రిఫైన్డ్ అండ్ వెరీ.
0: ఇతను కవులలో మహాకవి.
1: అమంగ్ ద పోయట్ హిస్ ది గ్రేటెస్ట్.
0: ఒకనొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వ్యాస ఆస్క్డ్ గణపతి టు రైట్ టేక్ డౌన్ మహాభారత వెన్ హీ వాస్ డిక్టేటింగ్.
0: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: While writing, he had to write a number of slokas because Mahabharata consists of a thousands or a lakh of slokas.
0: Kalamunu vyaktamu cheyakudadaneetunte artham nai Vinayakudu prapanchaniki bodhisthu vacharu.
1: Vinayaka has been teaching to the world that one should not waste time.
0: Aa kalamu virugane taa vaipu unnatundi oka pallunu teriki daanito Bharatanni raastu vacharu.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
0: Kanuka ataniki ekadantudu ani kudano maroka peru.
1: That is why he has got another name, Ekadanta.
0: Inte kaakunda Tyagaraja kudano lokaniki motta mota tana yokka bhakti prapattulunu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ మెయిన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వై హీ వాంటెడ్ జస్ట్ డిస్క్లర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: అది ప్రపంచానికంతా కూడాను మానవులకందరికీ కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni ప్రజల యొక్క భావములు కూడాను సర్దిచ్చే నిమిత్తమై సాత్విక ఆహారంగా కూడాను దానిని మార్చుకుంటూ వచ్చాడు త్యాగరాజు.
1: త్యాగరాజు హాజ్ ఆల్సో వెంట్ ఆన్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫుడ్ టేకన్ బై గణేష.
0: లోకములోని మానవులకు ఆయా సంకల్పములను సాంప్రదాయములను సంస్కారములను పురస్కరించుకుని కొన్ని కొన్ని ఆహారములను ఆశిస్తుంటారు.
1: పీపుల్ ఇన్ ద వరల్డ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ టెండెన్సీస్ దేర్ ఓన్ హ్యాబిట్స్ దేర్ ఓన్ డిస్పోజిషన్ వుడ్ బి లైకింగ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
0: మానవుడు వ్యక్తి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధనయందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. ఫుడ్ టేకన్ బై గణపతి ఆల్సో ఈస్ టేకన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ గుడ్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: సాత్వికమైనటువంటి ఆహారములకు ఉన్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్లీ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విటమిన్స్.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం
1: ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ విత్ ఆయిల్.
0: తల లోపలనే జీర్ణమయ్యేటువంటి ఆహారం
1: ఫుడ్ విచ్ కెన్ బి ఈజీలీ డైజెస్టెడ్.
0: మనస్సును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతం చేసేటువంటి ఆహారం
1: ఫుడ్ విచ్ కెన్ ఇంపార్ట్ స్ట్రెంగ్త్ టు ది బాడీ టు ది మైండ్ అండ్ టు ది ఇంటెలిజెన్స్.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం
1: ఫుడ్ విచ్ కెన్ రెడ్యూస్ ది హంగర్.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సాత్విక ఫుడ్.
0: కారం అధికమైన ఉప్పు అధికమైన పులి అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ మచ్ పంచింగ్ వెరీ సవర్ ఆర్ వెరీ సాల్టిష్ బిట్టర్ దిస్ ఆల్ ఫుడ్ విచ్ ఈస్ విచ్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది పాచినటువంటిది లేక దుర్గంధంతో ఉండినటువంటిది గట్టిగైపోయినటువంటిది ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఈస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్ విచ్ ఈస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ తామసిక్ ఫుడ్.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాజ్ వెరీ
0: కన్వీనియంట్. గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: యజ్ఞములకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు రావి ఆకు
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్
0: మామిడి ఆకు
1: మ్యాంగో లీవ్స్
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకన్ యాజ్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A meal which is described as Vishnu Priya is eaten with a lot of relish by an elephant.
0: గణపతికి బుద్ధికి ప్రతిష్ఠ స్థానం అనేటువంటిది నిరూపిస్తవచ్చు.
1: విఘ్నేశ్వరాయ ఇస్ వన్ హూ సింబలైజెస్ అండ్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విజ్డమ్, క్లెవర్నెస్, గుడ్ క్వాలిటీస్ అండ్ స్వీట్నెస్ అండ్ సాఫ్ట్నెస్.
0: ఈశ్వరుడు జగన్నాటక సూత్రధారి.
1: ఈశ్వర ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ ప్లే ఆఫ్ ద యూనివర్స్.
0: ఇతను జగత్తుని ఆడించేటువంటి యొక్క డైరెక్టర్ అనగా తను యజమాని.
1: ది డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ షో ఆఫ్ ద యూనివర్స్ హూ కెన్ కండక్ట్ అండ్ డైరెక్ట్ ది ఎంటైర్ ప్లే.
0: ఈశ్వరుని యొక్క నటన వర్ణనాతీతమైనటువంటి.
1: ద ప్లే అండ్ ది కాండక్ట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యాడిక్వేట్లీ.
0: ఇతను శివతాండవం ఆడుతుండగా తాళం వేసేటువంటి వారు గణపతి.
1: దెన్ హీ వాజ్ ప్లేయింగ్ ది డాన్స్ ఆఫ్ శివతాండవ. ద వన్ హూ ప్లే ఆఫ్ ద సింబల్
0: అనగా సంగీత సాహిత్యమునందు కూడాను గణపతి మహా గొప్పవాడు.
1: దట్ మీన్స్ గణపతి వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ అకామిడేటెడ్ వన్ ఇన్ లిటరేచర్.
0: సామాన్యంగా ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ వి మే సే దట్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ బి ఏబుల్ టు గివ్ ది టైమింగ్ వెన్ లార్డ్ హింసెల్ఫ్ ఈజ్ డాన్సింగ్.
0: కనుకని విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vishneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ది డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ ఈశ్వర ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ ద బ్లెస్సింగ్ అండ్ బూట్స్ ఆఫ్ ఈశ్వర వన్ వర్షిప్స్ విఘ్నేశ్వర అండ్ ప్రొపిషియస్.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: ఎవరీ మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, to have.
0: అది నెరవేరలేదు క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more greed.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing and he is afraid that he will lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku mottamota vigneshwarini prarthinchinappude ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థం.
1: ద ఇండియన్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ ఫర్ ఎ మ్యాన్ హూ హాస్ గాట్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఇఫ్ హీ వర్షిప్స్ విఘ్నేశ్వర దెర్ విల్ బి నో ఆబ్స్టికల్స్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: పీపుల్ వర్షిప్ విఘ్నేశ్వర విత్ ఎ ప్రేయర్ దట్ వాట్ ఎవర్ యాక్షన్ దే అండర్టేక్ they should not face any obstacles.
0: కాని మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వారు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ as to what type of activity has he undertaken.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles and in that case the obstacles could be removed.
0: Manam cheddavu maatrame manam sankalpinchi chedda kaadimulaku vigdamulu kalakunda undalanukunte idi Vigneshwara yokka sankalpamuniki ee maatram kudanu saripodu.
1: If on the other hand we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు, రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: Vigneshwaraku vicharana shakti chala sutiga untundi.
2: Vigneshwara has the power of discrimination very.
0: Idaniki etti vanchalu lev.
2: He does not have any desires.
0: Sarva vanchalu kulanu taanu tana kinda vesukoni untunnadu.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: Anaga adi eluka ani,
2: and that represents the rat.
0: Ee eluka vasanalu patti annitini aashistu untadi.
2: Rat goes on the basis of the smell that it gets to various.
0: Idi vasana mayamainatundi eluka.
2: Rat is one who is swayed by the smell.
0: Kaluka ee vasana swaroopamainatundi elukanu tanu hastamunandinchukunnadu, anaga tana swadheenamunandinchukunnadu.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara yokka swaroopamunaku kani swabhavamunaku kani annitikini anni antarathamlo lekapoledu.
2: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: Vigneshwarudu, Hanumantudu, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
0: సర్వవ్యాపకుడు అని.
2: హిస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, గోల్స్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో టు ప్రూవ్ దట్ వండర్థింగ్ అలో హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
2: వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravampadtayi.
2: Not merely does it get protection, but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sarpamulu eeshwariki aabharanamuluga cheyinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijam gamalam sarpamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్ either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
2: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినట్టు కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాము.
2: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: worthy. Tadvara rakshipabaltam unnata sthayini cherukovatam kudanu jarugutundi.
2: He would get protection and also he would be able to reach higher realms.
0: Kanuka daivatvanni kontavarku manam visvarinchaka daivatvanni visvasinchi అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మన స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ the form of Rama, we just call him Sri Rama.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటి కాదు అని.
2: The reason is the bodies are not permanent.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా స్త్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
2: Even in case of the name Sri Krishna, prefix of Krishna is there.
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
2: That means that all those entities of God who have descended as an avatar will be associated with Sri.
0: Kani Ishwarudu atti kadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram palanidem ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: Kalukuni shashvatamainatundi yokka ishwarathvam yokka aatma bimbakam ee udeshadu kanaka idanu shashvatudu oni.
2: As Vigneshwara is only a reflection in an image, of this particular entity which is permanent of Ishvara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ద ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటిది.
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
2: ధ్రువ ఈస్ డిస్క్రైబ్డ్
0: ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హూ హాస్ అ ఫార్మ్ అండ్ హాస్ టేకెన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకొని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మరిచో.
0: ఇంతేకాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ మెయిన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్రన్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మేబీ ది బర్త్
0: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క తిథులు.
2: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్ డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
0: అవన్నీ పర్వదినములు కాదు.
2: Those are not such extraordinary festivals.
0: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
2: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి గాలించినటువంటివి ఈ పర్వదినములు.
2: దీస్ డేస్ స్టాండ్ యాజ్ డేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు తీసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: The inner meaning of these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

వాడు చెడును తుదకు చెడకమును పే చెడకమును పే మంచి స్నేహంబును నరించి అపమార్గ

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు, ఇంతకన్నను వేరెద్దియరుగా పరతు. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్, విల్ రూయిన్ హిస్ లైఫ్, విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చిటినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

0: గర్వ దురహంకారంబులంబాయుడి వీరుడి.
1: డో నాట్ బి ప్రౌడ్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ వెన్ వీ కన్సిడర్ దట్ దేర్ ఇస్ సో మచ్ టు నో. Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita asela todani అలమటించు, అమిత వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థుల గుదుర వాస్తవముగా. అమిత వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థుల గుదుర వాస్తవముగా.
1: విత్ మెనీ unlimited desires they get tired. Such people, can we call them truly students and seekers of learning?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
0: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
1: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
0: This has been called the Atma or the Jiva.
1: ఇట్టి జీవతత్వాన్ని ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
1: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
0: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
1: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ee atha anetunte padamu nanarthamulato koodi untundi.
0: The word atha has got a manifold meanings.
1: Modati artham mangalaacharanam, mangalaacharanam.
0: The first meaning is to accept victory or prosperity.
1: Rendavadi anantaram.
0: The second meaning is infinitude.
1: Moodavadi aarambham.
0: The third meaning is beginning.
1: Nalugavadi prashna.
0: The fourth meaning is enquiry or question.
1: Aidavadi sarvasvam.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదం కూడా.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ ది వర్డ్ అధ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
1: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: We should also have to ask the question, what is it the content of?
1: సాధన చతుష్టయము అనంతరమే అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? తో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనం అత అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word adha as it occurs

0: మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానం.
1: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
0: రెండవది వైరాగ్యం.
1: The second one is vairagya.
0: వైరాగ్యం అనగా కేవలము ఆలుబిడ్డలను ఆస్తిపాస్తులను విసర్జించి అరణ్యవాసం చేయమని కాదు.
1: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
0: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
1: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
0: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
1: The third one is the ability to get forbearance.
0: తమదమాది సత్సంపత్తి అనగా అంతర్ఇంద్రియములను బహిర్ఇంద్రియములను అణగదొక్కి తద్వారా పవిత్రమైన సత్యమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క పవిత్ర భావములను అభివృద్ధి గావించుకునేటువంటి యొక్క పరిణామం.
1: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
0: ఇక నాలుగవది ముముచ్చత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
1: The fourth one is mumuksha, that is to be to see.
0: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
1: This one is to seek moksha or liberation, but to think that moksha is some specific place and that is to get rid of one's life, this is only an illusion.
0: Moha chayame mokshamu anetundi satyanni ikkada manam nirupinchali.
1: We should establish the truth that the word moksha is moha kshaya, that is to get rid of the illusion.
0: Inka aidavadi shravanamu.
1: The fifth one is listening, shravana.
0: Shravanam denini manam shravanam cheyali.
1: What is it that we should listen to?
0: చేస్తున్నాం, కావలసినన్ని శ్రవణము చేస్తున్నాము.
1: We are listening to many things.
0: దుర్బోధనలు, దుష్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
1: We are listening to bad words, bad things and accusations of others.
0: శ్రవణము చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
0: మీతీతి మాత్రహాని, ఈ ఇంద్రియములకు మాత్రహాని ఒక పేరు.
1: These organs are also called by one name, మాత్ర.
0: మాత్ర అనగా రెండు అర్థములు.
1: The word మాత్ర has two meanings.
0: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
1: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
0: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
1: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మెజర్,
0: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
1: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
0: లేక ఒక కొలతబద్ధ అని కూడా చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: ఇతను అన్ని విధములు కూడాను అందచందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
1: We sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
0: Aithe athane andachandamulu kolchinatvanti yokka kolta badda edi.
1: What is the yardstick which we have used for measuring his beauty?
0: Ade kannu.
1: That is the organ which is the
0: eye. Kanukane itti kolta baddalato koodinatvantidi kanukane indriyamulaku maatra ani peru.
1: Because our organs use such yardsticks, our organs have been called maatra.
0: ఈ పదార్థము పుల్లగున్నది, తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
1: We decide that this material is sour or material is sweet.
0: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
1: What is it that gives this yardstick of

0: స్వీట్నెస్ ఆర్ సవర్నెస్, దట్ ఈస్ ది టంగ్.
1: అబ్బా ఇది దుర్గంధము, ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి ఒక మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు, ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు, పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను, పరమాత్మను యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for our
1: purpose. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి, గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు, సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై, శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమదమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకును శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, శ్రవణ మనన నిధిధ్యాసన, లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్, దే హావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో, ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్, సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు, ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: మెనీ ఆఫ్ యు నో దట్ వెన్ వి ట్రావెల్ ఇన్ ఎయిర్ప్లేన్ దే గివ్ అస్ ఫస్ట్ సమ్ కాటన్.
1: అయ్యా ఈ శబ్దమును వినప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ పత్తిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen
1: పవిత్రమైనటువంటి సత్సంపంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good కంపెనీ ఆర్ ది థింగ్స్ విచ్ వీ షుడ్ లిసన్ టు.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
1: ఈ మననము చేసినటువంటి దాన్ని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఇస్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్డ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: ది లాస్ట్ వన్ ఈజ్ టు ఇన్వెస్టిగేట్ వాట్ దిస్ త్వం పదార్థ, వాట్ డస్ త్వం మీన్.
1: త్వం అనగా నేనెవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారం చేయాలి.
0: త్వం మీన్స్ హూ ఎమ్ ఐ. ది ఇన్వెస్టిగేషన్ యాజ్ టు హూ ఎమ్ ఐ ఈజ్ టు బి డన్ ఫస్ట్.
1: నేను నిజముగా మానవుడనా లేక దానవుడనా లేక దైవంనా అనేటువంటి యొక్క దానిని మనము ప్రతి వ్యక్తి కూడా విచారణ చేయాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఇన్వెస్టిగేట్ ట్రూలీ వెదర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ వెదర్ ఈజ్ ఎ రాక్షస ఆర్ వెదర్ ఈజ్ గాడ్.
1: లేక నీవు మానవుడిగా నీవు విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: నీవు మానవుడిగా విశ్వసిస్తున్నావు, దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
0: This is the reason why sins are growing like mountains.
1: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
0: When you believe that you are a human being, you
1: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
0: ఆల్ హ్యూమన్ యాక్షన్ ఈస్ కపుల్డ్ విత్ కైండ్నెస్ కంపాషన్ అండ్ డివినిటీ. దిస్ గుడ్ కంపెనీ ఈస్ హ్యూమన్.
1: కనుకని ఈ విధమైనటువంటి సాధన సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
1: Ante kaadu, rendavadi ataha annadi.
0: Not only that, the second word in that Brahma Sutra is ataha.
1: Ee ataha anaga ee kaaranam valana, ye kaaranam.
0: This ataha means for this reason. What reason?
1: Ee jagattunu unnatundi prati padarthamu kaani ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నాము, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్ ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ట్రూ, ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ wisdom and seek brahmajnani.
1: Ataha ee rendu kuda nu manaku artham ayipoyindi. Brahma ee brahma anaga sarvavyapakatvam anetundi oka divyatvanni brahma tattvam unnaru.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: Deenini manam telusukovataniki ade jignasa telusukovali.
0: To know this, to seek knowledge of Brahman is the jignasa.
1: Seshavamulo talli vadine tanaku sarvasvanga bhavinchi aa bidda aadukuntu untadi.
0: When one is a child, the child thinks that everything is mother's lap. And the child plays in the
1: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కానీ మరొక సుఖం ఉన్నదని కానీ ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కానీ అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: Aata bommale tanaku sarvasthunga bhavinchi aadukuntunnatvanti ek samayamunandu amma pilichinappatiki nee raadu aa bidda.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: Ee sthayi kramakramina పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kuda nu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
1: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamulo talli vadu pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గమని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetuvanti sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kadu.
0: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetuvantive kani karmalu mokshaanni prasadincheetuvantivi kadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
1: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatvanti yokka allakallolamulainatvanti bhavamulato koodinatvanti chittamu ee atma tattvanni anagalukutu untadi.
0: దట్ మైండ్ విచ్ ఇన్వాల్వ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ వరల్డ్లీ వర్క్ అండ్ వరల్డ్లీ డిజైర్స్ గెట్స్ ఇన్ టు కన్ఫ్యూజన్ ఇన్ సో మెనీ వేస్ విల్ ప్రివెంట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ కమింగ్ ఫార్వర్డ్.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒక ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫర్.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశయందు నల్ల సముద్రం ఉంటుంది.
0: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
0: దిస్ పర్సన్ పెర్ఫార్మ్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది హ్యూమన్ బాడీ.
1: ఈ దేహం యొక్క చర్మం నుంచి ఏదో కొన్ని కాంతులంతా కూడా విజృంభిస్తూ ప్రకాశిస్తూ వస్తుండే.
0: That from the surface of this body, there are several radiations emitted. This was his conclusion.
1: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థం కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ ఫోటోగ్రాఫ్ దేర్ వాస్ సీన్ సమ్ బ్లేజింగ్ డివైన్ బ్లేజింగ్ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియన్ దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను చిక్కు కలిగి లేక అహంకారం చేతనో అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కెరిలియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తంగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerylian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇదను ఒక దినము flying saucer అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately some investigations have shown.
1: ఒకనాడు ఈ కిర్లియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: వన్ డే వెన్ కెరిలియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపైన ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడాను కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతలు అంటారు, మిల్కీ వే అని.
0: There is what is called the Milky Way.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడాను ఉంటుండాలి, నక్షత్ర మండలము అని.
0: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడాను కొంతవరకు అందులో ఏ జీవి ప్రాణము, ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కెర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: కెర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: Kanuka ee naadu nastikattamu bhautikavadamu oka vaipuna perugutu potunte maroka vaipuna dharmikavadamu aadhyatmikavadamu naitikavadamu maroka vaipuna perugutune vastuntundadi.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: needu kaakapoyina inka konni samvatsaram lopala ee nastikulu andaru kudanu ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ట్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: Nijanga bhautikavadulu nastikavadule guddi marganni avalambistunnaru.
0: Truly those who follow the material philosophy and
1: kevalam paramurkulaipoyi moodacharanni anubhavistunnaru.
0: They are taking foolish paths and blind paths.
1: Satyamainatundi dani gurtinchukodaniki em matram kodanu prayatninchatam ledhu.
0: They are not making an attempt to recognize the truth.
1: Ee naati vidyarthulu andaru kodanu ee kovake chenditu untunnaru.
0: The students of today, all of them belong to this category.
1: Nijamuga vidya anaga emito vallu artham chesukovatam ledhu.
0: Truly they do not understand the meaning of education.
1: ye oka ba no ye mae no ye msc no degree teeskunna tachchame mem goppa vidyavantulam anni verravigutu untunnaru verivare.
0: The moment they take a degree ba or ma or msc, they feel proud that they are educated people.
1: ee kooti kooti kooti vidyalanni kudanu kevalam potta kootini anubhavinchadaniki chestunnayi tani నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్యస్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
0: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
0: రియల్లీ దోస్ స్టూడెంట్స్ కెన్ బి కాల్డ్ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దే డూ గుడ్ అండ్ బై దర్ గుడ్ వర్క్ హెల్ప్ ది వరల్డ్ ఇన్ ఎ గుడ్ మేనర్.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ప్రేమస్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకములైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
0: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
0: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandu unnatundi makarandanni enta kudanu golutuntai.
0: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatundi rasanni thana grolavu.
0: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ee madhura makarandanni goli katta kadapatiki okka chota progu chestunnayi.
0: Having acquired the sweet honey, they gather it in one place.
1: tirigi evariku aa yokka madhuramainatundi padarthanni andistu unnayi.
0: Ultimately from the beehive some other person gets the honey.
1: taamu andukunedi ventadi madhuramainatundi yokka makarandamu.
0: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
0: వాట్ ది హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
0: వాట్ ది గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
1: నల్లటీగా ఉంటుంటుంది, నల్లటి ఈగ.
0: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటుంది.
0: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
0: ది ఫ్లై నాట్ ఓన్లీ గోస్ అండ్ సిట్స్ ఆల్వేస్ ఆన్ డర్టీ మ్యాటర్ బట్ వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అండ్ రెస్ట్స్ ఆన్ గుడ్ మెటీరియల్ దట్ ఆల్సో బికమ్స్ డర్టీ.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
0: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
0: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
0: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatuvanti jeevithani andinchali mana yokka vidyarthulu.
0: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
0: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
0: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth, and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche padithalal vadeemi pattukapoyenu gattigaani.
0: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
1: has sudhi monalanta iya jalanatanna duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకుని.
0: దుర్యోధన హు వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకుని.
0: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
1: Vodura babu ye ase peddaganu.
0: Do not have these desires in any large measure.
1: Neti durmarkulaku kuda nidiye gati.
0: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani ముందున్నదిరా తొందలలోని ముసలితనం మన ముసుళ్ల పండగ అని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
0: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్ ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
1: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
0: Some youths and young people have their full attention on what they do at that moment and they do not think of the consequences which their actions will bring them in future.
1: Kanuka manamu telisi chesetundi paniki antai kudanu teliyaka oka phalitam untundali.
0: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manamu satphalitanni pondalani aashinchetundi vyaktuluga undinappudu satkarmala acharinchali.
0: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: ఈ విధముగైనటువంటి భావముల చేత విద్యార్థులు పవిత్రమైనటువంటి విద్య యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించి వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిలో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇన్ డీడ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రం జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాబహిణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజంట్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారమును పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికొస్తుందే కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family. But it is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamuga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: Aithe ఈ నాలుగు మార్గంలో నుండి కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamga ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chadukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chadukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్. చదువుకున్నారు, దే బాట్ ఎడ్యుకేషన్, బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ద ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనుగోలు కానీ తన అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: We don't want that type of education today.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We must make every attempt to listen to our inner voice.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: So what education we should acquire?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్బడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: By merely learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి, కానీ బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువలనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి, కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ the essence of education and not merely go through the books.
0: Man antarvaani nunchi vacheetundi oka chaduvu nijamaina chaduvu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu dharmamu shanti prema అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్, ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: The human life is constituted by these five elements.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు, కానీ చదవటం లేదు.
1: Today people mention their names, verbosity, but they don't go through in depth.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకములను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు. మన ఎందుకు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: వీ హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విత్ ఇన్ అస్.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్ట్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకు ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకు ఇమిడి ఉన్నది?
1: ధర్మ, righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: Truth is not anywhere from outside. It is from within only.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: Though it lies within us, we do not cognize it.
0: అది నేచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ నేచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, జాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా స త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్య
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా.
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: And the very expression of the truth is very dharma.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము తలచడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: Satyam cheppadame kaani cheyatam anetundi kaadu.
1: Truth is said and it is not done.
0: Satyam paluku.
1: Speak truth.
0: Dharmam cheyi.
1: Act righteously.
0: Kaani inaadu satyanni cheptunnaru.
1: But today truth is just said.
0: Dharmamunu చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసడం అనేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ద రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతి లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: కనుక సత్యం నుంచి ధర్మంలోకి పోవాలి.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత,
1: having reached dharma,
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: We will attain the correct position.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వి సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: ఇది చేసి చూపించాలి.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము. అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: We sacrifice all.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: In fact, we don't have any

0: స్ట్రైట్. మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి, ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టు సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude tanaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యూ టు టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవాళ్ళం.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ ఇన్ ద ట్రూ స్పిరిట్. ఇన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ అంటే ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మ్యాన్ కైండ్?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: మ్యాన్ కైండ్ ఈస్ ద వన్ విత్ కైండ్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ రెండు చేరినప్పుడే
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ యూనియన్
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు
1: when once we keep within that truth within us,
0: dharmamuku aadharam emiti,
1: what is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth satya is the foundation.
0: Dharmam anetuvanti oka punadi.
1: Dharma is the one that is the base on this foundation.
0: Rendinti oka cherikane satya dharmam.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: Appudu punadi manchiga untunnappude గోడలు ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: Kaduka ee aanandame mana jeevita lakshyam.
1: Therefore this bliss is the aim of our life, goal of our life.
0: Aithe ee goal of life anetundi manam edi ani anukuntamante edo konni task pettukunedi dani manam practice chesukuntu vaste dani valla okati erpadutundi ani anukuntaru.
1: We think our goal of life centers round the continuity of thoughts. Thinking oriented.
0: Kanuka manamu rendu gurini ekam chesinappude sarainatuvanti aanandam kalugutundi.
1: Therefore

0: షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
1: రెండు పాదములను వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
1: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
1: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ హు అక్వైర్డ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు.
0: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
1: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
0: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్ దట్ ఈస్ ధర్మ.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
0: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
1: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి సెడ్ అండ్ ఆల్సో షుడ్ బి ట్రాన్స్లేట్ టు యాక్షన్.
1: కనుక నువ్వు సత్యధర్మం రెండింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కీప్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ సత్యధర్మ యూ కెన్ అక్వైర్ శాంతి అండ్ ప్రేమ.
1: సత్యధర్మం మనం నడుచుకున్నప్పుడే శాంతి మనలో ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ సత్య అండ్ ధర్మ ద పీస్ విల్ బి ఇన్స్టాల్డ్ దేర్.
1: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
0: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్ కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్ దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
1: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
0: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
1: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
0: We should follow the correct procedure right from the state of foundation.
1: Kanuka,
0: therefore,
1: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
0: Therefore, we should base, rely on satya and dharma.
1: Satya and dharmam, satyam vadalakunda, dharmam cheyakunda matram unte, adi em matram prayojanam undadu.
0: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
1: Truth palukutaru chaala mandi.
0: Many speak. People speak truth.
1: Kani cheptare kani chesi chudaledu.
0: They say, but they don't act according to what is said.
1: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
0: So when one acts according to what is said, that is proper way.
1: Ee proper way ni manam pattukovali.
0: We should proceed along this proper way.
1: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
0: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
1: Inaadu satyam cheptunnaru andamandi.
0: Today many people speak truth.
1: Andulo dharmam em maatramu ledu.
0: But there is no trace of dharma there.
1: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam.
0: While you retain truth, without dharma it is useless.
1: కనుక సత్య ధర్మంలో రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ధర్మం ఆల్సో పర్మనెంట్.
0: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
1: రెండు పర్మనెంట్ ఎంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
0: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
1: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్రేమ అండ్ లవ్.
1: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
0: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
1: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
0: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
1: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
0: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
1: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
0: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
1: శాంతి మనకు ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతి ఏర్పడినప్పుడే
0: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
1: మనకు సౌఖ్యం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
1: సౌఖ్యం కలిగినప్పుడే
0: happiness when one's with that
1: మనకి ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
0: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
1: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
0: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడ బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
0: Therefore, all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
1: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
0: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
1: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రము వేడుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
1: సత్యధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
0: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
1: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And it, the dharma is the reflection of satya, the truth.
1: Satya dharma rendu kuda nu ekamainappude,
0: when satya and dharma are one,
1: oka form eppadtundi,
0: there will be a form.
1: Appudu ade manam shanti anetundi dani pochundam.
0: That form is shanti, peace.
1: Ee shanti anetundi manlo chesinappude,
0: when once this peace is within us,
1: santosham anetundi kalugutundi.
0: We'll be happy in santosha.
1: మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: Today we are not unifying satya and dharma. Therefore, there is no shanti, there is no peace at all in the modern world.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
0: You ask anybody, are you happy?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండాలను అంటాడు.
0: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up. I have to get them married. I have many responsibilities to discharge.
1: ఈ నాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: Today there is no strength. All of us are weak because we are separating satya and dharma apart from each other.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: We should not separate satya and dharma.
1: రెండింటిని ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
0: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్, యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
1: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్, యు ఆర్ డివైడింగ్ దెమ్.
1: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
0: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ?
1: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయిస్ చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సెపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: దేర్ ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక మండలం
0: స్పిరిచువాలిటీ వుడ్ సే.
1: ఈ ఆధ్యాత్మికమైన ఏమిటి, లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
0: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడే మనకు సరైనటువంటి యొక్క బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
1: నీవు ఒక సంకల్పం చేశావు,
0: యు హ్యావ్ వన్ థాట్.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
0: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: బోధపడినప్పుడే,
0: దెన్ వన్స్ దే అండర్స్టాండ్,
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: They will know its meaning in the correct spirit.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
0: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది,
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
1: దీని ప్రధానత ఇచ్చినప్పుడే,
0: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్,
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ దిస్ బాడీ హెల్ అండ్ హెల్దీ.
1: చూడండి, మనం భుజిస్తున్నాము,
0: వీ టేక్ ఫుడ్.
1: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
0: then once the food is given to the mind,
1: buddhi develops chestundi.
0: It develops buddhi or intellect.
1: ee mano buddhi rendu kulu ekamainappude,
0: then once mind and intellect are one,
1: appudu varamu tagineatvanti oka balanto entaina balam sadhinchachu.
0: Then we will have the proper spirit, the proper strength to proceed ahead.
1: Meeru evarina doctor adigandi, meeru ena dehaniki bujistunnaru chakaga.
0: You ask any doctor, we are eating well for our body.
1: Sir, my body kuch balanga unda antaru.
0: But they ask, sir, do I have proper strength?
1: Naina body kuch balanga undi kani telivitechanu gurtinchadaniki mind kuda chaala avasaram untu.
0: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
1: Ee mind weak ga unnapudu buddhi kuda weak ga avutundi.
0: When once the mind is weak, intellect also would be weak.
1: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana anniti yendukulanu ekamainatvide ee deham.
0: Therefore body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana.
1: Annintiki antakarana atyavashyam.
0: Inner senses, antakarana, are most essential.
1: Kani daniki matram manam ee matram lakshyam cheyakunda ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ది ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
1: కనుక ఈ ఏనాడుకులను యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటి లభిస్తుంది.
0: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: when once purity is established,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: Then only we will have the proper form of the divinity.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: Therefore, for every aspect, we should assume a specific form.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: The one who understands it well విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతుల కూడా తెలుస్తుంది.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind, rendu kuda ekamainappudu,
0: when once body and mind are united,
1: ee buddhi anetundi tanantra tane vastundi veta.
0: Intellect follows automatically on its own.
1: Kaluka manu buddhi ki prayatnam cheyanakkaledu.
0: You don't need to make special effort to direct the intellect.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్ మైండ్ ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ it will be able to achieve everything.
1: Kaluka manasuku motti mottamota manam sthanam ivvali.
0: Therefore we should give proper place, correct importance to this mind.
1: Mind entity daniki oka roopame ledu.
0: Mind has no definite form.
1: Mind aniga sankalpamlo oka chedikane.
0: Mind is the combination of thoughts.
1: Ee thoughts anipindi kurinappude therinatvanti balam vachesestundi.
0: The thoughts constitute the mind which is powerful and strong.
1: Chudandi ee kerchief,
0: this is the kerchief.
1: Kerchief anetundi em cheyindi daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: Kaluka manamu mottamota mind nu sarinatvanti abhyasamlo pettali.
0: Therefore we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
1: Appude manaku sarinatvanti anandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpali.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintu yokka ekatvame manava yokka shariram.
0: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
0: What effort should we make to combine all these four?
1: Organization చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
0: Then only you will have శ్రద్ధ, the sincerity, steadfastness, bhakti and devotion.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: When these two do not act together in unison, you cannot eat at all.
1: ప్రతిదానికూ ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: Without this duality, you cannot visualize non-dualism.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: Therefore, faster develop unity more and more.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: Out of this unity only, you will grow purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: When once there is purity, you will experience the divinity.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ, వీ షుడ్ యూనిఫై దీస్ టు, యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయో హి జ్ఞాన అభ్యాసత్.
0: Therefore, everyone must practice.
1: జ్ఞాన ధ్యానం విశేషతే.
0: And out of this practice, you will be able to acquire.
1: జ్ఞాన కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేరిపోతున్నాడు.
0: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
0: You think that karma action is bondage? No.
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: It is not at all bondage.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
1: కనుక మీరు ప్రతి ఒక్క దాని కూడా సాధన చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వీ సే దట్ వీఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఈస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాల మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
1: అలాగ మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
1: కాని ప్రపంచంలో ఈ చంచలించడం అనేది చాలా సహజమైపోయింది.
0: In this world, the wavering nature has become quite natural.
1: కానీ అది నేచురల్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ నేచురల్ అట్ ఆల్.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది నేచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ రామ అనంద.
0: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaitatvam, nischaitatve jivanmukti.
0: Therefore, it's only out of good company, we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించకూడదు.
0: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: You should not close your eyes completely.
1: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాల.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసుకోవాలి.
0: Therefore, your view should be on the tip of the nose.
1: అట్లు చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటిగా అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: In the process, they will be closed totally.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
1: పూర్తి కనులు తెరిచి చూడకూడదు.
0: నాట్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటల్లీ.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్, యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
1: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: యు మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్,
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలు భక్తి చేస్తుంది.
0: వెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
1: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
0: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough. You and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిని పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: when once we take one chosen name of God, we should have one chosen name of God.
1: అంతే గాని పది నిమిషానికి మార్చకూడదు.
0: We should never change from one name to another.
1: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేస్తాం.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
0: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్.
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అందరూ భగవంతుని భగవంతుని అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుని పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పెనెన్స్. యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
1: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
1: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
0: విత్ దట్ ఫెయిత్
1: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని ఎందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు.
0: We should never doubt whether God exists
1: or not. అందరు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: We should hold on, cling on to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
1: చాంటింగ్ చేస్తూ రావాలి.
0: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కానీ చాంటింగ్ లోపల కూడా పెరుగు ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: Kani manaku understanding ayyadanti kustotamu kallu musukotamu.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
0: The one who sits for meditation should have concentrated mind.
1: Uttamota manam koralasindi okate.
0: What we should aspire for is only one.
1: Concentration is very important.
0: Concentration is most essential.
1: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
0: When once the concentration is total, all the rest of things will be perfect.
1: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
0: Therefore, we should sit for meditation in the correct posture.
1: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
0: Some sit in Padmasana in the correct posture.
1: Kani కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
0: దోసిట్ ఇన్ పద్మాసన మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
1: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యూ కెన్ సర్టన్లీ అటైన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
1: కానీ మీరు తలుచుకుంటుంటుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
1: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
1: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
1: కేశవాయ మహాం,
0: కేశవాయ
1: మహాం, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుడినే తెచ్చుకోవాలి.
0: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
1: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మేర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క శక్తి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని గరగపడుతున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమి ఒకటే.
0: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
0: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ బల్బ్స్.
1: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
1: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విరాటలు.
0: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice.
1: ఏకత్వం అయిపోతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ట్రూత్ ట్రూత్
0: ట్రూత్ ఈజ్ ట్రూత్.
1: ఎక్కడ చూసినా ఉంటుండాలి.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ ఇక్కడ సత్యము.
0: Here is truth.
1: Ide satyamu.
0: This is truth.
1: Ide satyamu.
0: That is truth.
1: Cheppunte anta satyame.
0: Therefore you find truth everywhere, all over.
1: Kaduka bhagavantuniki satyam ledatvanti oka roopame ledu.
0: In fact there is no place where there is no truth that is divine.
1: Ee vidhanga chesina gane sariye.
0: Whatever is done with this understanding it is
1: kadini కట్టి పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: దే హావ్ అండర్ టేకన్ మెనీ స్పిరిచువల్ పాత్.
1: కానీ కట్ట కనపడికి ఏం చేశారు, వాళ్ళకి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
1: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
0: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటి అంతా కూడా తన కృత్రిమైనటువంటి.
0: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
1: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో ఈగల.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
1: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
1: వింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: Not simply listen about it, you should also consume and know the taste.
1: ee vidhanga chesukoni okadaniki okati tarchukoni kalatoki confusion ayipoyi depression ayipothundadi.
0: But what we do is we go on mixing up things, making a mess of it, and land up in confusion.
1: Andu ee naadi yuvakulantaru kodanu ee meditation anipadi chaala chestunnaru.
0: Many youngsters are following meditation techniques.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివీగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి అంతా కూడా వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
1: కానీ అందులో కొంతలేదు.
0: బట్ హౌఎవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence and proceed henceforth.
1: Kanaka me faith chaala important.
0: So faith is very important.
1: Namakam rendu nayanammule ledi.
0: Today we have lost both the eyes of faith.
1: Andulaye avani endu.
0: Today in this world we are completely blind.
1: Completely blind ga untunte kuda manchide.
0: We are completely blind, it is good to some extent.
1: Kani konja samayamlo blind ga untadi, konja samayamlo adini drishyanga kanipistundi.
0: Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another.
1: Kalu aa vidhanga meer shifting ki pokoddu.
0: You should not shift your vision like that.
1: Ekatvanga untundali.
0: There should be oneness in every aspect.
1: Kani idi ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: కనుక ఇది అందరికీ ఒక చూడ పొందపట్టడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
1: ఆ వ్యక్తి యొక్క సాధన దినం ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
0: ఇఫ్ ది ఇండివిజువల్ cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
1: కనుక మీరు ఏది చేయగలరని వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
0: If it's not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
1: Bhajana binasa shanti nahi.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు

0: may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid aneatvanti dhatuvu nunchi pochinatvanti vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam aneetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yogachemamunu gurinchi deeni jeevitanni gurinchi aneka vidhamulu ga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu aneetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchina divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time

0: కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
1: వేద పర్టైన్స్ టు అవిద్య.
0: ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
0: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకుని మానవత్వమును వెంట తీసుకుని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మాత్మకామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ద డివినిటీ, ఇట్ స్పీక్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ, ద డైలీ రొటీన్ అండ్ రిచువల్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటి.
1: ద వేద ఇన్ ద బిగినింగ్ వాజ్ వన్ ఓన్లీ.
0: అనంతో వై వేద అనేటువంటి దంటూ ఏకం వేదం.
1: వేద ఈజ్ వన్.
0: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈజ్ స్ప్రెడ్.
0: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: ది హ్యుమానిటీ వాజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ పాపులేషన్.
0: ఇట్టి వేదము ద్వారానే మానవ జీవితము మధ్యలోకమునందు అనేక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
1: ద వేద విచ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫినిట్ దట్ టీచెస్ ఇంపార్టెంట్ డివైన్ ఐడియల్స్ టు మ్యాన్కైండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ.
0: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
1: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
0: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
1: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
0: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
1: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
0: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అథర్వణ వేదమును ఆరంభించాడు.
1: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
0: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారంతో ఉండినటువంటివి ఐదు వేదములు.
1: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
0: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
1: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
0: మొట్టమొదటిది శృతి.
1: ద ఫస్ట్ వన్ శృతి.
0: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
0: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
1: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
0: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
1: Therefore, the process is listening.
0: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
1: That which is learnt by the process of listening.
0: రెండవది అనుశ్రవణం.
1: Second, అనుశ్రవణం.
0: మూడవది ఆమ్నాయము.
1: Third one, ఆమ్నాయం.
0: నాలుగవది సమామ్నాయము.
1: Fourth one, సమామ్నాయం.
0: ఐదవది ఛందస్సు.
1: Fifth, ఛందస్సు.
0: ఆరవది అధ్యాయము.
1: Sixth,
0: అధ్యాస.
1: అధ్యాస.
0: ఏడవది గమనం.
1: Seventh, గమనము.
0: నిగమాగమం.
1: నిగమాగమం.
0: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం ఇవి రెండు చేరి ఒక్కటి.
1: నిగమ ఆగమ.
0: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
1: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
0: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
1: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
0: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
1: However, all the Veda refers to the entire world and worldly
0: affairs. ఒక్కొక్క వేదములకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
1: Each Veda is classified into three samhitas.
0: Samhita.
1: Samhita.
0: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
1: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
1: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
1: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
0: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
1: ఆరణ్యకము
0: గృహస్థాశ్రము తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యా సమేతంగా అరణ్యములో సంచరిస్తూ

0: అరణ్యంలో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
1: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
0: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
1: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్
0: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హిల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
0: వదలనటువంటి యొక్క భార్య భర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
1: హావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్
0: నార్త్ మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీమణుల వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ డేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిచ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ ద డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
1: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
0: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిచ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
1: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్
0: ఫుడ్. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
1: By the time they reach full moon day, they should stop partaking.
0: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
1: Anyone with compassion cannot serve food on a plate.
0: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: They should not dine at others' residences.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
1: it should be carried on a leaf.
0: దానిని బయటనే భుజించి
1: they should eat outside.
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
1: And they should throw out the leaf.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
0: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ వానకు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
0: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
1: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
0: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థం అనేటువంటి యొక్క పరభక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
0: పరాధిపతి వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
1: దేర్ఫోర్ వేదాస్ హావ్ లిమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ది ఎర్త్లీ
0: సోజర్. వేదాంతము
1: దెన్ కమ్స్ వేదాంతం.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
1: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
0: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
1: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
0: మొట్టమొదటిది
1: ద ఫస్ట్.
0: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. It is essential to know these three important points.
0: Indulo pradhanamainatundi manamu gurtinchavalsinatundi ee moode kudalu.
1: Most important things are these three that we have to know.
0: Modatidi tarakam
1: ఫస్ట్ వన్ తారకం,
0: రెండవది సాంఖ్యము,
1: సెకండ్ సాంఖ్యము,
0: మూడవది అమనస్కము,
1: థర్డ్ వన్ అమనస్కము.
0: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకం?
0: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ,
1: కేచరి, భేచరి, మధ్యమ,
0: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి
1: అండ్ భగవతి,
0: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఈ తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకము?
0: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు,
1: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వంని చక్కగా గుర్తించి
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
0: పరిశీలించి
1: ఎగ్జామిన్,
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్,
0: ఇది అవసరమైనది కాదు
1: అండ్ దెన్
0: అది దానిని త్రోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్,
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు,
0: నాద బిందు,
1: నాద బిందు,
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి, హంసత్వము,
1: హంసత్వ
0: గురించి,
1: అబౌట్ దాట్ హంసత్వ,
0: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: ఈ మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మచ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
0: దాని ఎందు మనసును లగ్నం చేయటం,
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
0: రెండవది సాంఖ్యము,
1: ద సెకండ్ వన్ సాంఖ్యము.
0: ఈ సాంఖ్యమనగా,
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము, ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ షీట్స్, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దానిని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
0: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
0: దీని వల్ల నా యొక్క ఆత్మతత్వం ఏమాత్రమో గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
0: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్,
0: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము,
1: నెక్స్ట్ వన్ ఈస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
0: బ్రహ్మ. బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్,
0: రెండవ పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: when that infinity becomes only unity,
0: ఏది చూసినా బ్రహ్మనే,
1: whatever you see is
0: Brahma, ఏది విన్నా బ్రహ్మనే,
1: whatever you listen to is
0: Brahma, ఏది దర్శనా బ్రహ్మనే,
1: whatever you think is Brahma,
0: ఏది పలికినా బ్రహ్మనే,
1: whatever you speak
0: is Brahma,
1: whatever is done is Brahma,
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే,
1: wherever you go is Brahma.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: When everything is Brahman, there is no mind.
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్.
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వం కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
0: ఒక ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
0: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
0: అందరి ఇండు చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
0: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్.
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఏ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకార పడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
0: పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకార రహితమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: Egoless, therefore Krishna manifested there.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీం అండ్ టాప్ మోస్ట్.
0: పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ఆస్ రాధ టు టీచ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: రాధ చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
1: రాధ సెడ్, ఇట్ కెన్
0: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
1: ఇట్ కెన్ బి పాస్డ్ ఆన్ బై ఎనీబడీ.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
1: కృష్ణ రిటర్న్,
0: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: Krishna, you don't eat what I serve.
0: Nee pettinadi tinavu.
1: You don't eat what I serve.
0: Vallala puttalkunu poi patteluga loguttuna tinadevu neeto puttenu rattella Krishna.
1: You visit the houses of cowherd boys and eat secretly fistful
0: Krishna,
1: of butter.
0: Nee pettide tinavu venna.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంక కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్,
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్,
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటుంది?
1: Then when can you decide?
0: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ఉన్నాడు,
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విన్ ఇట్ టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
1: వన్ షుడ్ బి ఇన్
0: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా నువ్వు మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈ చేంజ్లెస్,
0: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది,
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది,
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటాది,
1: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్,
0: అవేర్నెస్,
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్,
1: కాన్షియన్స్,
0: కాన్షియస్నెస్,
1: కాన్షియస్నెస్.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
1: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్రాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడి తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడి తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను
1: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్
0: స్టేట్ అరమరలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్స్,
0: ఈ పంచభూతములతో కానీ,
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కానీ,
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కానీ,
1: నాట్ ఫైవ్ లైఫ్
0: పుట్టినది కాదు ఈ తారకం.
1: తారక ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నథింగ్ టు విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: 4 lux soaps.
1: 4 lux soaps.
0: 9 2-inch nails.
1: 9 2-inch nails.
0: 2 buckets of water.
1: 2 buckets of water.
0: 1 bucket of chunnam.
1: 1 bucket of chunnam or lime.
0: 900 matchsticks.
1: 900 matchsticks phosphorus.
0: తర్వాత 5 pencils lead.
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils.
0: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
0: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుంది.
1: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: యూ కెన్ మేక్ ది బాడీ.
0: కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది 4 nelala 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూమ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
1: As vibration enters, it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval
0: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from you get?
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 principles, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: tarakam. ఈ వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ ఇస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది,
1: దేర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంటే ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది 2 భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కనుకనే బృహస్థ రూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్త వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: She may be expert of all the sacred texts and epics of all Vedas.
0: Raktiye paragam ramya harmyambula ramiyantu raja chandramudunaina.
1: With all the beauty and the comfort, he may be king living in a big mansion or palace.
0: Rana rangamandu parabhutaripudauchu velugundu jagadekavidyudaina.
1: He may be the one of valor and the courage, fighting well in the war field.
0: Satiraru bhaktulaku ye natikaina.
1: Any day they will never equal a devotee.
0: Needu premaye lekane radu mukti.
1: Without love you cannot attain liberation.
0: Enni vedantamulu vallinchinappudiki prema anetundi lekapothe idi em mattham kuda pravehinchadu.
1: You may get by heart all vedanta, but without love you can never attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: డోంట్ సీ హియర్,
0: ఇన్సైడ్ చూడండి.
1: సీ విదిన్, ఇన్సైడ్.
0: పశ్చన్న పిచాన పశ్చటి మూడో, బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: ఎవ్రీ మూమెంట్ యూ సీ ఔట్వర్డ్.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
0: ఎప్పుడు లోపల చూస్తావో,
1: and once you see within,
0: appude nee yokka swarupam akkada prarambhamavutundi.
1: Then you will see your true form within.
0: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala chudali.
1: So you should not look outward, you should look
0: bayata. Unnadanta panikiranaatundi vanni untayi.
1: All that is outside is useless.
0: Oka inti yajamani untuntadu
1: as a master, the householder.
0: Aa inti yajamani lopala పనికిరానేటువంటి బుట్టలు చెట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్, ద బాస్కెట్స్ అండ్ ద పేపర్, దే ఆర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైదా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
0: Kanukane evaru bayatam chusetvantidi.
1: Who is the one that sees outside?
0: Kevala labor.
1: Only labor.
0: Kevala inti pani manishe.
1: Only servants.
0: Ee servant bayatamante chustunnadu.
1: Servant sees all that is outside.
0: Kaani యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్స్.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్, తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ
1: విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణమేమిటి?
1: వై?
0: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వాలన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫ్రెండ్షిప్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింపచేయలేదు.
1: It will not permit you go.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: ఆర్ ఎల్స్ యూ షౌట్ ఫ్రమ్ బిలో ఫ్రమ్ ద బాటమ్ సార్ సార్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you're here. He'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుంటే కుక్క ఏమన్నారు.
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నారు.
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: అది మూలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: మాయను ఎంత వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: This dog is appointed, kept there by the master.
0: కనుక నీ యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: తాను యజమానుడు ఒకటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: తాను కిందికి వచ్చి
1: హీ హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్.
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుడిని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ Either you should have jnana, wisdom or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపుండుకున్న జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా నువ్వు జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the
0: subjects. ee sandehamunaku avakasame ledu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుని పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు,
1: you cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్, యు కెన్ నాట్
0: పరిశీలన.
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
0: అంతేకాకుండా వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణ తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated. అన్నం
0: నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు నేటి భక్తి అంత బూటకములు.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: మన గ్రాట్యూస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
1: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatunte yokka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of gratitude.
0: Kaani nenu daatinaanu kadani aa teppanu oyi nippulo veste emi prayojanam.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: Then once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: Unnecessary matalanta kuda abhirudhi chestunnaru kani daiva sambandhamainatuvanti matalu enduku abhirudhi chesukokoodu.
1: You make use of all useless words and useless vain
0: talk. Useless, useless.
1: It's useless, useless, 100% useless.
0: Kanukane manam itti matalaku avakasam ivvakunda.
1: We should not use such useless
0: words.
1: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నవాస శక్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: That is the true awareness, ఎరుక.
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: What is awareness?
0: అదే చిత్తు.
1: That is చిత్.
0: ఆ చిత్ అంటే ఏంటి?
1: What do you mean by
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: That is comprehensive, total wisdom. It's a total wisdom.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ అండ్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాణిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకని ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి ఒక ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: in a big congregation
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రే టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: దట్స్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యువర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదే.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో.
0: కనుక దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుకు మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకులనిపించినటువంటి మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: నీవు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ ఆర్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొల్పిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేరని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మజా సెడ్ అశ్వత్థామహత కుంజరః సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కానీ ఈ యొక్క మూడు వ్యాహమోహనం ఉంటున్నాయి, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: There are three sorts of attachment: dhaneshana, the money; dareshana, wife; putreshana, the son.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములయందు, ఐదు మంత్రములయందు, ఐదు విధమైనటువంటి ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one pointed concentrated attention, God will manifest in front of you.
0: Kanuka divyamainatundi oka brahma tattvam sarvulu yendu untundali.
1: That the divine principle of brahma is present in everyone.
0: Kanukane
1: so
0: arjunudu cheppadu.
1: Arjuna he said.
0: Krishnudu
1: krishna told
0: arjuna,
1: arjuna
0: neevu kevalamu ee yuddhamlo nenu ee vidhanga nannu smarinchunnanu antunnavemo.
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this war.
0: మామను స్మర యుద్ధచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I will take care of you.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: He should have full faith in the words that he says.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: Bhagavan tells students repeatedly.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: War started on the dark night, Amavasya.
0: కాని చతుర్దశి దినము యుద్ధమునకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధమునకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
1: You don't go Krishna as an emissary.
0: Rajabharame nu cheyavaddu annadu.
1: Nothing like an Indian ambassador or compromise.
0: Alanti vaadu repadi dinam yuddham anetapatike kungi poyyadu.
1: When the war is to take place the next day he was totally frustrated and dumb.
0: Atani chintana kontha varaku nivarana chevisi dharyotsahalu andinchalane uddeshamto mundu geetanu bodhinchali.
1: To encourage him, to give him all the courage.
0: Ee gnana bodha.
1: That is the teaching of
0: బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్
0: ఇట్ అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున,
1: అర్జును
0: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avu swami chaala andanga undi.
1: He says, swami,
0: ee nemali annadu,
1: this peacock is so beautiful swami.
0: Ayyo pichivada, adi nemali kaadu.
1: No, it's not peacock.
0: Adi pedda garuda.
1: It is garuda, the bird.
0: Avu swami, adi garude.
1: He said, yes swami, it's a bird.
0: Mari chinchi vippen chuttadu.
1: He patted him on the back.
0: పిచ్చివాడ, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ యెస్ ఇట్ ఇస్.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్,
0: కృష్ణ,
1: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a peacock, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గ్రద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga ottadu.
1: Then he pressed his
0: manna bhavat bhaktva madhyaji maam namaskure maami vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edidampa,
1: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadane deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
2: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్, వాడు
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
2: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
2: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
2: When once you are strong, intense faith, you will be able to
0: conduct
2: anyone.
0: With
2: total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో స్వామి ఆజ్ఞను సరసావహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
2: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపలి ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
2: దిస్ ఇస్ థాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
2: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
2: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
2: ద ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
2: ఫైవ్ లైఫ్
0: ఇరవై అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది
2: ఫోర్
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
2: ద లైఫ్
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
2: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: యాజ్ ది టోటల్ ఇస్ 25
0: భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
2: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
2: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
2: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
2: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: ఇఫ్ యు నో ఇఫ్ యు వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టమవుతుంది.
2: It may be even difficult to press the petals of the rose
0: కాని వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
2: బట్ టు ఫాలో వేదాంత ఇస్ మచ్ ఈజియర్ దెన్ దట్.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
2: టు ప్రెస్ ద బటర్ ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్
0: కాని దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
2: బట్ వేదాంత ఇస్ మచ్ సింప్లర్ దెన్ దట్.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుండాలి.
2: ద బటర్ ఇస్ సో సాఫ్ట్.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
2: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుండాలి.
2: బటర్ ఇస్ వెరీ సాఫ్ట్
0: కానీ మెత్తగా ఉంటుండాలి. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
2: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
2: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
2: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
2: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
2: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
2: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
2: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
2: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
2: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
2: the three stones there,
0: సత్వరజో తమో గుణములు,
2: are the three attributes, సత్వరజస్
0: తమో. దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
2: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
2: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
2: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
2: ద ఫైర్ బీ నీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
2: బికాస్ ఆఫ్ దిట్
0: ఈ ఫైర్
2: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
2: Will the fire reach the rice directly?
0: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద?
2: Why did you keep fire beneath?
0: బియ్యం ఉడకాలని పెట్టాము.
2: In order to boil the rice.
0: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
2: But the fire will not reach the rice directly.
0: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
2: This heat will heat the vessel first.
0: తర్వాత వాటర్ ను హీట్ చేసింది.
2: Then water also will be heated.
0: ఆ వాటర్ ఈ రైస్ ని హీట్ చేసింది.
2: It is the hot water that will heat the rice in turn.
0: కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి.
2: Therefore, this heat should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
2: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
2: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
2: When once the water is hot enough, the rice, the desire will be boiled in
0: us. మొట్టమొదటి దేహము నియర్.
2: So body is near.
0: మనసు dear.
2: Mind dear.
0: ఈ రెండు ఒకటైపోయినప్పుడు desires disappear.
2: So when one's near and dear together, desires disappear.
0: Desires
2: disappear.
0: ఇది వేదాంతం యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
2: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
2: How simple it is.
0: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
2: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
2: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
2: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
2: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
2: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
2: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
2: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
2: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
2: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kuda 26 letters e undayi.
2: Such a big volume is full of these 26 letters.
0: Violin four wires untundari violin lo.
2: The violin will have four strings.
0: Kani 40 tunes anta manu danni aadinchachchu.
2: But you can play 40 tunes on the violin.
0: Ade vidham gane.
2: Likewise.
0: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
2: But the divinity, these two, the faith
0: and love. Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
2: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
2: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
2: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హి ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
2: హి ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
2: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
2: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
2: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
2: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
2: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
2: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆల్ గాడ్, యు ఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
2: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
2: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరునో లవ్ చేస్తావు.
2: ఇఫ్ యూఆర్ ఎ లవర్, యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
2: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
2: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
2: వెన్ వన్స్ యూ బికమ్ లవ్, యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
2: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
2: సో నెవర్ బి
0: లవ్ కా,
2: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
2: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్, యూ కెన్ లవ్ ఆల్.
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
2: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రము పొందడానికి.
2: If love is not there, you cannot acquire it, you don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దాని పాటు అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalu nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
2: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee prema cherchuko.
2: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha, adi brahma tattvamu.
2: That essence, the juice is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
2: దట్ రసాది భగవంతుడు
0: రసస్వరూపుడు.
2: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రసాది.
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
2: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీని పాదరసం అంటారు.
2: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్, ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము, ఒక్కొక్క మంత్రము ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని, ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాడు.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: దట్ కడపటికి
2: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ముట్టుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: That also Swami will show to you.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో ఫ్రీక్వెంట్లీ అండ్ క్లోజ్లీ, వీ మై టేక్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్. నో నో, హీస్ నాట్ ద బాడీ, హీస్ నాట్ ద మైండ్.
0: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
2: ద బాడీ ఆఫ్ భగవాన్ హాస్ కమ్ ఫర్ ది హ్యూమానిటీ.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
0: ప్రణపించవచ్చు, కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్.

0: We expect the water to
1: stay there. To
0: hold water, you need a tumbler.
1: Pranati, noone vatti kaladu.
0: You need the container, the oil, and the wick.
1: కాని దీపపు వెలుగు కలుగునా?
0: But do you get the light?
1: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: There should be someone to light it.
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగునా?
0: The flower, needle, thread is there. Can it be a garland?
1: కానీ కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: There should be one maker.
1: విద్య కలదు బుద్ధి కలదు.
0: Education, knowledge, intellect.
1: జ్ఞాన సిద్ధి కలుగునా?
0: But do you have the wisdom?
1: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
0: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్
1: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
0: హీ టీచర్స్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: రియల్లీ స్పీకింగ్, ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్, యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
0: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
1: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
0: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
1: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
0: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద
1: దైవ టెస్ట్. మీరు నెగ్గండి.
0: Win in the test of God.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: Then the test of God will transform to the taste in our lives.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
0: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: Nobody can decide this way or the other.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనది.
0: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
0: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudiki adi bhavamu nenu chustanu. Ee baakyamunu ee muntalu ee

0: స్వెటర్లు ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను.
1: ఈవెన్ ఇఫ్ యు సర్వ్ లిటిల్ హీ ఇస్ నాట్ బాదర్డ్ ద క్వాంటిటీ, హీ విల్ సీ ద క్వాలిటీ.
0: కనుక నేను స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే,
1: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: What is the Draupadi could do at that time?
0: Kadaki
1: she was helpless. Kadaki
0: kaalchukunnatvanti chinna mukka rice mukka chetilo pettindi.
1: After all she gave just a rice grain.
0: Achayam achayam ga maaripoyindi.
1: It became infinite in due course of time.
0: Kalukuni anni avataramlandu kudanu ilanti chinna chinna dantone anantamainatundi oka tattvanni pondutu vacharu.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: Kaluka manasulo unnatundi doshamulu meeru dooram chesukondi.
1: So give up all the defects.
0: Ahankaramanu dani nirmoolam cheyandi.
1: Kill the ego totally.
0: Atmikamaneetundi dani meeru nerchukondi.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా ఆన్ ది ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఆఫ్ ది ఇలస్ట్రియస్ సేజ్ ఆదిశంకర, డెలివర్డ్ ఆన్ 7th September 1996. Along with the nectarine narration of Shankara's story, Bhagavan also explains the physical evolution of man over ages and the spiritual evolution of man as he progresses towards the absolute truth of oneness with God. Listen and reap bliss.

0: I repeatedly.
1: Taruva taruva puttu taruvuna alayambu.
0: By repeatedly.
1: ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒకదానితో ఒకటి అనేక పర్యాయముల రాపిడి జరిగినప్పుడు అందు నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: By repeatedly rubbing one branch against another branch, there comes out the fire.
1: Taruva taruva puttu taruva taruva puttu dadhini ghrutamu.
0: By churning
1: chilukutu chilukutu raga peragu nundi perugu nundi venna prarambham avutundi.
0: By churning again and again, out of curd you get butter.
1: Taruva taruva puttu tanuvuna tatvambu. విచారిస్తూ రాగా తన యందే దివ్యత్వమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
0: ఆన్ ఎంక్వైరీ వన్ విల్ ఫైండ్ అవుట్ ద డివినిటీ విదిన్.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన దేనికైనను మానవ ప్రయత్నము అత్యవసరం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే జానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మనం నడవడానికి కాని మాట్లాడటానికి కాని తినడానికి కాని వ్రాయడానికి కాని చదవడానికి కాని అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి.
0: వి హ్యావ్ దిస్ ఈటింగ్ రైటింగ్ టాకింగ్ వాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ.
1: రైటింగ్
0: రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద డివినిటీ వీ షుడ్ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా.
0: ఫార్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వీ షుడ్ పుట్ సమ్ వర్క్ టు ద హ్యాండ్ సో యాజ్ టు క్యారీ ద ఫుడ్ టు అవర్ స్టమక్.
1: అట్టు కాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపక్ష ప్రమాణం అని 100 పర్యాయం చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు.
0: By repeating the menu, your hunger will never be appeased.
1: అదే విధంగానే కేం రామ కృష్ణ గోవిందాని నామం ఉచ్చరించినట్టు మాత్రం చాలదు.
0: Is not enough if you chant the name of God, Rama and Krishna.
1: దానికి తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి.
0: Appropriate the name that we say, we should also take to action.
1: సమాజ సంక్షేమాన్ని హృదయమునందు ఉంచుకొని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్కర్మలుగానే రూపొందుతాయి.
0: Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred.
1: కాని ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి ప్రయత్నములకు పాల్గొనక కేవలం అన్నీ కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు.
0: Man is not trying to make any sort of effort today. He wants easy path for everything.

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద టిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా అక్కడ ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరినట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదా వదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నిరర్థకం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ ఫైండ్ దే డెల్యూటెడ్ దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్ దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును.
1: Forms may be many.
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును.
1: We may also name them.
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును.
1: We may also experience out of every object.
0: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకరులు వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: It is the doctrine of Shankara, the theory of non-dualism, that speaks of the fundamental principle being one and the same.
0: విత్తనం నాటాం.
1: We have sown a seed.
0: ఒక మామిడి విత్తనం నాటాం.
1: We have sown a seed of a mango.
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది.
1: After some time it grows into a tree.
0: ఈ వృక్షములోపు శాఖ ఉపశాఖలు ఎంత కూడాను అభివృద్ధి అయినాయి.
1: It branches repeatedly.
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి.
1: That tree has hundreds and hundreds of
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి.
1: It has thousands of flowers.
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి.
1: It has hundreds of fruits.
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
1: It appears as though there is no relationship between
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది.
1: It appears as though there is no relationship in the branch.
0: వాటి ఫలితములు కూడాను భిన్న భిన్నంగా కూడాను మానవునికి అందిస్తుంటున్నాయి.
1: Our experiences also out of those parts are different.
0: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును.
1: We make use of the fruits for
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును.
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్.
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్.
0: ఫలములు తీసి భుజించవచ్చును.
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్టెడ్. వీటి పదములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి.
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్.
0: బీజం మాం సర్వభూతానాం. ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ఈ విత్తనమే లేకుండిన వృక్షమే లేదు.
1: Without the seed there is no tree.
0: వృక్షమే లేకుండిన కొమ్మలే లేవు.
1: Without tree there no
0: కొమ్మలే లేకుండిన ఆయకాయలు లేవు.
1: Without branches there no leaves.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి
1: each one depends on the other.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును. కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: In this apparent ephemeral world you find varieties of names and forms, but the basic principle fundamental is one and the same.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసం స్వీకరించి గోవిందుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే Shankara was born in that village Kaladi, and he lost his father at an young age. With his permission of the mother, he could become a renunciant and a
0: Govinda. గోవిందుని యొక్క గురువు గౌడపాదులు.
1: గౌడపాద ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ గోవిందా.
0: గౌడపాదులు అనేటువంటి ఒక అతను అనేక విధమైనటువంటి ఒక ఋగ్వేదముల నుంచి ఈ ఏకత్వం అనేటువంటి తత్వాన్ని ఋక్కులను వేరు చేసి,
1: ఇట్ వాస్ గౌడపాద హూ సెపరేటెడ్ రుక్కుస్ అవుట్ ఆఫ్ ఋగ్వేద.
0: తద్వారా ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడాను శంకర్ను తరబీదు చేశాడు.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six
0: శాస్త్రాలు. శ్రద్ధ కలిగినటువంటి వారికి కాలం ఏమాత్రం అడ్డు రాదు.
1: When once one has this steadfastness, time will not come on the way.
0: Annitikini kaalame pradhanamu kaalame pramanamu.
1: In fact, the time is the main one and the impedance and the stand.
0: Kalukune shankaralu varu kaalayanamaha kaala kaalayanamaha kaala dapramayamaha kaala atitayanamaha kaala swaroopayanamaha kaala neemitayanamaha anta time is important.
1: So everything is time. Time is important.
0: Puttina bidda perigi vruddhunandi vruddhudu kavalanetappudiki kaalame pramanamga teesukuntundi.
1: A child who is born will take some time to age and become old.
0: Puttagane child ani peru pettunnam.
1: At the time of birth we call a child.
0: 10 samvatsaram oka boy antunnamu.
1: At the age of 10 boy.
0: 30 years ku man antunnamu.
1: At the age of 30 man.
0: 75 years ku grandfather antunnamu.
1: At the age of 75 we call him
0: boy, man and grandfather okade. Kaani kaalanu gunyanga vachinatundi oka roopa naamamule ee oka bhinnamulu.
1: Therefore the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of time.
0: కనుకనే శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
1: Because of deep interest and steadfastness, Shankara could acquire all the knowledge.
0: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test
0: him.
1: Meaning, he was prepared to argue with
0: Guru
1: his teacher.
0: Vadam cheyataniki punukunna samayamnandu ati vinaya vidheyatulato kudinatundi vaadu Shankarudu.
1: Shankara is one of great humility.
0: Vidya vinaya sampanneni. Vidyarthiki vinayame chala bhushanamu.
1: For a student, humility is the real decoration.
0: Ee vinayame lekapothe vidyane manaku praaptinchadu.
1: Without humility you cannot learn anything.
0: Kalukane guruvuto vadopavadanku punukoni purvamu guruvuku namaskarinchi meeto vadam cheyataniki arugya ivvandi ani prarthinchadu.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: Guruvuto aagna teeskoni guruvutone vadanaku prarambhinchadu.
1: With his permission he started to argue with his guru.
0: Ee vadamulo atyanta adbhutanga guruvu yokka vakyamulanu ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతి మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హీ టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవుట్వర్డ్.
0: ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్ అగో
0: గొప్ప గొప్ప పండితులంతా కూడాను ఉండేటువంటి వారు.
1: There were many great scholars.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
1: In fact, all scholars of those times made use of their knowledge to earn money.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for
0: money. కాదు, ఇది చాలా పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: Therefore we have to work for food, whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి, వీరింత గొప్పవారు అయినప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు నేను సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: శంకర కుడ్ రికగ్నైజ్ ద మిస్టేక్ అమంగ్ దీస్ స్కాలర్స్ అండ్ పండిట్స్. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the reward out of it?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై

0: అరవిందదలాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God.
0: నే పుస్తకముల్ పఠించితిని,
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్,
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్,
1: ఐ రెడ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ థరోలీ,
0: నిశ్చలమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్,
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదా మానవా, ధాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్ ఆన్ అర్త్ టుడే ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ రెస్పెక్ట్ పే సాల్యుటేషన్ అని టు ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: శంకర్ల వారు కంటిదారలు కార్చాడు.
1: శంకర్ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు గోవిందుడు.
1: గోవింద నోటీస్డ్ ఇట్.
0: గోవిందుని గురువైనటువంటి గౌడపాదుడు కూడాను చాలా విచారించాడు.
1: గౌడపాద ఆల్సో ఫెల్ట్
0: ఈ లేట వయస్సు నుండే ఈ పవిత్రమైన భావములు ఈ శంకరులో ప్రవేశించటము చాలా అద్భుతము.
1: ఇట్స్ రాదర్ మిస్టీరియస్ దట్ శంకర కుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ అట్ ద టెండర్ ఏజ్.
0: ఈనాడు ప్రపంచం నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు, వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములకు తగినటువంటి ఆధారాన్ని నిరూపించేటువంటి వాడు శంకర్లు అని వారిలో వారు నిర్ణయించుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ డిసైడెడ్ అమంగ్ దెమ్సెల్స్ దట్ ఈస్ ఓన్లీ శంకర హూ విల్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఫాల్స్హుడ్.
0: శంకరుని పిలిచి నాయన ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: దే టోల్డ్ శంకర యూ డోంట్ నీడ్ టు బి హియర్ ఎనీ లాంగర్.
0: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: టుమారో యూ గో ఓవర్ టు
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthume tagina samarthulu anetuvanti oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teeskoni
1: taking permission from guru
0: kashi ki bayaderadu.
1: He went to Kashi.
0: Aanadu ye plane lo ye car lo ye bus lo ye trains lo edi ledu kali nadaktu.
1: In those days there was no transport facility.
0: 16వ సంవత్సరము,
1: he was age 16.
0: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
1: He went to Kashi along with a number of disciples with him.
0: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్కుం కరణే అని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్. అక్కడ
0: ప్రారంభించాడు భజ గోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ హిస్ భజ గోవిందం.
0: భజ గోవిందం భజ గోవిందం.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామం తోపులా, గ్రామర్ తోపులా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి దనకనక వస్తు వాహనాలు కానీ నీ వెంట రావు.
1: నో రిలేషన్స్, నో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, నో వెల్త్, నో మనీ.
0: నీ వెంట జంట, ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటి దైవ చింతన ఒక్కటి భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant his name.
0: Akkada atani samadhanam parchi atanito chakkagidi prayojanam ledu inka bhagavantuni yokka chintana kavali aneetunti margamunu ataniki bodhinchi kasilo praveshinchadu.
1: He taught him the need to glorify God, to sing his glory.
0: Shankarla vaari prabodhanalu dinadina abhirudhi vendutu unnai. Shuklavacha chandrudu vale vishkasistuntundadi.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankanalu dharinchi pedda pedda shalavulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa teeviga vachi kurchunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల.
1: There in that congregation there is lot of pomp, show and aggrandizement.
0: సింపుల్గా వచ్చాడు.
1: But Shankara came there with all simplicity.
0: మోకాళ్ళ వరకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు.
1: He wore only one pancha there.
0: ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు.
1: And a small towel.
0: ప్రవేశించాడు.
1: He stepped into that conference.
0: ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరికూ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు.
1: He has nothing like any రుద్రాక్షమాల.
0: ఇది చూచారు.
1: ఇతను
0: ఏమిటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కూరారు. శంకర్లు వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: We have come to know Shankara, that you are a greatest exponent and an expert in all Vyakarana, and also you are the propagator of the theory of non-dualism and expert of Veda. We have come to know that.
0: Teji ekkadu chinna pillavadu chirunavuto chetulu jodinchadu.
1: Smilingly stood on the dais with folded hands.

0: నిమిత్తం.
1: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
0: వలదు వలదు ధన దాహము నరుడ. ఎందుకు ఈ దాహం మీలో ప్రారంభమైపోయింది? పండితో సమదర్శన, ఈ దాహం మీకు ఎందుకు వచ్చింది? ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్నపిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
1: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
0: Karma palitame kadara vittamu.
1: Is only the wealth.
0: Manam chesinatundi karmala yokka phalitame ee vittamu.
1: This wealth is nothing but the result of your past actions.
0: Yad bhavam tadbhavati. Mana shramala koddi kuda nu labhinchinatundi ee dhanamu.
1: As is the effort, so is the wealth that you acquire.
0: రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పనిచేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ జస్ట్ ఫిల్ యువర్ స్టమక్.
0: భగవంతుడు ఎంత అనుగ్రహం పొందుతాడు.
1: గాడ్ ఈస్ వన్ ఆఫ్
0: ఎంత కరుణామయుడు,
1: వన్ ఆఫ్ కంపాషన్.
0: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు.
1: హి హస్ గివెన్ us టూ హ్యాండ్స్ అండ్ వన్ స్టమక్.
0: ఒక్క పొట్టని నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
1: ఆర్ నాట్ ది టూ హ్యాండ్స్ ఎనఫ్ టు
0: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
1: Today we are not working with both hands.
0: పొట్ట నిండటం లేదు.
1: Therefore your hunger is not a
0: problem. సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
1: Never give any scope for any laziness.
0: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
1: So don't have thirst for money.
0: దైవదాహాన్ని పెంచుకోండి.
1: Develop thirst for money.
0: ధర్మదాహం పెంచుకోండి.
1: Develop that.
0: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
1: Then he gave wonderful excellent lecture.
0: ఆ చేరిన పండితులే కాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: Not only scholars, their disciples and their disciples in turn were very much surprised.
0: Pitta konchamu koota ghanamu.
1: Though the bird is so small, but his shout is so loud.
0: Pillavadu chaala chinnaga unnadu.
1: The boy is so young.
0: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్రెట్.
0: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
0: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: కర్మణ్యేకం అంతా మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
0: The proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
1: We should have this sanctity behind this trinity.
0: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
1: Mind should be pure.
0: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
1: Out of the pure mind only comes
0: ఈ సత్యవాకు తగినట్టుగా సత్ప్రవర్తన కూడా చేరాలి.
1: As per the truth stated,
0: దీనిని త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చారు వేదంలో.
1: This is what is called purity.
0: ఈ త్రికరణ శుద్ధి ఆ శంకరుల వాయందు ప్రత్యక్షంగా కొట్టవచ్చినట్టుగా కనిపించింది.
1: This purity is spectacular, quite conspicuous in Shankara.
0: ఇంకా అనేక మంది లేచారు, ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: Many got up and started questioning him.
0: అద్వైతం అంటే ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: అద్వైతం అంటే ఏకత్వమే.
1: It means only one unity, oneness.
0: అది ఏ నిజమైన అద్వైతము?
1: That is true non-dualism.
0: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
1: The vision of oneness is non-dualism.
0: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైన అద్వైతం?
1: The non-dualism is the true wisdom.
0: జ్ఞానం, జ్ఞానం.
1: Wisdom.
0: ఏమిటి, భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: భౌతిక జ్ఞానమా?
1: Or worldly?
0: ప్రాపంచ జ్ఞానమా?
1: Worldly?
0: ప్రాకృత జ్ఞానమా?
1: Or that
0: ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Or material?
0: నైతిక జ్ఞానమా?
1: Spiritual?
0: ఏ జ్ఞానము?
1: What sort of wisdom?
0: వైజ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం.
1: It is only the spiritual knowledge, spiritual wisdom.
0: ఇది ఏ మూలాధారమైనటువంటిది?
1: It is the fundamental principle.
0: ఇట్టి మూలాధారమైనటువంటి తత్వాన్ని ఈనాడు ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: This fundamental principle is not recognized by any scholar.
0: నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుండి కుండలు వచ్చాయి.
1: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
0: కానీ
1: బట్
0: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: దేర్ ఈస్ మడ్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
0: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
0: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
0: ఇదే విధంగానే
1: likewise
0: మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే.
1: The fundamental principle is one and the same.
0: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
1: But the names and forms were.
0: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
1: When once it is there, it's called
0: bracelet. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
1: There we call earring.
0: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
1: The ring.
0: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
1: It's a necklace.
0: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు.
1: The waistband.
0: ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కాని బంగారం ఒక్కటే.
1: The names and forms differ, but the gold is one and the same.
0: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ హీ డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
0: ఏం ఇందులో భేదం?
1: వాట్ ఈస్ దిస్ డైవర్సిటీ?
0: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
1: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ ఇదర్ ఇన్ ఫామ్ ఆర్ బిహేవియర్?
0: హృదయమే దీనికి మూలాధారము. హృదయమే మూలాధారం.
1: ది హార్ట్ ఇస్ ది ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఎవరీ.
0: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
1: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే, జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు, పూజలొకటే, దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే.
1: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
0: Otharku vidiki vicharisthe anta okkate okkate okkate.
1: When once you go into the depth, you will understand this unity.
0: Inta mandi prajalu ikkada kurchunnaru.
1: So many assembled here.
0: Aneka roopanamunto untunnaru.
1: With many names and forms.
0: Aneka bhavamunto untunnaru.
1: With many feelings.
0: Aneka pravartanto untunnaru.
1: Varied behavior.
0: Kaani andari endukodanu panchabhootamulu okkate.
1: But in all the five elements are one and the same.
0: Neelo naalo veerlo vaarlo andarlo kudunu panchabhootamulu okkate.
1: In everyone the five elements are uniform.
0: Ee panchabhootamulu tattvame parama tattvamu.
1: The nature of these five elements is paratattva. This
0: adi andari endu untunnadi.
1: That is present.
0: Kabatti neevu vaaru veeru andaru kudunu aatma swaroopule.
1: Therefore everyone is an embodiment of the divine.
0: Meerandaru kudunu brahma swaroopule.
1: You are all the embodiment of brahma.
0: Andavallane bhagavad gita endukani లేక ఉపనిషత్తు ఎందుకు కాని తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
1: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi. I am brahma.
0: Nene brahma.
1: I am brahma.
0: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
1: Who can deny?
0: బ్రహ్మ అంటే ఏమిటి?
1: హూ ఇస్ బ్రహ్మ?
0: బ్రహ్మస్వరూపము.
1: దట్ ఈస్ వాట్
0: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్.
0: కాబట్టి మానవుని ఎందుకునేటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
1: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
0: మీరు ఇక్కడ ఉంటున్నారు,
1: హియర్ యు ఆర్,
0: కానీ మీ బుద్ధి ఢిల్లీలో, మెడ్రాస్ లో, బొంబాయి లోపల తిరుగుతూ ఉండాలి.
1: బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
0: ఎంత విశాలమైనటువంటిది. ఒక క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
1: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
0: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
1: సో ఇట్ ఈస్ కాస్మిక్, ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: కనుక ఇట్ బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
1: సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మ.
0: ఆ శక్తి ప్రతి మానవుని ఎందు ఉంటుంది.
1: దట్ పవర్ ఇస్
0: మనం దానిని పోషించుకోవటం లేదు.
1: సో దట్ వే
0: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
1: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
0: కానీ దీనిలో ఆశకోవడము, దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
0: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైట్.
1: There is a farmer.
0: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
1: He has got only little land.
0: తాను ఇంకా ఎక్కువ భూమినిగా పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
1: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
0: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుందాదా, డబ్బు లేదు కదా.
1: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
0: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
1: బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
0: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
1: బికాస్ హి హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హీ సెడ్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు వడ్డిగ్గా ఉండవు,
1: ఇయర్స్
0: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
1: ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets and they are not prepared to listen to sacred things.
0: అప్పుడు ఏమి శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
1: అండ్ ద ఫార్మర్ లిసన్ టు ఇన్ రాప్ట్ అటెన్షన్.
0: చెప్పండి తప్పక నేను చేస్తానన్నాడు.
1: ఐ సర్టన్లీ ఫాలో ద నాక్ యూ టెల్ మీ.
0: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా, ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
0: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
1: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
0: సార్ నాకు భూమి కావాలన్నాడు.
1: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
0: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్, ఎంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
1: The king of Himachal Pradesh said, you have come from a long distance Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
0: దానంత చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నా.
1: యూ స్టార్ట్ వన్ ఫ్రమ్ వన్ పాయింట్ గో అరౌండ్ అండ్ కమ్ బ్యాక్ దాట్ ఎక్స్టెండ్ ఐ విల్ గివ్ యూ దట్ ల్యాండ్.
0: సంతోషించాడు.
1: ఇట్ వాజ్ వెరీ హ్యాపీ.
0: టిఫిన్ గిఫిన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చు, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
1: If he takes breakfast, it would be heavy rather than
0: to walk. It's
1: only that desire that make everybody to
0: suffer. He ran and ran. He
1: ran
0: and ran.
1: Just is away from 20 feet from the starting point.
0: He
1: was thirsty.
0: గుండె పట్టింది.
1: And
0: కింద కూలాడు.
1: He was breathless. He fell on ground.
0: ప్రాణం వదిలాడు.
1: And he died.
0: అప్పుడు గుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో వందల ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
1: All people gathered there and said, oh king, this man has come from far off long distant place. But he wanted hundreds of acres now. 6 feet or enough?
0: Now 6 feet and 4 feet.
1: 6 feet or enough?
0: Why did you put the body in the body?
1: Because enough for the body there to rest.
0: చూచారు ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్లీ.
0: మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
1: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
0: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
1: సో శంకర్ ఆ టాట్ టు ఎవ్రీవన్,
0: వలదు వలదు ధన దాసమునరుడా.
1: డోంట్ హ్యావ్
0: తక్షణమే.
1: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
0: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరతారు.
1: పీపుల్ గో ఫర్ వీసా అండ్ పాస్పోర్ట్.
0: ఏ ఇరానో, ఏ ఇరాక్ కో, ఏ అమెరికానో, ఏ ఇజ్రాయెల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
1: దే వాంట్ టు గో అబ్రాడ్. ఇరాన్, ఇరాక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చక్కగా గుర్తించుకోండి.
1: నో దిస్ క్లియర్.
0: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
1: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
1: మెనీ విజిట్
0: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
1: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
0: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యు ఎర్న్ లిటిల్ జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: గొప్ప చదువు కలిగి చిన్న గుణం, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్
0: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
1: Why 10 acres of useless barren land? It is enough if you have small
0: fertile land. Adhe vidhangani ee videshala prayanam lopala manam ento కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
1: By going abroad, we waste lot of time and money.
0: తినేది భారతదేశం తిండి.
1: In fact, we eat.
0: తాగేది భారతదేశం నీరు.
1: And we drink.
0: జీవించేది భారత భూమి పైన.
1: And we live here.
0: భారత భూమి. నేను భారతీయుడును.
1: You are భారతీయ.
0: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
1: What is that you earn there abroad by leaving this country?
0: ఈ దురాశలు మానండి.
1: Don't have too much of this.
0: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవన చేయండి.
1: You be here in this country and serve this country.
0: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
1: There are many poor and needy people, serve them.
0: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
1: Along with your own selfish interest, think of the spiritual end also.
0: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
1: Keep in view the social progress and the welfare of the society.
0: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు.
1: You may have very high degrees, after all they are useless.
0: బయట దేశాలకు పోతున్నారు.
1: You go abroad.
0: ఉద్యోగాలు ఎక్కడా చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతున్నారు.
1: There in foreign countries, when they don't get job,
0: they serve as bearers in a hotel.
1: Because nobody will notice you even if you sleep there.
0: మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
1: హియర్ వి ఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
0: ఎందుకు సిగ్గు?
1: వై
0: మన ప్లేట్ మనం కడుక్కోవటంలో సిగ్గేమిటుంది?
1: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం క్షీణింపజేస్తున్నాం.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: విద్యా అక్రిడిటేషన్. ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ఇది మాతృభాష.
1: This is my mother.
0: ఇది నా మతమంచు.
1: ఎడగొట్టి
0: నుడువనేరని బతికిన పీనుంగో కండు వసుదం గలడా.
1: Is there anyone who does not declare
0: దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
1: As attachment body is important, so also attachment to
0: motherland. మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
1: Because of the patriotism that you have in you, you cannot criticize any other country.
0: Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
1: The whole world should be happy for that matter.
0: Kani Sri Ramulu cheppadu.
1: Sri Rama said,
0: రావణ్ చంపిన తర్వాత
1: విభీషణ్
0: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
1: జామవంతుడు
0: వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు విలులతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
1: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్
0: ప్రేమకి లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
0: అన్నా
1: brother,
0: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
1: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
0: మనం రాజులు కాము.
1: వి ఆర్ నో లాంగర్ కింగ్స్.
0: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
1: సాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సే,
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
1: For the simple reason, my mother is not beautiful and ugly, I cannot call other beautiful woman as my mother.
0: ఏనప్పటికీ నేను నా తల్లి నా తల్లి.
1: My mother may be ugly, she continues to be my mother.
0: అలాంటి ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
1: Students should develop such strong faith.
0: మన మాతృభూమి,
1: our motherland.
0: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
1: We should bring the prestige and the dignity of
0: this country. ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
1: We should uphold the respect of this country.
0: కనుకనే ఆనాటి కాలడీలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
1: For that reason, Shankara born there in the Kaladi village of that state of Kerala brought very good name.
0: మంచితనం ఎక్కడో అక్కడే అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు అంతా వస్తుంది.
1: Where there is goodness, there is reputation.
0: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: This goodness is godness.
0: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
1: When there is no goodness, it will be godlessness.
0: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
1: We are God.
0: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
1: There is nothing greater than the divine.
0: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
1: And this love is God.
0: ఇది మానవతా విలువ.
1: This is the human value.
0: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop
0: దయ,
1: human value.
0: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
1: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
0: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
1: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్ వి గాడ్లెస్.
0: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
1: వీఆర్ గాడ్.
0: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ద డివైన్.
0: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ

0: ఫర్ నేమ్ సేక్ బట్
1: కనుకనే ఆచారం మానవులే తప్ప ఆచారం మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ సెడ్ దట్ వి ఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్ బై ఫార్మ్ నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
0: శంకర
1: 16 సంవత్సరం నుండి
0: ఓటు
1: విద్యార్థులుగా ఉంటుండి ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకూడను తరతరములు ఎందుకూడను మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుండాలి. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
0: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
0: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
0: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకని శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడాను ప్రబోధిస్తూ ఉన్నారు.
0: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
0: అదర్స్ మే ఫీల్ వాట్ ఈస్ దిస్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ టాట్ టు ది యంగ్స్టర్స్.
1: సులభంగా విరక్తి లభిస్తుందా?
0: ఈజ్ ఇట్ దట్ సింపుల్? దట్ ఈజీ? నో.
1: సంవత్సరాల కొలది సంవత్సరాల కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్ అయినా మార్పు లేదు.
0: వన్ మైట్ లిసన్ టు దిస్.
1: ఒక్కతూరి వింటానే మార్పు కలుగుతుందా?
0: వన్ మైట్ లిసన్ టు ది డిస్కోర్స్. గొప్ప
1: అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది.
0: ఓన్లీ ది లక్కీ అండ్ మెరిటోరియస్ విల్ బి ఏబుల్ టు డెవలప్ డిటాచ్మెంట్.
1: ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుందా?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ రెనన్సియేషన్ విల్ బి అబ్సల్యూట్లీ.
1: అందువల్ల నేను చెప్పాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద ప్రోగ్రెస్ ఇస్ ఎన్షోర్డ్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ బై సాక్రిఫైస్?
1: త్యాగం మనకు క్షేమాన్ని కోరుతుంది.
0: ఇట్ ఇస్ సాక్రిఫైస్ దట్ ఎన్షోర్స్ అవర్ వెల్ఫేర్.
1: గాలి పీల్చుకుంటున్నాం మనము.
0: వీ బ్రీద్.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
0: దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
0: డోంట్ వీ సాక్రిఫైస్?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
0: వీ ఈట్ ఫుడ్.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
0: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
0: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
0: ఇస్ ద బ్లడ్ దట్ మస్ సర్క్యులేట్.
1: అది లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్ దేర్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడా సర్క్యులర్ కావాలి.
0: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, the money and blood must circulate always.
1: Buddhi also.
0: Buddhi, intelligence also.
1: ivanni sancharistu untundali.
0: They should circulate.
1: ee tyagamulaku evaru arhulu avutaru vaaru nijanga goppa adrushtavantulu.
0: Those who are prepared for this sacrifice, they are lucky ones.
1: daivaniki dooramga undinanta varaku kudunu daivatattvam variki em artham kaadu.
0: So long they are far off from God, they cannot understand divinity.
1: daivaniki samipanga poyyekoldi జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ.
0: As they come closer and closer to God, they will know the secrets of life.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
0: Unknowingly they develop renunciation.
1: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
0: And your heart will be full and satisfied.
1: జీవితమే సార్థకమైపోతుంది.
0: And the life will be redeemed.
1: అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
0: Therefore nor of the Brahman becomes Brahman himself, both become one.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి త్యాగబుద్ధులు కలిగి వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
0: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ఫాలో దిస్ టూ.
2: భజన దినాశుక

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినానిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పోయిట్స్, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి, మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: విక్రమాదిత్య వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు
1: లెర్న్. మేధాశక్తికి బుద్ధికి ఎట్టి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: ఎర్లియర్ హీ థాట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: విక్రమాదిత్య ప్రేయర్ టు ద స్కాలర్స్ వన్స్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్ in detail the difference between intellect and intelligence.
1: Buddhi aidu amshamalato koodinatvantidi, idi chaala viluvainatvantidi, deeniki telivitetalu anetundi peru saarthakamainatvantidi kaadu ani vivarincharu panditulu.
0: Scholars explained clearly that intellect has got 5 aspects and intelligence stands nowhere before it.
1: Okati shraddha,
0: one steadfastness,
1: rendavudi
0: rutamu,
1: moodavudi satyamu,
0: the truth,
1: nalugavudi yogamu,
0: yoga,
1: aidavudi mahattaramaina shakti,
0: the mighty power.
1: Ee aidu shaktulato koodinatvanti buddhi.
0: Intellect has got these 5 aspects.
1: Kevalam laukikamaina, bhautikamaina, prakrutamaina, loka sambandhamainatvanti yokka telivitetalanu penchetvantidi medha shakti.
0: It is only the intelligence you will have that will improve day by day in this world which is ever changing.
1: Medhasakti kalavaniki anniyu sandehamule.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మూమెంట్ హీ విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty.
1: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గల వాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ మీన్స్.
1: ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
1: కనుక ఆసక్తి స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎంత కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం. యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాతులను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: So students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is highly sacred. It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: ఇట్ లేస్ ఎ రాయల్ పాత్ ఫర్ ద
1: రాజమార్గమును నిర్మించేటువంటి వయసు.
0: ఇట్ బిల్డ్స్ ద రాయల్ పాత్.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: సో ఫర్ స్టూడెంట్స్ ద ఫస్ట్ లెసన్ ఈస్ ద సెన్స్ కంట్రోల్.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagava swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rutam.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvantidi.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చు.
0: With intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
1: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: అబౌ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
1: ఈ సెన్సెస్ పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: ఓవర్ ద సెన్సెస్ ఇస్
1: మైండ్. పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌ దట్ ఇంటెలెక్ట్.
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: అబౌ ద ఇంటెలెక్ట్.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుంది.
0: Therefore, intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore, intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore, there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హీ అలాటెడ్ అ
1: బెడ్రూమ్. దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: ఏ బాత్రూమ్ బై ఇట్.
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: ఏ డైనింగ్ హాల్.
1: దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: ఏ డ్రాయింగ్ రూమ్ బై ఇట్.
1: దాని భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఏ కిచెన్ సెపరేట్.
1: కిచెన్ రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో.
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ సో మెనీ రూమ్స్. వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ ద డైనింగ్ అండ్ ద డ్రాయింగ్ రూమ్?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్ రూమ్ అండ్ కిచెన్?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వాల్స్ బిల్ట్ ఇన్ బిట్వీన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: వాల్ తీసేస్తే రెండు ఒకటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్. ఒక ఇంటి
1: యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
1: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
0: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
1: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
0: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
1: ఇంటి ఓనర్ ఒక్కడే.
0: బట్ ఓనర్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: దేర్ఫోర్ దీస్ రిలేషన్షిప్స్ అప్లై టు ద బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ బట్ నాట్ ద స్పిరిట్.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: దేర్ఫోర్ వెన్ వీ గో బై దిస్ వన్నెస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ స్పెషల్ ప్రాక్టీసెస్ టు గివ్ అ బాడీ ఫీలింగ్.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్.
0: క్లాక్.
1: దాని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ది హ్యాండ్స్ డోంట్ మూవ్.
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: ఫర్ దిస్ బాడీ ఆఫ్ క్లాక్
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే
0: బికాస్ ది కీ ఆఫ్ లైఫ్ గివెన్
1: ఈ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది కీ ఆఫ్ లైఫ్ వేరియస్ లిమ్స్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాక్ట్.
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రంలో భూర్భువస్వః.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియల్ సంబంధము దేహము.
0: The first one, Hur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ది బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎక్కడ వెనుక ప్రారంభించింది?
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెల్ట్ చేరాలి, వెల్ట్ చేరాలి. అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్, ద లైమ్ అండ్ ద లెడ్, సోప్ అండ్ సో ఆన్.
1: ఈ ప్రాసెస్
0: అండ్ ఫాస్ఫరస్.
1: ఫాస్ఫరస్ ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థం యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఇస్ ది భూలోకము. దట్ ఈస్ అర్త్.
1: భూలోక ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి, అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్.
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: The prajnana, the spiritual content is the one that make the other two work.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: Veda calls prajnana as Brahman.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: Therefore, because of this radiation of prajnana, the spiritual content,
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: Therefore, all the three, భూలోక, భూలోక, సోలో are not
1: separate.
0: All the three are within
1: us. మన యందే ఉంటుండాలి.
0: Everything is within us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: The whole universe is within
1: us. దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: Divinity is within
1: us. దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: Demonic quality.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: Monkey nature.
1: పశుత్వం కూడా మన యందే.
0: Even the animal nature.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరే బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him, oh, foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: The one with intellect is not intelligent. The one with purity.
1: దాని intelligence అని చెప్పకూడదు.
0: We cannot call it intelligence.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: This intelligence is worldly.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: It relates to the business transaction in the world.
1: దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
0: But intellect is
1: transcendental. భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eye starts staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ear start to
1: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: And therefore, the legs, the hands, the ears, the nose, all the limbs of the body,
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: They discharge their duties.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: The ear that listens will not talk.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు. పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: The tongue can only talk.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: Ears only hear.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way opposite to their nature.
1: Innu samalaku porchi innu samalu padi inta madhuramaina padarthamulu memu sampadisthe norokkati maatrame tintu undadi maaku enduku ivvatam ledu.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sampadinchedi
0: when we get this food, it's only mouth that eats.
1: Budinchedi neeva.
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించి చేశాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ.
1: లోకములు దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
0: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
0: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
0: Having declared it's bad but to make do it again, is it proper?
1: కనుకని మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
0: The mind is a mad monkey.
1: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో,
0: when it bursts,
1: ఎప్పుడు పోతుందో,
0: when it will vanish.
1: కాని మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకని డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
0: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
0: man today is not discharging his duty.
1: పెద మార్గంలో ప్రవేశించడం చేతనే
0: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
0: That leads to all sorts of
1: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
0: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హింసెల్ఫ్,
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్
1: డ్యూటీ. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
0: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
0: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
0: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: He says something and acts in the opposite way.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
0: The harmony of the three, that is purity, that is
1: rutam. ఏకం వచసేకం కర్మణ్ ఏకం మహాత్మనం.
0: What he says, what he thinks, what he acts should be one, that the quality of noble soul.
1: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ది.
0: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
0: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
0: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
0: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదు, అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
0: జస్ట్ ఎస్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ ది లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్?
1: విశ్వాసమే.
0: ఇట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ది హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్,
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ది హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్,
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being, that he is divine.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవుడు దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కల వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
1: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుడిని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్?
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్,
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్, హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టు
1: ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: అండ్ యూ నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dusankalpamlo chetane ee mind apavitramaipothundi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundani.
2: As we make use of this white cloth
1: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
2: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాణి ముఖం వానికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
2: That whiteness is his swarupame. His original form.
1: Unna malinyanni teeskoni vachesadu.
2: He removed only the dirt.
1: Adhe vidhangane.
2: Likewise.
1: Mana manasu pavitramainatundi oka shuddhamainatundi oka telupu vantidi.
2: So our mind is pure and highly sacred and white.
1: Pravrutamainatundi vishayavasam cheta deenini malinyam cheskuntunnamu.
2: It is dirty because of worldly sensual.
1: Daiva chintana aneetundi oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
2: If you just beat it against the stone of the thought of the Lord, that dirt is gone.
1: అది ఏ శ్రద్ధ?
2: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఆ విధమైనటువంటి శ్రద్ధను, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యూ హావ్ టు
1: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
2: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
2: బియాండ్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలం అయినా చేరవచ్చును,
2: యూ కెన్ గో టు
1: నక్షత్ర మండలం అయినా చేరవచ్చును,
2: రీచ్
1: సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు,
2: యూ కెన్ గో టు ద సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్యమండలం?
2: వాట్ ఈస్ దట్ సన్?
1: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకంలో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి?
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టాడు.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము,
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము,
2: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు
1: నారాయణ్. మూర్చ వచ్చే తలుండసన్ శ్రమం అయ్యేది రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
1: గజరాజు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్?
1: ఎవరు గజము?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
2: You are the elephant.
1: మన మదమే మన గజము.
2: అండ్ దట్ ఈగో ఇస్
1: మద గజము.
2: దట్స్ మద గజ.
1: ఈ మద గజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
2: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో ఇట్ స్టార్టెడ్ టు
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాలంటే చక్రం కాదు, సుదర్శనము, భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: వెన్ వి సే గాడ్ హస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
2: That light is not in the eye.
1: Chakka tisukondi, chakka artham avutundi.
2: You understand clearly.
1: Ee netramlo kuda nu rendu cherinayi.
2: There are two there.
1: Antar bahichcha sarvavyapya narayana sidha pillavadu cheppadu.
2: The boy also said same.
1: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
2: The light is there inside and outside, that is the vision.
1: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
2: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
1: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
2: Though there is sunlight, close your eyes, you don't see anything.
1: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
2: When you close your eyes, you don't see the sun there.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
2: Because the sun in you must be one with the sun outside.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
2: Or else it can't be unity, one.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
2: But you sit in the dark room and open your eyes.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
2: You don't see any.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
2: Because there in the dark room there is no sunlight.
1: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
2: And here in sunlight there is no light within you.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
2: Therefore the light of your eye and the light of the sun should be one.
1: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
2: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్య లైట్ మనకి అక్కర్లేదని కన్నులతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
2: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
2: దేర్ఫోర్ ఔటర్ సన్ అండ్ ఇన్నర్ సన్ మస్ట్ బి వన్, సో హస్ టు సీ వెల్.
1: కనుకనే ధియో యోనో ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
2: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
2: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
1: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
2: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
1: అన్నింటికి వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఒక మనిషి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
2: But the dead body has eyes.
1: కానీ చూడగలుగుతున్నాడా?
2: But can it see?
1: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
2: Dead body has ears.
1: కానీ వినగలుగుతున్నాడా?
2: Can he hear?
1: లేదు. కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
2: The dead body has all the senses, but there is no divine power vibration.
1: చూడలేకపోతున్నాడు.
2: Therefore he is not able to
1: see. చెవులు ఉండి కూడా వినలేకపోతున్నాడు.
2: Ears are there, can't hear.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
2: బికాస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ ఇస్ చేంజ్డ్ టోటలీ.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
2: ఎట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
2: ఐ గివ్ యూ సైట్.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
2: దెన్ సూరదాస్ సెడ్,
1: స్వామి, కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: People have eyes, but are they able to see you?
1: Kanlundi gruddulai kalyana karamaina nee roopu darshimpa nerarairi.
2: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Cheviyundi chevatulai.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: ఎందుకు ఈ చెవులు?
0: What for are they?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు.
0: That
1: కానీ నీ మురళి గానాన్ని వినగలుగుతున్నారా?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు.
0: No.
1: నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to see.
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: ఈ చచ్చుడు అనే చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: In order to have the divine feeling, we should know the nature of the intellect.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: Intellect has everything.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: డివైన్ విల్.
1: అది సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్,
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్స్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్య శక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో ద డివైన్ పవర్,
1: ఆసక్తి,
0: ఇంట్రెస్ట్,
1: విశ్వాసము, అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వం,
0: ది స్టెబిలిటీ,
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వి షుడ్ నెసెసర్లీ హావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
0: వి షుడ్ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: విండ్. గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యు ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యు హావ్ పార్టేకెన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యు ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యు వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు వినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడా ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వి మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వి టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాయాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది స్పెల్లింగ్.
1: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడా ఆ మీనింగ్ తెలిసేంత వరకు, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకు, ఆ సత్యం గుర్తించేంత వరకు ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they're
1: ఆ సత్యాన్ని చక్కగా గుర్తించుకోవటం లేదు.
0: నో దట్ ది నోవెల్టీ యునిక్నెస్.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
0: యూ రిపీట్ గాయత్రి.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
0: బట్ దౌట్ సీ థింగ్ సేమ్ స్టేటెడ్ అగైన్ ది డిఫరెన్స్.
1: గొప్పతనము నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself ఈజ్ ఎవర్ న్యూ
1: దైవత్వము, నిత్య నూతనమే దైవత్వము.
0: దాట్ విచ్ ఈస్ ఎవర్ న్యూ ఇస్ డివినిటీ.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి లైక్ దాట్.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఓల్డ్ అండ్ రాటన్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ
1: చింతలు లేనటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టైల్ ఫేస్ గా ఉంటుంటారు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవల అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేస్ చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళకు ఉట్టిపడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the
1: spark. ప్రకాశిస్తూ ఉంటాయి.
0: Therefore, it shines.
1: కాన దైవము యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ సిన్సిరిటీ అండ్ ఫెయిత్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక లాడర్.
0: ఫర్ ఎ లాడర్ ఫెయిత్ ఈస్ ప్రెసెంట్ అట్ ద బాటమ్ ఇస్ ది బేస్.
1: పైన ప్రేమ,
0: ఆన్ ద టాప్ ఇస్ లవ్.
1: పైన క్రింద రెండు ఆధారం లేకపోతే ఆ లాడర్ ను మనం ఎక్కలేము.
0: ద లాడర్ కెనాట్ స్టాండ్ విత్ ది ఫెయిత్ హియర్ అండ్ లవ్ ఆన్ ద టాప్.
1: మొట్టమొదట విశ్వాసము ప్రేమ ఈ రెండు ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ యూ కెన్ అచీవ్ ఎ కంప్లీషన్.
1: ఎక్కడికన్నా వెళ్ళు,
0: గో ఎనీవే.
1: అడవులు ఎందుండు,
0: గో టు ద ఫారెస్ట్.
1: ఆకాశంలో నుండు, పట్టణంలో నుండు,
0: సిటీ
1: పల్లె నుండు,
0: విలేజ్
1: గుట్ట మీద నుండు, నట్టేటబడి
0: ఉండు,
1: ఎక్కడ ఉండినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: యూ మే బి ఎనీవేర్, గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌ యూ, బిలో యూ, ఎవ్రీవేర్.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
2: భజన దినా సుఖ శాంతి నై

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July
1: 1989. Manujini manugadakunu bandhamulaku manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ మ్యాన్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆనర్ ఫర్ హిజ్ డెలివరెన్స్ ద సేమ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ లిబరేషన్ అండ్ మనస్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ హిమ్ టు హెల్ క్రియేటింగ్ ఎ హెల్ ఫర్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మనోమూలం ఇదం జగత్. జగత్తును కాని ఇంద్రియములు కాని మనసే మరచుతూ ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మేక్స్ ద వరల్డ్ ఫంక్షన్ అండ్ ది సెన్సెస్ ఆల్సో ఫంక్షన్.
1: మనోశక్తి వలననే ఇంద్రియములు కాని జగత్తు కాని కదల్చున్నది.
0: ఇట్ ఈస్ ది బై ది పవర్ ఆఫ్ ద మైండ్ ది సెన్సెస్ అండ్ ది వరల్డ్ దే ఆర్ డూయింగ్ ద డ్యూ.
1: ప్రపంచమంతా ఇప్పుడు పంచభూతములతో నిండినటువంటి స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ది ఫారమ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి ఒకదానికంటే ఒకటి తేలికయై సూక్ష్మమై స్వరూపాన్ని ధరిస్తున్నవి.
0: దోస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎర్త్, వాటర్, ఫైర్, విండ్ అండ్ స్కై. ఈచ్ వన్ ఈజ్ స్టడీలీ సట్లర్ దాన్ ది ప్రీవియస్ వన్.
1: పృథ్వీ కంటే జలము అతి సూక్ష్మమైనటువంటిది, తేలిక అయినటువంటిది.
0: వాటర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్ దాన్ ఎర్త్.
1: నీటి కంటే అగ్ని మరింత సూక్ష్మమైనటువంటిది, చాలా తేలిక అయినటువంటిది.
0: కంపేర్ టు వాటర్ ఫైర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్.
1: అగ్ని కంటే వాయువు మరింత సూక్ష్మమైనటువంటిది.
0: సో ఈజ్ ద విండ్ కంపేర్ టు ఫైర్.
1: వాయువు కంటే ఆకాశము మరింత సూక్ష్మమైనటువంటిది.
0: ఈథర్ స్కై ఈజ్ ది సట్లెస్ట్ కంపేర్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఏతావాత పృథ్వీ, జలము, అగ్ని, వాయువు అన్నీ కూడాను ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ద సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ విండ్ హ్యావ్ టేకన్ దర్ బాత్.
1: ఆకాశం యొక్క చలనం చేతనే వాయువు ఏర్పడుతున్నది.
0: ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ స్కై ది ఎయిర్ టేక్స్ ఇట్స్ బర్త్.
1: వాయువు చేతనే అగ్ని సంభవిస్తుంటుండాలి.
0: ఫైర్ ఎమినేట్స్ ఫ్రమ్ విండ్.
1: వాయువే లేకుండినా అగ్ని అభివృద్ధియే చెందదు.
0: వితౌట్ విండ్ ది ఫైర్ విల్ నాట్ డెవలప్ ఫాస్ట్.
1: కనుకనే అగ్ని యొక్క చల్లదనం చేతనే నీరు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ ది వాటర్ ఆల్సో టేక్స్ ఇట్స్ బర్త్.
1: జలము ఘనీభూతము కావటం చేతనే పృథ్వీగా మారుతుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ ది సాలిడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక దైవత్వం నుంచి కూడాను ఆవిర్భవించినటువంటి భూతములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ టేకన్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గాడ్.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
0: If you want to find out where exactly the mind dwells in the body, it is in the midst of five sheaths. Panchakosha.
1: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamayam.
0: Those five sheaths are annamaya, food sheath, pranamaya, the vital air sheath, and manomaya, mind sheath, vijnanamaya, wisdom sheath, and anandamaya, bliss sheath.
1: ఈ పంచకోశములందు మనస్సు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: అబౌ మైండ్ ఈజ్ ది లైఫ్ ఫోర్సెస్ అండ్ బిలో ది మైండ్ ఈజ్ ద ఇంటెలెక్ట్.
1: ప్రాణము, బుద్ధి రెండు అగ్నిస్వరూపములు, అగ్నితత్వములు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ అండ్ దిస్ ఇంటెలెక్ట్ they are the form of fire.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ది మైండ్ టు బి కూల్.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలంగా మారిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, దెన్ ఇట్ బికమ్స్
1: జలం యొక్క స్వభావము. పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్
1: ఉన్నత స్థాయికి స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నుండే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్నా దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: బ్లిస్ ట్రాన్సెండ్స్ సారో అండ్ జాయ్.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కానీ మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: జాయ్ అండ్ సారో ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆనందము.
0: బ్లిస్ ఈజ్ అ స్టేట్ విచ్ ట్రాన్సెండ్స్ సారో అండ్ జాయ్.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ ప్రజ్ఞాతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనం అనుసరించవలను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, this constant integrated awareness is all pervasive, it is necessary to make efforts to recognize it.
1: దేహమందును మనసులందును బుద్ధియందును అంతఃకరణయందు కూడాను ఉండినటువంటి ఒక సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: As this occupies all aspects of human body and human life, this is appropriately called constant integrated awareness.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: We have to follow the sound itself of this particular word.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ వచ్చారు.
0: This has been described as the inner voice.
1: అంతర్వాణికి భగవంతునకు భేదం లేదు.
0: There is no difference whatsoever between inner voice and God.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్,
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనము అనుభవించాలి?
0: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియన్స్ ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణిని అనుభవించవాలన్నా బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్వర్డ్స్ ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికి భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్ వై
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉంది.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందుకూడను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్. నిర్గుణ భక్తి
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: he will not have any intention to hurt any
1: other loku badhalu kaligistuntadu,
0: but he will be hurting others all the same.
1: Alanti yokka tattamulo
0: such principle
1: artham chesukuneetvanti yokka shakti samarthyamulu kuda nu kolipothadu.
0: He loses even that power to understand this discrimination.
1: Ee mooru kudanu daiva bhakti aneetundi ye maatramu undadu.
0: All these three types of people do not really have
1: daiva chintana aneetundi kuda ye maatramu undadu.
0: They do not even think of God.
1: Paropakara tattvam asale undadu.
0: Welfare of others, doing some service for
1: daya dakshinya hitulai untaru.
0: He will be absolutely not having any kind
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి,
0: విప్రక డివోషన్ ఈజ్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి,
0: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను,
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: It is making things which are at a distance bring
1: duramuga undirukunte vyaktulanu sannihitamu gavinchukotam.
0: It is making friendship with people who are far
1: duramuga undirukunte vishayamulanu tanaku chendinattuga bhavinchukotam.
0: Thinking that things which really do not belong to him and which are at a distance
1: anaga idi prema tattvamulaku sambandhinchinatundi.
0: This particular devotion is based upon love.
1: Duramuga undina vastuvulu kani వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: This viprakha bhakti is based upon hatred.
1: Oka vastunu daggara unnatundi dalini dooram chesukovatam.
0: It is making a thing which is very close distant.
1: Daggara unnatundi vyaktulanu dooram chesukovatam.
0: It is also getting separated from people who are close to him.
1: Daggara unnatundi vishayalanu chaala dooranga bhavinchukovatam.
0: Matters which are very near him also are considered by him as
1: ఇది కేవలము ఒక ద్వేష భక్తి అని కూడా చెప్పవచ్చు.
0: This type of devotion may be described as devotion based upon hatred.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి,
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్,
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతం చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈజ్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి,
0: షోయింగ్ కైండ్నెస్, కంపాషన్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్ హిమ్.
1: అన్నింటికీ అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫర్ హ్యూమన్ లైఫ్, ధర్మ అర్థ
1: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainattu varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyani ఏర్పరచుకున్నప్పుడు,
0: వెన్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ క్లోజ్ రిలేషన్,
1: కలిగేటువంటి యొక్క ఆనందము,
0: ద జాయ్ విచ్ యూ డిరైవ్ బై
1: సాయుధ్యము,
0: దట్ కైండ్ ఆఫ్ క్లోజ్,
1: ఆ ప్రేమతత్వమునే మహాపరాభక్తి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ టైప్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: భేదవాత పరాభక్తి అనగా సాయుధ్యమనే చెప్పవచ్చు.
0: పరాభక్తి ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ఎ స్టేట్ ఆఫ్ సాయుధ్య.
1: ఈ సాయుధ్యం అనేది లీనము కావటమే.
0: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇంటూ
1: భిన్నత్వం లేక,
0: దెర్ ఇస్ నో సెపరేట్
1: ఏకత్వంలో అనేకత్వం కల్పించుకోక,
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము.
0: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ
1: ఇన్ డైవర్సిటీ,
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ సాయుధ్య.
1: ఇలాంటి తత్వం పొందేటువంటిదే పరాభక్తి.
0: పరాభక్తి ఈజ్ వన్ విచ్ టేక్స్ యూ దిస్ టు దిస్ స్టేట్.
1: ఈ పరాభక్తి తత్వం అనేటువంటిది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
0: ఆల్ పీపుల్ కెనాట్ అటైన్ దిస్ పరాభక్తి స్టేట్.
1: అయితే ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో నిరాశకో నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం నుండి జీవితాన్ని వ్యర్థము గావించరాదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దాట్ గాడ్ ఇస్
1: డివైన్. ఈ భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానములు ఆస్పదము కలుగుతూ ఉంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ విల్ బి రూమ్ ఫర్ డౌట్.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్స్,
1: బోధించినటువంటి విషయములు తనకుడును అన్వయిస్తాయి అనేటువంటి ఒక సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
1: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ as to what extent he is practicing.
1: కేవలం ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్
1: ఈ ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుడి కూడా దూరం గావించుకుంటాడు.
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
1: స్వార్థము సప్రయోజనంలో దృష్టి అందించుకున్నటువంటి వానికే ఈ అనుమానంలో అధికంగా ఉంటాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్,
1: ప్రపత్తిని అనుభవించేటని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్ల్డ్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంత సంతోషం అందిస్తున్నాయి,
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము ధనబలము అంగబలము, అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఐదర్ డివోషన్
1: విద్యాబలము కూడా. అటులే విద్యాబలము కూడా.
0: సో ఇస్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
1: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు మా

0: కురుదన జన యౌవన గర్వం.
1: శంకర్ ఆల్సో హ్యాస్ డిక్లర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ది స్ట్రెంగ్త్ బేస్డ్
0: అపాన్ జన యౌవన గర్వం అనేటువంటిది ఒక క్షణ మాత్రము మించుమించినట్టుగా ఉంటుంటుంది.
1: ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్ అండ్ పీపుల్ అండ్ ఆల్సో
0: అయితే ధనము జడమైనటువంటిది.
1: మనీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఇనర్ట్.
0: ఈ జగత్తునందు ఈ జడమైనటువంటి దానికి ఎక్కడ ఉంది బలము?
1: ఇన్ దిస్ వరల్డ్ హౌ కెన్ సచ్ ఎ ఇనర్ట్ ఎంటిటీ హ్యావ్ పవర్?
0: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కాని దుర్బలం కాని ఏర్పడుతుండాలి.
1: ద పవర్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
0: ధనము కాని విద్య కాని ఇంకే విధమైన యొక్క సంపత్తులు కాని అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్డ్ టు రివర్ ప్యూర్ వాటర్.
0: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
1: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
0: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడా దుర్వినియోగంగానే పోతుంటాయి.
1: వెన్ ది మనీ ఇస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
0: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనట్టుగానే రూపొందుతుంది.
1: వెన్ ది
0: కార్యములు ప్రవేశిస్తుంది.
1: వెన్ ది వెల్త్ ఈస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ నోబుల్ పర్సన్ ఇట్ విల్ బి యూజ్డ్
0: కాబట్టి ధనము కానీ విద్య కానీ ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యం కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ దే విల్ బి యూజ్డ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడా అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మన యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్ దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: This vasana, these desires are attached.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతకుడును తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటారు.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దియర్ లైఫ్ ద ఫస్ట్ అబ్స్టికల్ ఈజ్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How am I lose my name and fame in society?
0: Ani kontha varaku sankuchita hrudayulai
1: with this kind of narrow mindedness people will approach.
0: Kevalam aadambaram nimittamai
1: for the sake of name
0: gaurav maryadala nimittamai
1: name fame and so
0: tatkarika sukshantara nimittamai
1: temporary joys
0: kontha varaku bhangapadi
1: and they yield to these temptations.
0: Daivadnanu ullangistu untaru.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అరకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయ భావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయ భావంను కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పనులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ ఈ థింగ్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిసోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యత కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: Rama agnam teesukoni vanara sainyamto taanu Sita anveshanalo praveshinchadu.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: Akkada samudram oddu cheraadu.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటం?
1: హౌ కెన్ వీ క్రాస్?
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకడే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్డ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక, ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌడ్ టు హిమ్సెల్ఫ్ దట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam Rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: అండ్ దిస్ ఫారం ఆఫ్ వాసన ది డిజైర్ ఇన్ ది ఫారం ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటైన్ వాజ్ సేవ్డ్ బై హనుమాన్.
0: వాయుదేవుని పుత్రుడైన యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హు హాడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
0: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
1: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్
0: రామాజ్ఞ, నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐ హావ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: హిస్ వర్డ్ ఈజ్ లా ఫర్ మీ.
0: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
1: ఎయిదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్
0: నీడ్. సేవలో నేను అంకితమైపోయాను.
1: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ది హానగారి.
0: రాఘవను ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికి అసూయ.
1: After he went a little while, there was jealousy facing him.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: And that is the demon of
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: When Hanuman was flying, this surasi
0: అనగా తనకంటే అధికుడైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: That is pulling down people who are better than it. That is the
0: nature of ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముడికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
0: చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బి బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: It is impossible. Lord,
0: నీవేమైనా నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయ ప్రాంతం లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫార్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైనటువంటి ఈ లంకను. చూచి
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
0: ఇతని యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: తక్షణమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్ హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డు యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డు యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: ప్రజ,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ? కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టికల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్.
0: నిజంగా భక్తులైనటువంటి వాళ్ళకి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: the devotee. భక్తుడైనటువంటి వాడు,
1: ఎ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్డ్. షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు. కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow could not go on taking feast.
0: కనుకన సీత తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనే వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్.
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్, దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ అట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రింది కొంచుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ బెండింగ్ డౌన్ హర్ హెడ్ అండ్ లుకింగ్ అట్ హర్ ఫీట్.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందములపైన పెట్టడం.
1: keeping his one's mind at the lotus feet of the Lord.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఇస్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told her,
0: నీ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not drink water. I have your darshan.
0: కనుక నేను తమ ఆజ్ఞ ఇస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సేక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్ టు
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము, దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: tinatame kaakunda kommalu veesi virchiveyatamu chettanta laagiveyatamu ee kochi chestalu chestukuntu poyadu.
1: Not merely did he partake the fruits which are available there, but he broke the branches,
0: kaavalane chestu
1: vachadu, uprooted the trees and
0: intentionally. Ee vidhamaina yokka panulu chesinappude nenu raavana yokka sannidhiki povadaniki veelavutundi.
1: He did all these things intentionally.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము, వేర్ల వరకు లాగివేయటము, ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ ఇస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ. And went right up to Ravana.
0: Chala veerullanta pampistu vachadu.
1: Ravana began sending
0: vachina varandari kudunu chakkaga sareinatundi oka paristhitiki techadu.
1: Hanuman began punishing all
0: varito porani vaari pranamanta teesesadu.
1: He fought with them, killed them.
0: Ee vidhamainatundi oka kroora kutyamunu thanu telusukovatam cheta Ravana marinta ugrudayadu.
1: Ravana was further enraged once he realized that Hanuman was killing so many soldiers.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: This Indrajit name itself shows that he is one who is
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: As it was not possible for Indrajit to conquer
0: Hanuman, హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: అతన్ని తీసుకుని పోయి రావణ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టుక్ హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడి దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రాముడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ ఈ బిహేవ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాస్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్డ్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
0: నేను మా ప్రభు అయిన రామాజ్ఞను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గివ్వులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: నా సహజము అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామా హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐ ఆమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము.

0: విత్ ప్యూరిటీ ఆఫ్
1: ఏదో చెప్తున్నాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది. నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
0: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యు షుడ్ ఫాలో
1: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
0: If you are following this only with that kind of compulsion, it is no use.
1: Shanti undadu, maaku santosham undadu.
0: Neither you will be happy nor will have peace.
1: Discipline sakramanga ikkada acharinchetundi paddhati undinappude hrudayapurvakanga acharinchali.
0: You have to follow this discipline of the place with full heart.
1: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
0: ఇఫ్ యూ డూ దట్ వే,
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
0: యూ వుడ్ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహం తాను గావించుకున్న వాడవుతాడు.
0: యూ వుడ్ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: యు షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి భక్తి అనుకోవటము,
0: ఇఫ్ యు మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
1: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము,
0: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రీ.
1: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైన కూడా వాడు ఏమాత్రము యోచించడు.
0: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
1: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవినిస్తూ ఉంటాడు.
0: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
0: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్,
1: చెడ్డ మాట అంటే చెవికి చేరు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా,
0: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
1: ఎట్టి చదువులు ఉన్నా ఏమి ఫలం,
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మంచి మాటలు మాత్రం వినరు.
0: యూ విల్ నాట్ అండర్.
1: చెడ్డ మాటలైతే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశిస్తారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
1: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియ ఎందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
0: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
1: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులను అనుకుని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్.
1: కేవలము సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
0: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
1: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
0: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
1: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
0: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
1: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
0: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
1: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
1: అదే కాన్షియన్స్,
0: దట్ ఈస్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
0: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడవుతావు.
0: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలన గావించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
1: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
1: వాడే మహాద్రోహి
0: అండ్ సచ్
1: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
0: నాట్ మెర్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్
1: కంట్రీ. అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
0: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: భావి భారతోద్ధారకులు,
0: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
1: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
0: దీస్ ఆర్ ద హీరోస్.
1: లేత హృదయులైన మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
0: ఇన్ టెండర్ హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
1: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
0: A heart which does not have true devotion for
1: దాంతో
0: the Lord
1: పవిత్రమైన మొక్కలు మంచడానికి వీలే ఉండదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
1: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
0: సో ద సీడ్స్ ఆఫ్ లవ్
1: సహన ప్రసూనములు వికసింపచేయండి.
0: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
1: శాంతి ఫలములు సమాజములకు అందించండి.
0: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
0: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
1: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
0: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
1: నీకు నీవు బాధపడవద్దు.
0: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
1: నీ నుంచి ఇతరులు బాధ పెట్టవద్దు.
0: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
1: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
0: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
1: భగవద్గీత. హృదయం నందు ఉంచుకొని
0: కీప్ గాడ్స్ నేమ్.
1: ఏ పని చేసినప్పటికీ అది

0: ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిని చెప్పంగగలరు గాని దేనిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema Saruplara.
2: Embodiments of love.
1: Inaadu nutra samvatsaramani andaru entayo nurutalukutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day, that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవడం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema Saruplara.
2: Embodiments of love.
1: ఈ జగత్తు నందు ఉన్నదంతయును కూడాను కేవలము అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది.
2: All that exists in this world is ephemeral and transitory.
1: మనము నిత్య జీవితాన్ని గురించి యోచిస్తున్నామే కానీ భవిష్యత్తును గురించి కానీ, గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: వీ జస్ట్ స్పెండ్ ద ప్రజెంట్ మూమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకనే ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevarakante michinatvanti sadhanam manakote ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చే సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 paths of devotion, like singing, listening, worship, salutation, surrender and so on.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itte sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kayamunu bhagavantudu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: All noble souls had their lives realized, redeemed, liberated through service only.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate involved in service activity.
1: Bhajana sadhana kante kunanu ee seva le chaala pradhana benefitidi.
2: Of all kinds of spiritual practices this service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo pala todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్?
1: కాదు కాదు.
2: నో,
1: మా దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్ని కూడాను సేవల నిమిత్తమే అందించినవే కాని మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యతగా ఇచ్చినటువంటి.
2: ఇట్ ఈజ్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీను తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatnapurvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni vishwasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు కూడా మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండాలి.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు విజిట్ ద రూరల్ ఏరియాస్ ద విలేజెస్ ఫైండ్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు అలీవియేట్ ద సఫరింగ్ ఆఫ్ ద నేటివ్స్.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ మూవ్ ఆన్ టు ద టౌన్స్ అండ్ ద సిటీస్ ఎక్స్పెక్టింగ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ సఫరింగ్ దేర్ బాయ్.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు. దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడా ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
2: సో సార్,
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ రెండరింగ్ సర్వీస్ టు ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సర్వీస్. దట్ గివ్స్ యూ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కానీ మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: వీ షుడ్ డూ గుడ్ వర్క్ అండ్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: భగవంతునకు సేవలేంది ఆనందం కానీ పూజలు ఎందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ వాచింగ్ యువర్ సర్వీస్ అండ్ నాట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: సో వీ షుడ్ సర్వ్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
2: ద బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఎంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path
1: other than this.
2: You don't need to spend money for this.
1: We are
2: spending lakhs of money for service activity.
1: What
2: is the result of all this?
1: Nothing
2: you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించట కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
2: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ స్పెండింగ్ మనీ హై ఎక్స్పెండిచర్. దేర్ఫోర్ రెండర్ సర్వీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: మా ఈ సేవా ధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికి నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that
1: amount? సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyaganeki amratva manasu tyagamunde manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual
1: kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: ఇట్ ఇస్ ది భోగ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగ ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగ ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా, ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తిరుమల ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: ఈజ్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: దిస్ థాట్ ఆన్ గాడ్ మే గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: అండర్స్టాండ్ ద బేసిక్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ దట్ ఎవ్రీవన్ ఈజ్ బేసికలీ డివైన్.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ద డివినిటీ ప్రెజెంట్ ఇన్ యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడీ అండ్ ఈజ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: దేహో దేవాలయ ప్రక్త జీవో దేవ సనాతనః.
2: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
2: Really the body is the true temple of God.
1: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
2: అండ్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్.
1: కనుక దీనికి హృదయము అని పేరు పెట్టారు.
2: అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ హృదయ.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
2: హృత్ ప్లస్ దయా ఈజ్ హృదయ.
1: ఈ హృదయంలో దయాభావం పెంచుకున్నప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది.
2: In fact, when you are full of compassion in your హృదయ, that will be true act of worship.
1: కనుక హృదయాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
2: Develop this compassion హృదయ more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకమవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామే అనిపెట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamto manam ye maatramu sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యూ వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీనివల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్వేర్ అదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్డ్వెలర్ ఈజ్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్డ్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్డ్వెలర్ ఈజ్ గాడ్.
1: మదిని గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, ఆత్మ.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడు మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకని ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మానుష రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా బూత తిట్టు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టు తిట్టాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్, యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటు పడుతున్నాడు.
2: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ గౌరవాన్ని అందుకునే నిమిత్తమే పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో అవర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్డ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: వెన్ వీ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ సచ్ వర్డ్స్ ఇన్.
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: వెన్ యూ టాక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ టాక్ టు యూ రెస్పెక్ట్ఫుల్లీ.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: Body is full of dirt.
1: నగ్గిన సేవక గంప ఈ దేహము.
2: And this body is there simply to serve.
1: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates life after life.
1: అయ్యాలం లేని కంప.
2: And it's full of thorny bushes.
1: ఈ థార్న్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: What is it that you expect to accomplish in this body?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: don't rely on the body.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: And simply pour simply do not accrue
1: ఈ దేహమును పరల సేవ నిమిత్తమే నీవు పోషించుకో.
2: The body has got to be maintained and sustained to serve.
1: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాన్ని వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been given
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమీ ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life in fact is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వారి చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడాను గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
2: బట్ ద లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ni nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: అండ్ మదర్ బెకన్ ద సన్,
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు,
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్,
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిదే అని విన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్,
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ, బి దాట్ బి,
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: You go on respecting everyone you meet.
1: అప్పుడు నిన్నందరూ కూడాను గౌరవిస్తారు.
2: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
2: In fact you are supplying the foot wear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ పోతూ ఉంటే,
2: as days went on like
1: that, కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హి సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: దగ్గరకు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క సత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో,
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: హ్యావింగ్ రెస్పాండెడ్ టు,
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హి కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాన్ని సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హి వన్.
1: అతన్ని కమిటీ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హి బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హి కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
2: మదర్ ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదర్ ఫాదర్ రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: So you must respect mother and father.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ దట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వి బ్రింగ్ డిస్రెప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు, తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: ఈ దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కానీ అతను క్రమక్రమేణా అమెరికా ఒక రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూసి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసును,
2: యు ఆల్ నో
1: చర్చిల్,
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: భారతీయులు
1: గొప్పవారిని పూజపెందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ అండ్ దే వర్ రెస్పెక్టెడ్,
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: వాట్ ఇస్ దట్ దే డు?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, దుష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
2: ఇఫ్ యూ స్పెండ్ మనీ లైక్ దట్ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: విత్ ఆల్ దిస్ వీ షుడ్ సీ దట్ ద పేరెంట్స్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ అస్.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు.
2: It's not because of money.
1: గుణం వల్లనే.
2: It's because of virtue.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: There are many rich people in this world, but we need men of character, or else the money is useless. A rich man may have multi-storied mansions, but he doesn't enjoy even a fraction of happiness. He wants to amass wealth more and more.
1: ఈ సంపాదించిందంతా ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంతా దుర్వినియోగం చేస్తున్నారు.
2: హి మిస్యూజెస్ వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
1: శాంతి ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరొక మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఇస్ నీ యందు.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది.
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది.
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణం సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
2: It's not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
2: The character which is most important.
1: ఆ గుణముకు మించినటువంటి ధనం లోకములో ఎక్కడా మనకు లభించదు.
2: There is no other property which is much more than that of the virtue.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: విద్యార్థులారా,
2: students,
1: విద్యార్థినిలారా,
2: boys and girls,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
2: You are highly educated to earn money.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
2: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
2: Is it only to earn?
1: ధన సేవకులైన కానీ దైవ సేవకులు కాలేదు.
2: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God అనేటువంటి ప్రధానమైనటువంటిది.
2: To be the servant of God is most important.
1: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
2: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
2: Money is necessary to some extent.
1: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
2: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకొని సత్యధర్మాత్మ జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనములు మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తల్లి దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
2: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంటరాదు.
2: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా
2: This is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
2: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాణ్ణి.
2: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
2: ఐఎమ్ వెరీ రిచ్
1: అని పెరుగుతూ పోయాడు.
2: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హిమ్సెల్ఫ్.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
2: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
2: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
2: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశాలను సంపాదించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
2: వై లీవింగ్ ఇండియా
1: హార్ట్ అటాక్ వచ్చింది.
2: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
2: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన మీరు రండి.
2: యూ కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
2: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
2: యూ షుడ్ హెల్ప్ మీ. హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
2: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
2: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకు ఏమి తక్కువ?
2: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు అతను.
2: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు ధనం ఉంటుంది. నాకు కావలసినంత సుఖం ఉంది. కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు. కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది. కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతులు దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి
2: తీసుకెళ్ళండి. As you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు. ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
2: How is it the emperor is taken along the street towards the final journey with both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పారంటే చెప్పండి అందరికీ.
2: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
2: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
2: I could conquer the whole world.
1: కానీ ఏమీ నాకు సహాయం చేయలేదు.
2: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
2: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
2: At the end, we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవలసింది.
2: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనము పైన ఆశ పెట్టుకోకు.
2: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
2: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
2: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
2: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
1: సత్యమైన ధర్మాన్ని పెంచుకోండి.
2: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుక దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలు మీకు శాంతి చేకూరుస్తుంది.
2: వెన్ యు హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్ నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్. యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగలిపి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
2: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
2: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
2: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటి ఎదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
2: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
2: God is in you.
1: With you, in you, around you.
2: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
2: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
2: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
2: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టగలిపి సహాయం చేసేది త్యాగమే.
2: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్
1: సక్రిఫైస్. త్యాగే నైకే అమృతత్వ మానస్.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
2: because of this new year,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
2: లెట్ us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
2: What are they?
1: త్యాగము,
2: sacrifice,
1: ప్రేమ,
2: love,
1: సత్యము,
2: truth.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యుని గావిస్తుంది.
2: These three will take us to the ultimate experience.
1: ఎదురుగా వచ్చేటువంటి మానవుని నేను ప్రేమించు.
2: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
2: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
2: Help him in every way.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
2: There is no other spiritual path more than this.
1: ఇది నిజమైనటువంటి సాధన.
2: This is true spiritual practice.
1: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
2: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
2: దీన్ వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
2: And that indweller is God.
1: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
2: You have God in you with you.
1: Nu ekkadi poojistunnavu?
2: And how?
1: Evarini nu poojistunnavu?
2: Whom are you worshiping?
1: Evarini nu aaradhistunnavu?
2: Whom are you worshiping?
1: Ninnu neeve aaradhana chesukovali.
2: You are worshiping your own self.
1: Neeve gauravinchukovali.
2: You respect yourself.
1: Ninnu neeve avamanam chesukuntunnavu.
2: Do not humiliate yourself.
1: Kanukani పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బీ రెడీ టు సాక్రిఫైస్.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
2: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
2: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
2: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
2: వాట్ ఇస్ ద గెట్?
1: ఏమి లభించడం లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
2: దే ఆర్ జస్ట్ డిస్పాండెంట్, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, డిప్రెస్డ్.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
2: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
2: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్
1: చదివిన చదువును,
2: ఆల్ ది స్టడీ,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
2: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
2: షేర్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
2: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
1: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
2: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
2: అండ్ యువర్ ఇట్స్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్.
1: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
2: అండ్ ద మనీ belongs to God's trust and God is the president.
1: Athani neevu chastiga teeskoni ee dharam entaina neevu sadhan cheyi.
2: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
2: embodiments of law.
1: Kanuka meeru dharamulu kaani inke vidhamaitu vastu aanadulu kaani aasa pettukoni vaatini abhirudhi chesukokandi.
2: Don't go on developing the worldly desires towards the power and the pelf, tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
2: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవం వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
2: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
2: టుడే వై ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
2: వై
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
2: దేర్ఫోర్ వి కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
2: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
2: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
2: అండ్ జస్ట్ సర్వ్ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
2: యూ జస్ట్ కీప్ అప్ ద లైఫ్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఇదే నీ పెద్ద సాధన.
2: దిస్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఇట్ సాధన వదిలిపెట్టి
2: యూ గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని మొదలుపెట్టి
2: యూ జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
2: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతా కూడా కేవలం వెరితనము.
2: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
2: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలచదు.
2: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్కు నీటిలో పోతుంది.
2: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
2: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
2: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
2: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
2: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ దే కమ్ టు యూ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
2: సో
1: చర్చిల్
2: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
2: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్.
1: అందరి కూడా దూషించాడు.
2: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపటికి ఏమి చేసింది?
2: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపటికి అతనికే ఈ బాధ అందించింది.
2: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
2: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
2: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
2: ఆల్ దిస్ ప్రీచింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
2: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
2: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
2: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
2: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
2: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ చూసుకోండి.
2: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
2: బ్రదర్హుడ్ ఆఫ్
1: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటిని మనం పెంచుకోవాల్సింది.
2: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తింపజేస్తుంది.
2: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
2: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
2: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
2: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉండింటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ గాట్
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
2: బ్రదర్హుడ్ ఆఫ్
1: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటిని మనం పెంచుకోవాల్సింది.
2: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని

0: of love, no one can excel him.
1: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: Therefore, out of this love,
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: That will protect you.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: Therefore, with this love, we can uphold the principles of truth and righteousness.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ.

0: ప్రేమ సరుపురాలా. నోరు చేయనటువంటి ఉద్దరు తింటానికి కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడీ, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడీ.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటానికి వస్తాయి.
1: ద టంగ్ ఈజ్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే ఇట్ విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫై.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే ఏమిచ్చింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వ ధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Bhagwan Baba, the supreme teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
1: Sadbhaktulandaru Bhagavantudayanchu Sadbhaktulandaru Bhagavantudayanchu చెవులకింపుగ స్మరణ చేయు దినము బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా చరణ చేయు దినము.
2: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
1: దట్ డే ఈస్ ద డే. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
2: When all people pour, gather and just mingle like brothers is the day, that day, the true day.
1: దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము.
2: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
1: Mahaniyulavarainam manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
2: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.

0: దినములే.
1: దట్ ఈస్ ఓన్లీ ది ట్రూ డే ఇన్ ది ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ద రెస్ట్ ఈస్ జస్ట్ ఎన్ ఆబిచ్యూరీ.
0: అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేకపు దినం.
1: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
0: Manu dharinchinatvanti ee kiritamunu sampradayamga prati rajakudanu dharistu vacharu. ఈ నాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఆల్ కింగ్స్ విల్ సర్టన్లీ హ్యావ్ ది క్రౌన్ ఆన్ ది హెడ్. లైక్ వైజ్ ద సేజెస్ వశిష్ఠ, వామదేవ, దే కేమ్ ఓవర్ దేర్ క్యారింగ్ ద క్రౌన్.
0: ఈ సమావేశంలో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
1: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
0: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
1: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం. ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవత్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddala varaku,
1: yengilu
0: modalu purushulu varaku, chaduvarulu varaku, mookhulu varaku ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్, సో ఆర్ హిస్ మినిస్టర్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారు, ప్రజలు ఎట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవర్తనలు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టిస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this రామరాజ్య took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైమ్.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ దట్ చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగంతో పీడింపబడేటువంటి వాడు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతను లేదు.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సెవర్. అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రెవలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్, వీ డోంట్ ఫైండ్ ఎన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva,
0: కలహములు ఎక్కడ కూడా కంటి కనిపించలేదు.
1: There was no controversy or conflict anywhere.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం లేదు.
1: నో హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్.
0: పట్టాభిషేక సమయమునందు,
1: అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్,
0: ఈ రాముని ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: రామ ఎక్స్ప్రెస్డ్ టు ఎవ్రీబడి వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: అనేక పర్యాయములు సీతను వెతికి, సీత జాడను నాకు, నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: వెన్ రావణ అబ్డక్టెడ్ సీత, జటాయు బర్డ్ సాక్రిఫైస్ హిస్ లైఫ్, లాస్ట్ హిస్ లైఫ్, డైడ్ ఓవర్ దేర్.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రత్యక్షంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక, తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there is one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్సెవర్,
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణమును కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్, దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఇవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచ్యూ
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈ నాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteousness.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరాని ప్రబోధిస్తుండాయి.
1: But how the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ సర్టన్లీ బర్న్.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: దిస్ బర్నింగ్ క్వాలిటీ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: తెలియక ముట్టు అది నిన్ను కాస్తుంది.
1: యు నో ఆర్ నాట్ ఇట్ విల్ బర్న్.
0: దాని ధర్మం అది.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మంచుగడ్డ ఉంటుంది.
1: యు ఫైండ్ ది ఐస్.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: టు బి కోల్డ్ ఈజ్ ఇస్ క్వాలిటీ.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ది ఐస్ హస్ గాట్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: ఇఫ్ ఇట్ నాట్ కోల్ యూ కెనాట్ కాల్ ఇట్.
0: తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెయిట్.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: ది సన్ షైన్స్.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ది
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: యు మే నాట్ సీ.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేఘ నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికి ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వితన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ షుడ్ అండర్టేక్ ఎవ్రీ యాక్టివిటీ.
0: అనగా మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ టు హ్యావ్
0: మనస్సులో ఒకటి మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మము.
1: ఇట్ ఈస్ అన్రైచువస్ టు ఎంటర్టైన్ వన్ థాట్ టు సే అనదర్ థింగ్ అండ్ టు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది.
1: టుడే దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. దేర్ఫోర్
0: విద్యావంతుడు మొదలుకొని విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటి కనిపించడం లేదు.
1: ఐ ఫ్రమ్ ఇల్లిటరేట్ టు లిటరేట్ యూ డోంట్ ఫైండ్ దిస్ హార్మ్ అనే
0: నమ్మకం బెలేక నమ్మిన వాణి వలే నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చేయాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ వాస్ సర్టెన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది. సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలని చెప్పినని లోక సమస్తా సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, the mothers, the sages and saints struggle hard.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడాను సత్య ధర్మ పరాయణులుగా రూపొందారు.
1: Average householder also has become an embodiment of righteousness.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ప్రభు సత్య ధర్మ పరాయణుడు.
1: Because king follows
0: సత్యవాక్ పరిపాలకుడు.
1: He upholds
0: ధర్మాచరణ ఆసక్తుడు.
1: He follows
0: కనుకని ప్రజలు కూడాను ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంది.
1: Therefore people also conduct themselves in that way.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషం లే ఇవన్నీ.
1: The whole mistake lies with the ruler.
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకనే తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha anusarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalamu nundi atti rushulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
0: దశరథ మహారాజ్ యొక్క ధన ధనక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధన కనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వర్ల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశమేవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా నువ్వు ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: It's not any
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెత్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్
0: రైట్, మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ న్యాచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డి నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought.
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said.
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Inne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దెర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దెర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మెయిల్ బి ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ ఎక్వైర్డ్.
0: మూర్తి చెప్పాడు సత్య ధర్మాన్ని మనం సాధించాలి, సంపాదించాలి అని.
1: నరసింహమూర్తి సెడ్ యు షుడ్ ఎక్వైర్,
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు ఎక్వైర్,
0: తన యందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ,
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్?
0: నీ చేతులు ఏమైనా ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎట్లా వచ్చినాయో,
1: ఆల్ ద లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: నీ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మం ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొనక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్యధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్? నీకు
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satyadharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
0: సుఖదుఖంలో రెండింటి కూడా నువ్వు సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ద్వైతభావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏకభావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్.
0: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్,
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: పెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్ దేర్.
0: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్టపైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను మిట్టపైన నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడ్.
0: మరు నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యూ హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలోనే, ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సెపరేటెడ్ ఫ్రమ్ హర్
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: సీత ఇస్ నాట్ డెల్యూటెడ్ బై వరల్డ్లీ ఎఫిమరల్
0: రాక్షస భావాలు.
1: That's all demonic ideas.
0: కాని ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: No beauty attracted her.
0: కాని
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama namame naaku aanandam.
1: I like this.
0: Aanandame naa andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Kshemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: ప్రజలు సత్య ధర్మ మార్గంలో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles, సత్య ధర్మ
0: మార్గం ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: ప్రజలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారంలన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నా నేను?
1: What is that Bhagavan is asking you today? ఒక్కటి
0: చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీ నే.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడాను ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from anybody.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యూ ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చే హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ది హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: దేర్ యూఆర్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్.
0: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskovatam.
1: Ennidi
0: veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because he charged
0: operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru, tirigi intensive case loku pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: కానీ ఏ నయా పైసా లేకుండా ఆసుపత్రిలో చేర్చుకుని సొంతం ఇంటి వలె మంచి డెన్లబ్ బెడ్స్ అంతా వేసి, మంచి స్ప్రింగ్ కార్డ్స్ అంతా వేసి వారు ఎంతో ప్రేమతో చూసుకుంటూ భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: But on the other hand, operation is conducted freely.
0: Because
1: doctors
0: ekku fees teeskovatam ledhu.
1: Because they don't collect fees.
0: Ekkada fees ekkuva teeskuntunnaro aa doctor pedda doctor.
1: The doctor who accepts, receives very big amount of
0: money. Ekkada audition ikkada ee vela vela rupayalanta teeskuntaro aa schools aa institute le chaala peddavi.
1: The institute that charges thousands, you call it a great institute.
0: Akkade vee shadda kuda vastundadi, inta murkhanga untunnaru ee naati prajalu.
1: There the institutes that collect that big amounts, you find sincerity. You are so foolish.
0: Anta free.
1: Your everything is free.
0: Dani valle deeniki vilu lekunda poyinattuga kanipistundadi.
1: That's why it appears as if you don't know the value.
0: Vela valla vilu lekunda potunda. Vilu enaatikaina untundadi.
1: The value is there at any point of time, not because of you.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the blessings
0: చదువుతున్నారు.
1: What is it for living?
0: ఈ పొట్టకూటి చదువుల కోసం నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసం పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావలసినంత డబ్బులు సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: అథారిటీ సంపాదించాలి, విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద కింగ్స్
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు,
1: సో మెనీ ఎంపరర్స్
0: ఎంతమంది రాజులు పోయారు,
1: సో మెనీ కింగ్స్.
0: ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: యాజ్ దే డిడ్ంట్ హావ్ వర్చ్యూ దే గాట్ బ్యాడ్ నేమ్.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్. రావణుడు
0: ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ ది రిచెస్ట్ బీయింగ్, బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: Ultimately left them all.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతి వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gatuku kukkaku yerenta paarina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neeru undina atte taagutundi. గొప్ప ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్ ద
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ద పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ఫాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యు షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరి పోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ మనీ యు టర్న్
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యు డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ. వి షుడ్
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫూలిష్ మెన్,
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి,
1: విత్ ఆల్ ఫన్నీ గేమ్స్,
0: ప్రారంభం తీరగానే
1: ద మూమెంట్ ద డెస్టినీ అప్రోచెస్,
0: కపట వేషాలు విడనాడి,
1: హీ విల్ గివ్ అప్ ఆల్ ద టైమ్,
0: కష్ట సుఖములతో కూడి,
1: విత్ ఆల్ ద ప్లెజర్ అండ్ పెయిన్,
0: చెరియుంతు ఓ కిలాడి,
1: ఓ టాయ్, యువర్ లైఫ్ ఇస్ ఎ టాయ్, యు స్పెండ్ ప్లెజర్ అండ్ పెయిన్,
0: ఇది కిలాడి,
1: ఇట్ జస్ట్ ఎ ఫనీ క్రియేట్,
0: చెడ్డ చింత చేసి
1: విత్ ఆల్ వికెట్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫనీ గ్యాంగ్,
0: ఊడిపడే దేహానికి,
1: ద బాడీ దట్ ఫాల్స్,
0: ఊటకపు ఆటలాడి,
1: విత్ ఆల్ అదర్ డిసీట్,
0: పుణ్య పాపములతో కూడి,
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సేమ్,
0: మరణింతవ ఓ కిలాడి,
1: వాట్ విల్ హ్యాపన్ టు యూ,
0: ఏమిటి నీ యొక్క జీవితము,
1: వాట్ ఈస్ దిస్ లైఫ్,
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది,
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై,
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో,
1: ప్రయర్ టు డెత్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్,
0: నేను ఒక పెద్దవాడిని పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు,
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్, నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి,
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్,
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున,
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్,
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున,
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్,
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా,
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్,
0: కాదు కాదు కాదు కాదు, మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు,
1: హీజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హెస్ గాట్ వర్డ్,
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి,
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్,
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి,
1: హీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: దైవమే నా జీవిత ఆధారము,
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఎస్, దైవ దేహం ఒక ఇన్స్ట్రుమెంట్,
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని
0: నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది,
1: దట్ డైరెక్ట్
0: ఆ ప్రాణమే నేను,
1: దట్ వెరీ వెరీ లైఫ్ ఇస్,
0: కాబట్టి నేను మాస్టర్, నేను మాస్టర్, నేను మాస్టర్,
1: ఐ యామ్ ద మాస్టర్,
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్,
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్,
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు,
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్,
0: మాస్టర్ ను మర్చిపోతున్నావు,
1: బట్ యు హావ్ ఫర్గాటెన్,
0: అది ఏ పెద్ద దోషం,
1: దట్స్ బిగ్ మిస్టేక్,
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య,
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్,
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు,
1: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్,
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు,
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో, ఆల్ నో,
0: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి,
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్,
0: ఆహా అది మనకు అవసరం లేదు,
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్,
0: దేహం ఉంటే చాలు,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్,
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు,
1: లెట్ us eat and enjoy all,
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: కన్వీనియన్స్,
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్,
0: చక్కగా నీవు లోతుకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి,
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో,
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్,
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు,
1: is that life you should lead after study,
0: చాలా తప్పు,
1: it's a big mistake,
0: చదువు అంటే ఏంటి, ఆత్మ చదువును చదవాలి,
1: education means you should know the knowledge of this,
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో,
1: you should know that which
0: you need, నీవు పోషించుకో,
1: నీ
0: భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది,
1: and then worldly comfort also you'll enjoy,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example,
0: పెద్ద వృక్షం ఉంటుండాలి,
1: the big tree,
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి,
1: it has got many branches,
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి,
1: each branch has many fruits,
0: నీవు ఫలములు ఆశిస్తున్నావు,
1: but you want a fruit,
0: ఫలములు కనిపిస్తున్నాయి,
1: you see the fruit,
0: వృక్షం కనిపిస్తుండాలి,
1: you see the tree,
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు,
1: and you take it through,
0: అది అజ్ఞానము,
1: that is ignorance,
0: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు, వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి,
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్,
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి,
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్,
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి,
1: వాట్ దే డిపెండ్,
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి,
1: దే డిపెండ్ ఆన్ ద పవర్,
0: గాలిని పీల్చుకుంటున్నావు, ఈ గాలి దేని వల్ల వస్తుండాలి,
1: యు బ్రీద్ ది ఎయిర్,
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి,
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్,
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు,
1: ద సన్ అండ్ మూన్,
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి,
1: హౌ,
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు,
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి,
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్,
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవ వశమై ఉంటుండాలి,
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్,
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం,
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్,
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము,
1: you are forgetting that master,
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపరమెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ది వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్ యు డు నాట్ నో.
0: ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు గ్రే.
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: సీత ఇస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఎవరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: షీ హస్ నన్ అరౌండ్ దట్ బిలాంగ్ టు హర్.
0: స్త్రీ
1: అబల ఉమెన్ వీక్
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా దేర్ వాస్ దేర్ ఇన్ అశోకవన. షీ డిడ్ హ్యావ్ ఎనీబడీ టు సపోర్ట్ హర్. బట్ ఇట్స్ ఓన్లీ హర్ స్ట్రెంగ్త్ దట్ వర్క్డ్ టు సపోర్ట్ హర్.
0: కేవలం చిల్లర కాసుల వంటిది. రావణ శక్తి చిల్లర కాసుల వంటివి.
1: అండ్
0: చిల్లర కాసులు
1: కాయిన్స్.
0: కానీ సీత యొక్క శక్తి మహా దివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి.
1: ద పవర్ ఆఫ్ సీత ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: ఆ శక్తి అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీబడీ.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The spirit is present in all of the beings, same spirit.
0: అందరి ఎందు కూడాను కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెజెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగ్గర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యూ గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: ఈ ఇంటిలో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యూ గో టు ద నైబర్ ఫర్ ఎ
0: చెప్పాలి.
1: What what what a fool you are.
0: నీ వెతకనక్కర్లేదు.
1: You don't need to search.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: You don't need to go to forest.
0: తపస్సులు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: You don't need to do charity.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: Turn inward.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: Follow the God's command. Observe it in toto.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏముంటుంది?
1: What more wealth?
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: It is a permanent wealth, the virtue and the character.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలే.
1: It is education who should learn. The students should learn. Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai?
1: Where are they?
0: Ye potta kosina kuni raktam ganapadutundi, pegulu ganapadutundi gaani, malamutra durgandhalu ganapistunnayi gaani, ee gunalu ekkada kanipinchatam ledhu.
1: You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities.
0: Kadupulona malamu.
1: There is fecal matter.
0: కణనెల్ల ఎముకలు.
1: అండ్ ద బోన్స్.
0: నరసిచూన పైన మురికి తోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్టీ స్కిన్ అరౌండ్.
0: చన చనమ్మునకును.
1: మొమెంట్ టు మొమెంట్.
0: నీచులూరునే కాని పులుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమ్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: Or do you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం? దీని గురించే నీవు అహంకారపట్టము?
1: Are you egoistic because of this body?
0: స్వరూపం ఏమీ కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament, attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality, the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకున్నను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: A person came with his luggage and he wanted to travel by train.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ ది టికెట్, క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము, అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాది, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్, This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: తనను తన లగేజ్ రైలే నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ద లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్,
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చెయ్యి,
1: సరెండర్ టు గాడ్,
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు,
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్,
0: అన్ని తానే మోసుకుని పోతాడు,
1: హి విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మంపైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టు.
0: దైవ ఆజ్ఞలపైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక,
1: వన్ టాంగ్,
0: చెప్పడం ఒకే పదము.
1: వీ షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వీ షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్ వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ.
0: ఈ సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్ హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.

0: ధర్మాన్ని ఆశ్రయించి సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ సత్యధర్మాన్ని అనుభవిస్తూ సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore everybody should lead this life basing on these two principles of satya dharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవార్థులను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు.
1: దట్ ఇస్ హ్యాపీనెస్
0: సమాజం యొక్క శ్రేయస్సు.
1: టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్థమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వి సే విత్ అవర్
0: లోకస్థమస్త సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము. ప్రకృతినటువంటి వాళ్ళనే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: You don't make the person sitting by your side happy. How do you make the world happy?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: First satisfy your conscience.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: Enjoy the bliss within.
0: తరువాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: Then share with others.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇతి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దైన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't do,
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యు క్రై వెన్ యు సఫర్ లాస్.
0: నవ్వుతున్నావు.
1: ప్రాఫిట్ యు స్మైల్.
0: ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వర్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో.
1: స్టడీ
0: ఏ డిగ్రీలైనా తీసుకో.
1: డిగ్రీ
0: కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యు టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యు డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు. ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కాని దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం.
0: ఒకటి దైవ యోగం, ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్యధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్యధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

0: కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రి.
1: ఫర్ దిస్ వర్డ్ ది ట్రూత్ ఈజ్ లైఫ్, ఫర్ ద ఫోర్ట్ ది ఆర్మీ ఈజ్ ది లైఫ్.

0: ప్రాణము సిగ్నేచర్. ఇలాంటి మాట తత్వమును మనం మర్చినప్పుడు మానవత్వమునే మనం విస్మరించినటువంటి వారం అవుతాం.
1: The life of the promissory note lies in the signature. Likewise, we should never go back the word given.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఏ మాటలు మాట్లాడవలసి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి.
1: Whenever we need to talk, we should talk appropriate to the situation.
0: వినయ విధేయతతో,
1: విత్ ఆల్ ది
0: అనుద్వేగం లేకుండా, అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి.
1: We should talk in such a way, in all humility, obedience, doesn't give any scope for any agitation, in a palatable way.
0: అప్రీతిగా కూడాను ఉండకూడదు.
1: We should not tell the bitter truth.
0: వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు.
1: Because it is palatable and sweet, we should not tell a lie.
0: వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు.
1: Because it is bitter, we should not tell it. We should be careful.
0: సత్యమును సత్యముగానే మనం వచించాలి.
1: The truth should be told as such.
0: ఎదుటి వాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు.
1: We should not be bothered about the likes and the dislikes.
0: మన కాన్షియన్స్ కు మనం కొంతవరకును విశ్వాసంతో దాన్ని వెరవేగుతాము.
1: We should have full faith in our conscience and speak.
0: ఈ మాటను ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంటుంది.
1: When we speak like that, we'll be respected in society.
0: సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు మాటనే దీనికి ప్రాణము.
1: In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking.
0: కనుకనే మనం మాటను ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
1: Therefore, we should consider these very words as our life.
0: హస్తమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the hand is gifted?
0: నోటికి ముద్దందించుటగా.
1: Does it mean only to carry the morsel of food?
0: కాదు కాదు.
1: నో,
0: త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి.
1: We should make use of our hands to undertake acts of charity and sacrifice.
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the tongue is given?
0: ఊరికి మాట్లాడందుక.
1: Is it
0: కాదు కాదు.
1: Is it for vain talk? No.
0: సత్యమును పలికేటందుకు.
1: Only to speak truth.
0: ఈ సత్యమే మాట ప్రాణము.
1: This truth is very life for our speech.
0: దానమే హస్తమునకు ప్రాణము.
1: The charity is the life for this.
0: ధర్మమే కర్ణములకు ప్రాణము.
1: And it is dharma that is the life to the ear.
0: కనుక మానవునకు ఆచరణే ప్రాణము.
1: Therefore, practice is our very life.
0: కాన మనం ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనం ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు.
1: We should not speak as we like. We should not utter lies and lose our respect.
0: కనుక మనకు అలంకారం అనేటువంటిది ఏమిటి?
1: So what's the real decoration?
0: సత్యమే మన అలంకారము.
1: The truth is our ornament.
0: కనుక వేదమునందు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
1: Therefore Veda says, speak truth in a palatable sweet way.
0: సత్యం వద ధర్మం చర.
1: Speak truth and follow dharma.
0: న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: And never tell an unpalatable truth.
0: Kanuka ee vidhamainatundi bharatiya sanskrutini puraskarinchukoni manamu samskaramunu kuda kontha parishuddham gavinchali.
1: Therefore we should follow the culture of Bharat and
0: adi
1: we should Bharat be refined.
0: Kosamunandu hastasya bhushanam danam.
1: The jewel for the hand is charity.
0: కంఠం సత్యస్య భూషణం.
1: For our neck is the truth, that's the ornament.
0: శ్రోత్రం ధర్మస్య భూషణం.
1: For our ear, listening to dharma is the real ornament.
0: భూషణైః కిం ప్రయోజనం.
1: What is the
0: use? ఇంతకంటే ఇంకా మనకు అలంకారం కావాల్సినటువంటిది ఏమిటి?
1: What else you need to decorate?
0: కనుకనే మనకు సర్వ విధములైనటువంటి అలంకారములు మన యొక్క గుణములుగానే మనం భావించాలి.
1: సో వి షుడ్ కన్సిడర్ వర్చ్యూస్ యాజ్ అవర్ ఆర్నమెంట్స్.
0: శాంతము మహనీయుల యొక్క భూషణము.
1: పీస్ ఇస్ ద ఆర్నమెంట్ ఆఫ్ నోబుల్ సోల్.
0: మాట మానవుని యొక్క భూషణము.
1: అండ్ ది స్పీచ్ ఇస్ ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ఆనందము దైవం యొక్క భూషణం.
1: బ్లిస్ ఇస్ ద జ్యూవెల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నిత్యానందం పరమ సుఖదం అన్నారు.
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఆ దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ డివినిటీ వి ఫైండ్ అవర్ సెల్ఫ్.
0: లోక సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృతిక సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు.
1: ద వరల్డ్లీ హ్యాపీనెస్ విచ్ ఇస్ మొమెంటరీ దట్ వుడ్ పాస్ ఆఫ్ దట్.

0: ధన జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గములు నడుస్తున్నాం. మనం
1: వి ప్రైడ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్ బికాస్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ద స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఈనాటి మన యొక్క భావములన్నీ కూడాను కదలిపోయే మేఘముల వంటి.
1: All these feelings are like passing clouds.
0: భుజబలము బుద్ధిబలము ధనబలము మదబలము సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి.
1: The physical strength, the mental strength and the strength of will will pass off.
0: భుజబలము గొప్ప గుణబలముండియు దైవబలము లేక దీనుడయ్యే.
1: With all the physical strength, with all the mental strength, without the strength of the divine, he became weak ultimately.
0: Karnudantati vaadu kadapati kemayye.
1: What happened to that mighty king Karna at the end?
0: Marachi pokudu itti manchi maata marachi pokudu marachipokudu itti manchi maata.
1: Never forget this good word.
0: భుజబలము బుద్ధిబలము అస్త్రబలము సర్వబలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: కర్ణ హ్యాస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫిజికల్ మెంటల్.
0: కర్ణునకు అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు, కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు, కాని కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఆర్ మచ్ మోర్ ఇన్ కర్ణ.
0: ఆడిన మాట పచ్చడి వాడు కాదు.
1: And he will never go back the promise that he makes.
0: కనుకనే దుర్మార్గుడైనటువంటి దుర్యోధన్ కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవడానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు.
1: He submitted himself to Duryodhana in order to keep up to the promise given to him.
0: ఇలాంటి త్యాగశీలుడు ధర్మశీలుడైనటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో నాలుగో వాడుగా తయారయ్యాడు.
1: Though the Karna is one of sacrifice and dharma, he is one among the wicked four.
0: కారణం ఏమిటి?
1: Why?
0: Tell me your company, I shall tell you what you are. సంఘ దోషమే.
1: ఇట్ ది మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ.
0: దుష్టులతో మనం సంఘం చేసినప్పుడు ఆ దుర్భావములంతా మనలో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ విల్ గెట్ బ్యాడ్ థాట్స్.
0: సజ్జనంతో మనం సంపర్కం చేసినప్పుడు ఆ సద్భావములంతా కూడా మనలో ప్రవేశిస్తుంటాయి.
1: వెన్ వీ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ కోల్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది ఫైర్ ఇట్ అస్యూమ్స్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ ద ఫైర్.
0: అదే యొక్క అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది.
1: ద ఫైర్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ లూజెస్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం దలుస్తుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ద ఫార్మ్.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: యాజ్ ఇస్ ది ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
0: ఎట్టి తిండియో అట్టి త్రేపు.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన మాటలపై మన సరైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore everyone should speak in full faith in what he says.
0: Kana kaalu jaritene aina kodanu manam koncham tappinchukovachunu kani naaluku jarite tappinchukunataku veetu kaadu.
1: Even if you slip you can just return, but the slip of the tongue
0: kaalu jarite kadugadu nashtam naaluku jarite narakam ira annadu.
1: If you slip there is no loss, but the slip of the tongue takes you to hell.
0: Vidyarthulara
1: students,
0: మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కాని తల్లిదండ్రులతో కాని స్నేహితులతో కాని ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి.
1: కన్సిడర్ దిస్ వర్డ్స్ యాజ్ యువర్ లైఫ్. యాజ్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎల్డర్స్, ద పేరెంట్స్ అండ్ ద ఫ్రెండ్స్, టాక్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే, హైలీ మీనింగ్ఫుల్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞను తీసుకుని రామలక్ష్మణులతో మాట్లాడటానికని వచ్చాడు.
1: హనుమాన్, హూ హ్యాపెన్ టు బి ది మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ, అప్రోచ్
0: హనుమంతుని యొక్క మాటలు విన్నటువంటి యొక్క రాములు ఎంతనో ఆనందించాడు.
1: హావింగ్ హర్డ్ ది స్వీట్ వర్డ్స్ ఆఫ్ హనుమాన్, రామ వాజ్ వెరీ హ్యాపీ.
0: తమ్ముడా లక్ష్మణ, ఇతను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: He said, brother Lakshmana, look here. Hanuman is one of Shanta, the peace. He is the one of Guna, the virtue, the bala, the strength.
0: అతని వచనం అంటే అతని శాంతిత్వం మనకు ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: That peace that is, that shines brilliantly.
0: ఆ గౌరవం మర్యాదలు అంటే అతని గుణములు మనకు స్పష్టమవుతుంటాయి.
1: His respect speaks of his quality.
0: ఇతని బలము చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు.
1: His physical strength.
0: కనురెప్ప పాటలోపల క్రిందికి దిగాడు హనుమంతుడు. కనురెప్ప
1: He just jumped from the mountain top just by the movement of an eyelid.
0: మతంగా పర్వతం పైన ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగానే క్రిందికి వచ్చాడు.
1: He right present on the mountain top of Matanga, but he jumped at an instant.
0: Ramudu goppa balavantudu.
1: Rama said that he is one of physical strength.
0: Shantude kaadu gunavantude kaadu balavantudu kuda ee hanumantudu annadu.
1: He is one of peace and virtue and his physical is strong.
0: Adhe vidhamgane mana maatala chetane mana yokka manchi cheddalu spashtam avuthu untayi.
1: Our speech will say whether good or bad. It's a reflection of inner being.
0: రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ టు అవర్ వర్డ్స్ దట్ వి సే.
0: ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకు అందరికీ తెలుసు.
1: యు ప్రిటీ వెల్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. You find people speaking utter lies, resorting to wrong actions. Manavulaku
0: rendu rakamulainatundi vanchalu untunnayi.
1: Man has two sorts of desire.
0: Okati aasha, rendavudi durasha.
1: One is the desire, another is excessive desire.
0: Aasha anaga emiti?
1: What do you mean by this desire?
0: Manavulaku nitya jeevithamlo avasaramainatundi vanni kudunu manu korukovatamlo tappu ledu.
1: There's no mistake in asking for all that you need.
0: Mana gauravam maryadala nimittamai మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోవటానికి తగవలసినటువంటి అవసరాలు కూడా మనకు అవసరమే.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రెస్పెక్ట్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ వీ డూ సర్టన్ థింగ్స్.
0: సమాజంలో మన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి ఒక పదార్థములు అవసరమే.
1: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ కీప్ అప్ ద రెస్పెక్ట్ వీ డూ
0: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అని దుంచుకొని మనం కూడా నువ్వు ఆ యొక్క సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా నువ్వు మన కర్తవ్యము.
1: As we have so many other requirements, we should also go by the social norms.
0: ఈ సమాజం యొక్క గౌరవమే మన ప్రాంతం యొక్క గౌరవంగా ఉంటారు.
1: The respect of the society is your own.
0: ఈ ప్రాంతం యొక్క గౌరవమే దేశం యొక్క గౌరవంగా ఉంటారు.
1: The respect of the region is the respect of the country.
0: కనుక మొట్టమొదటి వ్యక్తి, రెండవది సమష్టి, మూడవది సమాజము, నాలుగవది దేశం.
1: Therefore, first place is the individual, next is the society, the community and the country.
0: కనుకని ఈ నాటి విద్యార్థులందు మొట్టమొదట ఇండివిజువల్ క్యారెక్టర్.
1: సో స్టూడెంట్స్ నీడ్ ది ఇండివిజువల్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. అది
0: వ్యక్తి యొక్క స్వరూపము.
1: దట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఇండివిజువల్ లెవెల్.
0: అది వ్యక్తి యొక్క గౌరవము.
1: దట్ ఇస్ ది ఇండివిజువల్ రెస్పెక్ట్.
0: అది వ్యక్తి యొక్క విలువ.
1: దట్ ఇస్ ది ఇండివిజువల్ వాల్యూ.
0: దాని తరువాత సమష్టి, మన కుటుంబ గౌరవాన్ని కూడా మనం చూసుకోవాలి.
1: లేటర్ కమ్స్ ద ఫ్యామిలీ.
0: పూర్వకాలం నందు ఏ సంబంధాన్ని మనం చూడవలసినప్పటికీ కుటుంబ గౌరవాన్ని మొట్టమొదటి లక్షణంలో చూడాలి.
1: ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఇన్ ఎర్లీ టైమ్స్ దే కన్సిడర్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈనాడు కుటుంబం యొక్క గౌరవం ఏమిటో, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించడం లేదు.
1: టుడే వీ డోంట్ అబ్జర్వ్ ద రెస్పెక్ట్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా మనం సర్దించుకో చేసుకోవాలి.
1: We have to attend to our daily needs and daily duties.
0: కాని ఇది సహజమైనటువంటి ఆశ.
1: This is a natural desire.
0: ఇంకా దురాశ అనగా ఏమిటంటే,
1: too much of desire and ambition.
0: అందరికి తెలుసును.
1: You know that.
0: కొంతమంది ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాశ కోసమని ప్రాణాలు అర్పణ చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు.
1: It's not possible to estimate the number of people who are ready to sacrifice their lives for money.
0: గుణము బలము తెలిమి అనేటువంటిది లేదు.
1: యు మే సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో క్యారెక్టర్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్
0: ధనమే ధనమే ధనమే
1: ఎవ్రీవేర్ మనీ మనీ.
0: ఎంతమంది ధనమును సంపాదించారు?
1: మెనీ ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ.
0: కానీ ఈ ధనమంతా ఎక్కడ పోతుండాలి?
1: వాట్ హ్యాపెన్ టు దట్ మనీ?
0: ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ దేర్ డూయింగ్?
0: ఏమైనా మంచి కార్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యకార్యం ఏమైనా చేస్తున్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏ మాత్రము లేదు.
1: Do they undertake meritorious good activities? Do they start education institutions?
0: దీనికి పూర్వం ఎంతమంది రాజులు ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాన్ని ఆశ్రయించారు, అభివృద్ధి పరుచుకున్నారు?
1: The history recorded many of the kings who amassed wealth.
0: వారే రాజులు రాజ్యమును కలుగరే గర్వాన్ని తిని పొందరే వారేది?
1: Have you not seen the kings who just passed the passage of time?
0: ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు?
1: They amassed wealth.
0: ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దే నౌ?
0: ఎక్కడున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: పోయే సమయంలో ఇంత మట్టైన కూడా చేతితో తీసుకుని పోరు.
1: As they left, they could not take along with them
0: in a fistful of sand. Mana gaurava maryadalaku taginattuga manamu sampadinchukovali andulo tappu ledu.
1: There's no mistake in earning so as to keep up the prestige and respect of the family. Students,
0: meeru chadivetvanti chadulu anni kudanu ee naati chadulu dhana sampadana nimittamai bhavistunnaru.
1: You consider this modern education is meant to earn money.

0: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది వెల్త్ దట్ యు పొసెస్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్ ఎర్త్.
1: విద్యాధికారి అయి విర్రవేగిన గాని పుడమియంతి సుమంత శాంతి లేదు.
0: You may be one of authority in the field of education, there is no fraction of peace on earth.
1: Yanta chaduvu chadivi yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all education acquired, in spite of all the knowledge, the mean man would not change his temperament.
1: Tarachi chaduvu chaduva takkavadame kaani poorna shantine pudu pondaledu.
0: With all his education, he enters into argument. That's all, not total wisdom.
1: ఇది ఈ నాటి విద్యలో ఉన్నటువంటి ఘనత.
0: This is the greatness of education.
1: వాదోపవాదములు.
0: Argumentation, that's all.
1: ఈ వాదన వేయటం చాలా మంచిది కాదు.
0: It's not good to argue.
1: వాదే వాదే వచ్చతే వైరం. దీనివల్ల వైరం పెరుగుతుందే కానీ శాంతం మనకు లభించదు.
0: As we argue, enmity increases. అన్నింటికీ
1: మనము సహనాన్ని మనం వహించాలి.
0: We have to be patient in every aspect.
1: మానవుడు తన యొక్క జీవితం యొక్క మానవత్వాన్ని సంరక్షించుకోవాలంటే PPP.
0: To protect the human.
1: పర్యాయం చెప్పాను, మూడు P's ఉన్నాయి.
0: To protect human quality, 3 P's are essential.
1: ఈనాటి విద్యార్థులు ప్యూరిటీ, అది ఫస్ట్ P.
0: First P is purity.
1: రెండవది patience.
0: The second is patience.
1: మూడవది perseverance.
0: Third one, perseverance.
1: ఈ మూడు ఉండినప్పుడే మానవతా విలువలు ఉంటుంటాయి.
0: These are the human values.
1: ఈ ప్యూరిటీ ఉండినప్పుడు నీవు సత్య ధర్మాన్ని ప్రకటిస్తావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు, ఆచరిస్తావు.
0: When once there is purity, you will follow the cardinal principles of righteousness.
1: శాంతి ఉండినప్పుడు,
0: peace.
1: శాంతి ఉండినప్పుడు ధర్మమును అహింసను నీవు ఫాలో చేస్తావు.
0: When once there is peace, you will certainly follow the non-violence and dharma.
1: ఇంకా perseverance.
0: Perseverance.
1: ఇది ఉండినప్పుడు ఈ ఐదింటిని కూడా నీవు అనుసరిస్తావు.
0: When once you have this perseverance,
1: ప్రేమ ఉండినటువంటి వాడు హింసలో ప్రవేశించడు.
0: The one with love will not be violent.
1: ధర్మం ఉన్నటువంటి వాడు ఈ హింసకు పాల్గొనడు.
0: The one of dharma will never resort to violence.
1: సత్యం ఉన్నటువంటి వాడు ఈ యొక్క అల్లర్లో మనం ప్రవేశించము.
0: The one who follows the truth will never proceed in agitational way.
1: ఇంకా శాంతి ఉన్నటువంటి వాడికి ఈ అల్లర్లే పనికిరావు.
0: The one in peace.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఈ నాలుగింటి లోపల ఏదో ఒకటి ఉండినప్పటికీ వాడు అహింస, అహింసా ధర్మాన్ని పాటిస్తుంటాడు.
0: Therefore, if one has one of these four, he will certainly follow non-violence.
1: అహింసకు ఒక ప్రక్రియ మనం చేయనక్కర్లేదు.
0: You don't need to work for non-violence.
1: ఏ ఒక్కటి ఉండినా కూడా చాలు.
0: One of the four is enough.

0: బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు. విశ్వశాంతికిదియే విప్లవంబు.
0: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ రెవల్యూషన్ క్వశ్చనింగ్ ఛాలెంజింగ్ ది వరల్డ్ వెల్ఫేర్ అండ్ పీస్.
1: పాపభీతి లేని పామరత్వము పట్టి. పామరుడు కావచ్చు వాడు.
0: హీ మే బి ఇగ్నోరెంట్.
1: గొప్ప మేధావి కాకుండా పోవచ్చు.
0: హీ మే నాట్ బి ఇంటెలిజెంట్.
1: గొప్ప తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు కావచ్చు.
0: హీ మే నాట్ బి ఇంటెలెక్చువల్.
1: కేవలం పామరుడిగా ఉండవచ్చు.
0: హీ మే బి ఇగ్నోరెంట్.
1: ఇన్నోసెంట్ పీపుల్.
0: దే మే బి ఇన్నోసెంట్ పీపుల్. బట్
1: పాపభీతి లేని అదొక్కటి ఉంటే చాలు.
0: ఇఫ్ దే హావ్ ఫియర్ ఆఫ్ సిన్ దట్స్ ఎనఫ్.
1: ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినప్పటికీ పాపభీతి లేకపోతే వాడు పామరుడే.
0: విత్ ఆల్ ద పొజిషన్స్ ద వెల్త్ if he has no fear of sin, he is ignorant, innocent.
1: కేవలం అజ్ఞానితో సమానము.
0: He is just equal to an ignorant one.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాపం అంటే భీతే లేదు.
0: Because he has no fear of sin.
1: అతను ఒకానొక సమయం లోపల ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రికి.
0: ప్రహ్లాద్ at one time started telling his father, father,
1: ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమ పడుతున్నారు?
0: Why do you suffer like that in so many ways?
1: అడవిలో ఉన్నటువంటి క్రూర మృగమును చంపినట్టుగా మనుషులను చంపుతున్నావు.
0: You are killing people as
1: రాజ్యాన్ని అభివృద్ధి కోటం కోసమని అనేక హింసలకు పాల్పడుతున్నావు.
0: In order to expand your kingdom, you are doing all unrighteous acts.
1: ఇంత మందిని చంపి వచ్చినటువంటి ఫలితం నీకేమిటి?
0: What is that you get by killing so many?
1: ఇది కాదు నీవు చంపవలసినది.
0: Is not that what you should kill?
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులు అనేట్టు పట్టగలడు.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch hold of outer enemies?
1: శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులు అనేట్టు పట్టగలడు.
0: The one who is a captive to the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: దుర్మార్గులు ఈ ద్వేషులంతా ఉన్నారు. ఎవరు? కామక్రోధలో భూమోహం మధ్యము ఈ అరిషట్ వర్గం అనేటువంటి యొక్క దుర్మార్గులు నీ అందించుకుని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు.
0: There are six wicked people. There are six enemies within. The lust and the desire, the pride and all that. Whereas you kill outer enemies.
1: చంపవలసింది ఎవరినంటే కామక్రోధం ద్వేషములు.
0: So what you are supposed to kill in the first instance is only this anger and the lust and the greed.
1: చంపినప్పుడే మనం పాపభీతిని తగినటువంటి రీతిగా కాపాడుకుంటాం.
0: When once you kill the inner enemies, you'll have the fear of sin.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: They don't have love of God. It's for that reason.
1: పాప భీతి లేని పామరత్వము బట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: As they have no fear of sin, they have no love of God.
1: మానవత్వం అనగే మానవులందున.
0: Among human beings, the human quality, humanness is gone.
1: విశ్వ శాంతికి ఇదే విప్లవంబు. దేశ శాంతికి ఇదే పెద్ద విప్లవం.
0: There will be no world peace here. It leads to a revolution.
1: దేశంలో శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: Why is that peace is missing in this country?
1: దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది.
0: We find the revolution everywhere because there is no fear of sin. ఎక్కడ చూసినా
1: అడవులలో, పల్లెలలో, పట్టణంలో, ఎక్కడ చూసినా కానీ, బుట్ట మీదలో, నట్టేటలో, ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: We find a sort of agitation, revolution there in the forest villages and
1: ఎక్కడ ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే.
0: Wherever you find a congregation group of
1: సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది.
0: There is no tolerance, there is no sympathy.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్ said,
1: ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజన్ గా ఉంటుంటాడు.
0: If you are alone, you will be very happy.
1: ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటుంది.
0: When two are there, it's enough for fighting will be there.
1: చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటుంది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు.
0: When there's single bangle here, there'll be no sound.
1: రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది.
0: When there are two bangles, there is a sound.
1: కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికీ స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు.
0: Because of the effect, evil effects of Kali age, when there are two people, there is no friendship, there is no tolerance, there is no sympathy.
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: ఎవ్రీవేర్ వి ఫైండ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకని ఈనాటి విద్యార్థులు,
0: ద స్టూడెంట్స్ టుడే,
1: ఈ సమాజంలో ప్రవేశించి దేశం యొక్క సంరక్షణకై,
0: టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ,
1: ఈ సమాజం యొక్క సంక్షేమం నిమిత్తమై,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ,
1: తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు వర్క్ ఫర్ దీస్ ఐడియల్స్.
1: ఇది మీరు చదివినందుకు తగినటువంటి ఒక దేశ సేవ.
0: దిస్ ఈజ్ ఓన్లీ ద సర్వీస్ టు ద కంట్రీ యూ కెన్ రెండర్.
1: దేశ సేవ ఎందే మనకు శాంతి ఉంటుంది.
0: పీస్ లైస్ ఇన్ రెండరింగ్ సర్వీస్. ఎందుకంటే
1: మనం పుట్టడము పెరగటము జీవించడం అంతా కూడా సమాజం నుండే జరుగుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: ఈనాడు మనం ఇంత గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని.
0: యు హావ్ బికమ్ సో గ్రేట్ అండ్ ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ, యు హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: కనుక ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞతను అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి.
0: దేర్ఫోర్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద సొసైటీ, వీ షుడ్ రెండర్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ సొసైటీ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్.
1: దీనివల్లనే మనకు నమ్మకం ఏర్పడిపోతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఫెయిత్.
1: పలికి బొంకుట కంటే పాడివిన్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి.
0: ఇట్ ఇస్ ఎంపరర్ బలి హూ సెడ్.
1: గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి.
0: లెట్ హిమ్ బి ఇన్ యువర్ టీచర్, డిసోబే హిమ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రూత్.
1: శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు.
0: శుక్రాచార్య సెడ్ నో.
1: ఓ బలి, అతను సామాన్యుడు కాదు, మూడడుగులు ఎత్తుతో వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి, కనుక అతనికి నీవేమైనా దానం ఇస్తే నీవు భికారి అయిపోతావు అన్నాడు.
0: Shukracharya preceptor said, O Bali, the one who has come to you is not ordinary one, he is so short. If you give him anything, you will be finished.
1: Swami, Bhagavantude vachi chetulu chaputunnappudu ichchedi na enta, nenu tappakistanu, nenu egate ainappudiki paravaledu annadu.
0: And Bali said, Swami, God himself came to me stretching his hand, doesn't matter whatever happens to me.
1: Ana chei kinda undi, na chei payin ostundadi, ichchevaani chei payin undi, teeskune vaani chei kinda, ide na adrushtam annadu.
0: My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top and God's hand receiver below.
1: Sakshat Narayana Murthy vachi nannu adugutunnadu, antakante maha bhagyama.
0: God himself approached me, what more is there left for me?
1: Ee bhagyaniki nenu emaina sariye nenu dikkaristanu annadu.
0: I am ready to face it, I will disobey you for that matter.
1: Kanuka satyaniki ichchina matanu tappakunda undadaniki idiye manaku sariyina gauravam.
0: The true respect lies in keeping up to the promise made.
1: ఈ యవ్వనం లోపల అన్ని కొడును కదిలిపోయేటువంటి మేఘములే.
0: In the stage of youth, we should know that everything is a passing cloud.
1: ఈ యవ్వనం మధ్యలో వచ్చేటువంటి మేఘమే, passing cloud.
0: Youth is a passing cloud that has come in between.
1: దీనికి పూర్వం లేదు.
0: It was not there earlier.
1: దీని తర్వాత రాదు.
0: It won't come later.
1: కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలి కింద నీళ్లు వరే కదిలిపోతుండాలి.
0: The youth is something like flowing water under the feet.
1: Enta sepu untundi,
0: how long?
1: Taraka ee madhyalo vachinatundi daniki manam mirchipokoddu.
0: So that which has come in between should not be cause for our pride.
1: Bhavishyattunu lakshyam nandunchukoni,
0: keeping future in view,
1: samajam yokka kshemani drushti andunchukoni,
0: keeping in view the welfare of the society, telinchani
1: manasunu bhramincheni drushtini manam develop cheskovali.
0: We should develop unwavering mind and concentrated attention.
1: Intiye kaadu,
0: not only this,
1: తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
0: దే స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ యు అప్.
1: ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు.
0: దే సఫర్ టు బ్రింగ్ యు అప్.
1: మీరు చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ డిజైర్ దట్ యు షుడ్ కమ్ అప్ ఇన్ లైఫ్ and get a good name.
1: కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి యొక్క శాంతిని మనం అందించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఆల్సో గివ్ పీస్ టు యువర్ పేరెంట్స్.
1: ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం.
0: దిస్ ఈస్ ద కల్చర్ ఇన్ అవర్ స్టడీ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: హావింగ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఇది బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: దీనివల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ ప్రెస్టీజ్ ఆర్ ఎనీ నేమ్ ఐదర్.
1: మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి.
0: All that you get is the result, reward of
1: samajamlo praveshinchali.
0: Go into the society.
1: Ekkada ye vidhamaitundi badalu untunayo danni tolaginchali.
0: Wherever their need and struggle, help them there.
1: Sadhyamainta varaku kudano mana shaktiki minchukunda sahayam chestu ravali.
0: We should help everybody to the extent possible.
1: Swami cheppadu kada tyagam tyagam ani cheppani edo mee shaktiki minchi pokoddu.
0: You should not go beyond your capacity.
1: Kadaventura neeram tera.
0: As is the container, so is the water.
1: Kavalannanu ఎక్కువ రాదురా.
0: Even if you want, you cannot collect more of water than the size of the container.
1: ఎంతనో అంతే నీరు నింపుతుంది.
0: As is the size of the container, so is the amount of water.
1: కానీ నీరు అధికంగా రావాలంటే అందులో చేరదు.
0: Even if you want more water, it's not possible.
1: అధికంగా రావాలని ఆశించినప్పుడు నీ కంటైనర్ పెద్దది చేసుకో, నీ హృదయాన్ని బ్రాడ్ చేసుకో.
0: If you want more of water, get a bigger container, expand your heart.
1: నీ హృదయాన్ని విశాలమైనటువంటి హృదయంగా చేసుకో.
0: Widen your heart.
1: అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: Then you will have broad mindedness, broad feeling.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీలో ఆవరించేటువంటి, ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి.
0: So many thoughts arise in you.
1: ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
0: As the thoughts come, first discriminate.
1: ఎప్పుడు మనలో థాట్ వచ్చిందో, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి.
0: The moment thought arises, just to discriminate, right or wrong, good or bad.
1: తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి.
0: Then step into action thereafter.
1: తొందరపాటు మంచిది కాదు.
0: Don't be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry. తొందరపడకండి.
0: Never be in a hurry.
1: ప్రతి దానికి టైం తీసుకోండి.
0: Take time for everything.
1: కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము.
0: Time is God.
1: కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
0: ఇన్ సొసైటీ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్స్ మిస్టేక్.
1: ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుండాలి.
0: ఈవెన్ హెల్ప్ ఇస్ కన్సిడర్డ్ హార్మ్.
1: అని చెప్పారు. ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
0: Nothing great to help a person from whom you received help earlier.
1: Apakariki upakaramu napamennaka cheyuvade nerpari.
0: Without blaming anyone, helping a person who harmed
1: you. Aithe adi kudanu elanti paristhithulu cheyalo manam kontha yochinchali.
0: We should also think over under what circumstances.
1: Apakariki kudanu upakaram cheyavachunu kani enta varaku cheyali అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
0: యూ కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్డ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేట్.
1: నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్ ఎర్లియర్,
1: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
0: 17 టైమ్స్
1: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
0: అటాక్డ్ పృథ్వీరాజు కింగ్.
1: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడాను అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
1: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
0: There's lot of compassion, but it was too excessive.
1: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
0: There is too much, naturally one turns mad.
1: అందువల్లనే అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు.
0: భగవాన్ tells
1: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
0: Limited food will make you comfortable, excess will make you mad.
1: కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
0: Though Prithviraj pardoned Gauri 17 times, but he was not grateful to
1: him. 18th పర్యాయము తిరిగి పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
0: అగైన్ హీ స్టార్టెడ్ అటాకింగ్ పృథ్వీరాజ్.
1: పృథ్వీరాజు భావమర్ది సహాయం తీసుకున్నాడు.
0: He took the help of the very brother-in-law of Prithviraj.
1: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
0: This has been happening.
1: ఈ భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది కానీ ఐకమత్యాన్ని సాధించటం లేదు.
0: Though we achieved independence in India,
1: but
0: we could not achieve unity.
1: లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
0: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
1: పృథ్వీరాజు సిస్టర్ ని ఇచ్చారు అతనికి.
0: పృథ్వీరాజు
1: అలాంటి వారిని స్నేహం చేసుకుని ఈ యొక్క మహమ్మద్ ఘోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు.
0: He took the help of brother-in-law పృథ్వీరాజ్ and Gauri started attacking పృథ్వీరాజ్.
1: కానీ తలవని తలంపుగా రావడం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
0: As he came most unexpectedly, he lost the battle.
1: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చును కదా.
0: Because he could catch hold of him, he could just pardon him.
1: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
0: Without any compassion, like with a stone hearted, he blinded him.
1: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క ఘోరి మహమ్మద్.
0: Though he was helped a lot, but he has harmed him.
1: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
0: So we should not help in this
1: way. ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరిన టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
0: You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you.
1: కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి.
0: Have good feelings towards all.
1: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But you should be very, very careful basing on the situations and circumstances.
1: Anduvalli anvudvegakaram vakyam satyam preeti hitam cheyat. Manamu enta preetigaano enta shantangaano enta madhurangaano manam palukulu nerchukovali.
0: Therefore we should talk peacefully, sweetly, softly.
1: Kaani evaro tripti kosam kaadu mana tripti kosam nerchukovali.
0: Not for anyone's satisfaction, it's for self satisfaction.
1: Kanukane manam ee kopam vastuntayi.
0: Supposing you will be angry,
1: konni vidhamla entundi yokka allakallolamu jarugutuntayi mana hrudayamlo.
0: There will be so many turbulations, agitation of heart.
1: Kani reetiga manam sadinchukotaniki dani shanti parchadaniki tagina krushi cheyali.
0: We should make every effort to pacify our emotions.
1: కోపం వచ్చింది కదా అని తక్షణమే దాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ రిసార్ట్ టు యాక్షన్ ది మూమెంట్ యు ఆర్ యాంగ్రీ.

0: The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు. పాపపు పనులను చేయుచు పొమ్మని పించుకుంట చేకూరుచు.
0: A person full of anger and fury will be humiliated, will be put to shame by society.
1: కాదు ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: తన కలిమి భంగపుచ్చును.
0: He will lose his wealth.
1: Tanakungala gauravambu daddamu seyun.
0: All his respect will be burned down.
1: Tanavarala kedaseyunu.
0: He will be separated from his people.
1: Yenunaku kopambu valana tarvamu chedugum.
0: The anger will make you lose everything.
1: Manam kopam vachinappudu deeniki chakkani chinna chitikalu untunnayi sallachukovadaniki.
0: When you are angry, there are certain small simple devices to pacify.
1: మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి, అది మొట్టమొదటి స్టెప్.
0: ద ఫస్ట్ స్టెప్ వెన్ యు ఆర్ యాంగ్రీ, లీవ్ ద స్పాట్.
1: ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు.
0: యు లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ యాంగ్రీ.
1: లోపలి వెళ్ళు.
0: గో ఇన్.
1: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని చూసుకో.
0: స్టాండ్ వాచ్ యువర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో అని నీకే అసహ్యమేస్తుంది.
0: యువర్ ఫేస్ విల్ లుక్ అగ్లీ, యు విల్ బి
1: వికారంగా కనిపిస్తుంది.
0: ఇట్ విల్ వెరీ అగ్లీ.
1: సూర్పణక వలె ఉంటుంటాది.
0: ద ఫేస్ ఆఫ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ విల్ బి లైక్ దట్ ఆఫ్ సూర్పణక.
1: కోపం పైనే నీ కోపం వచ్చేసేస్తుంది.
0: యుల్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ యాంగర్.
1: కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా.
0: ఐ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లేక
0: అదర్వైజ్
1: అది నీకు చేత కాకపోతే, అప్పటికీ చల్లారకపోతే ఓ బాత్రూమ్ లోకి వెళ్ళిపో.
0: ఇఫ్ ది యాంగర్ ఈజ్ స్టిల్ నాట్ పాసిఫైడ్, గో టు బాత్రూమ్.
1: ట్యాప్ తిప్పు బాగా.
0: ఓపెన్ ద టాప్.
1: ఆ వాటర్ బకెట్ కారుతుంటాది.
0: అండ్ డ్రా వాటర్. దాన్ని
1: శుద్ధిగా చేసుకో.
0: And make it a sruti there.
1: Paata paadu.
0: Start singing. Start singing, do bhajan.
1: Adin lopala ee sin anta potundi.
0: In bhajan, all the sin
1: is gathered. Singing lopale sin anta potundi.
0: It's only in singing sin is lost.
1: Leka, inka challarakapothe, challani water, one cup of water, teeskoni poi dani thraagu.
0: If the anger is still not pacified, drink cup of water.
1: Sadhyamainanta varaku nu indutone sadhyamayam nilchipothundi kopam.
0: The anger will be pacified.
1: ఇంకా బలంగానే ఉంటుంటే
0: స్టిల్ మోర్.
1: ఒక హాఫ్ ఫర్లాంగో లేకపోతే వన్ ఫర్లాంగో థిక్గా వాక్ చేయి.
0: వాక్ బ్రిస్క్ వాకింగ్.
1: ఇవన్నీ చిట్కాలు, చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి.
0: దిస్ ఇస్ ది స్మాల్ సింపుల్ ఈజీ వేస్ టు పాసిఫై ద యాంగర్.
1: మన ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు.
0: ఆల్ అవర్ ఏన్షియన్స్ గాట్ దెమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ బై దిస్ వే, విచ్ ఇస్ నేచురల్ వే.
1: దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు.
0: దేర్ వర్ నో పిల్స్ విచ్ ఆర్ సజెస్టివ్ ఏ క్యూర్.
1: యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు, దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది, పోతాడు.
0: అండ్ టుడే యు టేక్ ఏ పిల్ టు బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ.
1: పిల్స్ అంతా మనం తీసుకోకూడదు.
0: టేక్ పిల్.
1: ఏ పిల్స్ కావాలి మనకు?
0: వాట్ పిల్స్?
1: భగవద్నామమే.
0: The pill of chanting the name of Lord.
1: Hare Nama, Hare Nama, Hare Nama Iva Kevalam.
0: It's only God's name which is only refuge.
1: Hare Rama, Hare Nama, Hare Nama Iva Kevalam.
0: Hare Nama, Hare Nama, Hare Nama Iva Kevalam.
1: Dine Kali Yugamlo Pradhanamaitpintadi.
0: This is important in this age of Kali.
1: ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుక మనం నామస్మరణ చేయాలి.
0: లెట్ అస్ డూ భజన్.
1: ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: బై చాంటింగ్ హిస్ గ్లోరీ విల్ రీచ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్. We'll be in this peaceful state.
1: Kanukane ee kaliyugamlo manaku emiti undadi goppa shakti.
0: What is the mighty power in kaliyugam?
1: Nastina.

0: ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఆ నామస్మరణే మనకు దీనికి తగినటువంటి మందు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నో గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ నామస్మరణ.
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: త్రేతాయుగ యజ్ఞం
1: ఇన్ త్రేతాయుగ
0: అర్చనం
1: ద్వాపర
0: నామస్మరణ
1: అండ్ కలి ఏజ్ భజన్ నామస్మరణ.
0: ఎంత సులభమైన మార్గం.
1: వాట్ ఎన్ ఈజీ పాత్.
0: కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడా కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం.
1: ది కలి ఏజ్ హస్ సజెస్టెడ్ అన్ ఈజియర్ పాత్.
0: ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనం అవలంబించలేకపోతున్నాము.
1: వి డోంట్ ఫాలో దట్ సింపుల్
0: అనుసరించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్.
0: ఒక రెండు నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు
0: ఏ విధంగా తపస్సు చేయగలరు. వీరు
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టిక్ even for 2 minutes.
0: ఇది సాధ్యం కాదు.
1: వెల్ యూ డోంట్
0: కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సింగ్ ది భజన్.
0: ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి.
1: ఎ బాయ్ సెడ్ నౌ
0: మరణ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ మ్యాథమెటిక్స్.
0: శబ్ద శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్ టెక్స్ట్
0: శబ్ద సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్
0: అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది.
1: ఇస్ ఎవ్రీథింగ్ జస్ట్ సౌండ్.
0: కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు.
1: బట్ శంకర రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూత్రిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి తట్టి చెప్పాడు.
1: హి టోల్డ్ దట్ మ్యాథమెటిషియన్

0: ఏది ఇదంతా కించిత్ అయినటువంటిది.
1: యోగరతోవా భోగరతోవా,
0: ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము, ఇదంతా ఒక రోగమే.
1: What is this yoga, this spiritual practice? What is this bhoga, the wealth? It's all roga.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: And this kind of
0: bhajagovindam.
1: Oh foolish man, sing the glory of Govinda. Chant the name of Govinda. When the end approaches, no rules of grammar would come to your rescue.

0: ఇదంతా ఒక రోగమే.
1: What is this yoga, the spiritual practice? What is this bhoga, the wealth? It's all roga.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: And this kind of attachment, raga, is a roga, the disease. Desire is the disease.
0: రాగం అంటే desires.
1: Raga is desire.
0: ఈ రాగమే మనకు పెద్ద రోగం.
1: This raga, the desire,
0: is roga. రాగాన్ని కూడా కొంత స్థుతిమించకుండా పోవాలి.
1: We should not cross the limit.
0: అపస్మృతి రాకుండా ఉండాలి.
1: It should not be అపస్మృతి out of tune. అపస్మృతి
0: వారు కూడా వింపు.
1: Then only it will be melodious. That will be melodious and
0: భావానికి ఒక విధమైనటువంటి ఒక వింపు.
1: And it will fill your heart. ఇదే
0: లేకపోతే ఇదే ఒక కంపు.
1: Or else it will be full of foul smell.
0: కనుక మొట్టమొట్ట ఇంపు సొంపును మనం చూడాలి.
1: Therefore it's the beauty and the order we should think of.
0: ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి.
1: This you can get it by thinking of God.
0: Kanuka.
1: So,
0: Bhagavat Namani chintistu.
1: We should chant His name.
0: Manalo avirbhavinchetuvanti okka durgunalni kramakramena tallabarustu.
1: We should pacify all bad inclinations.
0: Ee gaanamlo enta aanandam untunda chudandi.
1: How much of happiness is there in singing God?
0: Andukosame Bhagavantuni kuda nu gaanalonudu gaana priyudu ani cheptu vachadu.
1: Therefore God is attracted by music.
0: Naradu tumburadulu ippudu kuda nu narayana daggara gaanam chestune undeyatunte varu.
1: Narada and Tumburada sing continuously.
0: 24 gantalu kuda variki adhe pani.
1: 24 hours is their job.
0: ఆదింతో భగవంతుడు నిరంతరం కూడాను తన్మయత్తుడైపోయేటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఫర్గెట్స్ హింసెల్ఫ్ యాజ్ హి లిజన్స్ టు దిస్ మెలోడియస్
0: గానములో అంత ఆనందం ఉంటుంది. మనసును ఆకర్షిస్తుంది.
1: ద మ్యూజిక్ అట్రాక్ట్స్
0: మనసును మరిపిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
0: హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ ఆల్సో డిలైట్స్ యువర్ హార్ట్
0: ఇంకా అన్నింటినీ తన్మయత్వం గావిస్తుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి
0: కనుక గానములకు ఇంత విలువ ఉంటుండాలి.
1: దట్ ఇస్ హై వాల్యూ ఆఫ్ మ్యూజిక్.
0: మనకు శృతులే రాగతాళములు తెలియకపోయినప్పటికీ మన హృదయం నుంచి ఆ విధమైన ఆవేదన రావాలి.
1: యు మే నాట్ నో ది రిథమ్ అండ్ ద బీట్ అండ్ ద ట్యూన్ బట్ యెట్ యు విల్ బి బ్లెస్డ్.
0: ఈ నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ దిస్ పాత్.
0: మాటలతో ప్రార్థించవచ్చు.
1: వన్ యు కెన్ ప్రే
0: ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో.
1: యు కెన్ సే ప్లెయిన్లీ ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇంకా పద్యాలతో ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో పుట్ ఇట్ in the by way of a poem. Oh Rama protect me.
0: అవి రెండు కూడా అంత ఇంపుగా సొంపుగా ఉంటుండవు.
1: They will not be that pleasing and satisfying.
0: అదే గానంలోచి రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని లాగుతుంది.
1: But if the same prayer is put in the form of a song, it will be highly attractive.
0: కనుకనే గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: So there's so much sweetness in music.
0: ఈ గానము లోపల ఇంత ఆనందం కూడా ఉంటుండాలి.
1: There's bliss in music.
0: అందువల్లనే నిరంతరం కూడా ఏ పని లేకపోయినా నారాయణకి ఏ కుటుంబము లేదు ఏ బిడ్డలు లేదు ఏ ఇల్లు వాకిలి ఒక్కటి జంజటం లేదు. కానీ నారదు ఎప్పుడు చూస్తే నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఇదే నామాన్ని స్మరిస్తూ పోయాడు.
1: నారద హ్యాస్ నో అదర్ బాదరేషన్, నో ఫ్యామిలీ, నో వైఫ్, నో చిల్డ్రన్ ఎక్సెప్టింగ్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: నారాయణ గోవింద దమోదర నారాయణ గోవింద దమోదర ఇది అతని పేరు గోవింద దామోదర నారాయణ. ఒకనాడు పోయాడు, ఏ పని లేదు పాపం.
1: He has no other job. One day he went.
0: నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to నారాయణ.
0: స్వామి,
1: స్వామి,
0: నేనేదో గానం చేస్తున్నాను.
1: I am singing.
0: నీకు తృప్తి నాకు తృప్తే.
1: I am satisfied also.
0: కానీ అర్థం చేసుకోవాలని నాకు కష్టంగా ఉంటుందని అన్నాడు.
1: But I want to know the meaning also.
0: మరి రామనామములో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు.
1: నారాయణ said, don't you know the meaning of Rama this so long?
0: చూడు, ఆ చెట్టు పైన ఒక చిలుక ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు.
1: దేర్ ఇస్ ఎ ప్యారెట్ ఆన్ ది ట్రీ, యు ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ యు మీనింగ్.
0: భగవతాజ్ఞ శిరసావహించాలి. వెళ్ళినాడు నారదు. ఇంకంతకంటే పని లేదు.
1: ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్, సిన్స్ హి హస్ నో అదర్ జాబ్, హి సింప్లీ వెంట్.
0: ఓ చిలుక,
1: ఓ ప్యారెట్,
0: నీకేమైనా అర్థం తెలుసునా, రామా అంటే అర్థం ఏమిటి అని అన్నాడు.
1: హి సెడ్, వాట్ ఈస్ ది మీనింగ్ టు దిస్ రామా?
0: రామా అని చెప్పటికి ఆ చిలుక చెట్టు పై నుంచి కింద పడి ప్రాణం పెట్టి.
1: The moment he said Rama, the parrot fell and died.
0: Rama ante pranam potame na arthamu anukunnadu paapam naradudu.
1: Narada thought Rama means death because the parrot fell down and died.
0: Kaani idi emto antaraartham untundi adi telusukovalani pattu pattadu.
1: He determined to know the significance.
0: Determination.
1: That is determination.
0: పట్టుదల మనకు ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి.
1: We should have the determination to know.
0: అంతవరకు మనకు ఒక పేషెంట్ కావాలి.
1: Till then you need to observe patience.
0: Narayana.
1: Narayana.
0: Meer cheppinattuga nenu chilukunu poi adigaanu.
1: I asked that parrot as you said.
0: Rama ante artham emte, Rama ane tappiki adi kinda padipoyindi.

0: I simply asked, what does it mean? It simply fell down.
1: కేవలం క్రింద పడటమే కాదు, ప్రాణం కూడా విడిచింది.
0: It not only fell down, it died.
1: ఎంత పాపిని,
0: what a sinner I am,
1: అన్నాడు నారద.
0: నారద,
1: నీవు అర్థాన్ని తెలుసుకోవాలంటే గట్టిగా పట్టుబట్టు.
0: You determined to know the meaning.
1: నీవు ఇప్పుడు వెళ్ళి,
0: now you go,
1: పలాని బ్రాహ్మణ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ.
0: Now a calf is just now born to a cow.
1: ఆ ఆవు దూడను పోయి అడుగు, నీకు చెప్తుంది అన్న.
0: You ask that calf, that will tell the meaning.
1: దగ్గరికి వెళ్ళాడు.
0: He went close to it.
1: యజమానుడికి యజమాని ఉంటుంది, ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పచ్చికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే.
0: He watched all around if there is owner or the master, because he is afraid that he would be beaten, manhandled.
1: నారదుడు వచ్చారంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్లి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు.
0: Watching Narada there, house owner went in to bring the milk.
1: మెత్తగా దూడను పోయి అడిగాడు.
0: He asked the calf softly.
1: ఓ దూడ,
0: ఓ కాఫ్,
1: రామా అంటే ఏం అర్థము అన్నాడు.
0: What is the meaning of Rama, the word?
1: Rama అనేటప్పటికే తోకను అల్లాడుచుకుంటూ అప్పుడే ప్రాణం ఇచ్చింది.
0: The moment it heard the Rama's name, it just waved its tail and died there.
1: సరే, ఇంకేం చేసి,
0: what is to be done now?
1: ఇంకా యజమానుడు వచ్చి లోపలి వెళ్ళిపోయాడు.
0: He ran away from there before the master arrived.
1: తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
0: He went to Narayana.
1: నారాయణ ముందుగానే జరిగింది.
0: నారాయణ the same thing repeated.
1: దీని అర్థం ఇంతేనా అన్నాడు.
0: Is that the only meaning?
1: కాదు కాదు కాదు.
0: No, no.
1: నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.
0: Here you have a king in this.
1: ఆ రాజుకు లేకలేక ఇప్పుడే ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son now, just born.
1: ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు.
0: You go and ask that newly born son, he will tell.
1: సరే, దైవాజ్ఞ, బయలుదేరాడు.
0: It's God's command.
1: కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు.
0: He went to some distance and returned.
1: నారాయణ, పచ్చికి ఎవరు దిక్కు లేరు.
0: నారాయణ, దట్ బర్డ్ హ్యాస్ నన్ టు ప్రొటెక్ట్.
1: ఆ ఎవరు కూడా దిక్కు లేరు.
0: నో వన్ టు ప్రొటెక్ట్ ద కాఫ్.
1: కానీ నన్ను పట్టుకుని అడిగేటువంటి వారు ఎవరు లేరు.
0: నో వన్ కుడ్ ఆస్క్.
1: కానీ రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు.
0: నౌ ఇఫ్ ది
1: ప్రిన్స్, నీ దర్శనం కూడా లేకుండా పోతుంది.
0: ఇఫ్ దట్ ప్రిన్స్ డైస్ నౌ, వెల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యూ అండ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: సరే, ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ, రెడీ, వెళ్ళాడు తిరిగి.
0: Let anything happen, it's God's command.
1: ఈ నారదు పోతానే రాజు గారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మమానస పుత్రుడవు.
0: కింగ్ రిసీవ్డ్ హిమ్, ప్రైజింగ్ హిమ్, యువర్ బ్రహ్మమానస పుత్ర.
1: ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు.
0: He said, now I have son newly born, please bless him.
1: చాలా భయము.
0: He is completely fear stricken within.
1: ఏదో పైపై నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
0: He smiled outwards and dared to
1: బంగారు తట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గర తెచ్చారు ఆశీర్వాదం కోసం.
0: సర్వెంట్స్ బ్రాట్ ది న్యూలీ బాన్ చైల్డ్ ఇన్ ఎ గోల్డెన్ ప్లేట్ ఫర్ బ్లెస్సింగ్.
1: ఇంకా సమయం తప్పింది కాదు, దైవాజ్ఞం తప్పక నడుచుకోవాలి అనే ఉద్దేశంతో నాయన కుమార అన్నాడు. శతమానం భవతితాయ పురుషేతని ఆయుష్యేంద్రియ ప్రతి అన్ని అన్ని మంత్రాలు చెప్పాడు. అన్ని 100 ఇయర్స్ అంతా నీ ఉండాలి. శతమానం భవతితాయ పురుషేతని అన్నాడు.
0: వాచింగ్ ద చైల్డ్ ఇన్ ద గోల్డెన్ ప్లేట్, ఫస్ట్ హీ బ్లెస్ ఓ చైల్డ్ దట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
1: కానీ ఈ రాజుకు తెలియదు కదా అనుకుని సంస్కృతంలోనే ఈ పిల్లని వాడిని ప్రశ్నించాడు.
0: సిన్స్ దిస్ కింగ్ డస్ నాట్ నో సాంస్క్రిట్,
1: మంత్రంలో కలిపినట్టుగా ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు.
0: హీ స్పోక్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ మంత్ర ఇన్ ఎ మ్యూజికల్
1: రాజకుమార.
0: Okay.
1: Rama ante deeni oka artham emiti?
0: What is the meaning of this word Rama?
1: Anetappudike aa rajakumaru pakkuna navvadu.
0: This baby smiled at one.
1: Narada kuda navvadu, abba inga betikiri poyanu.
0: Narada also smiled because he is sure of his life.
1: Ee rajakumaru maraninchaledu.
0: The boy didn't die.
1: Kanuka maatadadu, ide naa adrushtam anukunnadu.
0: He said, this is my good luck.
1: Appudu aa rajakumaru puttinatuvanti rajakumaru appudu cheptunnadu. ఓ బ్రహ్మ మానస పుత్ర,
0: న్యూలీ బాన్ బేబ్స్ టెలింగ్, ఓ
1: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే.
0: నారద, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్,
1: 64 విద్యలు నేర్చుకున్నావు.
0: యు హావ్ లెర్న్డ్ ఆల్ 64.
1: కానీ నా యొక్క నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి.
0: బట్ యు డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
1: ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు.
0: లిసన్ టు మీ నౌ, ఐ యామ్ టెలింగ్ యూ.
1: నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాని నామం వినేటప్పటికి నేను మోక్షానికి
0: పోయి ఐ వాస్ ఇన్ ద ఫార్మ్,
1: దేహాన్ని విసర్జించాను.
0: ఐ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారెట్ దెన్. వెన్ ఐ హర్డ్ దిస్ రామాస్ నేమ్ ఫ్రమ్ యువర్ లిప్స్, ఐ జస్ట్ డ్రాప్ డౌన్, ఐ లెఫ్ట్ దిస్ బాడీ.
1: ఒక్కతూరి రామాని వినేటప్పటికే నా జన్మ సార్థకం అయిపోయింది.
0: వెన్ వన్స్ ఐ హర్డ్ ది సీక్రెట్ నేమ్. my life is redeemed.
1: రెండవది ఏమై పుట్టాను, తిరిగి ఒక బ్రాహ్మణింట్లో ఒక గోవుదూడనై పుట్టాను.
0: లేటర్ ఐ వాస్ బోర్న్ యాజ్ ఎ కాఫ్.
1: అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు.
0: దేర్ ఆల్సో యూ వాంటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్
1: రామ. అక్కడ ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడా విసర్జించాను.
0: హావింగ్ హర్డ్ ది సీక్రెట్ నేమ్ ఐ లెఫ్ట్ దట్ జన్మ ద బర్త్.
1: ఇప్పుడు రాజకుమారుడుగా వచ్చి పుట్టాను.
0: నౌ ఐఎమ్ ఎ ప్రిన్స్.
1: చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పక్షి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను.
0: By mere listening to God's name, these are the steps in the ladder. A parrot, a cow, and a prince.
1: Vinnanta matramne intati goppa maarpulu jarugutunte inga naamaanu smarinchinanta matramna enta goppa maarpu jarugutundi ide janma saarthakaniki moola kaaranam.
0: Mere listening to God's name brought you this exalted position. If you chant, it will be mightier still.

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 28th ఆఫ్ జనవరి 1982 అట్ ముంబై.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర

స్వాతంత్రమునుగన్న సమర భూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననమొంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయుమి.

తుప్పు పట్టినచు దాని తులుపవచ్చు. పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు పొట్టు.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: మనుజుడు బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
0: When the human beings can be well, the country will be well.
1: వ్యక్తి మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది.
0: Only when the individual changes, the community will also change.
1: అయితే మానవుని యొక్క పరిణామము, ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకొనవు.
0: Without a change in the mental attitudes, whatever changes may come about in this world, they are not going to produce lasting results.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటుంది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించిన బలము లేదని చెప్పుచుందురు.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu dhanamu kaani, vidya kaani, vijnanamu kaani, balamu kaani nirattakamainatundi.
0: In the presence of such good quality, wealth, education or scientific knowledge, they are useless.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: దిస్ ఈజ్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ, యూనిటీ అండ్ వన్నెస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: సామూహిక కృషినే మానవ అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఈస్ ది కంబైన్డ్ ఎఫర్ట్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: 70 కోట్ల భారతీయులు ఎందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu yeto hechinste a 2 avutundi.
0: If a is multiplied by a, it becomes a rise to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus plus plus plus ani hechinchukuntu pote bharat desame kaaka యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వము నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా నువ్వు దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuya paitamu manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchatamu idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములనగా కరుణ, సానుభూతి, త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్, sacrifice, these are human qualities.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిబిప్పు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
0: సేక్రెడ్ డివోటీస్, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితమునకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాలి.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్, దట్ హీ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతితోనే మానవుడు ఉంటుంటాడు.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manavuniki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu nenpidani manamu abhiruddhi gavinchukovali.
0: In this human life we shall have to promote what we may call sacrifice.
1: Sekarinchetundi swabhavame kaligineatundi samudram kudanu అట్టడుగున పడి ఉంటుంటది.
0: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
1: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: Ponga tana mukkuto tana pottanu maatrame nimpukunnattuga manavudu kevalam tana sukhamunaku maatrame tana aanandamunaku maatrame tana yokka saukhyamunaku maatrame taanu paatu padakoodadu.
0: Man, like filling his own stomach through his mouth, he should not all the time be working for his own happiness and for his own comfort.
1: Tana valana aneka mandi sukhapadeetvanti oka margaanni manam vetiki kanukoni daanni aacharinchali.
0: Each one should find out the path through which by him others will be benefited and others will be happy.
1: Manaviki manaviki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: Kaani ee naadi manavattamlo కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: టుడే ఇన్ హ్యూమన్ లైఫ్స్ వి డు నాట్ ఫైండ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వి ఫర్గెట్ హిమ్.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ is the quality of cruel animals.
1: Krura mrugamulu nirantaram kudanu chanchalattam tone untuntai.
0: Cruel animals are always shaking and forgetting.
1: Pilli, koti, tiruta, puli ilantivi mundu moodu adugulu vesi veliku tirugu chustu untai.
0: Cat, monkey, cheetah, tiger, they all move forward 3 feet.
1: Karanam emi?
0: And look back. What's the reason?
1: Tanalo kruratvam anetundi undatam chetane స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ది రీజన్ వై today human beings, while participating in several spheres of activity, yet he is always subjected to lack of peace.
1: Shanti lekapovata karanam emiti?
0: What is the reason for this absence of peace?
1: Tanu nirantaramu progu chesukuneetundi margamunande tana jeevitamunu ankitam chestunnadu kani tyagam chesetundi dani yendu ye matram kuda nu munde cheppeyatam ledu.
0: The reason for this is, he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: Mana marchant cheppinattuga nirantaramu kudanu progu chesi tanamunu arjinchi ane vidhamulaga kuda pettinappudiki poyye tamelo okka kaasaina kudanu tana venta raadu.
0: As our merchant has said, all the time acquiring, collecting and earning money, not even a part of it, not even a paisa of it will come with.
1: Talli garbhamu nundi dhanamu theeravadu velli poyedu naadu ventaraadu.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: Lakshadhikaraina lavana mannami kaani merugu bangarambu bringabodu.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: యూ కెన్ ఎర్న్ మనీ అండ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ వాట్ యూ హ్యావ్ ఎర్న్డ్ విల్ నాట్ కమ్ విత్ యూ వెన్ యూ లీవ్.
1: ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongalakittro doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku tene yokka eegalu aneka pushpamulu nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi కట్టకడప్పటికి ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైజ్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుందా?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడవ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వి వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్
1: హంబుల్. హంబుల్ వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎనీవేర్ టుడే.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: వెన్ హీ లుక్స్ ఎట్ హిస్ ఫాదర్ ది సన్ ఈస్ నాట్ హంబుల్.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: ది వైఫ్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ షీ లుక్స్ ఎట్ ది హస్బెండ్. ది స్టూడెంట్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ హీ లుక్స్ ఎట్ ది టీచర్.
1: నిరంతరము కూడా అశాంతి, అశాంతి, అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచు దారియు తెన్నుయు గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబ్లీ.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొంతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిన్ను అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్, వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వీ కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchadam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: నేను విద్యావంతుణ్ణి కదా అని చెప్పింది అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు.
0: He feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైన పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: He feels he is physically strong and behaves like an animal.
1: ఇవన్నీ ఎంతకాలం?
0: How long will they last?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: These are all passing
1: clouds. కదిలిపోయే మేఘములే.
0: These are moving clouds.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: They are not stationary.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి స్వామి స్వామి స్వామి ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్.
0: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే స్వామి స్వామి ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్ ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: There are three words. I want peace.
1: I, ego.
0: I is the ego.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడ నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all
1: pieces.
0: What is required and is essential is needed by
1: man. Because
0: acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది కాని దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనము కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపడాలి.
0: A man in trouble should create compassion in
1: ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: Yokka action kudanu reaction untundadi.
0: For every action there is a reaction.
1: Prati sound kudanu resound untundadi.
0: For every sound there is a resound.
1: Kanukani prati karmaku kudanu prati phalam anetundi untundadi.
0: For every work there is a result.
1: Prema swaroopulara edo meeru chestunnamu evariki teliyakunda mem anubhavistunnamu ani meeru anukovachunu.
0: ప్రేమ స్వరూపాస్, యు మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యు మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యు కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ యు సే, యు కెనాట్. దీనినే
1: భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: దిస్ హాస్ బీన్ termed in Bhagavad Gita as the fruit of your work.
1: ee karma phalam anetundi danini nastika yastika aastika aastika nastika etuvanti sthayi anetundi vaadaina kudanu deenini anusarinchaka tappadu.
0: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non believer or a believing non believer.
1: Okka chinna udaharanam.
0: There is one small example.
1: Oka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumukhamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addam nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: Leka addam mundariki poi kopanga danini dushinchu.
0: On the other hand, go in front of the mirror and be angry and blame the mirror.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి. తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా పది సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందు be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్ నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు అయ్యా ఈ గడియారానికి ఏమైనా విశ్రాంతి ఉందా అనేది అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks a question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick. Ee tick anetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: అదే దానికి విశ్రాంతి.
0: That is its rest.
1: అదే విధముగానే మనం పరలోకం చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache,
0: with great ideas,
1: adarshavantamainatvanti yokka gunamulache,
0: with exemplary qualities,
1: pravartinchetvanti manavudu ee naadu karuvaipoyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditho koodi aacharinchinatvanti panulu endi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that
1: Kastamunu
0: we do.
1: Kashtamunu marchipothunnam.
0: We forget our troubles.
1: Deeniki chinna udaharanam.
0: There is an example for this.
1: Oka nadi odduna leka samudrapu odduna manam oka 5 mailu walk chesamu.
0: On the bank of a river or on a seashore we walk 5 miles.
1: Ontariga manam 5 mailu prayanam chesinappudu kaala noppulu vastayi chaala visugu chestundi.
0: When we walk 5 miles alone our legs will begin to pain and we get tired.
1: Adhe 5 mailu అదే
0: క్వాలిటీస్
1: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
0: మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ మేనర్ ఇస్ వెరీ రేర్ టుడే.
1: 10 మందితో కూడి ఆచరించినటువంటి పనులు ఏంటి మనకు ఆనందం లభిస్తుంటుంది.

0: గెట్టాయర్.
1: అదే 5 మైళ్ళు, అదే కాళ్ళు, 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యు వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యు వోంట్ గెట్ యువర్ లెగ్స్.
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యు ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని, విచారములు కాని, కష్టములు కాని మర్చిపోతాం.
0: సో ది సర్వీస్ యు డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నం.
0: Where there is injustice, where there is untruth, and where there is harm, man takes to that path very easily.
1: Enni manchi maatalu manam vinatam ledu.
0: Are we not hearing many good words?
1: Ivanni manam anukaranalo pettunnama?
0: Are we putting them into practice?
1: Edaina oka chedda maata vintime daanni nammutam.
0: The moment we hear something bad, we immediately believe it.
1: Deeniki kaaranam emiti?
0: The reason for this.
1: Neevu parama chedda vaadu ganaka nee chedda maatanu neevu anusaristunnavu.
0: The reason is you are very bad person and so you follow that.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్ ఇన్ us, we will follow good at once.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: వి పుట్ ఎ సీడ్ ఇన్ ది ఎర్త్.
1: దానికి నీరు ఎరువు వేశాము.
0: వి గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
0: వి గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
0: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్
1: బ్రీత్. అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
0: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది ఎర్త్?
1: లేక గాలిగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇంటూ బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
0: నో.
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
0: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఎసెన్స్.
1: మట్టిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
0: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
0: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
0: ఇట్ టేక్స్ ది లైఫ్.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
0: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
1: అదే విధంగానే మనం ఎటువంటి సంఘంలో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బారిస కాకూడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్ యు.
1: ఈనాడు అనుకరణ అనుకరణ అనుకరణ. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
0: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్. లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్. లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
1: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
0: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్ యూ ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
1: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
0: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్ యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
1: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
0: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్ యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
1: బలహీనత ఎంత పిరికితనమా.
0: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
1: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
0: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
1: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
0: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: యూ బ్రాడన్ యువర్ సెల్ఫ్.
1: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
0: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
0: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
1: Parama

0: లేదో.
1: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
0: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
1: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: వరుని మాటను నమ్ముతున్నాం.
1: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
0: ఇదే మానవత్వము.
1: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
0: చెవులు కోసి పారవి.
1: కట్ అవే యువర్ ఇయర్స్.
0: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
1: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
0: నీ కన్నులతో నీవు చూడు.
1: Look at it with
0: your own eyes. నీ విను.
1: Listen with your ears.
0: నీ హృదయంతో నీవు అనుభవించు.
1: Experience with your heart.
0: ఇది నీ మానవత్వం.
1: This is your human quality.
0: అంతేకాని పిరికి పందవలే ఇతరులను మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: But like a coward, we should not try and imitate others.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
1: This is a weakness.
0: మానవుడు మానవుడు మానవుడు మానవ.
1: There are three letters describing a man. మానవ.
0: మా అజ్ఞానము.
1: మా ఇస్ ఇగ్నోరెంట్.
0: నా లేకుండా.
1: నా వితౌట్.
0: వా వర్తించటం.
1: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
1: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ నేచర్.
0: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
1: వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్.
0: దుర్భావంలో మునిగిపోతున్నాము.
1: వీఆర్ ఇమ్మర్సింగ్ ఇన్ బ్యాడ్ ఐడియా.
0: దురహంకారంలో తేలిపోతున్నాము.
1: ఇన్ ఈగో వీఆర్ ఫ్లోట్.
0: కనుకనే మంచి కూడా చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: సో గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్ టు అస్.
0: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
1: వన్ హూ హాజ్ అ సేక్రెడ్ హార్ట్ విల్ ఆల్వేస్ బి లుకింగ్ అప్.
0: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ది సన్ అండ్ ది మూన్.
0: కేవలం స్వార్థపరుడు
1: ఎ సెల్ఫిష్ పర్సన్
0: క్రింద చూపులో ఉంటాడు.
1: విల్ ఆల్వేస్ బి లుకింగ్ డౌన్.
0: ఎప్పుడూ చీకటే వానికి.
1: He's always seeing darkness.
0: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
1: He always looks at dirt.
0: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
1: One who has a sacred heart looks at the flower, the rose flower.
0: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
1: One who has no hope looks at the thorn, at the rose flower.
0: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
1: There is water half full of the stumbler.
0: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థము నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
1: వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
1: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ స్టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
0: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
1: హీ సీస్ ఓన్లీ ది ఎంప్టీనెస్ బట్ నాట్ ది వాటర్.
0: ఇక్కడ వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
1: దిస్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ఇన్ దిస్ మ్యాన్.
0: కనుక సెల్ఫిష్నెస్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఏది నిజమైన సెల్ఫ్?
1: వాట్ ఈస్ ది ట్రూ సెల్ఫ్ వెన్ యూ టాక్ ఆఫ్ సెల్ఫిష్నెస్?
0: సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: సెల్ఫ్లెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: మన సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
1: వాట్ ఈస్ ది ఫ్రూట్ వీ గెట్?
0: సెల్ఫ్ లివ్స్ బై getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
1: This quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
0: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
1: ఐ వాంట్ టు లివ్, మై ఫ్యామిలీ వాంట్స్ టు లివ్, మై రిలేషన్ షుడ్ బి వెల్.
0: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
1: ఐ షుడ్ ఈట్, ఐ షుడ్ లివ్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ టాలరెంట్.
0: కానీ మితిమీరినటువంటి ఆసక్తి పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
1: బట్ సెల్ఫిష్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్ విల్ టేక్ ది రాంగ్ పాత్.
0: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడాను ఒక సీజన్ ఒక రీజన్ ఉంటుండాలి.
1: An animal or a cattle has got some reason and some season.
0: కానీ మనిషికి ఈనాడు నో రీజన్ నో సీజన్.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ నో రీజన్ హ్యాస్ నో సీజన్.
0: ఎక్కడ ఉంది మ్యాన్ కైండ్?
1: వేర్ ఇస్ మ్యాన్ కైండ్?
0: మానవత్వం మానవత్వం మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుండాలి?
1: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human
0: nature? Human nature. Human nature antaru gani edi human nature anipudu kodanu vaallaku teliyatam ledu.
1: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
0: దానిని మనం అర్థం చేసుకోవటం బట్టి నడిచి చూపించటం చాలా అవసరం.
1: బెటర్ దాన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
0: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Of all the animals that are born, to be born a human being is the most
0: difficult. ఇంత చదువు చదువుతున్నాడు.
1: Man is acquiring so much
0: knowledge. ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో నిండి ఉంటున్నాడు.
1: He is full of knowledge and wisdom.
0: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
1: But he is conducting himself worse than an animal.
0: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
1: Form is of a human being, but qualities are not of a human being.
0: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
1: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
0: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
1: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
0: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రవర్తి.
1: The reason for this is his own background has taken such a path.
0: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
1: To them, good also appears as if it is bad.
0: దీనికి మేము లెక్క చేయము.
1: We do not care for this.
0: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
1: But the discipline in our institutions has to be followed. దీనికి
0: కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
1: We have to give some harsh
0: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
1: We will have to apply what is suitable to the matter.
0: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
1: Butter can be broken with your finger.
0: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
1: But an iron has to be beaten with the hammer to break.
0: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
1: So if one transgresses discipline, we have to take some
0: సత్యసాయి సంస్థలు యందు డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ.
1: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
0: Deni paina devotion.
1: Devotion on what?
0: Nee duty paina devotion.
1: Devotion on your duty.
0: Nee duty paina discipline.
1: Discipline on your duty.
0: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
1: But if there is no duty itself, where is
0: only
1: devotion?
0: Only deep ocean.
1: It's only a deep ocean.
0: Manu divine antunna. Ekkada divine? Cheppedantha divine deep wine lo kurchovatam.
1: We talk of divine. Where is the divine? It is in deep wine, you see.
0: Ida nijamainatvanti divine ku lakshanalu.
1: Is this the true quality?
0: Ida manavatvaniki tagina gunalu.
1: Are these the qualities of human
0: nature? Kaadu.
1: No.
0: Kanuka peddalanu chusi gauravinchali.
1: We should respect when we look at
0: elders. Tikkulainatvanti varini teerunu chusi aadarinchali.
1: We should help and give help to people who are
0: baadapadeetunti variki sahakaram andinchali.
1: People who are suffering should be helped.
0: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
1: పీపుల్ హూ ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
0: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: వి షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
1: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
1: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ ది ప్రీచ్
0: చేసే పనులంతా భక్తి.
1: ది వాట్ దే డూ ఇస్
0: హృదయం ఎందుకు రక్తి.
1: Simply to feed themselves and have
0: cheppedi
1: pleasure.
0: Cheppedi virakti.
1: But they teach detachment.
0: Kaadu.
1: No, this Manam. Is not
0: right. The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Mana yokka bhavamulu, mana yokka palukulu, mana yokka cheryalu, moodu ekamai povali.
1: Our thought, our words and our deeds should all be harmonized.
0: Deenine vedantamu, manas ekam, vachas ekam, karman ekam.
1: This is what the Vedanta has said. If your thought is one, as the same as the word.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
1: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a duratmana.
0: Eenadu prapanchamanta kudanu ee paristhithilone untundadi.
1: Today the whole world is in this situation.
0: Divyatma swarupulara kanuka ee satyanni meeru gurtinchi మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోండి.
1: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
0: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి.
1: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: కేవలము నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు.
1: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్.
0: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు.
1: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ అవర్ కాండక్ట్.
0: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు.
1: నో యూస్ సింప్లీ అథరింగ్.
0: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్, క్రియల్లో జీరోస్.
1: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్.
0: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
1: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్.
0: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు.
1: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు.
1: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్.
0: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి.
1: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ.
0: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
1: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth
0: will grow. భగవంతుడు రెండు చేతులు అందించాడు.
1: God has given us two hands.
0: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్.
0: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా?
1: If you work well with two hands, can you not feed one stomach?
0: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు.
1: Since you are not doing the work, you are...
0: ఈనాడు లోకములో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
1: Today people who do not work are many.
0: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
1: Those who want to fill their stomachs are many.
0: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
1: This is the reason why economically the country is going down.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్.
0: ఆ విధమైన చెమటార్చి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
1: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ, యూ కెన్ ఎంజాయ్.
0: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్.
0: సత్యసాయి సంస్థలు వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
0: నీవు విచారణా శక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్.
0: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
0: దయా, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుడాయి.
1: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ది త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
0: అన్యాయము, అక్రమము, స్వార్థము, అహంకారము, అసూయ ఇవన్నీ కూడా లోభి యొక్క లక్షణాలు.
1: ఇన్జస్టిస్, కాజింగ్ హర్ట్ టు అదర్స్, ఈగో అండ్ ప్రైడ్, దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రీడీ పర్సన్.
0: పరులను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. మహాపాపం.
1: వీ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్స్. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్.
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలు నీవు చక్కదిద్దుకో.
1: యూ కరెక్ట్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెజెంట్.
0: నీ నుండుకు కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
1: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్?
0: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో.
1: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ.
0: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
1: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
1: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఈస్ ది ఎసెన్షియల్.
0: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
1: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, దేర్ ఇస్ నో వరల్డ్.
0: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
1: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
1: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దెర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
0: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
1: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
0: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
1: వెన్ వీ గో ఇన్సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ jealousy and ego in the form of seed.
0: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి, అహంకారం అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన.
1: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
0: దీనినే ఉపనిషత్తునందు రసోవైస.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యు కెన్ ఎంజాయ్ ది రస, ది జ్యూస్ ఇన్ ఇట్. దిస్ హెస్ బిన్ కాల్డ్ ఇన్ ది ఉపనిషత్ రసోవైస.
0: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
0: Divyatma swarupulara deshamulo aneka vidhamulaitvanti ashantuluku akramalaku anyayamulaku guri ayinatvanti ee samayamunandu bhaktulainatvanti varu tyagulainatvanti varu manavatvanni kaliginatvanti varu ee divya bhavamulu chusukoni artham chesukoni chakkaga pravartinchi అతి శీఘ్ర కాలమునందే భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
1: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుటేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
1: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్. వై వైల్ వీ ఆర్ యంగ్?
0: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
1: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ come to you and say, come along, your time is over, come. And when they drag
0: bandhubul
1: you out,
0: dabadaba baita bettudi niklaapamu ledani cheppu veda.
1: When your relations say that there is no further use, this man is going to die, put him outside the
0: house. Aalubiddalun labalaba yetchu veda.
1: When your wife and children cry loudly,
0: appudu neevu tarama harinamamu notanu balkayidaram.
1: Then is it possible for you to utter the name of Hari?
0: No. సరి అయినటువంటిది కాదు. శారీరకంగా మానసికంగా అన్ని విధములైనటువంటి దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
1: దిస్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈస్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
0: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
0: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
1: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
1: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోట్.
0: మానవత్వం అనేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా కూడుతుంది.
1: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
0: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
1: What we see in diversity, we will feel it as unity, one.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
1: This is true human quality.
0: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
1: We should not diversify and make one thing into so many pieces.
0: కనుకని నేటి నుండి అయిన కూడాను శాంతి భావంతో, సఖ్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తా.
1: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యు విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: ప్రేమ ముదిత మనసిక

0: అక్టోబర్ ఆదివారం 20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను. మాయ తొలగనని గృహమును వీడగ చెయ్యను. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్స్ ఎడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాజ్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తొడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాజ్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్కు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంలో బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వరరావు సెడ్, టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సేయింగ్,
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanu velladu.
1: And he said,
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram. Maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు,
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్,
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్,
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: 4 కాదు, 1 కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు, కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: మార్పు కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచ సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచ సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో, రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది. అది
1: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరూ బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్, లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్, ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్ ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్స్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టబర్తికి రావాలని బసు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టబర్తి దట్ డే.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ వర్ క్రాయింగ్ బిట్టర్లీ.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: నోబడి అటెండెడ్ ప్రేయర్ సెషన్.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: ఎ బాయ్ హూ యూస్ టు సిట్ క్వైట్ క్లోజ్ టు స్వామి
0: రమేష్.
1: హిస్ నేమ్ ఇస్ రమేష్.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come from?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: ఇక్కడ రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా నా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: టిఎస్ఎల్సి
1: ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: It will be regular classroom. Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one school.
0: ఇంకోటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్డ్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: In those days,
0: examination అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమని చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్, వన్ ఈజ్
0: చూడటానికి మాత్రం ఎట్లవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకుని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: The Paresh, the classmate, turned mad because of the pangs of separation.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్ళినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్, అనదర్ క్లాస్మేట్, ran, fell into the well.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: He fell into the well and died.
0: రాజు, నేను స్కూల్కి రాను.
1: I don't attend the school without Raju.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: The other classmate went on repeating Raju's name.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ ది టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడ పోతాను, రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, పాదాల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a moment.
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: అండ్ స్వామి కేమ్ హియర్,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు ఉండేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చేటుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: అండ్ షీ హ్యాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్షిప్.
0: అలాంటి ఆమె
1: సచ్ లేడీ
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం.
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను, కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటక పల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటక పల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాజ్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెడ్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టేది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాజ్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడ తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: That was the prayer, the penance of Ramesh and Paresh, who wanted to stay with Swami even

0: being brought here.
1: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
0: Basing on all these reasons and grounds, Swami left Uravakonda.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
1: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని.
0: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు.
0: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
1: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
1: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
0: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే.
1: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
0: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
1: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
0: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
1: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
0: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
1: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
0: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
1: నాకు మాట ఇవ్వండి అని.
0: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
1: నేను ఇచ్చానమాట.
0: స్వామి ప్రామిస్డ్
1: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
0: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
1: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
0: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
1: Appude ee oka chinna kottam undatam manchidi kadani.
0: That a small residence is not good.
1: ఒకటి చిన్న భవనం కట్టాలని.
0: That a small building is to be made.
1: ఆ పల్లెకు దగ్గరగా ఉండకూడదని.
0: That it's not good to be near the village.
1: మహారాజా మేనమామ,
0: the uncle of Maharaja,
1: సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 acres తీవాలా అన్నారు.
0: They have decided to acquire 10 acre land here.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్నంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
1: ఆఫ్ ద మెడ్రాస్ ఆర్యన్ రావు అని. ఆర్యన్ రావు,
0: ఆర్యన్ రావు,
1: నీలాద్రి రావు అని.
0: నీలాద్రి రావు
1: పిఠాపుర మహారాజా అల్లుడు.
0: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు.
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
1: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము.
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: With all great difficulties and sincerity, somehow they could complete construction.
1: ఈ కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: They have decided that Swami should not be here until construction is over.
1: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ fulfill all the promises given to
1: devotees. ఏది నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like any, in fact.
1: ఏది నాకు ఆశ లేవు.
0: He has no desire.
1: ఏది నాకు కోరిక లేవు.
0: He has no desires.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కార్ తీసుకుని నేను పుట్టబర్తి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.

0: ఈ విధంగా
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
1: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రదాయంతో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ బికాస్ ఆఫ్ దేర్
1: వెంకమ్మ. వెంకమ్మ గారు ఎప్పుడు కూడా నాకు ఇక్కడికి వంట చేసుకుని తీసుకొచ్చేటువంటి వారు.
0: వెంకమ్మ గారు యూస్ టు మేక్ ఫుడ్ ఫర్ స్వామి.
1: తర్వాత కొంతకాలంలో పార్వతమ్మ కూడా వచ్చింది.
0: లేటర్ పార్వతమ్మ ఆల్సో కేమ్.
1: అంటే ఆమె చెల్లెలు, వెంకమ్మ చెల్లెలు,
0: మీనింగ్ ది యంగర్ సిస్టర్ ఆఫ్ వెంకమ్మ.
1: ఆ పార్వతమ్మ గారు కూడా పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
1: కాల పరిస్థితి సరిలేదు.
0: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
1: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
0: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
0: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
1: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
0: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: వెంకమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ వెంకమ్మ.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
0: అండ్ షీ సా స్వామి దేర్.
1: నా చేతులు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
1: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
0: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
0: Same thing had happened to Parvathamma there in
1: Bangalore. Ante unconsciously vachindi.
0: She also came there unconscious.
1: Vachetappudiki
0: when she came there
1: nenu vellanu ikkiki.
0: Swami went
1: Parvathamma, there Parvathamma annanu.
0: Swami said Parvathamma, Parvathamma.
1: Aami kuda ante kannulu terchindi.
0: She opened her eyes.
1: కంటి దారి కార్చింది.
0: షెడ్ హర్ టియర్స్.
1: ప్రాణం విడిచింది.
0: అండ్ షీ డైడ్.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: సో లాంగ్ దేర్ అలైవ్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
1: వారి జన్మ సార్థకమైంది.
0: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పుడు ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: Kalaturiki tana intilone undamani cheppindi.
0: Ultimately,
1: idantha kali chesthe ichestananindi.
0: She said, I'll empty whole of my residence, you stay here.
1: Chaala mandi bandhulanta vacharu.
0: All relations came.
1: Neevu brahmanudu, meeru kshatriyulu, etta nuvvu intiki vadulutunnavu ani aamenu aneka mandi vaadincharu.
0: Many relations argued with her. We are brahmins, he is kshatriya, how can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్
1: నేను ఎవరింటికి రాను.
0: ఐ డోంట్ గో ఎనీవే.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: నోబడీ నీడ్ టు బి హియర్.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సేడ్.
1: కట్ట గడపటికి ఒకే కోరిక కోరింది.
0: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
1: స్వామి, కట్ట గడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలా అని.
0: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి, వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే, నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకొని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
1: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాజ్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: స్వామి వాజ్ రీచింగ్, దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
1: నన్ను చూసిన తక్షణమే, స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: పీపుల్ కేమ్ రష్ టు స్వామి అండ్ సెడ్, స్వామి సుబ్బమ్మ లెఫ్ట్ హర్ బాడీ.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
0: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెన్ టు బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
1: అంతే, నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: మాట ఇచ్చింది మాట.
0: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
1: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
0: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
1: చీమలంతా పట్టినాయి.
0: There were number and sir.
1: Dead
0: body naturally.
1: తీసి సుబ్బమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ సుబ్బమ్మ.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా సుబ్బమ్మ బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
0: All villagers in Bukkapatnam saying that Subbamma is brought back to life. They were running.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: The mother of Subbamma
1: was 100
0: year old. She was feeling bad.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఇద్దాం, దాని నీళ్లు తీసుకుంటా అన్నాను.
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
1: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి.
0: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
1: ఈ నీళ్లు త్రాపించి.
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
1: సుబ్బమ్మ, నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మ, ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
0: షెడ్డింగ్ టీయర్స్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్ షీ సెడ్ స్మైలింగ్లీ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
1: కృష్ణ అవతారం లోపల
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
1: దేవకీ దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీలో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూజ్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమంగ్ దెం.
1: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
1: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashant Nilayam.
1: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
0: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
1: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
0: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
1: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
0: When Swami asked him, why are you here? He said, small job.
1: అన్నాను.
0: Said, come in now.
1: ఏమి పని?
0: వాట్ ఈస్ దట్ యు వాంట్?
1: స్వామి, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి
1: ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
1: విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాలను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ ఫర్
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్స్.
1: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ
1: అని 500 రూపాయలు
0: 500 రూపీస్
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 bags of rice here.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: And 2 bags of jaggery.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
0: On the 12th day, let all these things be served to the poor.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
0: He left this place. He was talking to everybody. Went home, slept and breathed his last.
1: ఇంకా ఈశ్వరమ్మ.
0: Then ఈశ్వరమ్మ.
1: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
0: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూర్.
1: సమ్మర్ కోర్స్ కి వచ్చేసి స్వామి ఎక్కడుంటాడో అక్కడ నేను రావాలి.
0: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హి గోస్.
1: సమ్మర్ కోర్స్ వచ్చింది.
0: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
1: ఆ పిల్లలు ఆ ఇద్దరు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
0: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
1: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
0: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: మా కాలంలో మేము ఎప్పుడూ ఇట్లా చేయలేదు.
0: We never did like
1: this. స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
0: స్వామి గేవ్ అస్ దిస్ ఫార్చ్యూన్ ఆఫ్ విట్నెసింగ్.
1: ఇదంతా మా ప్రాప్తి అని తాను చాలా సంతోషించేటువంటిది.
0: షీ కంగ్రాచులేట్ హర్ సెల్ఫ్ ఫర్ హర్ ఫార్చ్యూన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: భోజనం టిఫిన్ చేసింది.
0: షీ మేడ్ టిఫిన్.
1: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికి టిఫిన్ వడ్డిస్తున్నారు.
0: అండ్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
1: ఆమె కూడా టిఫిన్ చేసింది.
0: షీ టు హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: కాఫీ తీసుకుంది.
0: షీ హ్యాడ్ హర్ కాఫీ.
1: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
0: And Venkamma was by her side.
1: అప్పుడు వెంకమ్మ ఆమెకంతా చూసుకునేటువంటిది.
0: వెంకమ్మ వాస్ షీ యూజ్డ్ టు అటెండ్ ఆన్ హర్.
1: అంతా చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
0: అండ్ దెన్ షీ మేడ్
1: పాన్
0: అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
1: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
0: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
1: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
0: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
1: వస్తున్నాను చెప్పాను, కిందికి దిగాను, ప్రాణం విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పి కూడా లేదు.
0: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
1: ఇద్దరూ అట్లే పోయారు.
0: And both of them left like
1: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
0: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్.
1: అదేవిధంగా రమేష్ ప్రవేశ్ వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
0: రమేష్ అండ్ పరేష్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
1: 11 7 13 7
0: ఏజ్ 11 and 13
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
0: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: దేర్స్ నో మనీ విత్ స్వామి.
1: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ got 2 pairs of dresses made and kept hidden
1: Raju,
0: in the desk.
1: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
0: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
1: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
0: Swami said, this should not be our relationship.
1: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, నాట్ గివింగ్ అండ్ రిసీవింగ్.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: దట్ ఈస్ భగవాన్.
1: కనుకని ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: ఇప్పుడు కూడా ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
1: లైఫ్. చేస్తానే ఈ ఇంట నిండుకుంది వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్
1: విత్ ది డియర్ ఇండియన్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
1: నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు,
0: సమ్ ఇన్కార్నేషన్స్,
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దాట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
0: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా, సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
0: ద బాడీ హ్యాస్ నాట్ టేకెన్ బర్త్ ఇన్ ద ఆర్డినరీ మార్టల్ వే.
1: ఈనాటి వరకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: హీ హాస్ నాట్ హార్మ్డ్ ఎనీబడీ టిల్ దిస్ డే.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: So the whole world should be happy is the
1: desire
0: of
1: Bhagavan.
0: All should be happy.
1: Andaru aanandanga undali.
0: All should be blissful.
1: Andaru saukhyanga undali.
0: All should be
1: ever evaru baadha pettukokoddu.
0: All should live in safety and security.
1: Ee vidhamainatvanti oka deento swami yokka prema tattvanni jagattuku chaatutu vastunnanu.
0: This has been the principle of love propagated by Bhagavan.
1: Na pedda property,
0: the biggest property of swami,
1: vareji pillale
0: or the children, students,
1: ప్రైమరీ స్కూల్,
0: ప్రైమరీ స్కూల్,
1: కాలేజీ,
0: కాలేజ్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
0: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
0: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
0: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లజేయాలని
0: Bhagavan wanted to declare his nature.
1: October somvaram 20th teedi
0: and
1: ee raavadaniki kaaranam idi.
0: This is the reason for the descent of Bhagavan.
1: Ee vidhamainatvanti nenu eppudu janmadinochchavalu eppudu nenu chesukonu.
0: This has not been observed nor celebrated.
1: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
0: But devotees won't leave him at that stage.
1: Swami idi birthday, idi birthday, idi cheyalo adi cheyalo anta naaku edi ishtam ledu.
0: Bhagavan does not prefer nor like, but devotee
1: andari aanandame na birthday.
0: Your bliss is the birthday of Bhagavan.
1: Naaku pratyekamainatvanti birthday levu.
0: There is no separate birthday celebration.
1: Ee birthday na birthday.
0: Your birthday is Bhagavan's birthday.
1: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatvanti bhavalu undakoddu.
0: We should not have that dual mind.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: విశ్వ మెలగుండు, విశ్వ విభుని మైత్రి విడతీయరానిది. పినుడు భారతీయ వీరసుతుడా, విశ్వ విభుని మైత్రి విడదీయరానిది. పినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ యూనివర్స్ ద గాడ్ షైన్స్ విత్ ఆల్ హిస్ రిస్ప్లెండెన్స్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ఈజ్ ఇన్సెపరబుల్. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. లిసన్ టు దిస్ వర్డ్, ద సన్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన, నూతనమైన కేరళ వారికి ఓణం.
1: టుడే ఈజ్ అ సీక్రెట్ డివైన్ డే ఆఫ్ ఫెస్టివల్ ఓణం ఫార్ దోస్ దట్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఓణం అనగా అనేక రకములైనటువంటి అర్థములు బోధిస్తుంటారు, కానీ అది కాదు.
1: ఓణం ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. యాక్చువల్లీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్.
0: బాహ్య రీతిలో భౌతికమైన దేహములకు ప్రసిద్ధము గావించుకోవటము, దీనికి అభ్యంగ స్నానం గావించటము, నూతన వస్త్రములు ధరించటము, ఈ విధంగా మాత్రము చేస్తుంటారు.
1: We observe this festival from the physical worldly point of view by wearing new clothes and having celebration of that sort, but it's not the reality.
0: Nutana vastramu dharinchukotame kaakunda nutana aaharamu kuda sneekaristuntaru.
1: They not only put on the new dress, they will also have extra dishes, delicious items.
0: తల్లి బిడ్డలు చేరి కుటుంబ పోషణకై అనేక రకములైనటువంటి యొక్క ఉత్సవాలు జరుపుకుంటుంటారు.
1: ద హోల్ ఫ్యామిలీ, ద మదర్ అండ్ చిల్డ్రన్ జాయిన్ టుగెదర్ ఇన్ అబ్జర్వింగ్ దిస్ ఫెస్టివల్ విత్ ఆల్ ఫెస్టివిటీ.
0: కొంతమంది దేవాలయములకు వెళుతుంటారు.
1: సమ్ విజిట్ టెంపుల్స్.
0: ఈ దేవాలయముల లోపల ముఖ్యంగా కృష్ణ దేవాలయము చాలా ముఖ్యము.
1: ఆఫ్ ఆల్ ద టెంపుల్స్ దే విజిట్ కృష్ణాస్ టెంపుల్.
0: అనేక మంది అనేక విధములుగా కొన్ని దినములంతా కూడా రామాయణం పారాయణం చేస్తుంటారు.
1: దేర్ ఫర్ నంబర్ ఆఫ్ డేస్ దే గో త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క కార్యములకు మూల కారణము ఇదియే.
1: దిస్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ద శాంక్టిటీ బిహైండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక ఓణమనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క దివ్య నామస్మరణ గావించుకుంటూ దివ్య దర్శన నిమిత్తమై దివ్య ప్రాణ నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తుంటారు.
1: On this day of Onam, the chant the glorious matchless name of God, and to sustain their living, they undertake so many other activities.
0: Puramu aa desamunaku chakravarti undetunte vaadu.
1: Earlier, that was ruled by an emperor.
0: Aa chakravarti prajalanu aneka rakamuluga premistu visheshistu వారు సేవలు చేస్తూ వచ్చాడు.
1: The emperor reposed full faith in his subjects and he took care, every care of them with love.
0: అతనే బలి చక్రవర్తి.
1: And he is emperor Bali.
0: ఆ బలి చక్రవర్తి పైన అనేక రకములైనటువంటి ఆశలు పెట్టుకుని ప్రజలంతా జీవిస్తూ వచ్చారు.
1: People had very high hopes, expectations on the rule of emperor Bali. And they carried on their life
0: అతను అనేక యజ్ఞములు గావించేటువంటి వాడు.
1: బలి పర్ఫార్మ్డ్ మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ.
0: కానీ ఈ సమయం నందు గొప్ప యజ్ఞం గావిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ ది టైమ్ వెన్ హి హస్ అండర్టేకెన్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం నందు ప్రజలకు చాటాడు, ఎవరికి ఏది ఇష్టమో వారు కోరుకోవచ్చు, తప్పక వారికి నేను అందిస్తాను అని ప్రామిస్ చేశాడు.
1: ఇట్ వాజ్ వైడ్లీ పబ్లిసైజ్డ్ దట్ ఎనీవన్ కెన్ గో ఓవర్ దేర్ టు ద స్పాట్ వేర్ యజ్ఞం ఇస్ పర్ఫార్మ్డ్ అండ్ వాట్స్ ఎవర్ దే ఆస్క్ ఫర్ వుడ్ బి గ్రాంటెడ్ అండ్ గివెన్.
0: ఇది విన్నటువంటి యొక్క వామనమూర్తి చిన్న వేషం వేసుకుని తాను కూడా ఒక కోరిక పైన అక్కడికి హెచ్చరించాడు.
1: Having come to know this news, Vamana also came over there to the spot with a desire.
0: ఈ వామన వస్తుండగా చాలా చిన్న బిడ్డవాడు, తేజస్సు కాంతి ప్రకాశము తేజరిల్లుతూ వచ్చేటువంటిది.
1: Vamana is so young, with all the radiance, with all the brilliance, with all the light, aura around him.
0: టెంకాయ ఆకుల యొక్క గొడుగును పట్టుకుని తాను చిన్న పిల్లవాడిగా నడుచుకుని వస్తున్నాడు.
1: Carrying an umbrella of palm leaves, he was walking forth, proceeding towards that yajna.
0: దీనిని ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క రత్నమాత అనగా బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఆమె చూచింది.
1: ది సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: చూచి, ఆహా, ఎవరి తేజస్మృతి, ఎవరి కాంతి కలిగినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యపడదు.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ ది బ్యూటీ, ద లైట్, ద ఆరా అరౌండ్ దట్ వామన్.
0: ఇట్టి కుమారుడు నాకు కలిగితే ఎంత ఆనందంగా ఉండు అని ఆశిస్తూ వచ్చింది.
1: She also felt at that moment that had she been blessed with a boy of this type, that you should be very much gratified.
0: ఇట్ట ఎవరెవరికి వారు విచారిస్తూ ఉండగా వామనమూర్తి చేతికి ఎక్కాడు.
1: As everyone started entertaining their own thought, Vamana got up to the dais.
0: బలిచక్రవర్తి లేచి అతనికి గొప్ప స్వాగతం ఇచ్చాడు.
1: Emperor Bali got up and welcomed Vamana.
0: కూర్చొని పెట్టుకుని అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు.
1: He made him sit and started conversing with him.
0: కడపటికి మీరు ఎందుకోసం వచ్చారు, దేన్ని ఆశించి వచ్చారు అని ప్రశ్నించాడు.
1: Towards the end, Emperor Bali asked, "What is it that brought you here? What is it that you want?"
0: అయ్యా ఎంపరర్, మాకు ఏ ఒక్కటి అక్కడ, మూడు అడుగులు భూమి నాకు ఇచ్చేస్తే చాలు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు గ్రాంట్ మీ 3 ఫుట్ స్టెప్స్.
0: ఇంతేనా అని తాను చాలా ఆశ్చర్యంగా పడిగాడు.
1: అండ్ బలి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 3 ఫుట్ స్టెప్స్.
0: సరే తీసుకోండి అన్నారు.
1: హి సెడ్, yes, granted, you can have it.
0: అతను ఒక అడుగు వేసేటప్పటికి ఆకాశం అంతా చేరిపోయింది.
1: విత్ వన్ స్టెప్ హీ కుడ్ ఆక్యుపై ద హోల్ ఆఫ్ ద స్పేస్.
0: రెండవ స్టెప్ కు భూమి అంతా నిండిపోయింది.
1: ద సెకండ్ స్టెప్ హీ ఆక్యుపైడ్ ది ఎంటైర్ ఎర్త్.
0: మూడవ స్టెప్ కు వేర్ ఇస్ ప్లేస్ అనేటప్పటికి తాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Bali was astonished.
0: స్వామి, నేను అడిగేది 3 అడుగులే, కానీ 2 అడుగులు మీరు ఆక్రమించారు. కానీ ఈ ఒక్కొక్క అడుగే ఇంత పెద్దదిగా ఉండినప్పుడు ఇంకొక అడుగు ఇంకెక్కడి నుంచి నేను తెచ్చేది?
1: స్వామి, యు ఆస్క్ ఫర్ జస్ట్ 3 ఫుట్ స్టెప్స్, విత్ వన్ యు ఆక్యుపై ద స్పేస్, విత్ అనదర్ ది ఎంటైర్ ఎర్త్. వేర్ ఎల్స్ కెన్ ది థర్డ్ ఫుట్ స్టెప్ కుడ్ బి ఆఫర్డ్ టు యూ?
0: ఆ మూడవ అడుగు మా తలపైన పెట్టాడు.
1: Let you take the third footstep by placing your foot on my head.
0: ఆ తలపైన పెట్టేటప్పటికి మీరు అనుకోవచ్చు అతను పాతాళలోకమునికి ఎట్టపోయాడు, ఒక స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు అంత బలమైనంతగా ఉన్నప్పుడు, రెండవ స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, మూడవ స్టెప్ కూడా అంతే ఉంటుంటది కదా.
1: యు మే బి సర్ప్రైజ్ టు హియర్ దట్ బలి ఇస్ సెంట్ టు దట్ నెదర్ వరల్డ్. యు కెన్ ఆటోమేటిక్లీ ఇమాజిన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ ది ఫస్ట్ స్టెప్ ఇస్ సో ఫస్ట్ వన్ సో మైటీ, ద సెకండ్ వన్ సో బిగ్, ద థర్డ్ వన్ ఆల్సో బి ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
0: తలపైన పెట్టేటప్పటికి స్త్రీ పాదాల్లోకి దిగారు.
1: When he has kept his third, the foot on his head, he was put down to the nether world.
0: Inte kaakunda deeniki kaaranalu kuda lekapoyaru.
1: Besides this, there are reasons also behind.
0: Raju chaala goppa vaade.
1: The king no doubt is very great and noble.
0: Very great mind.
1: Yes, very great mind.
0: Athu goppa vineyudu.
1: And he is a man of humility.
0: Athu vidheyudu.
1: And the man of obedience.
0: అతను చాలా భక్తి పరుడు.
1: He is highly devoted.
0: కానీ కొంత ఈగో ఉన్నది.
1: However, he has got a trace of ego in him.
0: భగవంతుడు దేనినైనా సహించాడు, గాని క్రోధము ఈగో ఈ రెండు ఉన్నటువంటి వాడిని మెచ్చుకోడు.
1: God may tolerate anything. But he will never tolerate anger and ego.
0: ఏమిటి ఈ ఈగో?
1: What's this ego?
0: దేనిపైన చూచి? నీ దేహం పైన చూచా, లేక మనసు పైన చూచా, లేక బుద్ధి పైన చూచా, లేక ఇంద్రియముల పైన చూచా, ఆస్తి పైన చూచా? కాదు కాదు, ఈగో కేవలము లోపల దుర్గుణము.
1: Why are we egoistic? Is it because of the body, the mind, intellect, senses, properties, positions? No. The ego is backed by the evil behavior, evil tendencies within you.
0: లోపల మానవునకు మంచి గుణములు ఇచ్చాడు పంచవజ్ఞుడు.
1: In fact, God has gifted precious, valuable qualities to man.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు గుణములు మంచి పవిత్రమైన గుణములు ఇచ్చాడు.
1: God has blessed the humanity with most precious values. Like truth, righteousness, peace, love and non-violence.
0: What do you need to do?
1: You have got to develop them. You will be noticing the five elements everywhere. Only these five elements are spread all over, everywhere.
0: Andulo ye okkataina kuda nevu teesko.
1: Except it is one among them.
0: కానీ ఈగో, యాంగర్, జెలసీ ఇలాంటివంతా కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్, ఈగో, జెలసీ, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ పెట్టుకున్నటువంటి వాడు మానవుడు ఎట్టవుతాడు?
1: విత్ అనిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్, హౌ కెన్ యూ కాల్ హిమ్ ఏ హ్యూమన్ బీయింగ్?
0: మానవ అనగా సద్గుణంతో చేరినవాడు.
1: ద వెరీ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, మీన్స్ ద వన్ ఎండోర్డ్ విత్ వర్చ్యూస్.
0: నువ్వు సత్యాన్ని జయించు.
1: విన్ ఓవర్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: లవ్ నువ్వు సాధించు.
1: అక్వైర్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఇంకా ఇలాంటివంతా నీవులో ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైన వాటిని నీవు బయటకు తెప్పించుకోనుకుంటున్నా. నీవు కేవలం అంతర్ముఖమైనటువంటి వాటిని పుసిపెట్టి బహిర్ముఖమైనటువంటి వాటిని నీవు ఫాలో చేస్తున్నావు.
1: You are covering all those innate, immanent, latent, sacred qualities within you. And you are not expressing them out. You are not manifesting. You are carried away by the external bad qualities. If you just watch it, it is an iron safe.
0: Kani iron safe. Safe iron safe. Kani lopala unnatundi viluvainatundi vajralu.
1: Outwardly, it is an iron safe. But inside are present most precious diamonds.
0: కనుక నీవు పెట్టే కాదు వెలువ ఇచ్చేది.
1: ఇట్ ఇస్ నాట్ ఐరన్ సేఫ్ దట్ ఇస్ వాల్యుబుల్.
0: పెట్టులో ఉన్నటువంటి నగలకు నీకు వెలువిస్తున్నావు.
1: ది జ్యూవెల్స్ విత్ ఇన్ ది ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కనుక ఈ పాంచభౌతికమైన దుర్బలము, ఈ కాయము అంత్యమయ్యేటువంటిది. దుర్బలమైన కాయము.
1: ది బాడీ సో వీక్.
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: దెన్ ఇట్స్ గోయింగ్ టు డ్రాప్. నోబడీ కెన్
0: శతవర్షముల దాకా విధవ చెప్తుంది, కానీ
1: Though it is said that you will live for long,
0: నమ్మరాదు ఆ మాట నిమ్మనం.
1: You can never be carried away by that maxim.
0: బాల్యమందు,
1: as a childhood,
0: లేక ఉదమియందు,
1: or old age,
0: ఉదమియందు,
1: or advanced age,
0: లేక పుడమియందు,
1: or
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: When you are going to leave this world, no one can say.
0: ఇటువంటి అస్థిరమైన అశాశ్వతమైన టెంపరీ దేహాన్ని నువ్వు నమ్ముకున్నావు.
1: You have got full faith in this body, which is temporary, which is ephemeral, which is momentary.
0: తుమ్మునంతలో తూలిపోవో తొమ్మిది తెరలు తోలు బొమ్మ.
1: After all, this is a puppet that can be dropped within a moment of time, like a flash, any moment.
0: అలాంటి దీనిపై నమ్ముకున్నావు గాని నువ్వు లోపల పెట్టినటువంటి విలువైనటువంటి నగలు ఉన్నాయి.
1: You have faith in this body, but you do not realize
0: అది
1: valuable sin.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The most precious valuables contained within this iron safe of the human body are the human precious values like truth, righteousness, peace, love and non-violence.
0: ఎవరైనా అడుగు, కోటీశ్వరుని పోయి నీవు అడుగు, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, శాంతి ఉందా అంటే నువ్వు శాంతి.
1: You go to anybody, even a millionaire, you tell him you have everything in this life, but do you have peace? He says, I have no peace.
0: నాకు అన్ని ఉన్నాయి కానీ పీస్ లేదు.
1: He says, I have everything, but I don't have
0: peace. ఎక్కడ పీసెస్ ఉన్నాయి?
1: Everywhere there are only pieces.
0: కానీ పీస్ లేదు.
1: But there is no peace.
0: అట్టిది నీలోనే ఉన్నది.
1: That peace is within you.
0: నీలో ఉన్నదాన్ని నీ వెతుక్కో.
1: You search for the peace within you.
0: అది నీ యొక్క కర్తవ్యము.
1: That's your duty.
0: ఆ కర్తవ్యాన్ని విసర్జించి నీవు కేవలము తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క కోరికలకు కోరుతూ వస్తూ ఉన్నావు.
1: You have forgotten that sacred duty of finding out the peace within you, but you are carried away by mean, low, temporary physical desires.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క గుణములను నీవు సాధిస్తే నీవు పర్మనెంట్ గా నువ్వు శాంతిగా ఉంటావు.
1: When once you acquire this permanent sacred values, you'll be peaceful throughout permanently.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
1: Without these basic values of truth, righteousness, peace, love and non-violence, all the education that you have is just the value of a zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు నేను పలముసున్నా.
1: Without peace, righteousness and love, the high positions that you occupy also are of no value, zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా
1: వితౌట్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్
0: దుఃఖము సుమ్మస్తున్నా.
1: ఆల్ ద ప్లెజర్ యూ ఎక్స్పెక్ట్ యూ ప్రొక్లెయిమ్ ఈజ్ ఆల్సో జస్ట్ నథింగ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ శాంతులే మనకు నిజమైనటువంటి పర్మనెంట్ ఆస్తి.
1: దెర్ఫోర్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ కాన్స్టిట్యూట్ యువర్ రియల్ ప్రాపర్టీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆ కేరళాది స్థానంలో పూర్వము ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు కలిగి
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ పీపుల్ హ్యాడ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్
0: ఆరాధిస్తూ ఉండేటువంటి వారు.
1: అండ్ దే అడోర్డ్ హెల్డ్ దీస్ వాల్యూస్ ఇన్ ఎస్టీమ్.
0: ఎప్పుడు చక్రవర్తిని పాతాళలోకమునకు దొక్కినో
1: దట్ మూమెంట్ when this emperor Bali was sent to the netherworld,
0: అది కారణం ఏమిటి? అతని యందు ఉన్నటువంటి ఈగోను తొక్కివేశాడు.
1: Why? The reason is he was egoistic.
0: ఆ ఈగోయిస్టిక్ పోయినప్పుడు అందరూ కూడా కన్నులు తెచ్చారు.
1: When that ego is gone, people could open their eyes.
0: కనుక ఇప్పుడు కూడాను ఆ కేరళ దేశము చాలా ప్రశాంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పచ్చని తోరణంతో నిండేటువంటి.
1: భగవాన్ డిక్లేర్స్ దట్ ఈవెన్ టుడే కేరళ ఇస్ హైలీ సీక్రెట్ విత్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ ప్రాస్పెరిటీ అండ్ గ్రీనరీ అరౌండ్.
0: ఎప్పుడు చూసి ప్రతి మానవుడికి ఏదో కొన్ని చింతలు ఉంటాయి.
1: మ్యాన్ విల్ హ్యావ్ సమ్ వరీస్.
0: కానీ కేరళ ప్రజలకు ఎక్కువ చింతలు లేవు.
1: People of Kerala have no worries at all, not that many.
0: లౌకికమైనటువంటి యొక్క వాంఛలు చాలా తక్కువ.
1: people of Canada have very few worldly desires.
0: ఒకరికి అన్యోన్యంగా అనుకూలంగా ఉంటుంటారు.
1: All the people of Kerala lead a life in perfect harmony, unity and perfect cooperation.
0: ఏదో కొన్ని మధ్య మధ్య కొన్ని వచ్చినప్పుడు వాటిని పక్కన తిక్కుతారు.
1: They may face certain challenges and problems on the way, but they'll brush them aside.
0: అంత పాసింగ్ క్లౌడ్స్.
1: They're all passing clouds.
0: ఇవంత పెద్దవి కాదు, తీసుకోకూడదు మనం.
1: You should not consider them permanent.
0: కనుక కేరళ ప్రజలు చాలా నిర్మల, నిశ్చల, నిస్వార్థపరులు.
1: The people of Kerala are pure, unpolluted, steady, unwavering, sacred and good.
0: What? వాటిని మనం స్వాధీనం చేసుకుని మనం వారిని ఫాలో చేయాలి.
1: We have to think of these great qualities in them and we have to follow them.
0: వారికి ఎంత కష్టములు ఉండినప్పటికీ పొద్దున సాయంకాలము విభూతి పెట్టుకునక దేవాలయంలో పోక ఉండలేదు.
1: They may be tied up with work, tight work, but they'll never leave the day without visiting a temple, without having vibhuti on their forehead.
0: ఇట్టి పరిస్థితులు ఎందుకు కూడాను కేరళ స్టేట్ కమ్యూనిస్ట్ బేస్డ్ అంటారు.
1: బట్ అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ యెట్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్.
0: కమ్యూనిస్ట్ కాదు.
1: నో,
0: కమ్ యూ నెక్స్ట్.
1: కమ్యూనిస్ట్ మీనింగ్ కమ్ యూ నెక్స్ట్. కమ్ యూ నెక్స్ట్.
0: ఇది వారి అందు ఉన్నటువంటి యొక్క ఎప్పుడు వచ్చేటువంటిది ఆ పవిత్రమైనటువంటి భావాన్ని.
1: దిస్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ the sacred thoughts, feelings and sentiments that they have in them.
0: ee naadu aneka mandi aneka vidhamuna prati devalayamlento kudunu poi namaskaristuntaru.
1: This day you'll find everyone visiting a temple offering their obeisances to the deity.
0: Balakrishnuni mandiraniki chaala adhikanga pothuntaru.
1: Many people go and visit Krishna's, Balakrishna's temple.
0: Akkade poi aneka rakamulaina petti paatalu paadukuntu వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: They experience the state of blessing in the glory of Krishna in the premises of Krishna's temple.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపలనే చాలా మంది కొంతవరకు మార్పు చెందుతుంటారు, కానీ పూర్వం అట్టు మార్పు లేదు.
1: Today we may find some changes because of the modern way of life, but in the olden days it was not like that. It was traditional.
0: వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటారు.
1: In olden days people were always steady.
0: వాడు పవిత్రమైన హృదయాలతో ఏదాన్ని కోరినా మంచిని కోరుతుంటారు.
1: With sacred hearts, whatever they ask for, whatever they desire, that was all out of selflessness.
0: భగవంతునికి కష్టమైనటువంటి కోరికలు ఏమాత్రము వారు ఆశించరు.
1: They don't have excessive desire. They don't ask for such things from God.
0: లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: They pray for the welfare of the entire humanity.
0: ఇట్టి గుణం కలిగినటువంటి కేరళ ప్రజలను చాలా ఉత్తముడు.
1: The people of Kerala, with these qualities, praying for the welfare of the whole world, universe, they are really great and noble.
0: వారు నిజంగా మనం విచారించి చూసినప్పుడు వారి హృదయంలో ఎట్టి పవిత్రమైన భావం ఉన్నవో ఎవరూ చెప్పలేరు.
1: If you investigate, if you understand them, none can estimate, none can understand the sacred qualities within them.
0: Kanuka Kerala prajalu ayyo maaku inkevaru eppudu staru ani prashninchaaru.
1: The people of Kerala were very much sad because Emperor Bari left them. They wanted to have his company again.
0: Prati samvatsaram kuda vachi mimmini nenu chusipothanu.
1: Bali promised that you'll come back to Kerala once every year, visit them.
0: Adi ee odam.
1: That is this day of Onam.
0: Kalaga deniki adi ee witness.
1: Each one stands as a witness.
0: Manam murkhanga pokoddu.
1: We should not be foolish.
0: Vivekanga vicharam cheyali.
1: We should exercise our discrimination.
0: Aa discrimination kudanu sariyina discrimination cheyali.
1: We should exercise this discrimination దిస్ వే ద ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: మనం మూర్ఖంగా మనం బయలుదేరకూడదు.
1: వీ షుడ్ నాట్ ప్రొసీడ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: కనుక మూర్ఖంగా బయలుదేరితే మనం మూర్ఖం అయిపోతాం.
1: ఇఫ్ యూ యాక్ట్ ఫూలిష్లీ యూ ఆర్ ఎ ఫూల్ దెన్.
0: చదువుకోండి చక్కగా.
1: స్టడీ వెల్.
0: స్టడీలో కూడా మంచితనం రావాలి.
1: యూ షుడ్ బి గుడ్ అవుట్ ఆఫ్ స్టడీ.
0: స్టడీలో కాకుండా నడతలో కూడాను మంచితనం ఉండాలి.
1: యూ షుడ్ బి వెరీ గుడ్ ఈవెన్ ఇన్ యువర్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: మన నడత చక్కని నడకగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: కనుక క్యారెక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: సో క్యారెక్టర్ ఈజ్ అ రియల్ ఎడ్యుకేషన్. క్యారెక్టర్ ఈజ్ అ రియల్ లైఫ్.
0: అది మనం దాన్ని సాధించాలి.
1: దట్ వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్.
0: అది కొంతవరకు మనుషులు ఒకరినొకరు చూసి కొంతవరకు ఇమాజినేషన్ చేసుకుంటుంటారు.
1: Watching ours, watching each other, we imagine.
0: We follow you see, people, chala chala, chedadi.
1: And this kind of imagination following is very bad.
0: Boys, satsangatam chala avasaram.
1: Boys, satsanga, good company is very essential.
0: Satsangatve nisangatam, nisangatve nirmohatam, nirmohatve nischartatam, nischartatve jivanmukti.
1: Out of this good company, only you can develop detachment. Out of this detachment only, you will be growing beyond this.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Karma, you manchi company tho cheyali.
1: Therefore, you should join always good company.
0: Alavanti company tho unnappudu, you manchi vaadiga tayaravutavu.
1: When you are in good company, you are bound to be good.
0: ఈ మంచితనము మనం ఎక్కడ కొనుక్కర్లేదు.
1: గుడ్నెస్ ఈజ్ నాట్ బి బాట్ ఫ్రమ్ ఎల్స్వేర్.
0: మన ఇండియా ఉన్నది.
1: గుడ్నెస్ ఈజ్ విదిన్.
0: మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద గుడ్నెస్ విదిన్ us.
0: చిన్న మొక్కను పెద్ద చెట్టుగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి.
1: ఎ స్మాల్ సాప్లింగ్ గ్రోస్ ఇంటూ ఎ జైగాంటిక్ ట్రీ విత్ ఆల్ ది స్టెప్స్ కాషన్స్ దట్ యు టేక్.
0: నా తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my parents.
0: Na country ki nenu manchi peru teppinchali.
1: I should get a good name to my country.
0: Na society ki nenu manchi peru teppinchali.
1: I should get a good name to my society.
0: Mandi Hindu ani peru pettaru.
1: We have the name Hindu.
0: HINDU. Hindu.
1: Hindu. HINDU.
0: H humanity.
1: H humanity.
0: I individuality.
1: I means here is individual.
0: N nationality.
1: N nationality.
0: D devotion.
1: D devotion.
0: U unity.
1: U unity.
0: ఇచ్చికి పేరు తెప్పించాలి.
1: I should get a good name to my society.
0: మంది హిందు అని పేరు పెట్టారు.
1: We have the name Hindu.
0: HINDU.

0: ఈ ఐదు అక్షరములకు నువ్వు సరి అయినటువంటి యొక్క నడతను మనం నడుచుకున్నప్పుడే నిజంగా మనం మానవులు అవుతాం. హ్యూమెన్
1: వెన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దీస్ ది స్పిరిట్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ వీఆర్ వర్ది టు బి కాల్డ్ హ్యూమన్స్.
0: ఈ హ్యూమన్ గా మనం ఉంటుంది, అనిమల్ గా మనం ప్రవర్తించడం చాలా పొరపాటు.
1: బీయింగ్ ఎ హ్యూమన్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు యాక్ట్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ గా కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి ఎన్ అనిమల్.
0: నేను మనిషి మనిషి మనిషి అని నీవు నీలో నీవు తర్కించుకుని వాదించుకోవాలి.
1: యూ షుడ్ బి కన్విన్స్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బై రిపీటింగ్ విత్ ఇన్ యూ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవత్వాన్ని నేను పోషించుకోవాలి.
1: ఐ షుడ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఈనాటి మానవతా విలువనే లేకుండా పోతుండాలి.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ఎక్కడ చూసినా కానీ అనిమల్ క్వాలిటీస్.
1: ఎవ్రీవేర్ యూ కమ్ అక్రాస్ అనిమల్ క్వాలిటీ.
0: చూడండి, ఏ చిన్న షాపుకు పోయినా, మీరు ఏ చిన్న మాటలు మాట్లాడినా, ఎక్కడ పోయినా కానీ అంతా డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్, ఎవ్రీ షాప్, ఇన్ ఎవ్రీ టైనీ సింపుల్ లిటిల్ థింగ్ యూ ఫైండ్ ఓన్లీ మనీ దట్ మ్యాటర్స్.
0: ఇప్పుడు డబ్బుతో సంబంధం అయిపోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ.
0: మనీ మనీ కమ్స్ అండ్ గోస్.
1: What is money? Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: ఈ మొరాలిటీని మీరు పెంచుకోండి.
1: Therefore, develop morality.
0: ఈ మొరాలిటీని పెంచుకున్నప్పుడే మీరు మానవులుగా తయారవుతారు.
1: When once you develop this morality, you can be a true human.
0: ఇది కేరళ లోపల మనం ఎంతైనా సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: This has to be attained, achieved in the state of Kerala.
0: Kerala lo ee morality chaala baaga penchukuntunnaru.
1: In Kerala there is very high standard of morality.
0: Vaaduku mani aasha kuda undi. Mani aasha kuda lekapoledu.
1: No doubt they do want money also.
0: Kaani itara countries kante chaala takkuva.
1: But this desire for too much of money is comparatively less in Kerala.
0: Kanuka ee vidhamainatundi yokka manchitanaanni manam nechukoni manchiga manam bratiki manchi peru sampadinchukovali.
1: Therefore we have to learn all the goodness from them and we should follow them, act accordingly and get a good name.
0: Ee good name nunchi god name povali.
1: You reach that state starting with this good name to god name.
0: అయితే మొట్టమొదట మనము ఫుడ్ ను చక్కగా చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
0: గుడ్ ఫుడ్ వల్ల గుడ్ హెడ్ వస్తుంది.
1: వెన్ వన్స్ యూ పార్టే గుడ్ ఫుడ్ యూ డెవలప్ గుడ్ హెడ్.
0: గుడ్ హెడ్ నుంచి గుడ్ గాడ్.
1: ఫ్రమ్ దట్ గుడ్ హెడ్ యూ రీచ్ గుడ్ గాడ్.
0: నువ్వు గుడ్ గాడ్ ని సంపాదించాలంటే గుడ్ ఫుడ్ ఉండాల.
1: టు అటైన్ ద గుడ్ గాడ్ హెడ్
0: ఎక్కడ చూసిన పొల్యూషన్.
1: టుడే యూఆర్ పార్టేకింగ్ పొల్యూటెడ్ ఫుడ్.
0: గాలి పొల్యూటెడ్,
1: ఎయిర్ పొల్యూషన్,
0: వాటర్ పొల్యూషన్,
1: వాటర్ పొల్యూషన్,
0: ఫుడ్ పొల్యూషన్,
1: ఫుడ్ పొల్యూషన్,
0: హ్యాండ్ పొల్యూషన్, హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్
1: హ్యాండ్ పొల్యూషన్,
0: అన్ని పొల్యూషన్ గానే ఉంటుంది అది.
1: ఆల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కానీ దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి తగిన సాధన చేయటమే భగవత్ ప్రేరణ.
1: It's God who prompts you from within to purify all that is polluted around.
0: Kalukane ee purification chesukunappude nu sariyindi manavulaga tayaramavutavu.
1: When once you attain this state of purification you can be a true human.
0: Ee purity ni manam sampadinchinappude,
1: then once you attain purity
0: divinity ga martham.
1: You transform yourself into divinity.
0: Ee purity ni manam యూనిటీగా మార్చుకోవాలి.
1: దిస్ ప్యూరిటీ హాస్ గాట్ టు బి కన్వర్టెడ్ ఇంటు యూనిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: దేర్ఫోర్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: ఈ మూడింటి కూడా మర్చిపోకుండా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు ట్రెజర్ దీస్ త్రీ వాల్యుబుల్స్ విత్ ఇన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత వచ్చినప్పుడే మన దేశము, మన భావము అంతా చక్కబడిపోతుంది.
1: When once we develop these sacred qualities and lead a sacred life, our feelings should be sacred.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఎంతయో పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమిగా ఉండేటువంటి.
1: Bharat has been the land of purity, land of sacrifice and land of spirituality.

0: కానీ ఈనాడు చాలా భోగంగా మారిపోతున్నది.
1: టుడే భారత్ హాస్ బికమ్ ల్యాండ్ ఆఫ్ భోగ, ద ల్యాండ్ ఆఫ్ ప్లెజర్.
0: త్యాగం కావాలి.
1: ఇట్ ఇస్ త్యాగ దట్ ఇస్ సాక్రిఫైస్ నెసెసరీ.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సాక్రిఫైస్?
0: ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలను అంత వదిలి కాదు.
1: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
0: త్యాగం మీన్స్ నీ యొక్క కామ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని త్యాగం చేయాలి.
1: త్యాగ సాక్రిఫైస్ మీనింగ్ సాక్రిఫైసింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్, ద డిజైర్స్.
0: ఆ పిచ్చి డిజైర్స్ ని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్టెన్స్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ మ్యాడ్ డిజైర్స్.
0: అప్పుడే మన హృదయము తెల్లటి వస్త్రంగా తయారవుతుంది.
1: దెన్ అవర్ హార్ట్ వుడ్ బి యాజ్ బ్రైట్ యాజ్ వైట్ క్లాత్.
0: అప్పుడు వైట్ క్లాత్ గా తయారైనప్పుడే,
1: అండ్ వన్స్ ఇట్ ఇస్ వైట్ క్లాత్ బ్రైట్,
0: అప్పుడే భగవంతుడు దీన్ని లైక్ చేస్తుంటాడు.
1: Then God will start liking this brightness.
0: భగవంతుడు ఏ దానిని ఆశించడు.
1: God doesn't expect anything from you.
0: అతనికి ఎట్టి ఆశలు లేవు.
1: He has no desire at all.
0: కానీ అన్ని ఆశలు మీవి.
1: All desires belong to you.
0: కనుక ఈ డిజైర్స్ మీరు మంచిగా మార్చుకుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు.
1: Transform all your desires into noble desires, great desires. Then God will bless you.
0: అప్పుడే మీ మనశ్శాంతి, మీ కుటుంబ శాంతి, మీ దేశ శాంతి, మీ సమాజ శాంతి అన్ని కలుగుతాయి.
1: Then only you live in peace. Your family will be in peace. The country will be in peace. The whole world will live in peace.
0: Peace.
1: Peace.
0: కనుక అన్నింటికంటే కూడాను మనము వ్యక్తిగతమైన ప్రతి ఒక్క మన కుటుంబం శాంతిని చూసుకోవాలి.
1: Therefore to begin with, you have to maintain peace within the family.
0: తర్వాత మన యొక్క బంధుమిత్రులు ప్రేమించుకోవాలి.
1: Then we should extend, expand to the near India, the relation.
0: తర్వాత సొసైటీ చూడాలి.
1: Then we have to think of the society.
0: ఈ సొసైటీ ఇంత బాగా పడినప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then society advances, progresses, the whole country would prosper.
0: కనుక మీరు దేశం యొక్క శాంతి కావాలనుకుంటే మొట్టమొదటి వ్యక్తి శాంతి కావాలి.
1: Therefore if you want peace in this country,
0: individual
1: should live in peace.
0: Individual peace vachinappude,
1: when there is individual peace,
0: world peace vastundi.
1: There will be world peace.
0: Kaka individual peace lekapothe world peace etto vastundi.
1: Without individual peace, how do you expect peace in the world?
0: Kaka vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: andaru kudanu ee desham yokka shantini korani.
1: Bhagavan wants you to pray for the peace, desire for the peace of the world.
0: మన భారతదేశం యొక్క పరిస్థితి ఎంతో గొప్పది.
1: భారత్ ఇస్ గ్రేట్.
0: ప్రాచీన కాలం నుంచి కూడాను ఈ యొక్క శాంతి కోసమని పాటుపడుతూ వచ్చింది.
1: ఇట్ ఇస్ దిస్ కంట్రీ దట్ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫార్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ ఈనాడు ఈ యొక్క ఇంగ్లీష్ భాషను బయలుదేరటం వల్ల ఈ వ్యామోహం చేత ఈ పీస్ అనేటువంటి అంత పీసెస్ గా మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నిజం. There is no peace, but we have only pieces.
0: Kaluka manamu ee pieces kaakunda peace ga undali.
1: We should not come down to level of pieces, but we should
0: ee bhashnaina nechukondi.
1: You may learn any language,
0: kaani hrudayamlo maatram peace undali.
1: But peace in your heart is most essential.
0: Nee manasu eppudu kuda navutu navutu navutu navutu aanandanga kalpali.
1: You should be happy mentally. You should be joyful. You should lead your life in smiles.
0: Elanti paristhiti endukudanu meer cast out face veyakuddu.
1: Under any circumstances you should never bear castor oil face.
0: Navutu navutu undala.
1: You should always smile, smile, smile all the way.
0: Manchustetapriki chuchina vaaru kuda navvalu.
1: Those that you meet, they should also start smiling.
0: Kaluka manu navvi itharu navvinchali.
1: So you should smile and make others smile along with you.
0: మనం ఆనందంగా ఉండి ఇతరులకు ఆనందపరచాలి.
1: You should be happy and make others happy.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క చక్కని గుణములు ఆనాడు భారతదేశంలో ఎంతనో కేరళలో సాధిస్తూ వచ్చారు.
1: These are very good qualities which were attained, achieved by the people of Kerala in those days.
0: ఇప్పుడు కూడా తక్కువేం లేదు.
1: Even now, there are many people who are working in this direction.
0: కానీ ఆర్థిక పరిస్థితిలో కొంతవరకు తగ్గి ఉంటుంది.
1: But in respect of economy, there is little decline in the standard.
0: కానీ హృదయం మాత్రం చాలా విశాలంగానే ఉంటుంది అది.
1: బట్ దే ఆర్ ఆల్ బ్రాడ్ మైండెడ్.
0: ఈ బ్రాడ్ మైండ్ నుంచి మనం ఎంతైనా మనం సాధించాలి.
1: విత్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఓణం అనేటువంటిది
1: దిస్ ఓణం
0: కేవలము బ్రాడ్ మైండ్ ను సంపాదించే నిమిత్తమై ఏర్పడినటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ సెలబ్రేషన్ ఆఫ్ ఓణం మెంట్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్.
0: మనమంతా కుటుంబంగా ఆనందంగా ఉంటుంటే బయట కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.
1: వెన్ వి ఆర్ ఆల్ హ్యాపీ యాజ్ ఎ ఫ్యామిలీ, all the rest of the people in the vicinity would also be happy.
0: Kabatti andaru kuda happy ga untaru.
1: All will be happy then.
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Kalu danto mi sadhinchandi.
1: With that union with God you can achieve anything.
0: Anduvalla meeri naadu andaru kuda premato utsahamto andaru kalisi melisi hello hello hello hello hello andaru kalisi melisi undali.
1: On this day of Onam, with all the love and affection intimacy, you should greet each other, hello, and lead the life in harmony, unity.
0: Goodbye, goodbye, goodbye, goodbye. Cheppi, meeku pothu undakoddu.
1: Don't say goodbye and get away from the company.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Goodbye cheppakoddu.
1: Never say goodbye.
0: The good boy, good boy, good boy.
1: Not goodbye, but you should be a good boy.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు పోషించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ క్వాలిటీ, దట్ హైట్స్ ఆఫ్ గుడ్నెస్, సేక్రెడ్నెస్.
0: కానీ ఇంకా కార్యక్రమం ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సమ్ ప్రోగ్రామ్ స్టిల్ లెఫ్ట్.
0: కానీ ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బాధించకూడదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు టేక్ యువర్ టైం.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మనం టైం వేస్ట్ చేస్తుంది.
1: సో నెవర్ వేస్ట్ టైం.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 16th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 21st ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ డీల్స్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత, విచ్ ఇస్ సాంఖ్య యోగ, ద చాప్టర్ ఆన్ జ్ఞాన ఆర్ విజ్డమ్, బై అండర్స్టాండింగ్ విచ్ as he says one can understand the entire essence of Gita easily. Sai Bhagwan Vacha.
1: Sankhyam anaga jnanam. Sankhyam actually means wisdom. Ee jnana vicharane yandu anatma vastulanu lekkinchutalo ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్ వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ who recognized the weakness and the fear of Arjuna, kalvasa vidam ani oka vidamainatundi visugutho Arjunani vimarsinchadu. He admonished Arjuna with the word kalvasa vidam very vehemently. Kalvasa anaga తిరిగితనమని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్ముషవదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకములకు ఈ తిరిగితనములకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కృపణుడి యొక్క భావమే కార్పణ్యం. కార్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునకు అంత సరి అనేటువంటివి కావు.
2: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
1: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
2: ది రీజన్ ఈజ్ అర్జున ఈజ్ నాట్ ఎ మైసర్
1: లేక దరిద్రుడు కాదు.
2: హీఈస్ నాట్ ఈవెన్ ఎ పవర్టీ స్ట్రికెన్ వన్.
1: కనుక ఈ లోభి అనేటువంటి యొక్క అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుడుకు సరైన సంబంధమైనటువంటి కాదు.
2: ది వర్డ్ ఏ వైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్.
1: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ that he is an ignorant person.
1: Ajnaniga undatam chetane ee dukkha mohamulu adani munchettunnadi.
2: Because he was ignorant, he was drenched in grief and timidity.
1: Samyogamto yerpadeyukuntane moham.
2: Moham is associated with attachment.
1: Viyogamto sambhavinchetunnade dukkham.
2: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
1: జీవితము సంయోగ వియోగ సంకర్షణాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరిన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యలో చేరినటువంటి భారతీయ యుద్ధం.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
1: It is Sandhi Stanam.
2: It was a point of Sandhi.
1: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
2: Sandhi refers to a time when two different times joined together.
1: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
1: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
1: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
1: ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్యయోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
1: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
1: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రిఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రిఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
1: ఈ ఇరువురికి మధ్య ఏ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
2: The question and answer and the arguments began between these two persons.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: The main reason is Arjuna is associated with body consciousness.
1: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం అనే కృతిది కేవలము జడంతో కూడినటువంటి.
2: The principle of body is associated with inertness.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: This is only a ఉపాధి which a jiva has put on.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: This will be compared to something like a cloth.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనం విచారించవలసినటువంటి విషయం.
2: వీ హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
1: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లోత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this could be left.
1: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man before old age itself, if people die, would it, could amount to leaving the new clothes itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టే ఎట్లనుకోవడానికి వీలవుతుంది.
2: Suppose a body of 20 years leaves this and how can you just describe this particular one as a worn out cloth?
1: ఇది కొత్త వస్త్రమే.
2: This is a new cloth.
1: ఇది మన దృష్టిలో.
2: This is in our view.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: Krishna has offered a beautiful example to illustrate this.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a shirt, a piece of shirting cloth.
1: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
2: We have brought it and kept it in a bag.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
2: After 5 or 6 years, you, when you were just putting the clothes away, you came across this particular piece.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. మరియు నేను ఫలాన సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
2: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: యు వోర్ దట్ న్యూ షర్ట్.
1: ఇది మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: హీ కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హీ బెంట్ ఎ లిటిల్ స్టీప్ పెంచి ది బ్యాక్ షర్ట్ వాస్ టోర్న్.
1: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయినే అని మనం విచారిస్తాం.
2: యూ మే బి థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్న్.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
2: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్డ్ ఆన్ న్యూ.
1: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
2: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ ఆన్ న్యూ.
1: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
2: బట్ the cloth was from old stock.
1: Adhe reethiga oka shariranni dharinchadamu deenito kotta vayasu pechukovadamu idi kottadiga manaku anipistundi.
2: Wearing a body and spending a little while, if you look, that is a new body.
1: Kani ee jeevitham yokka idi chaala paatha.
2: But see, actually it was the of old time.
1: Idi janmantramto janmantramulu yendu kodukundi ee yokka vaya pramanam anusaristhune vastundi.
2: This has come down from birth after birth, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: One more small example for this.
1: ఒక పెద్ద మనిషి,
2: quite a grown up person,
1: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
2: Another youth, there are these two people.
1: మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
2: The youth, who is in his 25th year, has struck 25 times on a stone.
1: 20 times on a stone. Kani aa rai pagalaledu.
2: But that did not break.
1: Kani kasturi kyanu vayana vachi, rendu sutriye kattavesadu, adi pagalipoyindi.
2: A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
1: 20 సంవత్సరంలో యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటప్పటికే పగిలిపోయింది. ఇది నెక్స్ట్ యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: We are counting only the 2 strokes which are given by
1: ఈ 2 దెబ్బలకే అది తగిలిందని మనం భావిస్తున్నాము.
2: We think that it has given away only for 2 strokes.
1: కాదు, 22 దెబ్బలకు అది తగిలింది.
2: But it has given away for 22 strokes.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోరమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయస్ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
1: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: These bodies will come to ruin and this has happened for a number of ages and number of births and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatundi e vidhanga kudu jeevinchipothayi.
2: These are worn out and suddenly they will be ruined.
1: Iti iti shariraha annadu.
2: This body is one which comes with
1: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
2: దిస్ ఇస్ ది వర్మ్ ఆఫ్ దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు వృద్ధగా పుడుతుంది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్ ఇట్ బోర్న్ హ్యాస్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ.
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు అన్నాడు.
2: దిస్ ఈస్ full of changes and an inert thing.
1: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: వన్ మే గెట్ ఇట్ అవుట్ వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ ఇస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్ట్.
1: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
2: Can you wind the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణము ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుంది.
2: Just because these hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
1: దైవపు యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడాను నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లో పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
2: Then the next question is, well, this body is growing, watch can only working.
1: ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
2: If this is inert, how can it grow? Inert things do not grow.
1: ఇచ్చివాడ నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
2: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యూ స్టాప్ గివింగ్,
1: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుండాలి.
2: వీఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగా ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి
2: గ్రోయింగ్, యూ కెనాట్ సే దట్ ఇట్ హాస్ లైఫ్. సిమిలర్లీ దిస్ బాడీ జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ గ్రోయింగ్ యూ కెనాట్ సే దట్ ఇట్.
1: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
2: ది బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ డివినిటీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంలో తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటారు.
2: Can you call Arjuna as an ignorant person? It looks as though there is no meaning.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశక్త విద్యలు ఎందు అగ్రగణ్యుడే, కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
1: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka talamunu okkokka margam lopala darini specialize chestuntaru.
2: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్, హి డజంట్ హావ్ ఇట్.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
1: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shaktini abhivruddhiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc., they may be developing their own
1: character. Manam ponakkaledu mana institute nande aneka mandi tapatap untuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: Okaru physics lokala chaala agyavistaru nandu.
2: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
2: The other person might be in chemistry.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: The third person might be in mathematics.
1: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
2: The other person in biology.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా తారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు.
2: Some people will have invested all their capacities in learning Veda and achieve
1: Vedamunu vallinchita lopala mana kama avadaniki paati meeti marokati ledu.
2: In narrating or in pronouncing this Veda, our kama avadani is unique. There is no one equal to him.
1: Vedamulo maha paandityam teesukunnadu, unnata sthayini andukunnadu.
2: He has achieved extraordinary scholarship in Veda. అంటే
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు అంటే కృష్ణుడు భార్య అంటాడు.
2: బట్ ఇన్ ది ఓన్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికమును అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ ఓన్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఎత్తినటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: అదే విధముగానే అర్జునుడు అస్త్ర శస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానమును అందుకున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆర్చర్.
1: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
2: ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
1: అన్ని రంగములు ఎందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ దట్ ఇస్
1: అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
2: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వమునకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెంట్ అండ్ ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: Krishna taught Arjuna, consider this body as your own. Discharge your duty.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
2: He said, first place, kill the attachment. You are having body consciousness.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
2: This attachment is rather dangerous.
1: విద్యా నిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: It destroys all capacity of discrimination.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
2: Some of this attachment, it would not be able to understand anything at all.
1: ఒక చిన్న కథ,
2: one small story.
1: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాపవశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: Unfortunately, at once upon a time, Devendra was to be formed as a fifth on earth.
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పద్దెగా పుట్టి ఒక బురద లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు.
2: Being born as a pig, he was spending all his time in washing water.
1: ఈ బురద లోపలనే తానొక భార్యతో ఇద్దరితో కాపురం చేస్తున్నాడు.
2: He was living a family life in this muddy water in Arad.
1: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
2: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ సీ దేవేంద్ర.
1: నారదుడికి జాలి కలిగింది.
2: హి టుక్ పిటీ అపాన్ హిమ్.
1: అక్కడికి తిరిగి తెలి, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్? ఐ కెన్ యూ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు
2: నారదుడు.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుండాలి. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ యువర్ జస్ట్ టెలింగ్ నారద, వై ఆర్ యూ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్?
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండ దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుపడినటువంటి దేవేంద్రుడు కట్టె కనపడికి దేవలోకం కూడా తీసుకెళ్తుంది.
2: దేవేంద్ర, అండర్ ది స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్, డిడ్ నాట్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్, హి వుడ్ నాట్
1: ఈవెన్ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకునే వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక నేను మొట్టమొదట అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
2: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
1: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
2: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
1: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchakam cheta ivi sakkamuga thanu chesukoledu, nirvartinchaledu.
2: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Kanukane deeni yokka keelakamu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
2: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
1: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణము చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు, దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరి అయినటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
2: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems and real difficulties come.
1: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
2: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatvanti yokka Sriranga pattanam cherukunnadu.
2: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
1: Akka Sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
2: In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: A particular pandit was speaking and expounding Bhagavad-gita.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, వీరు ఆరగించటము జరుగుతూ ఉంటారు.
2: This pandit was reading Bhagavad-gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
1: ఏదో ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
2: One particular disciple was found sitting in a corner shedding tears profusely.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: ఈ Bhagavad Gita పుస్తకాన్ని అత్తం నందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
2: people who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
3: ఒక మూలలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారులు కారుతున్నాయి.
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్. హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
3: ఇది కనిపెట్టాడు చైతన్య.
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ చేసి
3: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
2: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
3: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని, వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
3: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
3: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
3: కృష్ణుడిలో ప్రవేశించాడు.
2: He has entered into principle.
3: కృష్ణ ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
2: He has been traveling in the principle.
3: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
2: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
3: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
2: He is experiencing all that.
3: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ experiencing that is greater than merely listening and repeating.
3: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
2: Even now, when it is being expounded, some people go on writing something in the books. And some people will be having their books. And if you come to...
3: Nijamuga hudiyanni chertatakinatunti vaadu, chertavalsinatunti vaadu, ee vratapothallo praveshinchadu.
2: The one who wants to get his heart, he completely exposed to the...
3: Ee bahyamainatunti yokka bhakti ga untundadu gaani, idi bhavamuto koodinatunti bhakti ga untundadu.
2: It is a devotion which is external, not a devotion which is full of feeling.
3: Okkatena manam aacharanalo pettite chaalu gaani, nooru raasukoni prayojanam enti.
2: Even if you practice one, it will be more than enough. What is the use of taking down 100?
3: పుస్తకంలో ఉన్న శ్లోకమంత మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
2: If you only fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use?
3: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
2: Whatever you hear, print them on your heart.
3: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
2: Even if one can stay in the heart, that is good enough.
3: Anduvalle monna cheppanu tala okati hrudayam okati.
2: That's why the other day Swami said head is one entity, one article, and heart is another.
3: Panditya mutona oka prabhedittonanu vidyatonanu talan nippukunde danikatte premato hrudayanni nippukomannaru.
2: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
3: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
2: Therefore, Arjuna, there is no meaning in your grieving బేస్డ్ అపాన్ ది బాడీలీ అటాచ్మెంట్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యు ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
3: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ ఎక్స్పోన్డింగ్.
3: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూర్ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
3: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
2: అశోచ్యం అన్యశోచః
3: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నాడు.
2: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
3: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
2: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
3: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండదు నీ హృదయం.
2: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
3: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
3: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: మొదటిది వాసన.
2: వన్ ఈస్ వాసన.
3: రెండవది అగ్ని.
2: సెకండ్ ఈస్ ఫైర్.
3: మూడవది రుణము.
2: థర్డ్ వన్ ఈస్ డెత్.
3: నాలుగవది రోగము.
2: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
3: ఐదవది ద్వేషము.
2: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
3: ఆరోది రాగము.
2: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
3: ఏడవది విచారము.
2: సెవెంత్ ఈస్ వరీ.
3: ఎనిమిదవది విషము.
2: ఎయిత్ ఈస్ పాయిజన్.
3: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
2: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
3: రిఫ్రెష్ ఫ్రమ్ సారో. అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. Fire is extinguished almost excepting for a small force of it.
3: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
2: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
3: కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు.
2: Therefore, there should not be any remnant of it.
3: రోగం అంతా నయమైపోయింది.
2: This is almost cured.
3: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
2: There is a little on the legs.
3: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరుకుంటచ్చు.
2: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ బికమ్.
3: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
3: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
2: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
3: అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
2: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దేర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
3: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయట.
2: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
3: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
2: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
3: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
3: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
2: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
2: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యు.
3: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
3: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
2: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
3: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం. భగవద్గీత లోపల సాంఖ్యయోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్యయోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
3: ఈ

0: పూర్తిగా అందించటమే భగవద్గీత పూర్తిగా అందించిన వారం అవుతాం.
1: Therefore, we'll have to stand by stand and spend if need be 2 or 3 days in understanding from the core of our heart, and thus if we do it, if we completely understand Sankhya Yoga, we'll have understood Bhagavad Gita in full.
0: Okkokka padanni kudanu okkokka ratnanga manam bhavinchali.
1: Each word in the slokam will have to be considered as a gem.
0: దీనిని తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్
0: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
2: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: One may be an expert and a scholar in all the six sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: Basing on the propagation and the teaching of the culture of Bharat, since ancient times, people have been pursuing various paths in spirituality.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: మొదటిది సత్యవతి ఆరాధన.
0: The first one is form of worship called సత్యవతి.
1: రెండవది అంగవతి.
0: The second form అంగవతి.
1: మూడవది నిదానవతి.
0: Third one నిదానవతి.
1: నాలుగవది ప్రధానమతి.
0: The fourth one ప్రధానవతి.
1: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
0: The first form of worship is సత్యవతి.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు, పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో, అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called సత్యవతి wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishnu Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishrasinchi Aradhana Salaptuu Vacharu.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinini marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi శబ్దం అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమునకులను ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ద స్పేస్ అండ్ ద ఎర్త్, ద విండ్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాస్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుకని ఈ విధంగా పంచభూతములను కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయ వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాన దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign, and if we worship basing on that form of our own
1: kodandapani ante ramulu ani oka artham
0: kodandapani means rama
1: jata jhutamulu darinchi gangana sirasu pai ninchukunnatunti vaadunte idanu ishwarudu ani oka artham
0: the one with the four locks and ganga the ganges above is lord shiva
1: sankta chakra gada padmamulu darinchinatunti vaadu vishnu ani
0: the one with counts the maze and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu muralanu chebattinatunti vaadu krishnudu ani
0: the one with peacock feather and flute is lord krishna
1: veena vaani anetunti saraswati ani
0: saraswati has veena
1: ee vidhanga okkokari vaari oka chihnamunu puraskarinchukoni aaradhanu salputu vacheetunti vaaru
0: all the different deities are worshiped basing on the insignia they have
1: ee vidhanga konni chihnamulu maatrame dharinchi తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా
1: ఒకటి రూపమని రెండవది నామమని
0: వన్ ఇస్ ద ఫార్మ్ ది అదర్ ఇస్ ద నేమ్
1: ఈ రూపనామం ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు
0: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్
1: ఈ రూపనామం రెండు కూడా నువ్వు ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది
0: అన్లెస్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్ యు డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్
1: ఇది చూడండి ఇది ఒక మ్యాచ్ బాక్స్
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము ఇది నామము
0: This is the form and this is the
1: name. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమునకును రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే
0: The same power is present in both.
1: ఈ రూపమునందున్నది నామందున్నది కూడా ఒకే శక్తియే
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది
0: And therefore it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్
1: నిదానవతి అనేటువంటిది మరొకటి
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తను
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వే

0: సరైనదా.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ టు
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: ఉపాసన లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఎయిమ్ ఆర్ గోల్.
1: ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: ఆస్పిరెంట్స్ దెన్ ఫాలో ద కల్చర్ ఆఫ్ భారత్, అడ్హియర్ టు ఆల్ ద ప్రొసీజర్ లైడ్ అవుట్ ఇన్ వేద అండ్ కుడ్ అటైన్ డివినిటీ.
1: కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ నోన్ టు మోడర్న్ యూత్.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ స్టోన్ ఏ గాడ్?
1: చెట్లు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ ఏ ట్రీ
1: ఏ గాడ్? దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ యాంట్ హిల్ డివైన్?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: హౌ కెన్ యూ కన్సిడర్ అనిమల్ గాడ్?
1: ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all? God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటం ఉంటుంది.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుందని, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటి యందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటి యందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: బట్ మోడర్న్ యూత్ కన్సిడర్ దట్ ది హోల్ యూనివర్స్ ఈస్ ఫిల్డ్ విత్ సైన్స్.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: వాట్ ఇస్ దిస్ సైన్స్?
1: ఈ సైన్స్ లో ఉండేంత అమాయకత్వము, అజ్ఞానము మరొక దాని ఎందు లేదు.
0: ద సైన్స్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పక్షుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటది.
0: ది రియాలిటీ విల్ ఆల్వేస్ బి అకంపనీడ్ బై ఎ షాడో.
1: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
0: విత్ దిస్ కాంట్రడిక్టరీ ఐడియా

0: the faith develops.
1: కనుకనే ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటారు.
0: సో ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: A boy just now prayed to Bhagwan, God blesses that strong faith.
1: ఇది చాలా అమాయకత్వం.
0: It's one of innocence.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: Faith cannot be developed by anyone.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: You find the faith along with your birth.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare.
1: Faith in yourself and faith in God.
0: Therefore faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
0: First have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: కనుక దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి రెండు పూర్ణమే.
0: Basing on this it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడాను ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడాను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per Vedic injunctions and teachings, we have so many traditions.
1: ప్రతి దాని యందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామము కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They have full faith that there is no material, there is no object in this world, there is no name in this world without anything. రూపములేని
1: నామము ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది వాదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
1: గగన పుష్పములు అంటారు.
0: దే సే గగన పుష్ప ద ఫ్లవర్.
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపము లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యూ గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: In this apparent ancient world, you may find different names and forms.
1: Aithe eka prabhuku aneka naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni aneka roopamlo teenu kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatundi anekanga srushtinchukoni
0: one manifests into many.
1: Anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గం ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ విల్ హెల్ప్ అస్ టు రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనాయి.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: This is one.
1: ఇది నైన్.
0: This is nine.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనే నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే 9.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of
1: 9. 1 లేకపోతే 9 ఎక్కడ నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero. That's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమి లేదు.
0: If you forget God, well, there is no existence.
1: భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనాది కాలం నుండి కూడా ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటి ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only after spiritual practices naturally you can
1: accomplish. పాటు పాడుతు ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ చీప్ అయిపోతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ చూయింగ్ స్టార్ట్ ఈటింగ్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ రిపీటెడ్లీ, యు నేచురల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is that you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారు తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందుకు ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To consider divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటి మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇట్స్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా, లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయములు ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Mundugane Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesappatiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kudunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however,
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యు కన్సిడర్ ఐడల్ యాజ్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి, అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: కానీ ఈ శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే, కానీ అది ఇది రెండు ఒకటే మేము.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: అహం బ్రహ్మాస్మి, మేము అదే.
0: అహం బ్రహ్మాస్మి, we are that.
1: కానీ మనమే మనమే. ఈ ప్రాపంచమైనటువంటి యొక్క గుర్తుల చేతను, ఈ ప్రాకృతమైనటువంటి ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము, విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై, వీ ఫ్రాగ్మెంట్, వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషములే కాని శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష, ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: His brother, Chagaraja's brother, has thrown out the idol of Rama.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: There is one reason behind.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిరుబండారమంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started.

0: ఓ రామ, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: హి వాస్
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: వెన్ వన్ హ్యాస్ దట్ ఫెయిత్ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ.
1: ఎవడైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ విల్ సే కమ్ ఆన్.
1: ఓల్డ్ ఫ్రెండ్
0: విల్ ఆస్కింగ్ కమ్ ఆన్.
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాము.
0: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్.
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు అందిస్తాము న్యూ ఫ్రెండ్స్ కు.
0: యూ ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టెసీస్ టు న్యూ ఫ్రెండ్.
1: వాడికి ఒక సోఫా ఇస్తాము, వాడికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము.
0: యూ మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా.
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం.
0: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యూ గో ఆన్
1: క్వశ్చన్. ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
0: వెన్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్ యూ సే వాట్ ఆర్ యూ డూయింగ్, వై హావ్ యూ కమ్ హియర్.
1: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది.
0: This is the kind of relationship that Chagaraja had.
1: Chagaraja ku Ramulu old friend.
0: Rama is an old friend of Chagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లా.
0: హీ ఆస్క్డ్ హిమ్ కమ్ హోమ్, హీ అడ్రెస్డ్ హిమ్ సిమిలర్ నంబర్.
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Nenendu pedakudura akkada kuda rani.
0: There in another song him also he said, where shall I search for you?
1: Brochutaku evarunnaru nannu brochutaku evarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka tyagaraju ఆ రాముడు అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: హీ ట్రీటెడ్ హిమ్ ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: సో ద టైటిల్ మానవ
1: మా కాదు,
0: మా నో
1: నవ కొత్తది కాదు,
0: నవ న్యూ.
1: నేను కొత్త వాడిని కాదు, పాతవాడిని, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని.
0: I am not new, I am your old friend.
1: Kanukane ee vidhanga bhagavantuni manam kotta vaaniga manam teesukokoodu.
0: We should not take God new.
1: Anadi anantamu aprameyamu aneetundidanta bhagavantuni yokka peru.
0: God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: Aprameyudu etti pramaanam anukunnu chikkanaatundi vaadu.
0: He is beyond all measure. Aprameya
1: kaani lokam lopala pratyaksha pramaanamu anumana pramaanamu ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణాలు కొన్ని ఏ ప్రమాణం కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హిస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: However much you may know, but still you have got to know much more.
1: ఇంతవరకు నువ్వు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: There are none in this world who has known the divinity in full.
1: ఒకానొక తపస్వి,
0: one of penance,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: In order to know and experience God, he caused his eyes in silence. God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: He asked, grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: హీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఫార్మ్లెస్.
1: అలక్ష్యం చేశారు.
0: హీ జస్ట్ నెగ్లెక్టెడ్ ద
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: బట్ హీ వాంటెడ్ దట్ ఇండైరెక్ట్ మానిఫెస్టేషన్.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ రిటర్న్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ మంత్.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: దిస్ సెలబెట్ ఓపెన్ హిస్ ఐస్.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: అండ్ ఆస్క్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్.
1: ఆ తెలుసుకున్నాను నాయనా.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: హి సెడ్ ఐ హావ్ నోన్ హాఫ్ టు ది ఎక్స్టెంట్ ఐ ఓపెన్ మై ఐస్.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: హి సెడ్ నో ఇన్ ఫుల్ అండ్ హి రిటర్న్ వెన్ బ్యాక్.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: ఆఫ్టర్ మంత్ హి రీఅపియర్డ్.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: అండ్ ది సన్యాసి ఓపెన్ హిస్ ఐస్ కంప్లీట్లీ.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: హి సెడ్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్.
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్ట తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుని వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతునికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are
1: you Shiva Madhava or Madhava?
0: How am I to decide?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫామ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై? కనుకనే
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యూ రిజెక్ట్ ఆర్ డినాయ్ ఇట్ అమెంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు అన్ని శత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తనది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not
1: kanaka bhagavantu nandu anta vishwasam gaadamainatundi pettukovali kani okari icchedi kani puchukunedi kani kaadu idi.
0: We should have such a strong faith, it cannot be gifted nor
1: ni maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray swami give us the grant of
1: that. Ee vyaparanga ichi puchukodaniki.
0: It is not any business transaction has to be given in our.
1: Ive pinchukovali danni.
0: You have to develop yourself.
1: Ni aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీ ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అది నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమ పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యూ హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్.
1: ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులు అంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియన్ సెయింట్స్ టియర్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఈస్ దేర్.
0: యూ సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే.
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny me?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని determination, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, PPP.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity. రెండోది patience.
0: Second patience.
1: మూడోది perseverance.
0: Third one perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you will certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచి దీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish
1: good. దీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యు నీడ్ డిటర్మినేషన్.
1: యు
0: మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇన్ చెన్నై.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫర్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: శ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫేత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కరెక్ట్ కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కానా మనము దేని ఎందైనా కూడా దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path.
1: ఏదో బజారులో పోయి వాడంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: నో వన్ విల్ బిలీవ్ గాడ్ నౌ.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: దే రీడ్ ఆల్ మ్యాడ్ నవల్స్, డర్టీ నవల్స్.
1: ఈ అంతేకాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: దే బిలీవ్ న్యూస్ పేపర్.
1: ఏదో ఊరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: ఇఫ్ ఎన్ అస్ట్రాలజర్ టెల్స్ యు సంథింగ్ యు విల్ బిలీవ్.
1: ఇంకా కొంతమంది తయారై చూస్తున్నారు ఇప్పుడు.
0: దేర్ ఆర్ సమ్ మోర్ ఫెలోస్ నౌ.
1: సాయిబాబా మాకంత శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: దేర్ ఆర్ సమ్ యూస్లెస్ ఫెలోస్ హూ టేక్ అపాన్ ది ఫామ్ అండ్ గ్రో ద హెయిర్ ఫుల్ ఆన్ ద డ్రెస్ బాబా. ఫూలిష్ ఫెలోస్ నెంబర్ వన్ టైప్.
1: సాయిబాబా ఇచ్చే శక్తులు కాదు, పుచ్చుకునే శక్తులు కాదు.
0: The power of Sai Baba cannot be given.
1: ఇలాంటి వాటిని అంతా కూడా నమ్మి అనేక మంది చాలా మోసపోతున్నారు.
0: Many people believe such things and are deceived and betrayed.
1: ఇలాంటి దానికి పోకూడదు.
0: We should not go in that way.
1: ఇది ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటిది కాదు.
0: It's neither given nor accepted.
1: మీ యొక్క విశ్వాసంతో మీరు సాధించాలి.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకగా కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే అని దాచాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్ you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: కరెక్ట్. ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: You should have single pointed attention, unwavering faith.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్, భజన్ సింగింగ్.
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: Just sing the glory of God.
1: ప్రేమతో చేయాలి.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నటి దానికి నువ్వు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma who can confer on you your own real capacities.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డియర్ స్టూడెంట్స్,
1: దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: The physical body, the sense organs, the mind and intellect are the vestures worn by each real human being.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: Only when you understand the subtle meaning and the mysteries of the clothes that are worn, the vestures that are worn, you will be able to use them properly and for your own benefit.
1: Meeru pantu, shirtu, banin, kotu, ivanni meeru dharistuntaru.
0: You are wearing pant, shirt, coat, etc.
1: Ye upadhini ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: On the other hand, if you do not know what a shirt is, you are likely to misuse that.
1: ee banin ante emito dinni artham cheskolenatunte varu shirt paina banin veskovachunu.
0: A person who does not understand what a banin is, he may wear it on and over a shirt.
1: ee pant ante emito telinatunte samayalo venukodi mundu mundu venukku dharinchavachunu.
0: A person who does not know what a pant is like may wear in the reverse fashion.
1: Kanuka meeru nityamu dharinchetvanti okka vastramalanu chakkaga gurtinchi dani parijnanam chetana anubhavinchadaniki poonukuntunnaru.
0: Therefore, all those clothes which you wear, you have to understand properly and you have been using them also.
1: Appude aa yokka dustulu సరి అయినటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: దెన్ ఓన్లీ దే గివ్ యూ బ్యూటీ అండ్ ఆల్సో గివ్ యూ జాయ్.
1: అటులని మనము ధరించినటువంటి

0: దేహము.
1: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్. దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ వర్న్
0: బై యు. కేవలము వస్త్రం వంటిది.
1: ఇట్ మే బి కంపేర్డ్ టు సమ్ క్లోథింగ్ విచ్ ఈస్ వర్న్.
0: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
0: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
1: దేహము విచ్ ఈస్ రెఫర్డ్ టు బాడీ ఈస్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
0: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
1: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
0: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
1: నాట్ దట్ వే అలోన్, ఈవెన్ వెన్ యు ఆర్ లివింగ్ దిస్ ఆల్సో గెట్స్ బర్న్ డౌన్.
0: ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బర్న్ డౌన్ బై వరీస్.
0: కనుక ఇది జడస్వరూపమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇనర్ట్.
0: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ డర్ట్.
0: మలినపు కొంప.
1: ఇట్ ఈజ్ ఎ హౌస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఈజ్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ అండర్ గోస్ వేరియస్ మోడిఫికేషన్స్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ మే నాట్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ భవ.
0: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మన మెప్పు దలంప.
1: ఇఫ్ ఓన్లీ యూ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ బికమ్ క్లియర్.
0: మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
1: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
0: Dehamu panchabhautikamu.
1: Physical body is made up of five elements.
0: Dehamu kulaka tappade eppudun.
1: It is going to fall down one day or the other.
0: Dehi niravayundu.
1: The indweller is a permanent one.
0: Ganatimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
1: If only you properly see, there is nothing like birth, death and bondage for the
0: individual. Aa dehiye deva devudu.
1: Truly speaking, the indweller itself is God.
0: Aa deva devulainatundi meeru dharinchinatundide ee deham.
1: You are really such God of gods, and this physical body is only worn by you.
0: Dharinchina dehanni varinchavachchu.
1: You may like the body which is only
0: anubhavinchavachchu.
1: You can enjoy the body.
0: Kaani ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
1: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
1: దేర్ ఈస్ అనదర్ నేమ్ గివెన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
0: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు, అనగా జీర్ణించినటువంటిది, చీరించినటువంటిది ఈ శరీరము.
1: దట్ మీన్స్ దిస్ ఫిజికల్ బాడీ గెట్స్ వర్న్ అవుట్ అండ్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయిడ్.
0: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఎ మాస్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్.
0: కోమలత్వంతో ఆకర్షింపచేస్తుంది.
1: విత్ ఆల్ ఇట్స్ టెండర్నెస్ ఇట్ వుడ్ బి హైలీ అట్రాక్టివ్.
0: క్రమక్రమేణా ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
1: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
1: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
0: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
1: దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఓల్డ్ ఏజ్.
0: వికారత్వాన్ని పొందుతుంది.
1: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
0: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
1: This physical body undergoes many changes.
0: కనుకనే శరీరతే ఇతి శరీరః. జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
1: It has got the name శరీరము because it undergoes so many changes. అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్ ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
0: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ మంతనము.
0: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
1: వై ఇస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఆర్ టెంపుల్?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
1: ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఎ టెంపుల్ బికాస్ ఇట్ ఈస్ హౌసింగ్ గాడ్ ఇన్ సైడ్.
0: మందిరం అనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి?
1: హౌ షుడ్ యూ యూజ్ దిస్ టెంపుల్?
0: ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నిలయం.
1: దిస్ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ అండ్ డివైన్ హౌస్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని సక్రమమైన మార్గంలో పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
1: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కనుకనే సత్కర్మలు సదాచారములు సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్.
0: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్. శరీరమాధ్యం
0: కలు ధర్మ సాధకం.
1: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
0: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
1: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
0: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
1: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టు కూడా సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
1: వెన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ వీ కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ వీ వాంట్.
0: పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది.
1: లెట్ అస్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పెన్.
0: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరి అయిన స్థితిలో పెట్టుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇట్ మస్ట్ బి ఇన్ ఎ ఫిట్ కండిషన్.
0: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీంట్లో ఉంటుండాలి. దీన్ని సరి అయిన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిబ్ ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
0: కత్తి ఒక పనిముట్టు.
1: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఆ కత్తి కూడా సరి అయినటువంటి సూటిగా సరి అయినటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
1: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ ఇట్ కుడ్ బి యూజ్డ్.
0: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరి అయిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
1: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
0: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరి అయిన స్థితిలో ఉంచుకోవాలి.
1: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్ వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
0: ఈ కత్తితో ఫలములో లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
1: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్.
0: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు యందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
1: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
1: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
1: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఈ కాయములో నివసిస్తున్నాను.
1: ఐఆమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయము చే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
1: ది క్వశ్చన్ ఈజ్ ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ. కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ?
0: ఈ కర్మ చేయ తగినదా చేయ తగనిదా అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించుకోవాలి.
1: ఈజ్ దిస్ యాక్షన్ వర్తి ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తి ఆఫ్ బీయింగ్?
0: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
0: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
1: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
0: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
0: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
0: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
1: అనదర్ నేమ్ గివెన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
0: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము. దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
0: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
1: You are the one who has to recognize this physical body as a kshetra.
0: And neevu gurtincheetundi vaadu.
1: You are the one who has to know it.
0: Kanuka neevu deeniki sakshibhootudiga untundali.
1: You have to remain as a witness for this physical body.
0: దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
1: యూ షుడ్ యు బి ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
0: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
0: కాశీని ఒక క్షేత్రము అంటాము.
1: వీ డిస్క్రైబ్ కాశీ
0: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
1: అండ్ బద్రి ఆల్సో
0: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
1: తిరుపతి ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
0: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
1: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
1: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
0: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
0: అదే విధముగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మల యందు ప్రవేశింప చేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
1: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
0: Kshetram ante rendo artham kuda untunnadi.
1: There is one more meaning for this word kshetram.
0: Polamu ani untuntadi rendo artham.
1: A second meaning is field.
0: Ee polamulo manam etti vittanamu naatudumo atti phalame manaku labhistundi.
1: The speciality of a field is whatever seeds you sow, the crop that you get would depend upon the
0: sankalpamulu anetunte vittanamulu naatinappudu satphalam anetunte manaku labhyamavutundi.
1: If you sow good thoughts you get the fruits of good action.
0: Dushankalpamulu anetunte vittanamulu naatinappudu idi manaku oka vidhamante durphalamune manaku labhistuntai.
1: If you sow the evil thoughts you will get the evil fruit.
0: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
1: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ ఇన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
0: లౌకిక ప్రపంచమునందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
1: వెన్ ఎవర్ యూ అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
0: Palani rutuvunandu palani bijamle naatali challali aneetvanti oka idi paddhati untundadi.
1: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
0: Ye kshetramunandu ye pantanu pettali aneetvanti oka neemam kuda untundadi.
1: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా ఆ పొలంలో విత్తనం చల్లడానికి వీలు కాదు.
1: You can't go on sowing these seeds in season and out of season anytime that you like.
0: అది ఒక కాల నిర్ణీతమైనటువంటి ఒక దీనిని కలిగి ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సర్టన్ రూల్స్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలములు లేదు.
1: బట్ ఫర్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద ఫీల్డ్ దేర్ ఇస్ నో సచ్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకూడను దీనిని సాగు చేసేటువంటి యొక్క అనుకూలం కలిగి ఉంటుండాలి.
1: దిస్ ఫీల్డ్ కెన్ బి కల్టివేటెడ్ అండర్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్.
0: రాత్రి పగలు కూడా దీనిని సాగు చేసుకోవచ్చు.
1: త్రూ అవుట్ ద డే అండ్ నైట్ యు కెన్ గో ఆన్ కల్టివేటింగ్ దిస్.
0: వాటి సంబంధమైనటువంటి పొలములు ఎందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ వెన్ యూ సో ద సీడ్స్ యూ మే గెట్ క్రాప్ ఆర్ యూ మే నాట్ గెట్ క్రాప్ ఆల్సో.
0: ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును.
1: యూ మే నాట్ రియలైజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ది ఫీల్డ్స్.
0: ఈ శరీరం అనేటువంటి దీని ఎందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది. ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
1: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
0: నూరు పాళ్ళు పంట పండుతుంది.
1: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
0: ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
1: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై 0.5%.
0: ఇది

0: deeds, you have been able to come to this particular place. And that is certainly depends in
1: turn. Vittanambokataina veraina phalamulu labhinchutati ettu sadhyamagunu.
0: How can the crop be different from the seeds which have sown?
1: Kanuka ee deham aneetundi phalamunandu ye vittanamu naadutunnamo adhe pantane manam anubhavinchavalsi
0: vastundi. You are going to reap the fruits and raise the crop depending upon the seeds which have sown in this physical body.
1: Kanuka panta mana yokka sankalpam paina aadharapadi untundali.
0: The crop depends upon your own thought process.
1: Panta mana yokka karmala paina aadharapadi untundali.
0: The crop also depends upon your own actions.
1: Kanuka yetti sankalpamlo atti panta.
0: Whatever your thoughts be, the actions would also be the same.
1: Kanuka deva mandiramainatundi ee dehamunandu సత్సంకల్పంలోనేటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్.
1: దేహమును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యూ లైక్.
1: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు the good use based upon discrimination.
1: Kanuka manamu ee dehamunu ye vidhanga vinyoginchukovali aneetundi vicharana atyavasaram.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
1: Deenni sadvinyogam gavinchukovalani aashinchetundi varu,
0: the one who aspires to put this body
1: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హావ్ గుడ్ థాట్స్,
1: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గుడ్ ఫ్రూట్,
1: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్.
1: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
1: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
1: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
1: Etti aharamunu manam andukovali, etti aharamunu manam sikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
1: Akali ainappatikini manaku viruddhamainatundi aharanu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type of food.
1: Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Manam oka manta vestamu.
0: We just make a small
1: fire. Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
1: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
1: Inka durgandhato cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
1: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
1: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
1: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
1: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
1: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
1: Etti pantano atti vanta.
0: The food that is prepared depends upon the crop.
1: Etti vantano atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
1: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaliga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
1: Aahara niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
1: Deha shuddhi jalamuto jarugutundi.
0: You can purify the body with water.
1: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
1: కనుక సత్య మార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ ఫార్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహం నందు మత్తు పదార్థములు ఏమాత్రము మనం స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
1: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫిల్
1: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
1: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ వీ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
1: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
1: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
1: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
1: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
1: శబ్ద స్పర్శ రూప రస గంధము.
0: That is the sound, touch,
1: manaku mukku untundali,
0: smell and
1: chevulu untundali,
0: we got nose
1: untundali,
0: we got
1: kannulu untundali,
0: we got eyes,
1: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
1: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
1: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the
1: gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can
1: ఈ విధంగా పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
1: భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: So all the food that you partake through these five sense organs must be sattvic.
1: Kannulato pavitra drishti aneetvanti oka sattvika aharanni bhujinchali.
0: You have to look only at sacred sites through eyes.
1: Ante kaani kannulu unnavu kada ani ishta prakaram manam chudakoodadu.
0: Just because you have got eyes, you cannot go on seeing.
1: Idito aneka pramadamulu kodanu guri kavachchu.
0: It leads you to many dangerous situations.
1: Kanuka pavitramanga bhavamtone ee drishtini manam upayoginchukovali.
0: Fill your vision with sacred thoughts.
1: Kani ee naati yuvakulu yendu keechaka drishti abhirudhi avutundari.
0: But today's youth are developing keechaka's vision.
1: Ee keechaka drishtiki tagineetundi phalitamu tananu braddalu gottukotame.
0: The result of having such keechaka's vision
1: is keechakudiki ee phalitamaindi bhimudu gadam teesukoni tananu viragottadu.
0: What happened to keechaka? భీముడు
1: దృష్టి దోషములను ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore we should not have a defective.
1: ఇది విద్యార్థులకు అత్యవసరము.
0: This is an extremely essential thing for students.
1: పవిత్రమైన భావంతో దృష్టిని, భగవద్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
1: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
1: విషయాలే మనం వినాలి.
0: We should always hear good
1: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
1: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
1: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
1: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
1: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
1: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we should always smell.
1: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes not
1: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
1: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
1: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఏ వెరీ ప్లేగ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
1: మనం చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వీ షుడ్ ఆల్వేస్ టేక్.
1: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
1: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
1: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of food,
1: పంచేంద్రియముల ద్వారా కూడాను సాత్వికాన్ని మనం అనుభవించాలి.
0: You should always partake of through all these five sense organs only సాత్విక్ ఫుడ్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి మందిరములకు ఐదు ద్వారములు ఉంటున్నవి.
0: This physical body which is a temple has got five doors.
1: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
0: Why are these five doors given to this దైవ దర్శన
1: నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
1: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్
1: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు, కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
1: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
1: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
0: పుట్ నంబర్
1: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
0: వై హావ్ వి పుట్ దిస్?
1: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము, ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
0: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
1: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
0: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
1: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramanu bandhistam.
0: The moment such animals are likely to enter the house, you close the door and save your
1: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramanu manam terustamu.
0: We open the doors only when people who are worthy of entering the house.
1: Adigamare ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
0: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్
1: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
0: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి
1: అప్పుడే క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ
1: అటు కాకుండా ఇది ఒక క్షేత్రం క్షేత్రం అని చెప్పి అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కాలేరదు.
0: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
1: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
0: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఇంకా విహారము,
0: దెన్ హ్యాబిట్స్.
1: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
0: We should also deliberate and come to a conclusion to what type of place should we go.
1: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్
1: పెంచుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్.
1: దుస్సంగముతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
0: We should never be associated with evil ones. యొక్క
1: చెడుని మనం దూరంగా ఉంచాలి.
0: We should keep such wicked people at arm's length.
1: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: The reason is all sorts of thoughts depend upon
1: that. Tell me your company, I shall tell you what you are.
0: It is in this
1: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
0: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
1: కనుక దుస్సంగమును దూరంగా ఉంచాలి.
0: Keep the wicked company at a distance.
1: తగినటువంటి యొక్క ఆచరణ ఎందే దీన్ని సద్వినియోగం చెయ్యాలి.
0: యూజ్ ది బాడీ ప్రాపర్లీ అండ్ పుట్.
1: కానీ ఈనాటి యువకులు దుస్సంగము చాలా అభిరుచిగా ఉంటారు.
0: Today's people are very fond of evil company, bad company.
1: దుష్కర్మంలో ప్రవేశించడము చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
0: It is easy to enter and make friends with bad people and
1: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
0: It is the today's youth are undertaking to do bad deeds very easily.
1: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value given to the physical body which is so
1: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనను చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ది ఏన్షియంట్ రిషీస్ అండ్ అసెటిక్స్ యూస్ టు గో టు ఫారెస్ట్ టు కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ యూస్ టు డూ పెనన్స్.
1: కానీ నా ఉద్దేశము అది కూడా ఒక బలహీనతే.
0: ఇన్ మై ఓన్ వ్యూ ఈవెన్ దట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు.
0: యూ హావ్ రిజాల్వ్ దట్ యు వాంట్ టు కాంకర్ యాంగర్.
1: ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపం జయించలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
0: You have to find out the cause for anger.
1: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి?
0: Under what circumstances do you become angry?
1: జనసమూహంలో నీ కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Only in the midst of people you are likely to become angry.
1: కనుక నీవు జనసమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జనసమూహము లేనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటాది.
0: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
1: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ.
1: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
1: కనుక మన ఇంద్రియాన్ని అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నములు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
1: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
0: If you can understand the subtleties of this physical body, you would be able to conquer
1: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకములైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి ఇది ప్రయోజనం ఉండదు.
0: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
1: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్ట స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
0: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ హౌ టు యూజ్ దట్ పర్టికులర్ కార్, వేర్ ఇస్ ద బ్రేక్, వేర్ ఇస్ ద స్టీరింగ్ అండ్ వేర్ టు పుట్ ద పెట్రోల్.
1: నా సొంతం డబ్బు పెట్టి నేను కారు కొన్నాను.
0: I have put my own money
1: on the registration ID.
0: It is registered in my name.
1: ఈ కారు అని నీవు స్టీరింగ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే నీకు ప్రమాదమే, బయట వారికి ప్రమాదమే.
0: జస్ట్ బికాస్ ఇట్ ఇస్ యువర్ ఓన్ కార్ ఇఫ్ యూ యూజ్ ద స్టీరింగ్ ఇన్ ద రాంగ్ వే యు ఆర్ గోయింగ్ టు కాజ్ డ్యామేజ్ ఫర్ దట్.
1: అయినప్పటికీ నీవు దానిని ఎట్ట వినియోగించాలి అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
0: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇన్ వాట్ వే యూ కెన్ యూజ్ ఇట్ టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ కార్.
1: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
1: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
0: అండ్ హీఈ్ ఆల్సో బికమింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్
1: అనేక రోగములకు కూడా గురి అవుతున్నాడు మానవుడు.
0: అండ్ ఆల్సో హీఈ్ బికమింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ డిసీజెస్.
1: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
0: One thing you should properly
1: దైవ నిర్ణయానికి ఎవరు కూడా నువ్వు విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో అగెన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్.
1: శాసనం
0: గాడ్స్ విల్ కెనాట్ బి,
1: ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ పర్సన్ టు గో అగెన్స్ట్ ది లా ఆఫ్ ద లార్డ్.
1: మనం దేహాన్ని పోషించుకుంటున్నాం,
0: వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్
1: ఈ దేహం జడవెత్తవుతుంది అని అనేక మంది వాదించవచ్చును.
0: Many people may argue, how can you call this physical body as
1: inert? జడమైనటువంటిది ఈ దేహము.
0: This body is after all inert.
1: జడమైన దేహం అయితే ఎట్లా పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు.
0: You may get a doubt, if it is really inert, how is it growing?
1: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
0: For such kind of growth,
1: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెలలో పెద్దగా పెరిగిపోతుంది.
0: Even if you are putting the dust collected from your house after sweeping ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం
1: ఈ జడమైన దేహానికి నిత్యము భోజనము టిఫన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ద కేస్ విత్ దిస్ ఇనర్ట్ బాడీ బికాస్ యూఆర్ పుట్టింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ డే ఆఫ్
1: జడం పెరగాలనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: How did this become conscious?
1: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: There is a basis for this.
1: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
1: బ్యాటరీ ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడం అనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
1: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: There is a horn in the car. It produces sound.
1: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: And we just say this horn is inert. How is it producing sound?
1: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్ దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
1: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: The moment you start the engine, it starts functioning.
1: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: All these nuts and bolts are inert. But how is it that the car is able to move? There is power inside.
1: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
0: Similar is the situation. This
1: ఈ కన్నులు అనేటువంటి headlights.
0: Eyes are headlights.
1: చూస్తున్నాయి.
0: They are seeing.
1: మన నాలుక ఒక హార్న్.
0: Tongue may be compared to a horn.
1: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: This is talking, producing sound.
1: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: Our ears may be compared to loud speakers.
1: దీంట్లో కరెంట్ లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: If there is no current inside this physical body,
1: లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: For all these inert things, there is current which is
1: ఆత్మ.
0: And that current is ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: This inert physical body has been able to function different functions because there is atma which is
1: magnetic ఉంటుండాలి.
0: There is a particular
1: magnet. ఆ మాగ్నెటిక్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: There is a magnet and there are iron filings.
1: ఆ మాగ్నెట్ ఇట్ల తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move.
1: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ నువ్వు దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
0: The iron filings also move whichever direction you turn the magnet.
1: జడమైనటువంటివి కదా,
0: iron filings are inert.
1: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
1: ఆ మ్యాగ్నెట్.
0: It is the magnet which is causing them to move.
1: అదే విధముగానే భగవంతుడు అనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: The divine lord who is dwelling inside the body is
1: kaani jadam kevalam oka deham jadamainatundi.
0: But this physical body is all the same, only in
1: jadamaina dehaniki aneka rakamuluga manam alankaralu chestunnam.
0: This physical body is being decorated in a number of ways.
1: Enni alankaramulu chesinappatikini tatkalika trupti le kaani భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అలంకారం ఇది, మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
1: వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడు ఇచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
1: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అండ్ సచ్ ట్రూత్.
1: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
1: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్
1: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుండవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
1: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
1: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
1: Anityamainatundi yokka vaatini satyamga visheshisthundali.
0: And it also considers untruth as
1: deham. Moodu doshamulu,
0: these are the three defects.
1: ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ రాంగ్లీ బిలీవ్స్ దట్ హీస్ ద ఫిజికల్ బాడీ.
1: దేహమే తాననుకున్నప్పుడు ఇది నా దేహం అని ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యు ఆర్ రియలీ ది ఫిజికల్ బాడీ, వై షుడ్ యు సే దిస్ ఇస్ యువర్ బాడీ?
1: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
0: వెన్ యు సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
1: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: And when you say that this is my body, body must be different from you.
1: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: But how can you say that you are the body?
1: ఒక దోషం.
0: This is the first defect.
1: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషమునకు మూల కారణం.
0: The first defect is that you are identifying yourself with the physical body.
1: అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తువు అని అనేక రకముగా నావి నావి నావి నావి అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం.
0: In the world, we go on telling, this is my field, this is my wealth, this is my body, this is my house, and with, we are full of this my, my, my. For how long are you having
1: this? You look at that. It is not an akunnav. Anni vesyav. That is not true.
0: You have constructed a house, and you said that that was yours. You have sold it off.
1: Kaar, no longer it is yours. Upayoginchukune enta varaku needi. Tadvari needi kaadu anni vesin tarvata.
0: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
1: Ini chanabanguramainatuntiga viswasisti idi navi navi ani manam dani nimittame abhimanam ammakaramlu pondutunnam.
0: Towards such transient things we develop so much of attachment and start thinking
1: edi neevu kaadu. Edi neevu kaadu.
0: Nothing is yours.
1: Dehama neevu kaadu.
0: You are not the body.
1: నీవు కానటువంటి దేహంకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవే అవుతాయి.
0: How can those things which belong to the body be yours?
1: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
0: this is all covered by illusion.
1: కేవలం మమత చేత నింపబడి,
0: this is also filled with that possessive
1: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: And all these are moved by
1: ఇవన్నీ మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: These are all passing clouds which come and go.
1: పెండి కాకపోయినప్పు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్, నో వన్ కెన్
1: పురము తల్లి ఎవరో కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్ హూ ఇస్ ద సన్, నో వన్.
1: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీస్ మై సన్.
1: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీఈస్ మై వైఫ్.
1: పూర్వం వారెవరు నీవెవరు?
0: బిఫోర్ మ్యారేజ్ హూ వాస్ షీ?
1: ఈమె మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా.
0: ఇన్ ద మిడిల్ ఓన్లీ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్
1: క్లౌడ్స్. కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు.
0: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
1: నా వారు నా వారు నాది నాది అనుకుంటున్నాము.
0: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్.
1: అదే దేహ భ్రాంతి.
0: దిస్ ఈస్ ది
1: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుంటాడు.
0: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ. వెన్ యూఆర్ కమింగ్ యూ నాట్ బ్రాట్ ఈవెన్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్.
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూఆర్ గోయింగ్.
1: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నాను చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్.
1: ఏది నీవి కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
1: కానీ ఈ మిథ్యలోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
1: నీవు ఎప్పుడు నీవే.
0: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఎవరి వాడు కాదు.
0: యూ బిలాంగ్ టు నన్.
1: ఎవరు నీవారు కాదు.
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
1: ఉన్నదే ఒక్కటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
1: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది
1: ఫ్యామిలీ. వైఫ్ వస్తుంది, భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్.
1: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటాది.
0: The mother comes and addresses him as my dear son.
1: Kodala vastundi my dear father in law antundi.
0: The daughter in law comes and addresses him as my dear father in law.
1: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
0: All these relationships are based upon
1: koduku taane, tandri taane, mama taane, anni taane.
0: But there is only one person. He is the father.
1: Adi ekam sat vipra bahuda vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
0: దిస్ ది మీనింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ డిఫరెంట్.
1: అతనిని అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
0: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్
1: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
0: ఐ హావ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇన్ టు మెనీ థింగ్స్.
1: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
0: ద యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ రియలీ
1: అదే హీరో.
0: దట్ ఈస్ ద హీరో.
1: ప్రపంచం అంతా ఒక జీరో.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఎ బిగ్ జీరో.
1: జీరో హీరోకు ప్రక్కలో పెడితే 10 అయిపోయింది.
0: వెన్ యూ పుట్ దిస్ జీరో బిసైడ్స్ వన్ ఇట్ బికమ్స్ 10.
1: ఇంకొక జీరో పెట్టేస్తే 100 అయిపోయింది.
0: యూ పుట్ వన్ మోర్ జీరో ఇట్ బికమ్స్
1: 100. ఇంకో జీరో పెట్టేస్తే 1000 అయిపోయింది.
0: పుట్ వన్ మోర్ జీరో ఇట్ బికమ్స్.
1: ఈ జీరోస్ కంటే ఎక్కడ నుంచి విలువ వస్తుందది?
0: How are these zeros getting value?
1: ఈ హీరో నుంచినే జీరోస్ కంత విలువ వస్తుంది.
0: All these zeros are getting value because
1: హీరో తీసేస్తే అంత జీరోనే.
0: You remove the hero, all these zeros have no value. They are
1: zero. కనుకనే దైవత్వమే, దైవశక్తియే, దైవమే హీరో.
0: Divinity, divine power and divine
1: ఈ దేహభ్రాంతి, ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధిభ్రాంతి, ఈ లోకభ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలే.
0: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all zeros.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: But at the same time, we have to discharge our duties.
1: దీనిని వదన్నక్కర్లేదు.
0: We should never give it up.
1: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
0: It is your responsibility and duty to take care of your own children.
1: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనం చెలించకుండా చూసుకోవాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
1: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ పారమాత్మిక.
1: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలో ది కోడ్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్.
1: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: While doing all the things, our goal and purpose
1: is not to Mata nasti, pita nasti, nasti vandu sahodara. Artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata. Lokamlo anni kudanu, enatikena kudanu, marpu chendunavi.
0: In the world, everything undergoes change.
1: Karukane. ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
0: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
1: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది.
0: ఆల్ దిస్ చేంజెస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ బేస్డ్ అపాన్
1: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
0: వాట్ ఎవర్ ఫిజికల్ చేంజెస్ కమ్ అబౌట్ ది ఇన్సైడ్
1: దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
0: Depending upon the change in the time, the form changes and also the
1: pasibiddega puttinappudu idi kevalam oka child child ani pilustu vacham.
0: When it is born, it is described as child.
1: 10 samvatsaramulaku perigetappudiki itanu boy boy ani pilustu vacham.
0: After 10 years you call the same thing as boy.
1: 30 years ayyetappudiki itanu man man ani pilustu vacham.
0: After 30 years you call the same entity as man.
1: 75 years ayyetappudiki grandfather grandfather antunnam.
0: After 75 years, you call the same boy.
1: The child, boy, man and grandfather okkade.
0: This child, man, the boy, man and grandfather is only one.
1: Ee vividhamainatunte roopanamamu chetane vividhamaina sambandhamunu manamu aavirbhavistunnam.
0: These changes are only with reference to name and form and
1: ee kevalam oka bhramtule.
0: These are all different types of delusions.
1: Bhramtulaku aadharamainatunte ee dehamu.
0: This physical body is the basis of all these delusions.
1: Kanuka dehamu ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని, దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ
1: పరాధీనం కాకుండా, రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మనది.
0: బట్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యు మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
1: ఈ పనిముట్టును మనం తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
0: You have to keep this physical body as an instrument fit for performing action.
1: Neeru daati tappa nippulo padave.
0: The moment you cross
1: neeru daate enta varakunu nadini daate enta varakunu mana yokka padava chillulu padakunda chidiramu kaakunda chusukovali.
0: Until you cross the ocean, cross the river, you have to take care of your ship free from all sorts of
1: manam. Enta kaalam ee jeevitam aneetundi nadilo prayanam chesinappudiki పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ యువర్ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్‌లీనెస్
1: పడవలు నీటిలో వేయి, కానీ నీరును మాత్రం పడవలో వేయి.
0: Put the boat into the water, but don't allow the water to enter into the boat.
1: నీవు సంసారంలో ఉంటుండు,
0: you live in
1: నీ కర్తవ్యాలను నీవు అనుభవించు,
0: you also enjoy all the things related
1: to the body. నీ మనసులో పెట్టుకుని బాధించదు.
0: But do not worry yourself and get attached.
1: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
0: All the diseases come because of that kind of attachment.
1: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
0: You stay where you are.
1: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
0: కన్సిడర్ ది బాడీ యాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అంతే కానీ నీవు కర్తవ్యాన్ని ఆచరించు, అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్, డోంట్ యాక్సెప్ట్ అన్నెసరీ రెస్పాన్సిబిలిటీ అండ్ వరీ యువర్ సెల్ఫ్.
1: కానీ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
0: ఇఫ్ యు వాంట్ టు కీప్ యువర్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ఫిట్ కండిషన్, అబ్జర్వ్ ది రూల్స్ రిలేటింగ్ టు ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి,
0: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్,
1: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి,
0: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్,
1: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎఫర్ట్స్ టు క్లిన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్.
1: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
0: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ.
1: ఏం చేస్తున్నాం? దోబికి వేస్తున్నాం.
0: What are you doing with such clothes? You are giving it for the washerman.
1: What is he చేస్తున్నాడు?
0: What is
1: మాలిన్యాన్ని తీసుకొని వచ్చేస్తున్నాడు.
0: Washerman is removing the dirt from the clothes.
1: దీని యొక్క సహజం ఏమిటి? దీని రంగు ఏమిటి? ఇది సహజ రంగు తెలుపు.
0: What is the natural color of this cloth? It is white.
1: ఇది సహజ కలర్ రంగు.
0: This is natural color.
1: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం వేరే రంగుగా మారుతుంది.
0: When you use it, its color undergoes a change.
1: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
0: When it becomes dirty, you are putting it to the washerman for wash.
1: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
0: The washerman removes the dirt and gets it back to you.
1: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
0: On account of your delusion, you think that washerman has made this white cloth.
1: తెలుపు దీని స్వభావమే.
0: Whiteness it is its natural color.
1: చాకలి ఇవ్వలేదు.
0: The washerman has not given a new color to
1: సాకలి చేసిన పని దీని మాలిన్యాన్ని దూరం చేశాడు.
0: All that the washerman has done is he has removed the dirt.
1: అదే విధంగానే మనం ఈ ధరించినటువంటి యొక్క దేహము ఇది సహజమైనటువంటి యొక్క రంగే.
0: This physical body is
1: సహజమైన స్వభావములే.
0: It is natural for this physical
1: body. కానీ మనం అస్వభావంలో దీన్ని వినియోగ పెట్టుకోవటం చేత ఇందులో మాలిన్యం చేరిపోతుంది.
0: When you put this to a wrong use, then the dirt accumulates.
1: దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది.
0: But when you think of the Lord, chant his name and do japa tapa,
1: భగవంతుడు చాకలి వాడు.
0: God may be compared to washerman.
1: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
0: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
1: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
0: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
1: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
0: హీ విల్ క్లీన్స్ ఇట్, ప్యూరిఫై ఇట్.
1: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధము గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
0: Without knowing to whom this clothes will be given for washing, if you give it to a barber, how can he clean it?
1: Kanaka vastram shubham cheyalante chakalike veyyali.
0: If you want to clean his name and do japa tapa,
1: bhagavantudu chakali vaadu.
0: God may be compared to washerman.
1: Anaga nee hrudayanni parishuddhamu gavinchetundi vaadu.
0: He is the one who

0: మీ హృదయం అనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికి అప్పచెప్పాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ప్యూరిఫై యువర్ హార్ట్, దీన్ని మరొకరు
0: శుభ్రం చేయలేరు.
1: నో వన్ ఎల్స్ కెన్ క్లీన్స్ ఇట్.
0: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకం అవుతుంది.
1: వెన్ యూ పుట్ దిస్ ఫిజికల్ బాడీ టు ప్రాపర్ యూజ్ బై ప్రాపర్
0: యాక్షన్, ఇది ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
1: కన్సిడర్ దిస్ యాజ్ ద థింగ్ వోర్న్ బై యూ.
0: కనుక దేహము ఇది ఒక ఉపాధి, దేహమే నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ, ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
1: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ బాడీ యాజ్ రియలీ.
0: ఈ అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
1: యు కెన్ షైన్ యాజ్ ద స్ప్లెండరస్ సన్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డియర్ స్టూడెంట్స్, అండర్ టేక్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్స్ అండర్ లైన్ ది ఫిజికల్ బాడీ.
0: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ మోర్ థింగ్స్ విచ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ.
0: ఈ దేహం కేవలము ఒట్టి బట్టవలే లేదు.
1: ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్.
0: మనం ఒక షర్ట్ను ధరించామంటుంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
1: ఇఫ్ యు టేక్ ఎ షర్ట్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఇక్కడ కలర్ ఉంటుంటుంది, కాలర్.
1: దేర్ ఇస్ ఎ కాలర్.
0: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి, షర్ట్స్ అంతా, చేతులంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ దిస్ ఆర్మ్, దేర్ ఆర్
0: పాకెట్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ పాకెట్స్.
0: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు, ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
0: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
1: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
0: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
1: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
0: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటారంటే, మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
1: సపోజ్ యు హావ్ పుట్ సమ్ థింగ్ ఇన్ యువర్ పాకెట్.
0: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబీలో పెట్టుకున్నావు.
1: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
0: లడ్డు లడ్డుగానే ఉంటుంది. అది లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ ఈ షర్ట్ అంతా పాడు చేసి పెట్టింది.
1: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
0: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక ఒక లవంగాలు ఇలాంటివి జోబీలో వేసుకున్నావు.
1: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ. యు హావ్ పుట్ ఇట్
0: మల్టిపుల్ చాకరికి వేసింటే అక్కడ ఒక కర బొట్టే చేస్తుంది.
1: వెన్ యూ పుట్ ఇట్ టు వాషర్మన్, ఇఫ్ హి డస్ నాట్ టేక్ ఇట్ అవుట్, ఇఫ్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
0: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
1: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
0: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
1: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
0: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
1: This physical body consists of different limbs.
0: నిజంగా వైశ్యాసులు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
1: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
0: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాము, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాము.
1: People undergo various sufferings and lack of peace because they have not understood this.
0: ఏ రో సాధనా సాధనా సాధనా అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
1: We are wasting time in the name of sadhana.
0: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: There is no need for doing any type of
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
1: Recognize the truth.
0: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
1: All the sadhanas are meant to teach you only truth.
0: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
1: They give you a vision of truth.
0: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధన ఎందుకు?
1: Once you have the vision of truth, where is the need for sadhana?
0: అంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: As long as food is to be cooked, there is need for fuel.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
1: Once food is cooked, remove the fuel. There is no need for that.
0: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ రిలేటింగ్ టు ద బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐడెంటిటీ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
1: As desired by Vice Chancellor, if we can understand the subtlety

0: అండ్ సీక్రెట్స్ ఆఫ్ ది బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ది ఇంటలెక్ట్ అండ్ ఆత్మ, విచ్
1: నిండినటువంటిది పంచభూతములే.
0: ఇట్ ఈస్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేడింగ్.
1: ఈ దేశమంతా కూడా సర్వంగా సంచరించేటువంటిది పంచభూతములే.
0: ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ఫిల్డ్ విత్ దిస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్.
1: ఈ దేశమంతా కూడా దేహం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ కంట్రీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్.
1: కనుక బింబ ప్రతిబింబముల యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అండ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: కేవలం గుర్తించుకున్నంత మాత్రం చాలదు.
0: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
1: చక్కగా అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ వుడ్ ఆల్సో అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్.
1: అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ యాజ్ ది వెరీ బేసిస్.
1: ఇది భగవత్ సంకల్పమే.
0: దిస్ ఈస్ గాడ్స్ విల్.
1: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
0: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యు విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: Kaadu kaadu.
1: No.
0: Idi satyamainatundi oka gnanamu.
1: It is the one of truth.
0: Adiye advaita darshanam gnanam. Ekatvanni prabodhinchetundi gnaname nijamainatundi tandri.
1: The father is the wisdom here and the wisdom is non-dual.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధములైనటువంటి యొక్క భిన్న భావములు ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: సేజెస్ డిస్క్రైబ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయాసఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
0: అసురుడైనా భూసురుడైనా,
1: హి మే బి ద డెమన్ ఆర్
0: అఖండ తెలివి కలవాడైనా,
1: mighty intelligent,
0: dayachetane dhanyulu kavali.
1: He is liberated by compassion alone.
0: Aa daya daivam nundi aavirbhavinchetundi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: Bharya patni anaga shantiye patni.
1: Peace is the wife.
0: Kani శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా కూడాను అశాంతితో కూలిపోతున్నది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ ద పీస్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ యాంగ్జైటీ.
0: శాంతియే దైవము.
1: పీస్ ఇస్ గాడ్.
0: ఇంకా క్షమ అనే పుత్రుడు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ద సన్.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: ద మ్యాన్ కైండ్ ఫీల్స్ దట్ ద సన్ వుడ్ హెల్ప్ ఫార్ ద లిబరేషన్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: ఇట్స్ నాట్ దిస్ ఫిజికల్ మండేన్ సన్ దట్ వుడ్ హెల్ప్ యూ.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: ద వన్ హూ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత.

0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెట్ ఇన్ గీత గాడ్ ఈజ్ మదర్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ గాడ్ ఈజ్ యువర్ రిలేషన్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ హీఈస్ యువర్ నాలెడ్జ్ హీఈస్ యువర్ వెల్త్ ఎవ్రీథింగ్
1: ఈ జగత్తంతయకుడును భగవంతుని యొక్క స్వరూపమే.
0: ద హోల్ కాస్మాస్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: ఇట్ సేమ్ బ్రహ్మన్ ద ప్రిన్సిపల్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ అండ్ ఎవ్రీ సెల్.
1: కనిపించి పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యంబది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the
1: Kayambu Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veredi erugaparatu.
0: What more is to be expressed?
1: Sadhu.

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is powerful.
1: ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం.
0: This power is the reflection of nature.
1: ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
0: This power is latent in every human being.
1: కనుక భగవంతుడు, ప్రకృతి, జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: Hence, God, nature and the individual are divine.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: The individual and God are not different.
1: జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు.
0: This nature and the creator are not separate.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole cosmos is the embodiment
1: Vishnu
0: of divine.
1: కారణము.
0: One is the cause, God is the cause.
1: ప్రకృతి కార్యము.
0: Nature is the effect.
1: కార్యకారణ స్వరూపుడే భగవంతుడు.
0: God is the combination of cause and effect.
1: కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు.
0: We don't need to follow any spiritual path to search for God.
1: మనిషి ఎందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి.
0: In man there are present so many potentials.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడీ.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ జరిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atoms.
1: కాని వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కాని రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different but essentially convey the same.
1: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
0: Energy is Brahma, Brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and the individual are atomic essentially.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాస్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును.
0: You may see, you may find an individual.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: Even this individual gets transformed into energy.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend
1: with the mind. హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇది ఏ దైవత్వము?
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్ ద బేస్
1: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్
1: అదే ఈ జగత్తునందు ఉంటున్నది
0: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఔటర్ వరల్డ్
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ పవర్ ఆఫ్ లైట్
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి
0: However, these forms of energy must have
1: దేనికైనా basis. ఒకటి ఆధారం ఉంటుండాలి
0: దే మస్ట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్
1: ఈ టంబ్లర్ ఉంటుందంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి
0: ద టంబ్లర్ యు ఫైండ్ హియర్ హ్యాస్ గాట్ ది టేబుల్
1: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి
0: ద టేబుల్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద ఫ్లోర్
1: ఇది ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి
0: సో వన్ ఇస్ ద బేసిస్ ఫర్ ది అదర్
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము
0: ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ is God himself
1: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు
0: philosophers call it as transcendental power
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని
0: scientists call it as atomic power
1: సూపర్ పవర్ కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒక్కటిగానే ఉంటుండాలి
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్
1: మానవుని ఎందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నో ఉంటుంటుండాలి
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్
1: ఆఫ్ దీని సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: Through mental power.
1: ధారణా శక్తి Not mental power. Will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: With the will power.
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ సోషల్ పవర్
1: నాదు
0: సోషల్
1: సమాధి శక్తి
0: సమాధి
1: సమాధి
0: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని సౌండ్ స్టిప్ ఆఫ్ మైండ్
0: సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్
1: దీనిని సమాధి అన్నారు
0: దిస్ ఇస్ కాల్డ్ సమాధి
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ
1: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది
0: ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ And the material ultimately gets unified with God. అయితే
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That should attain liberation.
1: మాకు liberation ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్లా కలుగుతుంది?
0: How is it possible?
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి. నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Superb.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్ట శక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్
1: నీరు నీరుతో చేరగలదు
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్
1: గాలి గాలితో చేరగలదు
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్
1: నిప్పు నిప్పుతో చేరగలదు
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్
1: మట్టి మట్టితో చేరగలదు
0: ద మట్ యునైట్స్ విత్ మట్
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఇస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యు గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: It only means that we should assume that form and when you want to imagine it.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపము ఏ రీతిగా పొందగలదు?
0: With this form, how do you comprehend, know the form?
1: కనుక నీవు కూడా రూపరహితుడు కావాలి.
0: So you should also be formless.
1: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
0: It only means you should give up this body attachment.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
0: Your life should be the life of light.
1: నేను ఒక జీవుని.
0: I'm an individual.
1: నా యొక్క జీవన జ్యోతి.
0: This light of love.
1: అది పరం జ్యోతి.
0: And that is.
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: This lamp here has come out of that light.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవనమే కావాలి.
0: This lamp should be united with that light, cosmic light.
1: ఎప్పుడు దేహాభిమానం మరతమో అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
0: The day you give up this body attachment, naturally you can attain that light.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: దిస్ వన్ క్యాండిల్ ఈజ్ ద సూపర్ లైట్.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: ఇట్ విల్ లైట్ ది అదర్ రిమైనింగ్ లైట్స్.
1: కనుకనే దైవము పరం జ్యోతి.
0: God is a super
1: పరం జ్యోతి నుండి ఈ జీవన జ్యోతులు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దిస్ కాస్మిక్ లైట్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ అదర్స్.
1: కనుక మనము జీవన జ్యోతిగా మనం భావించి జ్యోతిని మనము ఏకాగ్రతలో ఉంచుకొని తద్వారా ధ్యానం సలిపి దైవత్వంతో లీనం కావాలి.
0: We should consider ourselves as the light of life, concentrate on the light and merge in God.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
1: భజన్ చేస్తున్నాం.
0: యూ డూ భజన్స్.
1: జపం చేస్తున్నారు.
0: యూ డూ జప.
1: ధ్యానం చేస్తున్నారు.
0: యూ మెడిటేట్.
1: తపం చేస్తున్నారు.
0: యూ తపస్.
1: యజ్ఞం చేస్తున్నారు. యాగములు చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: యూ పర్ఫార్మ్ రిచువల్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: to heart. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: For the world, they all amount to good actions.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: As is the action, so is the consequence.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: ఫలితం ఉంటుంది.
0: You have.
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: You have positive results depending upon the good actions you do.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడాను సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: దెర్ఫోర్ బై అండర్ టేకింగ్ గుడ్ యాక్టివిటీ వీ షుడ్ ఆల్సో టేక్ అప్ టు దట్ యాక్టివిటీ యాస్ టు నో
1: ఎంత కాలమైనప్పటికీ ఈ సత్కర్మలలోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: సో లాంగ్ వీఆర్ రిచువలిస్టిక్ వెన్ కెన్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: ఇది సత్కర్మానికుడును ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యూయల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యూయలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: జ్ఞానం,
0: ది ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు విచారం చేస్తే,
0: ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము, తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ది మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దట్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసక పర్యంతము ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice valla,
0: the lime juice,
1: apple juice valla,
0: apple juice,
1: nimma pandu valla,
0: and also the lime,
1: battai pandu valla,
0: and also orange,
1: ee vidhamainatundi apple pandu valla,
0: apple,
1: erpadeetundi anta kudunu aamlamam.
0: This is all acid.
1: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ ది కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్
1: బై మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైన రేడియో వంటి వాడే.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize.
1: కాబట్టి
0: టీవీ,
1: రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: Therefore the TV, the radio, generative,
1: అంతా కూడా జగత్ అంతా కూడా ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: There is present this divine attraction all over the world.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
1: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: పచ్చ గడ్డిని చూచి పశువు పరిగెత్తిపోతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ దేర్ కౌ గోస్ ఓవర్ దేర్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిజం దేర్.
1: బిడ్డను చూస్తే తల్లి చాలా సన్నిహితంగా కూడా ఆప్యాయంగా వెళుతుంది. అవి రెండు ఇద్దరికి మధ్య ఉన్నది మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది చైల్డ్ ద మదర్ ఇస్ డ్రాన్ టు
1: తల్లి. బిడ్డలకు మధ్యన ఉన్నది మ్యాగ్నెటే. భార్యాభర్తలకు మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెటే.
0: Therefore is the magnet present between the wife and the husband, between the mother and the child, between the cow and the grass, between the
1: others
0: and the snake.
1: Adanta magnete.
0: That which attracts is a magnet.
1: Kanukane rameti iti ramaha annaru. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాములు అన్నారు.
0: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అట్రాక్ట్స్ ఎవరీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామ?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: ఆర్ ది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What is the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతుంటాయి.
0: When you keep a flower here, so many honey bees are
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతనే.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టర్ కంటెయిన్డ్ విత్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకనే ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: సో ది స్వీట్నెస్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
0: ఇట్ ఇస్ దిస్ లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఇది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మీన్స్ ది లవ్ ఆఫ్ ఎ మదర్ ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ రిలేషన్. ఇది
1: ఆకర్షించేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకని ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అది ఈ విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain the divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express in the manifest and share the divinity.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై
1: పర్సన్. ఒకరిని నాశం చేసేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ ఇది అవినాశి.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్ టు అనదర్.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇన్ టు
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
0: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
1: కనుక
0: సో
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: సో ఏన్షియన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: smaller than the smallest
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: bigger than the biggest
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: the one who stands there as an eternal witness
1: aatmaye anuvu anuvune brahma magunu
0: it is this atma and that atma is divine brahma
1: kanuka aatmane anuvu anuvune brahma
0: so this atma is anu or atma
1: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
0: therefore atma the atom and brahma are synonymous
1: kanukane దీన్ని తెలుసుకోవడానికి సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
0: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీళ్ళు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకెన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
0: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి ఏజ్.
1: పోయినది ద్వాపర యుగము.
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర.
1: ముందు దానికి ముందు త్రేతాయుగము.
0: ప్రయర్ టు దట్
1: త్రేతాయుగానికంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there.
1: ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు.
0: ప్రహ్లాద said then.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ ప్రెజెంట్ ఎక్కడ
1: చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఇస్ దిస్ అటామిక్
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడాను దైవత్వమే.
0: ఇట్స్ మైక్రోకాజమ్ అండ్ మాక్రోకాజమ్ ఇస్ ప్రెజెంట్
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేతనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాజ్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్ ఫియర్ స్ట్రక్.
1: విషసర్పములు తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతో జీవిస్తూ వచ్చినాడు.
0: ప్రహ్లాద lived without any body attachment.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: Therefore every atom is God.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God to the world.
1: ఆ గురువులంతా కూడాను
0: all those teachers
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరకు వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి.
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము.
0: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికిన్ ఓ పన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear stricken. భయం అనేది లేదు. కంటినీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హి నెవర్ షెడ్ ఎ టియర్. హి వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: ఇఫ్ హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హి హాడ్ హి గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: గిట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరి?
1: ఏ నాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
0: కృష్ణ హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
1: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ ఆర్ వీ టు నో యూ?
1: ఎట్టి రూపాన్ని ధ్యానించాలి?
0: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
1: ఎట్టి నామమును స్మరించాలి?
0: వాట్ నేమ్ షుడ్ వి చాంట్?
1: మాకు తెలియటం లేదు.
0: వీ డోంట్ నో.
1: ఎందుకోసం?
0: వై?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakcha jeevamula anayammuna nedavayakunduvata. అణువురేణు తృణకాష్టమ మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ నిను గనుగొనగల్లమా.
0: యూఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 lakhs of species. Of the creatures, you are present from an atom to the biggest. కెన్ వీ నో
1: ఎట్టి నిన్ను తెలుసుకునేటువంటిది?
0: హౌ టు నో యూ?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు,
0: గోపిక
1: ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
1: వారి లోపల ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మన యందు ఉన్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి యందు ఉన్నటువంటి నీరును తోడుతూ తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పది మందికి బోధిస్తూ బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగిన ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజంట్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తి జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తి మానవుని యందు కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుండాలి.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: అటైన్ డివినిటీ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఐదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్
1: చేయలేడు.
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనస్సును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారములు తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: వరీస్. మనస్సు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంత తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులో నాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి.
0: So also your positions and properties in the waking state.
1: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: This is the waking state is the day dream.
1: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: There is no night dream in the daytime.
1: నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
0: And there in the night there is no day dream.
1: నీవు డే డ్రీమ్ లోనే ఉన్నావు, నైట్ డ్రీమ్ లోనే ఉన్నావు.
0: You exist in both the states.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరే రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వేకింగ్.
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ఫర్గాటెన్ ఇన్ ద డ్రీమ్.
1: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్.
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్ టు దిస్, వాట్ విల్ హ్యాపెన్ టు దట్?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా, లేక ఈ కుల్వంత్ హాల్లో ఉండేటువంటిది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నీదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టూ బట్ వన్.
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టూ.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చికబక్కలైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు,
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: We have to meditate.
1: ఈ ధ్యానం చేతి ఏమైపోతుంది?
0: What happens?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: You'll have concentration.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: When once you have concentration,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: You can withdraw your mind.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే,
0: when mind is withdrawn,
1: దేహాభిమానం పోతుంది.
0: You can give up the body attachment.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: When once the body attachment is gone, you will experience samadhi state.
1: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు, పాపపుణ్యములకు, రెండింటికి సమత్వంగా చూసుకోవడం.
0: టూ స్టేట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు,
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: వీ హావ్ టు మెడిటేట్.
1: ఈ ధ్యానం చేతి ఏమైపోతుంది?
0: వాట్

0: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు పాపపుణ్యములకు రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
1: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్.
0: బుద్ధి సమానంగా ఉండాలి.
1: సమాధి ఇస్ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
1: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
1: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక చోట దేర్ నో ప్లేస్ అట్ ఆల్.
0: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
1: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
0: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
0: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: యూ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
0: ఈ ప్రాక్టికల్ జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
1: హౌఎవర్ సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
0: అయితే ఒకటి మీరు వేరుగా భావించొద్దండి.
1: డూ నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
1: Because of the teachers outside, we are not able to experience the reality.
0: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
1: Their teachings has put down the divinity in humanity further.
0: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
1: Let's know the meaning of this word guru.
0: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
1: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
0: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
1: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
0: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
1: గూ మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
0: రుకారము రూపవిష్టము.
1: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
0: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో అన్నారు.
1: The one beyond attributes and form is God himself.
0: నిజమైన గురువు దైవం ఒక్కడే.
1: The true guru is God only.
0: వీళ్ళందరూ కూడాను
1: all the rest
0: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
1: All the rest are teachers.
0: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
1: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
0: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
0: గురువులు కాదు.
1: దే ఆర్ నాట్ గురుస్.
0: వీళ్ళు టీచర్స్.
1: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
0: బోధించేటువంటి వాళ్ళు.
1: దే టీచ్.
0: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ గురు హియర్?
0: తన యొక్క గురువుని చూపించాలి.
1: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
0: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
1: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
0: అదే గురి.
1: దట్ ఈస్ ది గోల్.
0: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
1: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
0: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
1: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
0: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
1: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
0: ఇది ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ ఏజ్,
0: శ్రీమన్నారాయణుడు వామనావతారం తీసుకుని,
1: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన, బలి
0: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
1: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
0: దానం అడగడానికి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫరింగ్.
0: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
1: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
0: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్, శుక్రాచార్య.
0: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
1: సచ్ బిగ్ గురు,
0: బలిచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
1: బలి హ్యావింగ్ రియలైజ్ the one who has come there is God. He is ready to offer. He made a promise.
0: Kani Shukracharya vaddi oddu oddu nivu chaala mosa potavu nee rajyam anta prashtai potundi nivu athaniki e maatram kudanu moodu adugulu daanam ivvaddu annadu.
1: But Shukracharya said, don't offer anything, you will be betrayed, you will be deceived.
0: Daivam kante guru emiti?
1: Then he said, who is more than God?
0: Ani dikkarinchi
1: he disobeyed guru.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
1: ఇఫ్ యు గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్?
0: పలికి బొంకుట కంటే పాపమున్నే.
1: ఇఫ్ యు అటర్ ఎ లై కెన్ దెర్ బి ఎ వర్స్ట్ ఆఫ్ ది సిన్?

0: ఏమైనా సరే గురువు ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం
1: చేస్తున్నాను.
0: ఆనాటి గురువులు గురువులా?
1: ఆర్ ది గురుస్ బై ది నేమ్?
0: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
1: కెన్ యూ కాల్ హిమ్ ఏ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
0: పాండవులు,
1: పాండవర్స్
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: వారికి అన్ని రకమైనటువంటి విద్యలను బోధించి,
1: హావింగ్ టాట్ ఆల్ ఫార్మ్స్
0: ఆఫ్ నాలెడ్జ్, ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య కేమ్ దేర్ యాస్ వన్ టీచ్ గురు.
0: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు.
1: ద్రోణాచార్య మేడ్ ఏ ప్రామిస్ టు అర్జున,
0: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
1: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్,
0: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
0: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్టిక్.
0: అన్ని విద్యను నేర్పినాడు.
1: ద్రోణ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఆ ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ది గురు టు ఎనీవన్ ఎల్స్.
0: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
1: అట్ వన్ టైం ఏకలవ్య,
0: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
1: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ.
0: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
1: ఐ ప్రామిస్ టు అర్జున,
0: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
1: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
0: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
1: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
0: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
1: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
0: కేవలం విహారార్థమై వెళ్లారు.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
0: వాళ్ళ వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
0: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: అండ్ ద డాగ్ బార్క్. ఎక్కడ
0: నుంచినో 4-5 అంబులు వచ్చాయి.
1: అండ్ వాచింగ్ దిస్ 4 arrows వర్ నోటీస్ దేర్.
0: పడిన చోటే 5 కూడా ఒక్క తూరి పడ్డాయి.
1: ఆల్ ది arrows వర్ షాట్ ఎట్ వన్ పాయింట్.
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: అర్జున వాస్ మిస్టిఫైడ్.
0: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా? ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
1: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ బీన్
0: హైలీ. ఈ శక్తి నాకు కూడా లేదే.
1: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
0: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
1: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: వెన్ యూ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్
0: ఊరి గుడిసె లోపల,
1: ఇన్ ఎ హట్,
0: ఒక విధమైనటువంటి యొక్క బోయవాడు,
1: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
0: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
1: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
0: అతన్ని చూచాడు.
1: హి సా హిమ్.
0: నీవేనా దీన్ని వదిలింది
1: అన్నాడు. ఆర్ ది వన్ హూ షాట్ ద యారో?
0: అవును అన్నాడు.
1: సెడ్ yes.
0: వాళ్ళు ట్రైబల్స్.
1: దే వర్ ట్రైబల్స్.
0: నీకెవరు గురువు అన్నారు.
1: దెన్ హి ఆస్క్డ్ హూ ఇస్ యువర్ గురు.
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలువిద్య నేర్చుకున్నాడు.
1: దో హీ ప్రే టు ద్రోణ అర్లియర్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
1: అన్నోయింగ్లీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు.
0: అర్జునుడు మండిపోయాడు.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
1: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
0: Drona charanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekavaniki guru kaadu.
1: I am not the guru.
0: Na daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
1: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో.
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
0: పెద్ద అసూయ.
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
0: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
0: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు.
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
0: ద్రోణాచార్యుడు విధిలేక
1: ద్రోణ నెసెసర్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
1: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్ హిమ్.
0: స్వార్థమైన బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని,
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్,
0: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి,
1: హి వెంట్ టు ఏకలవ్య హూస్
0: దేర్. ఏకలవ్య నీకెవరు గురువు?
1: యాస్ ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
0: నీనే నా గురువు అన్నారు.
1: హి సెడ్ యు ఆర్ మై గురు.
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
1: దో హి వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
0: అయితే నా గురుదక్షిణ ఏమిస్తావన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్.
0: ఏది అడిగితే ఇస్తానన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికీ సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాజ్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
0: విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: And that here you find the disciple so much of faith, but the guru betrayed him.
0: Dakshina angustam ichina dana jesi.
1: He wanted the thumb to be offered.
0: Bana santana laguvaku bangamaye.
1: And he could not shoot any arrow later.
0: Yeru vidya kalimiki heenudaye.
1: And he became unfit for this archery.
0: Bachunaku manorathiyunu pasenanta.
1: This made the desire of Arjuna fulfilled.
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది గురువులు చేసేటువంటి పనియా?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
0: Vyavaharika gurule kani atma sambandhamaina gurulu kadu.
1: They are only worldly teachers. They are not preceptors.
0: Evartoneina nee vidyanu nerchuko tappu ledu.
1: You can learn from anyone, no mistake.
0: Kani
1: but
0: arpitam matramu భగవంతునికి మాత్రమే కావాలి.
1: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
0: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
1: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
0: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
1: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
1: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
1: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
0: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
0: ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు.
1: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
0: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
1: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
1: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
0: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
0: ప్రతిబింబంలే.
1: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
1: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
0: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసం లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
1: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
0: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
1: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: గురు పూర్ణిమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
0: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
1: దట్ డే విన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
0: మరణ మెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: ద డే విన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
0: మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురు అవుతుంది.
1: వెన్ వన్స్ యూ నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
0: మాయాకు లోనాయ మా 25 మంత్రములాయా.
1: And he has submitted the illusion and this illusion has got 25 mantras.
0: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
0: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
1: ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఫోర్ సెవెన్ ఫోర్ట్స్.
0: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: వన్ ఈస్
0: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: యాంగర్ ఇస్ వన్.
0: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం ఈ ఆరు కోటలు ఉంటున్నాయి.
1: And human life has got these seven folds. There's biggest fort, one of body attachment. God is present at the center of, surrounded by seven
0: forts.
1: There are seven forts. Within
0: the garden.
1: To get into the garden, what is the path? What is the way?
0: పట్టు అయినది కొమ్మరం.
1: హియర్ ఇస్ ప్రెజెంట్ ద స్ట్రాంగ్ ట్రీ అండ్ దేర్ ఇస్ ద బ్రాంచ్ దట్ విల్ బి ది ఫోర్.
0: పట్టు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
1: హియర్ లైస్ దిస్ ట్రీ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇఫ్ ది ట్రీ ఫాల్స్ అండ్ ఇఫ్ ద బ్రాంచ్ లీవ్స్ యూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
1: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
0: భగవంతుడే చెట్టు వంటి వాడు.
1: గాడ్ ఈస్ ద ట్రీ.
0: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమీ అత్రము భద్రం ఉండవు.
1: ఇఫ్ యూ రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
1: యుల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
0: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
1: సో సరెండర్ టు గాడ్.
0: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
0: దైవమే
1: విష్ణు
0: నిజమైన గురువు,
1: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
0: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
1: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
0: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
1: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఆఫరింగ్ టు యూ.
0: మీకే నమస్కారము అన్నారు.
1: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
0: తస్మై నమః కర్మణే, కర్మలు చేసేకు ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
1: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
0: ఎందుకోసం నమస్కారం చేయాలి?
1: Why should you pay your respect?
0: మా చేత మంచి కర్మలు చేయించు.
1: Make me do good actions.
0: పవిత్రమైన కర్మలు ఆచరింప చేయి.
1: Help me to do sacred activities.
0: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే చేయించు.
1: Let me do all that that pleases you.
0: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
1: With this spirit as a motive force, one should pray.
0: ఈ విధంగా వేదములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, ఇతిహాసం ఎందు, పురాణములు ఎందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
1: That energy present in the world is in you also.
0: దైవం మీకంటే వేరు లేదు.
1: God is not separate from you.
0: మీకంటే దైవం వేరు లేదు.
1: God is not different from you.
0: దైవం కంటే మీరు వేరు కాదు.
1: And you are not different from God.
0: కనుకనే I and you are one అని.
1: Therefore I and you are one.
0: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నా యందే ఉంటున్నాడు.
1: Experience is not
0: దైవము.
1: God is in me, I am God.
0: విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
1: Strengthen this faith more and more.
0: నేను పదాన్ని సోమనసో రామయ్యను, కృష్ణయ్యను, గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: Don't introduce yourself as so and so.
0: నీవు రామయ్య ఎవరైనావు?
1: How could you be
0: రామయ్య అని ఎవరు పెట్టారు నీకు పేరు?
1: Who gave this name రామయ్య?
0: మీ తల్లిదండ్రులు పెట్టారు.
1: Your parents christened you.
0: పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
1: It's a name given to you. You are not born with the name.
0: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించింది.
1: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
0: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
1: మీరా దోస్ డేస్
0: మందిరం నుంచి బయట పొమ్మన్నారు.
1: హి వాస్ ఆస్క్డ్ టు మందిర్ బై రాణా.
0: ఎందుకంటే తనకు అనేక విధమైన అవమానం జరిగిందని.
1: బికాస్ హి వాస్
0: తన మాటను నడుచుకోలేదని.
1: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
0: కానీ కృష్ణుణ్ణి వదిలిపోవటం కష్టమైపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
0: కొంతసేపు యోచించుకుంది.
1: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ దేహానికి, ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
1: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
0: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
1: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
1: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
1: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
0: మందిర్ కృష్ణ అన్నది.
1: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ, షీ సేడ్.
0: చెల్లూరి

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడ పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిదే అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమునా భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడెడ్
0: మందిర్ పైన, ఆ మందిర్ పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: ఓ మైండ్ యూ గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమున.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: దేర్ యు ఫైండ్ ఇన్ దట్ భూమధ్య సెంటర్ ఆఫ్ ఆల్.
1: ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగనా? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
0: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్?
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ ఔట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: వై షుడ్ యూ గో?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: యూ హ్యావ్ ద ల్యాంప్ విత్ యూ.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడింగ్ ఎందుకు అడుక్కోవటం?
0: వై షుడ్ యూ బెగ్ ఫర్
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ ఎందే ఉంటుండాలి.
0: సో దిస్ లైట్ ఆఫ్
1: లవ్ జ్యోతి నీ ఎందే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ ఎందే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ ఎందే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ ఎందే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ లైట్ ఆఫ్ లవ్, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుంది.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము విడవనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడవనక్కర్లేదు.
0: Never give up
1: God.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and elephant.
1: పేరు వచ్చిన గాని,
0: people may call you madcap.
1: పీడిత ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up the Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవర్.
1: హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హి ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హి ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పును చేయవు.
0: When once you feel that God is in
1: ye
0: you, you
1: will not commit
0: any mistake or
1: any sin.
0: You will not be afraid of anybody.
1: Conscience chala guidance istundi.
0: The conscience will guide you.
1: Kanuka evari kosamu nee veruvanakkarledu.
0: You don't need to fear
1: anybody.
0: Andanni
1: gauravinchu.
0: Respect all.
1: అందరినీ నీకు సరైన రీతిలో నువ్వు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి ఎందు దైవం ఉన్నాడని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: బయట లేడు.
0: నాట్ అవుట్ సైడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Ah, tattvani tisukovali.
0: Know this quality, principle.
1: Nee picture neelone untundali.
0: The picture is in you.
1: Daalini bhadram chesko.
0: And you safeguard it.
1: Ee vidhamainatundi yokka maata tattvamlo manamu ee naadu pavitramainatundi yokka bhavanni manam gurtinchali.
0: Along this path we should know all the sanctity behind this.
1: Vijnanam emani polinchinappatikini,
0: whatever the science may tell
1: you, Vedantam enni cheppinappatikini,
0: philosophy may tell
1: you, kattagattuku manaku nilichinatvadi anuve.
0: What that remains at the end is only anu or atom.
1: Anta anumayame.
0: Everything is full of atoms.
1: Okka padartham kuda nu anu yokka cherikane.
0: Matter is the combination of atoms.
1: Ee tumbler anuve.
0: The tumbler is
1: ee pushpam anuve.
0: Flower.
1: Ee mic anuve.
0: Mic.
1: Ee towel anuve.
0: Towel.
1: Ee deham anuve.
0: The body.
1: Ee table anuve.
0: Table.
1: Anta anuve.
0: Everything
1: anuve.
0: Is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ అటమ్ హ్యాస్ అ
1: ఫామ్. ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ అటమ్ హ్యాస్ అ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో అటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ
0: యూ మే నాట్ సీ.
1: అది పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మమైన అనుగోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడే నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a madcap?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నాడో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: లేటర్
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: అండ్ హీల్ బి హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: తీరిన తర్వాత వీరందరూ చెప్తే చెయ్యి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సువల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాజ్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నాట్ నో
1: వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హ్యావ్ ఫెయిత్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారి ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: ది గురు ఆఫ్
1: అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ ను మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యు
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్ ను మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. వరే అన్నిటి ఎందు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగరు అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Ghee, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you will know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab
1: Jam. Divinity.
0: And the sugar is
1: divinity. Divinity is దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటారు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహసంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రం రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: When once you mix the flour with the sugar, it becomes a sweet.
1: బేడల పిండి అది ఏమాత్రం రుచి లేదు.
0: And you find the dal, it
1: దాంట్లో
0: is tasteless.
1: చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: When once you mix it with the sugar, you get the laddu, the sweet.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: So in all the sweets, the sugar is
1: same.
0: ఇంకా
1: పిష్టంలో ఏమాత్రం రుచి లేదు.
0: In fact, flour is tasteless.
1: పిండిలో రుచి లేదు.
0: There's flour is tasteless.
1: గుణసంపర్కాతం, గుణసంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: It is the association, the company of God that makes our lives a nectarine and so sweet.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

లేచి నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక

0: లేచి మరి నిద్రపోయాడు. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ.
1: ఓ మ్యాన్, డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ, అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్. The time you get up and until you retire, you just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Akali Dappuru.
1: The food and the drink water,
0: ananda vicharamulu,
1: the pleasure and the pain,
0: ivanni kudunu oka daani venakala okati vastune untuntai,
1: they follow each other one after one in succession.
0: Manamunaku aharam em pradhanam,
1: for man food is essential.
0: Manavudu puttinade పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్,
0: అట్టి ఆనందమును విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ బ్లిస్,
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్
0: మానవుడు,
1: మ్యాన్ కైండ్
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్ విత్ ఫుడ్ అలోన్.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్, నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ బట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
0: ఇట్టి సత్యమును విస్మరించి
1: దిస్ ట్రూత్ ఈస్ ఫర్గాటన్,
0: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహారం నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాల్స్ ఫుడ్.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ నాట్ బి సర్వ్.
0: దేహము పంచభౌతికమైన దేహము.
1: The body has got these senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, bliss is the foundation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema nundi puttinatundi dehamu.
1: The body, which is the product of love.
0: Kevalam prema nimittamai bratakalu gaani, ahara nimittamai kaadu.
1: Has to carry on its life sojourn for bliss and not for food.
0: Kaani ee satyamanu marchi.
1: This truth is forgotten.
0: Nidduru nundi lechi, maru nidduru poyadu daadi. పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనము.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: కాని దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: ఈ దేహము,
1: this body,
0: మనినపు కొంప,
1: is full of dirt,
0: రోగముల రగ్గెడు సేవక గంప,
1: full of afflictions,
0: జాత సంచలనము పొందు దుంప,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: With this body we have been struggling hard.
0: కరు ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: We have to live for liberation.
0: దైవాన్ని వరించాలి.
1: We should pray to God.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: the love is to be directed for God.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు కాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడేవి.
1: ఆల్ మెంట్ ఫార్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహములకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కానీ ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడు అప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతూ ఉంటాయి.
1: Because of food there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి,
1: they just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్,
1: they are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడా ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీనిని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశన పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: The body will naturally will have such kind of suffering, the complaints.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రము బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కారమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time will have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing clouds.
0: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeku nenu chaala tondari ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కాని ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ, భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: Onam being the most sacred festival in Kerala, one has to receive the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchu chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham, sukham nunchi manam sukham pondaremu.
1: There cannot be pleasure out of pleasure.
0: Madhyalo konni kashtamulu kaligina tarvatane aanandam manaku viluvistunnamu.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: Kanuka etuvanti pedda parvatham vanti baadalu sambhavichinappudiki manam danini manchu vale manam danini chusukoni దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్, బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ప్లేస్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్, తప్పులను ఎత్తుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: Mind is a mad monkey. It is to be pleasure out of pleasure.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: Because of some difficulty in between, the value is attached to happiness.

0: విచ్చుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ, ఇట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ ఫాల్ట్స్.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి, కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ బ్రష్ ఆల్ బ్రష్ దెమ్ అవుట్. వీ షుడ్ నాట్ వెల్కమ్ దీస్ థింగ్స్.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్, ఎన్ అబ్స్టకల్.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సును మనం ఎదుర్కోవాలి.
1: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్,
0: దాన్ని కూలగొట్టాలి.
1: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ అటైన్ డివినిటీ.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదుర్కొని దానికి లొంగిపోతున్నాము.
1: You are submitting yourself being carried away by the illusory mind.
0: కనుక మనసును మనం లెక్క చేయకూడదు.
1: You should not be mindful of the nature of the mind.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు.
1: We consider the mind most essential for mankind.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: The mind leads to so many dangers.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: We should not submit ourselves to these threats and dangers.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing clouds that appear in between.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
1: We should not be carried away by the mind and the illusion.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: The one who has got control over the mind is Manishi, the man.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: If you have no control over the mind, you cannot be called
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషుడు మెట్టవుతాము.
1: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రము కూడా మనము లెక్క చేయకూడదు.
1: You should not care for the season and the reason.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యు షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోస్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kudaru kaadu alanti daivam kudanu manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained by love. Our life is based on love.
0: ప్రేమ చేతనే మీ సాత్వికం గావించుకుంటున్నారు.
1: And it's only love that works for our redemption.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: So we have to consider love as the fundamental principle.
0: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: Ants also would be able to cross the obstacles on their way.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు.
1: Difficulties not only limited to man.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: Ants, birds and beasts, they do have problems and suffering.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్, ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్, ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం, యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ, దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ అన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకోపోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why
0: not
1: man? కానీ
0: మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడాను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని

0: సాధిస్తూ రావాలి.
1: బట్ విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ అచీవ్.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ ఫేస్ ది ఛాలెంజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ లైఫ్.
0: కాన మీరు కష్టములకు ఏమాత్రం కూడా భయపడకూడదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: మనకు ఈ కష్టములు సాధించినప్పుడే మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది.
1: వెన్ యూ గో బియాండ్ దీస్ సఫరింగ్ దెన్ ఓన్లీ కెన్ అటైన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్.
0: ప్రేమతో జీవించేటువంటి వారు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి passing clouds.
1: The gold and other values, they come and vanish like passing clouds.
0: అది మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: In fact, all these valuables will delude man.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: We should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: Carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: టు సాంక్టిఫై అవర్ లైఫ్.
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: To have that courage, full strength, we should be recipients of God's mercy.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: With God you will be able to achieve anything.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా నువ్వు క్షణంలో పోగొట్టగలడు.
1: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
0: అటువంటి దైవ శక్తిని మన దగ్గర ఉంచుకొని
1: with the divine power latent in us.
0: అల్ప శక్తికే మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: Why should we worry and care for the simple power of
0: God? ఇంకా దైవ అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమని.
1: Courage, the divine power is love within you.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
1: With this power of love you can accomplish anything in life.
0: పర్వతముల వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
1: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యూ వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్.
0: ఇది చాలా పెరికితనము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ కవర్డ్.
0: దైవమునికే మనం లొంగాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ సెల్స్ టు గాడ్.
0: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ డిఫికల్టీస్.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ అవర్ రిలేషన్.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ మొరాలిటీ కాండక్ట్.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: వెన్ వన్స్ వీఆర్ మోరల్
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: దేర్ స్టార్ట్స్ ద లవ్ ఫర్ గాడ్.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: విత్ దిస్ లవ్ ఫర్ గాడ్ మోర్
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: యు విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఆఫ్టర్.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై మియర్ ఫియర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కనుక దైవానికే మనం భయపడాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్ ఇన్
0: దైవానికి మనం లొంగులే.
1: అండ్ వీ షుడ్ బి సో హంబుల్.
0: మనం ఆశించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్ మోర్.
0: కనుక మనము దైవం కోసం ఎటువంటి సమయం నందు కూడా మనం అర్పితం కావాలి.
1: వీ షుడ్ రెడీ to surrender ourselves to God at any point of time.
0: Chagaraju kuda cheppadu.
1: Chagaraju said,
0: Swami, naaki paapamulaku chaala bhayapadipothunnanu.
1: I am afraid of all my sins.
0: Kaani mee premaku mem longatam ledhu.
1: I am not submitting myself to your divine love.
0: మేము లొంగారి పాపమును ధైర్యంతో సాధించాలి.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేన్ని మనం సాధించలేము.
1: Nothing can be achieved, accomplished in this world with fear. No, with only courage, only you can achieve.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long.
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్టీస్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవంతో దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే, కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వి షుడ్ నాట్ బి,
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: పాపము దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life,
0: they disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging
0: waves.
1: When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: Love is the true personality.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా,
1: without being victimized to these problems,
0: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంతా అనుగ్రహించి కూడాను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvanto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikrandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: Ee persona anetundi purakaram lopala దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోనా ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్ కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: ద హోల్ సెలబ్రేషన్ టుడే is to have that courage and strength.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు,
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని,
1: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యు షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్
0: మంకీ. ఈ పాసింగ్ క్లౌడ్స్ కి మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
1: యు షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యు షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డు నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: అది మిమ్మల్ని సర్వ విధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: ద కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
0: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేనికి కూడా భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
0: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యు కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములు.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్, అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: పెరిగినటువంటి పిల్లలకి అందరికీ ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
1: వేర్ హాస్ ద గ్రోన్ అప్స్ will have all the anger, ambition, desire.
0: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
1: విత్ ఏజ్ విల్ ఆల్సో డెవలపింగ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ.
0: పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: As ఏజ్ అడ్వాన్సెస్ we should have a ceiling on our desire.
0: Ceiling on desires. అప్పుడే మీరు నిజమైనటువంటి దైవ శక్తికి లోబడిపోతారు.
1: Then only you let in the true divinity.
0: కనుక పెరిగే కొలది కూడా మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
1: As we grow, if we are we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకి ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: మనలో నిశ్చయము నిస్వార్థము భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దినమునకు ఒక్క నిమిషమైనా కూడా మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day, be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
0: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: ద మోర్ యు అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్.
0: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: అట్ ఆల్ ది సేమ్ లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ in the body of everyone.
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యుల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గర చేర్చుకోండి.
1: బీన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: మనలో వచ్చేటువంటి కాపతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
1: ద లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి.
0: దీంట్లో ఎట్టి భేదములు రావు.
1: There will be no difference whatsoever.
0: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
1: when we develop that love,
0: అది మన ప్రాణం నిలుస్తుంది.
1: That sustains our life.
0: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
1: This life of love will take you closer to God.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: So develop love, grow.
0: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎట్టి పరిస్థితులు ఏందని కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: Just as you love your own child, love everybody.
0: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వి డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వి ఆర్ బోర్న్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
1: యు ఆర్ ఆల్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసె కహు కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహు.

ಪೂಜಿತ ಮನಸ್ಸೆ ಕಹು ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ.

ప్రేమముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది, మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripinchestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaranam chestayi.
1: That's cure for all misery. Thank you.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువ బోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskruti, ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ పీపుల్ హ్యావ్ గోన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్.
1: యోగ బెస్ట్ అయినటువంటి మహనీయులు తమ యొక్క అనుభూతి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క సత్య సూక్తులే వేదములు.
0: వేద ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్డ్ బై సీయర్స్ అండ్ సెయింట్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
1: విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిదే వేదము.
0: వేద ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ దిస్ విత్.
1: వేదమనగా జ్ఞానము.
0: వేద మీన్స్ విజ్డమ్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది త్రికాలములు ఎందుకుడను త్రిలోకములు ఎందుకుడను మానవుని యొక్క యోగక్షేమమును గురించి దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
0: వేద ఎక్స్ప్రెసెస్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatundi jeevitanni prayojanavantamainatundi jeevitanni prakrutamainatundi karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulaneetundi కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థ కామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: ee vedamulu motta modata okkati gaane untundeetundi.
0: The veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetundi antu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kaalamunandu కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈజ్ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: ది హ్యుమానిటీ క్యారీడ్ విత్ ఇట్ and it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamaina tundi vedamulanu ekamaina tundi vedamunu kramakramina moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind in due course of time is divided into three.
1: ee moodu okka vedamulu yendu kodanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
0: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
1: Tarupadi ee yajurvedamunandu rendu vedamulaga vibhajinchabadinatundi.
0: Later yajurveda is subdivided into two:
1: shukla yajurvedamu, తర్వాత కృష్ణ యజుర్వేదము,
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: దేర్ఫోర్ ది ప్రాసెస్ ఇస్ లిసనింగ్.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called anusravanam. Second, anusravanam.
1: Moodavadi amnayamu.
0: Third one, amnayam.
1: Nalugavadi samamnayamu.
0: Fourth one, samamnayam.
1: Aidavadi chandassu.
0: Fifth chandassu.
1: Aarodi adhyayamu.
0: Sixth
1: adhyasa.
0: Adhyasa.
1: Yedavadi gamanam.
0: Seventh, gamanam.
1: Nigamagamam.
0: Nigamagamam.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగము, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita. Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది కృతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం. శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu aneetvantidi
0: aranyakamu
1: grahasthasamu tarvata manavudu vanaprasthamlo poyi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kalam kudanu taanu ee vedamunu adhyayanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife
1: Vanaprastha
0: and stays there in the forest. Vanaprastha is full of austerity.
1: Sanyasamunaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sanyasa.
1: Ee Vanaprasthamu lopala sariyainatvanti yokka aacharanalu ప్రవర్తనలు సక్రమమైనవిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంత వరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until
2: they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
2: They should not live at any place where there are walls and a roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
2: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యమందు
1: ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
2: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. Intiye kaaka pournami dinamu okkokka pircha maatrame taggistu raavali tana aaharanni.
2: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food
1: every day. Amavasya poorthi viraminchali aa bhojanam.
2: By dark night, by the time they reach that dark night,
1: అమావాస్య నుంచి తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
2: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఏ మార్సల్ ఆఫ్టర్నూన్.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
2: బై ది టైమ్ దే రీచ్ ఫుల్ మూన్ డే దే షుడ్ స్టాప్ పార్టేకింగ్.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
2: ఎనీవన్ విత్ కంపాషన్ cannot serve food on a plate.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
2: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
2: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఎ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
2: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
2: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
2: స్ట్రిక్ట్ ఆస్టరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
2: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
2: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
2: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమైనటువంటి యొక్క పరభక్తి కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాలుకని వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
2: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: వేదాంతము.
2: Then comes Vedantam.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
2: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరి అయిన గమ్యము ఇదియే సరి అయినటువంటి ప్రారంభము.
2: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
2: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
2: ది ఎంటైర్ వేదాంత ఈ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
2: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
2: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
2: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
2: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం
2: తారకం తారకం.
1: రెండవది సాంఖ్యము.
2: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
2: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
2: These are the three states which mark the end of Vedanta and the essence of Vedanta.
1: Tarakam ante emiti?
2: What do you mean by tarakam?
1: Dinni kechari, bhechari, madhyama.
2: Kechari, bhechari, madhyama.
1: Tarvata nijamainatvanti yokka tattvamu Bhagavati.
2: And Bhagavati.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
2: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు నా ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు,
2: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్, పంచముద్రాస్, పంచముద్రాస్ ఫైవ్ సైన్స్.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
2: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
2: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
2: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
2: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
2: అండ్ దెన్
1: అది దానిని త్రోసివేసి
2: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
2: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు
1: నాద బిందు
2: నాద బిందు
1: తదుపరి
2: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
2: హంసత్వ
1: గురించి
2: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
2: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
2: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
2: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
2: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
2: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
2: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ షీట్స్, ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాని కూడా చక్కగా పరిశీలించి
2: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
2: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వల్ల నా యొక్క ఆత్మతత్వం ఏమాత్రమో గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
2: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
2: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
2: and the knowledge that is a real atma
1: aa atma ne nenu aneetundi dani telusukovali
2: the total identity of this I with that atma is to be known
1: idi sankhya yogam annaru
2: this is called sankhya yoga
1: anaga
2: meaning
1: idi kevalam bahirmukhamainatundi antarmukhamainatundi yokka sarveendriyamulu kodunu manam vicharana cheyali
2: it only means a thorough inquiry of the external and internal senses
1: తదుపరి అమనస్కము.
2: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్నారు.
2: యు సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్
1: ప్రిన్సిపల్ బ్రహ్మనే
2: ది ఎంటైర్ క్రియేషన్
1: రెండవ పదార్థమే లేదు
2: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు
2: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది
2: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు
2: when that infinity becomes only unity
1: ఏది చూసినా బ్రహ్మని
2: whatever you see is
1: brahmani ఏది విన్నా బ్రహ్మని
2: whatever you listen to
1: ఏది దర్శనా బ్రహ్మని
2: whatever you think is brahmani
1: ఏది పలికినా బ్రహ్మని
2: whatever you speak
1: ఏది చేసినా బ్రహ్మని
2: whatever is done is brahmani
1: ఎక్కడ నడిచినా బ్రహ్మని
2: wherever you go is brahmani
1: కనుకని అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు
2: when everything is brahman there is no mind
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి
2: వెన్ వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒక్కటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: చిన్న ఉదాహరణము,
2: a small example.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
2: Yashoda was moving about street to street.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు ఎక్కడ.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే

0: వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్.
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
0: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా. రాధమ్మ, మా బారుణ్యమైన మీరు చూచారా, మా గోపాలుడేమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
0: అందరి ఇంటూ చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
0: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సిస్ట్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: I could never understand the mighty power of your love.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది రాధ ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
0: పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకారరహితమైనటువంటి ప్రేమ కలుగుని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: Egoless, therefore Krishna manifested there.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రంలో నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీం అండ్ టాప్ మోస్ట్.
0: ఇది నా పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ఆస్ రాధ టు టీచ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: రాధ చెప్పింది, అమ్మా, ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
1: రాధ సెడ్, ఇట్ కెన్
0: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
1: ఇట్ కెన్ నాట్ బి పాస్డ్ ఆన్ బై ఎనీబడీ.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
1: కృష్ణ రిటర్న్,
0: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ, పెట్టినది తినవు.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు వెన్న.
1: యూ డోంట్ ఈట్ ద బటర్.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: వి హావ్ సో మచ్ ఆఫ్ బటర్.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: యూ డోంట్ ఈట్ అవర్ ఓన్ బటర్.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: దో పీపుల్ ఆర్ హంటింగ్ యూ, దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, స్టిల్ యూ ఈట్ ఇన్ సీక్రెట్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ హిస్ హోమ్ దట్ ఆర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ద డివోటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుకనే

0: అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: Devotees suffer because of their body attachment.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
1: prior to millions of years ago,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్టెడ్.
0: భూమంతా పగిలినప్పుడు సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వేస్,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
0: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ట్రూత్ ఉన్నాడు,
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డైస్.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటి ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విన్ ఇట్ టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని జూన్ సాబ్ చెప్పాడు.
1: జూన్ సాయ్ ఆల్సో సెట్ వన్ షుడ్ బి ఇన్ సచ్.
0: అన్వేషణ సల్పాలి
1: సచ్
0: ట్రూత్,
1: సచ్ ట్రూత్.
0: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డూ యూ సర్చ్?
0: ఏ చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: The words of truth what you speak may vanish but not the truth as such.
0: అదే విధముగానే
1: likewise
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: Likewise the nature of Brahman is changeless.
0: ఇది ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: It exists all the time.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది,
1: it is in the form of sound.
0: కాంతి రూపంలో ఉంటుంటాది,
1: in the form of light.
0: చలన శక్తిలో ఉంటుంటాది,
1: in the form of vibration.
0: Not vibration, movement, చైతన్యం.
1: Awareness.
0: దాంట్లో ఒక consciousness. ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాంది.
1: ఇట్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
0: ఏ రూపం అంటే మనం నిర్ణయించే అవుతుంది.
1: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
1: ఎ గ్రేట్ సేజ్,
0: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
1: హిజ్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్.
0: బ్రహ్మం గారు అంటారు అతను. బ్రహ్మం,
1: హిజ్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
0: అతను బోధించినటువంటి సూక్తుల లోపల,
1: ఇన్ హిస్ టీచింగ్,
0: ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా,
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్, వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను, స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను,
1: ద వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్ స్టేట్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు,
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్,
0: తరచుగాను,
1: వైట్ ఫ్రీక్వెంట్లీ,
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కానీ,
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్,
0: ఈ పంచభూతములతో కానీ,
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కానీ,
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కానీ,
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారక ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణ పరిశుద్ధాత్మకుడును సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డు విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన,
1: ప్రాణ అపాన,
0: ధ్యాన
1: ధ్యాన,
0: ఉదాన
1: ఉదాన,
0: సమాన. ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడాను కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందు కూడా ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందు ఉండనటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యు థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యు సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
0: ఫోర్ లక్స్ సోప్స్,
1: ఫోర్ లక్స్ సోప్స్,
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్,
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్,
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము,
1: వన్ బకెట్ ఆఫ్ చున్నాము ఆర్ లైమ్,
0: 900 మ్యాచ్ స్టిక్స్,
1: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్,
0: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్,
0: ఆ పైన 8 సెల్స్ యొక్క ఇది చూసాము
1: జింక్.
0: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వెల కూడా ఉంటుంది.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఇన్ వర్త్ 2 రూపీస్.
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
1: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: యూ కెన్ మేక్ ది బాడీ.
0: కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అది?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: Till then it is in the form of a football.
0: అది ఇది ఒక ఓవల్స్ ఇది కూడా కాదు.
1: It is not even oval shape.
0: Football maadiri untuntadi.
1: It is of the shape of a football.
0: Eppudu ee vibration prarambhamaindo appudu tirugadaniki prarambhamavutundi.
1: As vibration enters it starts movement.
0: Ee tirugatam prarambhamaina tarvata oval shape avutundi.
1: As it starts to move it becomes oval
0: shape. Ee vibration ekkada nunchi vastundadi?
1: Where from you get
0: talle maina lopare pampistundada?
1: Has mother sent in anyway?
0: Evvaru pampicheetundi kaadu.
1: No one can send it in.
0: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ యాజ్ ది హ్యూమన్ లైఫ్.
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది,
1: దేర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను,
1: భగవాన్ స్పీక్.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: మైక్ ఇస్ మ్యాటర్,
0: కరెంటే ఎనర్జీ.
1: ద కరెంట్ ఈజ్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈజ్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటిది రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్థ రూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫామ్ ఈజ్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుండదు అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హి మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన.
1: హి మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: డోంట్ సీ హియర్.
0: ఇన్సైడ్ చూడండి.
1: సీ విదిన్ ఇన్సైడ్.
0: పశ్చన్న పిచాన పశ్చటి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: ఎవ్రీ మూమెంట్ యూ సీ అవుట్వర్డ్.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within,
0: appude nee yokka swaroopam akkada prarambhamavutundi.
1: Then you will see your true form within.
0: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala chudali.
1: So you should not look outward, you should look
0: bayata. Unnadanta panikiranaatundi vanni untayi.
1: All that is outside is useless.
0: Oka inti yajamani untuntadu
1: as the master, the householder.
0: Aa inti yajamani lopala పనికిరానేటువంటి బుట్టలు చెట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దేర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవల్ లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట వంటే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మరక్తమాణిక్య ఉమేతి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ తారకము సాంఖ్యము అమనస్కము
0: ఇవన్నీ
1: దర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధమైపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
0: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈజ్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్.
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హెస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That Alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింపచేయనీదు.
1: It will not permit you go
0: in. అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: Then once you are able to control that Alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you're here. He'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకొచ్చి కుక్క ఏమన్నది.
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుతో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది.
1: When once the master is there,
0: ఒంటరిగా పోతేవా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not
0: be. ఓ అతశాఖ, అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: Maya ni etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nimminchinatvantidi?
1: Whose creation is maya?
0: Yajamanudu nimminchinatvantidi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
1: This dog is appointed, kept there by the master.
0: Karugane yajamanudu yokka tattvalu nevu gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: Taanu yajamanudu okkatainatvanti oka tattvalu taanu gurinchi cheppukovali.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: Advaita darshanam gnanam annaru.
1: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda
1: otherwise
0: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekala veste aa yajamanudu mundu vachi chustadu.
1: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice. Rama Krishna, he himself will come down.
0: Ninnu venta teeskoni potadu.
1: He will escort you inside.
0: Appudu ee maya ninnu emi cheyadu.
1: Then you will not be affected by maya.
0: Aa yajamanunni bhagavantunni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlu edo okati untunte tappaku nee yajamanu chudavachchu.
1: Therefore in order to see the master god himself, either you should have jnana, wisdom or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపుండకుండా జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో, ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడాను దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా నువ్వు జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the
0: subjects. ee sandeshamunaku avakasame ledhu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు,
1: you cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నం.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్
0: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఈజ్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్
0: స్పాయిల్. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali, inka evaraina daani daadtaru.
1: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్పపైన మనం చూపాలి.
1: And we should show this sort of expression of gratitude.
0: నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: కాదు కాదు. భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: వీ షుడ్ నాట్ యూస్ సచ్ యూస్.
0: చదవలసిన చదువు కరెక్ట్ గా,
1: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: వెన్ యూ ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక సప్నాశ శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: That is the true awareness, Eruka.
0: Awareness ante emti?
1: What is awareness?
0: Ade chittu.
1: That is chit.
0: Ah, chit ante emti?
1: What do you mean by chit?
0: Ade paramapurnamainati jnanamu.
1: That is comprehensive total wisdom. It's a total wisdom.
0: Kalukani ee naadu amitanga maatadatam chetane ee jnanam anetundi kuda manaku chendalekapothundadi.
1: By talking too much, we are no way anywhere around wisdom.
0: Kalukani maniyandu unnatundi ee vibration anetundi shakti ee radiation anta kuda vyaktham aipothundadi.
1: The power of the vibration radiation is wasted.
0: Ante kaadu ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవ.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాణిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ఇస్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతంలో ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞానమంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభలోపల
1: and in a big congregation
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: She prayed to everybody.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: There is Bhishma.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
1: All were there.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: Not even one could reply.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యు ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: ద్రోణాచార్య నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యు ఆర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యు ఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యు ఆర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్
0: ఓపెన్ యువర్ మౌత్. దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకునటువంటి మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: మీరు చేసినటువంటి పరమహింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పూకలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged to commit this sin, they are all sinners.
0: ఎవరు తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: తప్పు చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ అట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
1: Bhishma had to lie on the bed of arrows for 56 days.
0: Mahajnani taru,
1: one of wisdom.
0: Itaniki ilanti maranam enduku raavali?
1: Why should he face such an end?
0: Anaga doshamani telisi kudanu cheppakunda poyinatundi oka paapame itaniki ee paapaliki moola kaaranam.
1: Having known a mistake, he could not correct it. That is the sin.
0: Inka dronacharyudu,
1: dronacharya
0: maha acharyani tanu,
1: is one great acharya.
0: Kattagalapudiki emaipoyadu?
1: What happened at the end?
0: Astra shastra vidyalante kudanu ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్స్.
0: ఇది వేదాంతం. ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్. ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుకనే
1: సో
0: అర్జునుడు చెప్పాడు.
1: అర్జున ఈ సెడ్
0: కృష్ణుడు,
1: కృష్ణ టోల్డ్
0: అర్జున,
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో.
1: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మా మనుస్మర యుద్ధచ,
1: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: యు షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్
0: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా కురి ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
1: Chaturdashi, fourth day, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
0: Arjuna yantano idini ottiri chesadu Krishnundi.
1: In fact, he applied all pressure and force.
0: Ee yuddhamulaku em matram kodanu yuddhame manam siddham anukundam.
1: You don't go Krishna as an emissary.
0: Rayabharame nu cheyavaddu annadu.
1: Nothing like an ambassador or a compromise.
0: Alanti vaadu repati dinam yuddhamu anetapatike kungipoyadu.
1: When the war is to take place the next day, he was totally frustrated and down.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్,
0: జ్ఞాన బోధ,
1: దట్ ఈస్ ది టీచింగ్.
0: ఈ బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్.
0: చీకటి అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: దేవర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జును ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్, కృష్ణ టోల్డ్ అర్జున, సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
1: నో ఇట్స్ నాట్ పీకాక్,
0: పెద్ద గరుడ.
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి, అది గరుడే.
1: ఈ సెడ్ ఎస్ స్వామి, ఇట్స్ ఎ బర్డ్.
0: మరి వీప్ పైన కొట్టాడు.
1: ఈ ప్యాటెడ్ ఇవ్ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క పావురము.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగిల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్?
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ ఇస్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగిల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్,
0: అర్జునుడు,
1: అర్జున సెడ్,
0: కృష్ణ,
1: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you will transform it. So you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గ్రద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా వచ్చాడు.
1: Then he pressed his
0: మన్మనా భవత్ భక్తో మధ్యాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
1: Now you are my devotee.
0: ఎడదంపా.
1: Let's go now.
0: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have intense faith. And once you are strong, intense faith, you will be able to with total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపనే ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించాలి.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది.
1: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అతీతంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటి చాలా సులభమైనటువంటిది.
1: Vedantam is so easy.
0: Telikunda potam chetane kala confusion aipothundadi.
1: As it is not known, we are fully confused.
0: Ee confusion aina parvaledu, depression ostuntundadi.
1: It doesn't end up there. It
0: leads to depression. Ee depression rendu cheri fuse aipothuntundadi.
1: Confusion and depression will lead to the total loss of the fuse.
0: Telisukunte chaala sulabhamainatundi Vedantam.
1: If you know, if you want to know, it's so easy, simple.
0: Ee rekaneina namalatam nalapatam kochi kashtam avutundi.
1: It may be even difficult to press the petals of the rose
0: kaani vedantaani anusarinchadu danikante sulabham.
1: But to follow Vedanta is much easier than that.
0: Endanaina koncham nalapatam koncham kashtam avutundi.
1: To press the butter it may be little difficult
0: kaani danikante sulabhamainatundi Vedantam.
1: But Vedanta is much simpler than that.
0: Venna chaala mettagane untundadi.
1: The butter is so soft.
0: విద్యార్థులార చక్కగా గుర్తించండి.
1: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుండాది.
1: బట్టర్ ఇస్ వెరీ సాఫ్ట్.
0: కానీ మెత్తగా ఉంటుండాది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే
1: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వరజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజస్ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము,
1: the vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి యొక్క జలము నా ప్రేమ జలము,
1: the water inside the vessel is the water of love.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము,
1: rice inside are my desires.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee yokka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta patra ni heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్ హీట్ షుడ్ కమ్ టు ది బాడీ.
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ the rice, the desire will be boiled in us.
0: Kalukane motta motta dehamu near.
1: So body is near,
0: manasu dear,
1: mind dear.
0: Rendu okate ayinappudu desires spoil, desires disappear.
1: So when once near and dear together disappears, so vanish disappear.
0: Dears and I
1: desires disappear.
0: Desires
1: disappear.
0: ఇది వేదాంతం యొక్క తత్వం అని తాను గుర్తించుకున్నాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ వేదాంత.
0: ఎంత సులభం చెప్పండి.
1: హౌ సింపుల్ ఇట్
0: ఇస్. నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
1: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kodunu 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters only.
0: Violin, four wires untundari violin lo.
1: The violin will have four strings.
0: Kaani 40 tunes anta manam dani aadinchachu.
1: But you can play 40 tunes on the violin.
0: Ade vidham gane.
1: Likewise.
0: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
1: But the divinity, these two, faith and love.
0: Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది.
1: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది.
1: హి సెడ్ దట్ ఆత్మ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
1: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చు.
1: యు కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్
1: లవర్
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: లవర్. కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్. అప్పుడే
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
1: ద లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: సంబంధం కాదు. మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్, యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీవే.
0: దానిపాటి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక్క చెరకు ఉంటుండాది,
1: షుగర్ కేన్
0: చెరకు అనేక వంపులు ఉంటుండాది.
1: షుగర్ కేన్ హ్యాస్ సో మెనీ
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends aipovochunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantoku ee prema cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice, is brahman.
0: Adi aa rasame bhagavat swarupamu.
1: That rasa, the essence is divinity. God is in the form of rasa, the essence.
0: Rasam anetundi edo padarasamu kaadu.
1: ప్రేమరసము, ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి జరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము, ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను, ఎంతో సారం ఉంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని, ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికి
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి ఒక ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: It's only possible for God to show all 15,000 mantras. No human can do it because you find Bhagavan with moving with us so frequently and closely, we may take him as a human. No, no, he's not the body, he's not the mind.
0: ఇదే నిమిత్తం కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుంది.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, how do you expect the water to
0: ee neeru nilche kosamani tumbler okati kavali manaku.
1: To hold water you need a tumbler.
0: Pranati noone vatti kaladu.
1: You need the container, the oil and the wick.
0: Kani deepam veluku kaluguna,
1: but do you get the light?
0: Muttiche vaadu okadu undali kada,
1: there should be someone to light it.
0: Pooru soodi daramundi pushpamala thanaguna,
1: the flower needle thread is there, can it be a garland?
0: Ani kucche vaadu okadu undali kada,
1: there should be one maker.
0: విద్య కలదు, బుద్ధి కలదు,
1: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన శుద్ధి కలుగునా,
1: బట్ డూ యూ హ్యావ్ ద విజ్డమ్?
0: ఆ బుద్ధి శుద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: అతని టీచర్,
1: యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెజెంట్.
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ us. To tell us what is truth, what is Brahman, what is eternal, what is that is fleeting, what is transient.
0: Meer nijamga edo nenu ahankaram ani cheppukoradu, naa satyanni nenu vellad chestunnanu.
1: Bhagavan is declaring his own truth today.
0: Meeku ye maatramu naa sangati kinchittaina inka telusukoledu.
1: You have not learned even a fraction of Bhagavan's nature.
0: Naa tattamu ittidi attidani evariki artham kaadu.
1: Nobody can estimate Bhagavan.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈజ్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ వుమన్ అమంగ్ విమెన్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుక ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్
0: ఎవరికి తగినటువంటిది వారికి బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యు ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యు కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదమునకంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: సో మోర్ దెన్ వేద వేదాంత ఇస్ వెరీ
0: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమే.
1: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudiki adi bhavamunu nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
0: కలికి స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే,
1: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుక అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలం చేయండి.
1: Kill the ego totally.
0: అతీతమనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: Then only you will have the good fortune of enjoying the bliss.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 31st of July 1996.

0: Discourses. Radio Sai brings you now the second discourse on Gita, Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Vacha.
1: అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండును అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హ్యాస్ డిక్లేర్డ్ దట్ హూసోఎవర్ సరెండర్స్ హిమ్సెల్ఫ్ టు మీ అండ్ టేక్ షెల్టర్ ఇన్ మీ ఆల్ హిస్ సిన్స్ విల్ బి డిస్ట్రాయ్డ్ అండ్ హీ విల్ బి ప్రొటెక్టెడ్.
1: ముముక్తులైన వారు ఈ స్థితి పదమును హృదయంలో ఉంచుకొని తమ యొక్క భక్తి ప్రకృతులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హ్యావ్ ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద థాట్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ అన్లిమిటెడ్.
1: మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది.
2: మ్యాన్స్ కెపాసిటీ అండ్ పవర్ ఈజ్ నారో అండ్ లిమిటెడ్
1: అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి యొక్క దృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక గోడములు మనకు గోచరమవుతుండాలి.
2: ఇన్ ది వాస్ట్ వరల్డ్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ సైట్స్ విచ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది సైట్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఆన్ ది ఎర్త్.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశం మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం is only one small aspect of the immeasurable power of the Lord.
1: ఈ మండలం అంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వ స్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dasangunam mannaru. Anaga Bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani ee yokka artham.
2: Vedas are declared that God has pervaded the entire universe and still left over and exceed by 10 inches.
1: ఇది కేవలం భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వత చేసి రోముఖం సర్వత స్థితి మళ్ళీ

0: సర్వమా వృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడా తన యొక్క అణుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
1: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రజెంట్.
0: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should try to understand the principle which this world embodies.
0: లక్షణమైన దూరం నందున్నటువంటి చండలం చంద్రమండలం కాని
1: మూన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
0: కోట్లమైన దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని
1: బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే,
0: కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని
1: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్,
0: ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా నువ్వు పిలుస్తూ వచ్చారు.
1: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ దీస్ స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
0: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
1: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
0: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది.
1: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
0: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
1: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెటల్ మనో ఆకాశం.
0: సూక్ష్మమైనటువంటిది
1: దిస్ ఇస్ సటిల్.
0: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: ఇన్ ది చిదాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
0: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశము నుండి అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుంది.
1: దిస్ చిత్తాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశం.
0: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
1: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్ యాజ్ కాజల్ ఫోర్
0: భూతాకాశం చిత్తాకాశం చిరాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకని వేదం కూడా యథోవాచ నివర్తంటే అప్రాప్య మనసాస మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
1: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
0: భూతాకాశం స్థూలం,
1: భూతాకాశ ఈజ్ గ్రాస్,
0: చిత్తాకాశం సూక్ష్మం,
1: చిత్తాకాశ ఈజ్ సటిల్,
0: చిదాకాశం కారణం,
1: చిదాకాశ ఈజ్ కాజల్.
0: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ప్రిన్సిపల్ ఆఫ్
0: దీని మహాకారణ స్వరూపము అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించడం అసాధ్యం.
1: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి
1: ద లార్డ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ
0: వరల్డ్ త్రిభువనములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
1: ద లార్డ్ గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద త్రీ వరల్డ్
0: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
1: ద గాడ్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద త్రీ టైమ్
0: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
1: మ్యాన్ హూ ఈజ్ గివన్ లిమిటెడ్ కెపాసిటీ ఫైండ్స్ ఇట్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్.
0: కనుకనే దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ది ఈజియస్ట్ పాత్ ఇస్ బీయింగ్ షో ఇన్ భక్తి యోగ
0: మద్భక్త కృతం. ఇది మొట్టమొదటి,
1: ద ఫస్ట్ వన్ ఈజ్ మద్భక్త కృతం.
0: మత్పరం
1: మత్పరం
0: మద్భక్తం
1: మద్భక్తం
0: మద్భక్త పరం మత్కర్మ పరం అనగా ఏమిటి, అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
1: మత్కర్మ పరం మీన్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
0: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అంటే నాకు సంబంధించినటువంటివి.
1: వాట్ ఆర్ వర్క్ ఇస్ పర్ఫార్మ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
0: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు.
1: దేర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీవు ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
1: భక్తి యోగ హ్యాస్ బీన్ టీచింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ ఆల్ రిలేటింగ్ టు మీ అండ్ మీ అలోన్.
0: మత్పరం నా కోసం నుంచి.
1: ది సెకండ్ వన్ ఇస్ మత్పరం డూ ఇట్
0: మీ కోసం కాదు నువ్వు చేస్తుండే.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సేక్.
0: నీవు నీవు నీవు అనుకుంటున్నావు. నీవు ఎవరు?
1: యూ హ్యావ్ బీన్ థింకింగ్ మోర్ అబౌట్ యూ అండ్ యూ. హూ ఆర్ యూ?
0: నీ ఎందు అనుస్వరూపుడై ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటి నేనే.
1: ద వన్ హూ ఈజ్ షైనింగ్ ఇన్ యూ సట్లీ అండ్ యాజ్ ద ఆటమ్ ఈజ్ మైసెల్ఫ్.
0: ఆత్మస్థానం నుండియే నేను నేను నేను అనేటువంటి పదము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ది వర్డ్ ఐ హ్యావ్ బీన్ ఎమినేటింగ్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
0: కనుక నేను అనేటువంటి పదము ఈ దేహమును సంబంధించినటువంటిది కాదు.
1: ద వరల్డ్ ఐ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ బాడీ.
0: ఈ ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆత్మ.
0: ఆత్మ యొక్క రియాక్షన్.
1: దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
1: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ యొక్క రీసౌండ్.
1: దిస్ ఈజ్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహములకు కానీ మనసులకు కానీ బుద్ధులకు కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఇట్ ది బాడీ ది మైండ్ ది ఇంటలెక్ట్ అండ్ ది ఇమాజినేషన్.
0: దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
1: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్స్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
0: అన్ని ఏం చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
1: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో ఉనిగి కేవలము నాది నేను నా వారు అనేటువంటి యొక్క భ్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
1: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యు హావ్ బీన్ అండర్ డెల్యూషన్ అండ్ యు ఆర్ జస్ట్ వాక్డ్ అవే బై ది డెల్యూషన్.
0: కనుక ఏది చేసినప్పటికీ నా తృప్తి నిమిత్తమే నేను చేస్తున్నావు.
1: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ మై సాటిస్ఫాక్షన్.
0: నా పరమే నీవు ఆచరిస్తున్నావు.
1: ఆన్ మై బిహాఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్.
0: నీవు నా ఏజెంట్గా నీవు ప్రవర్తిస్తున్నావు.
1: యు ఆర్ యాక్టింగ్ ఓన్లీ యాజ్ మై ఏజెంట్.
0: కనుక ఇది మత్పరం. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
1: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
0: మద్భక్త
1: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
0: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్ దట్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
0: భక్తి అనేటువంటిది ప్రేమతత్వాలకు ప్రతిబింబం.
1: డివోషన్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ది లవ్ ది ఎమోషన్ ఆఫ్ ద లవ్ ఇట్ ఎమినేట్ ఫ్రమ్.
0: నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
1: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
0: మద్భక్త

0: థర్డ్ వన్ ఈజ్ మత్ భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
0: We have to find out the inner secret and subtle truth of this world of bhakti.
1: Bhakti anetundi prema tattvamunaku pratibimbam.
0: Devotion is the reflection of love.
1: Ee prema tattvam anetundi kevalamu aatma sthayi nundi avarthi uncheetundi.
0: The love, the emotion of the love, it emanates from atma only.
1: Aatmaku pratiphalame istundi prati pere ee yokka prema.
0: Love is another name for atma.
1: Ante kaani prema anetundi ee love sambandhamainatundi iniki yematram konnu samanvayam cheyatundi kaadu.
0: Love has nothing to do with the worldly and secular things.
1: Kani ee prema kattamainatundi daarini bhakti purvakanga manam bhavistu vastam.
0: The principle of love we have to be understood as another word for devotion.
1: Yendi chesinappudiki hrudayam nundi raavali ee oka prema tattvam.
0: Whatever is done, this principle of love should emanate right from the core of the heart.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మనము ఏమి చేసినా ఏమి తలచినా ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైన స్థితిగా మనం భావించుకుంటూ రావాలి.
0: In these circumstances, whatever we think, whatever we do, whatever we act, we'll have to think, do and act that from the satisfaction of the
1: Lord. దీనిని సర్వకర్మ భగవద్ప్రీత్యార్థం అన్నారు.
0: This is being described as doing everything for the sake of and for the pleasure
1: of the Lord. నేను ఈ దేహ నిమిత్తమే ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ విల్ థింకింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
1: కానీ నిద్రావస్థ ఎందుకు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు?
0: ఇన్ ది స్లీపింగ్ స్టేట్ ఫర్ హూ సేక్ ఆర్ యూ స్లీపింగ్?
1: కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
0: డ్యూరింగ్ ది స్లీపింగ్ స్టేట్ యువర్ బాడీ విల్ బి టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
0: Mind may be getting a little peace.
1: ఈ శాంతి విశ్రాంతులు ఎవరి నిమిత్తం?
0: ది రెస్ట్ అండ్ ది పీస్ ఆర్ ఫర్ హూస్ సేక్?
1: కనుక ఇక్కడ ప్రేమ ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
0: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఇస్ ఐ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుక మనము భోజనము కానీ నిద్ర కానీ ఆనందము కానీ భోగభాగ్యములు కానీ అన్ని కూడాను ఆత్మ నిమిత్తమే మనం ఆచరిస్తున్నాం.
0: బీట్ టేకింగ్ ఫుడ్, రెస్టింగ్, స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
1: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: వైల్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయి, ది హస్బెండ్ వాస్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు నన్ను?
0: ఫర్ హూజ్ సేక్ ఆర్ యూ లవింగ్ మీ?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వైఫ్ ది హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్.
1: భర్త నిమిత్తమై భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
0: హస్బెండ్ ఈజ్ లవింగ్ వైఫ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
0: వీ థింక్ దట్ మదర్ లవ్ ద చైల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చైల్డ్.
1: కాదు, తల్లి నిమిత్తమే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ హీ ఈజ్ లవింగ్ ది చైల్డ్.
1: గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నారు.
0: ఇట్ ఈస్ సేక్ దట్ గురు ది టీచర్ లవ్ ద స్టూడెంట్.
1: శిష్యుని నిమిత్తమే గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమే గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు.
0: The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself.
1: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాయి.
0: దిస్ ఈజ్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ సాధన ఇన్ ది వర్ల్డ్.
1: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
0: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
0: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
0: They devotees are loving God for the sake of devotees themselves.
1: I say, ikkada chinna rahasyanni manam gurtinchali.
0: But there is a very important subtle truth which will have to be read.
1: Bhagavantudu bhaktulnu premistunnadu.
0: God is loving devotees.
1: Kani ee vishayamlo viruddhanga untundadi.
0: But in this case, the principle is explained so far.
1: Bhagavantudu bhagavantuni nimittamai bhaktulnu preminchatam ledu. Bhaktula nimittamai bhagavantulu premistunnadu.